ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

రేడియో సాయి శ్రోతలందరూ స్వామి దివ్య సందేశానికే వేచి ఉన్నారని తెలుసండి. మధుర మోహనంబులు శ్రీ సాయి పలుకులు అన్నారు ఒక మహాకవి. స్వామి ఏది అనుకుంటారో అదే చెప్తారు, ఏది చెప్తారో అదే చేస్తారు, అదే త్రికరణ శుద్ధి అన్నారు స్వామి. మనందరికీ కూడా ఆ త్రికరణ శుద్ధిని ప్రసాదించమని ప్రార్థిస్తూ జులై 16, 1996 భగవాన్ ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని

వాడు నరుడు కాడు వాస్తవముగా. సకల సద్గుణములు చక్కగా లేకున్నా

0: సంపదలని మీరు చింతించరయ్యా.
1: విద్యార్థులారా, భారతీయ సంస్కృతి యందు అనంతకాలం నుండి ధూపదీప నైవేద్యాదులతో దైవాన్ని ఆరాధిస్తూ

ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది. దురదృష్టవశాత్తు ఈనాటి బాలబాలికలు ఇట్టి సోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు. ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణా జ్ఞానమును కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు. భారతీయుల సాంప్రదాయం నందు భుజించుటకు పూరం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఐదు పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు. దీనికి మూల కారణము సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్క్రియలు. భగవంతునికి అర్పితము గావించే సమయంలో, నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకులు తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు. పూరము పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి లేకపోయి ఉండవచ్చు. కనుకొని ఈ యొక్క పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము. అందువలన

0: గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణంగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది. పూర్వము అదే మధురమైనటువంటి పదార్థంతో కూడినటువంటి భోజనంగా ఉండేది. భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది. ఇట్టి ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు. అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు? హృదయమనేటువంటి యొక్క దీని ఎందు వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాము. తాని ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము? దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతుడికి అందిస్తున్నారు. ఇలాంటి రాక్షసులకు అర్పితం చేసి రాక్షసులు చక్కగా భుజించిన తర్వాత ఈ ప్రసాదం మిగిలిన ప్రసాదాన్ని భగవంతు అర్పితం గావిస్తున్నారు. ఇది ఈనాటి ఆధునిక యుగం లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు. దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి. దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమస్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటిది ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను. వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి. ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చెయ్యాలి. ఎప్పుడో అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటుత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు. అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ. ఈ లేత వయస్సు నుండే మీరు భగవత్ ప్రార్థనను సరైన రీతిగా దాన్ని ప్రారంభించాలి. శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మంచి పటుత్వంగా ఉండినప్పుడే మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు? ఇంద్రియములంతా కూడా తప్పులు తెలిసిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు? పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ, పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ, బంధువు దబ దబ బయట బెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ, బిడ్డలు లబలమ ఏడ్చు వేళ, తరమా హరినామము నోటను బల్క. అప్పుడు సాధ్యమవుతుందా? కాదు కాదు. ఈ వయస్సు నుండి, ఈ పటుత్వం నుండి, ఈ నిద్ర శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివితీరా స్మరించి, తరించి, వరించి, భ్రమించి అనుభవించటం అత్యవసరం. అట్లు లేకుండా తై తై తై తై తై బొమ్మ దిని తమాష జూరల తోల్బొమ్మ. ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా? కదలలేవు కన మసకలు మోమున పడే మడతలు పడే నరసే గదా, ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ. అందము ప్రాయము ఇంద్రియ శక్తికి ఉందని నిక్కకు రోరన్నా. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. అప్పుడు ఏమి చేయగలవు? మసలలేవు కను మసగలు మోమున పడే తల నరసిగదా. ముసలికోతి అని పసివారు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై బొమ్మ నీ తమాష చూడ తో బొమ్మ. అప్పుడు నీవు చేయగలవా? ఈ వయస్సు నందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనస్సు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి. అతి మధురమైనటువంటి యొక్క నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. ఇది మీరు చేయవలసినటువంటి నైవేద్యం. కానీ ఈనాటి అతి నైవేద్యం చేయటం లేదు. ఇంద్రియాలకంతా దీన్ని అందించి ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత ఇష్టం లేకుండా మిగిలిచ్చిపోయినటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పితం చేయటం. గారికి పోయిన పేదపిండి కృష్ణార్పణం అన్నారట. ఈ ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూడిన బలహీనమైన తర్వాత నువ్వు ఏమిస్తావు భగవంతునికి? కనుకనే ఇలాంటి ఇంద్రియ శక్తి మనోశక్తి బుద్ధిశక్తి జ్ఞానశక్తి అన్ని ఉండినప్పుడే భగవంతునికి సరైనటువంటి సేవలు చేయాలి. ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితమయ్యేటువంటిది. విద్యార్థులారా, మొట్టమొదట ఈ వయస్సును మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయస్సుగా మీరు భావించాలి. ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా దీనిలో ప్రవేశించదు. కనుకనే మానవుడంటే ఎవరు? మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు, రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు, తరువాత మూడు కాళ్లతో నడుస్తాడు. ముందొచ్చే మూడు కాళ్లు ముందున్నటువంటి నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి. ఈ నాలుగు లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాడటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాము. రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి. నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి. అది ఏ? ఒకటి ధర్మము, ఒకటి సత్యము. సత్య ధర్మములు అనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో సత్యస్వరూపుణ్ణి మీరు చింతించాలి. ధర్మస్వరూపమైనటువంటి పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మస్వరూపుణ్ణి మీరు స్మరించాలి. కాకుండా మూడవ కర్ర వస్తుంది, నడచలేడు, ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి, కర్ర చేతికి వచ్చింది, ఆ కర్రను కూడా పట్టుకునేటువంటి ధైర్యం లేదు, ఏమి చేయగలము? కనుక మనం ఈ వయస్సును చాలా దివ్యమైనటువంటి వయస్సుగా మనం భావించాలి. ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు. టైమ్ ఈజ్ గాడ్, టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్, డోంట్ వేస్ట్ టైం. ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు, కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు, ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు. ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ? ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలియదు. ఒక్క ప్రశాంత నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బయట పోతే ఈ పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు, అంతరహితమైనటువంటి పాటలుగా పాడుతుంటారు. ఏమిటి ఆ పాటలు? ఏమాత్రం అర్థం కాదు. చల్చల్దే నో జవాన్, చోడ్దే రే మేరే ఖాన్, ఏమైనా అర్థం ఉందా? ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాష, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి డడ్డా? మనకు నోరిచ్చింది దానికోసమా? నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా? దైవనామమును నాట్యం ఆడించే కోసమని. అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము. దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చాను. జిహ్వే రసగ్ని, ఓ రసమెరిగిన నాలుక, మధుర ప్రియత్వం, సత్యం హితం, సత్యం పలికేటువంటి నాలుక, మధురమైనటువంటి నాలుక, హితమైనటువంటి నాలుక, ఎంత పవిత్రమైన నాలుక. ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టాలి? కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాము. కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి. మరొక ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి. ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు. కృష్ణ ఒక్కతో కృష్ణ, ఈ కృష్ణాను తప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.

నన్నిటు వేరు చేతువా కృష్ణ, ఎందున్నావో ఏలిటురావో దయరాధ ఈ దాసిపై.

దాసిపై కృష్ణ దయలే దయి దాసిపై. ఆ రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మరిమర్చిపోయారు. చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు. నేను ఎందుకోసం నేను బ్రతుకుతున్నాను,

0: ఆవేశంతో
1: ఇంత ఆవేశంతో ఇన్ని విధమైనటువంటి తాపంతో భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు ప్రాచీన కాలమునందు. ఆ హృదయమే ఆ కృష్ణుణ్ణి కదిలిస్తుంది, కరిగిస్తుంది, మెదిలిస్తుంది. డివోషన్ ఎక్కడ చూసిన డీప్ ఓషన్. ఇదంతా డివైన్ డివైన్ అనుకుంటున్నారు, కాదు కాదు, డీప్ వైన్. కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి. కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది? ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు. అనగా అందరి కంఠములు ఏకం చేసి ఒక్క కంఠంగా దైవాన్ని ఆకర్షించటం. అలాంటి ఏకత్వము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఆహ్వానించే నిమిత్తమే భజనలు ప్రారంభమైంది. ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము, అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆహ్వానిస్తున్నారు. కనుక మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలను పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ఆ ప్రేమకు ప్రేమనే కావాలి. ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు, అరికిల్ ల్యాంటర్ అంతకంటే అక్కర్లేదు, ఫ్లాష్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు. ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి. కనుక నీ ప్రేమ స్వరూపుణ్ణి నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి. ప్రేమకు ఇచ్చినటువంటి మరొక లైట్ ఇది జగత్తులోనే లేదు. ఆ లైట్ను వెలిగించేటువంటి తన నాలుగు పైన అదే నాలుగు చెప్పింది, త్రంబులు త్రైలోక్య పవిత్రంబులు వనజలాల విత్రంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, కాలములు కూడాను పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలంలో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది. ముని జన వన పౌత్రంబులు ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం. ఆ పౌత్రుడు అంటారు అంటారు. కనుకని ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు. మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు? మన ప్రేమనే మన తల్లి, మన సత్యమే మన తండ్రి, మన యొక్క దయనే మన సిస్టరు, మన యొక్క ఆనందమే మన తమ్ముడు. ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం? ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండాలో మీరు యోచించుకోండి. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు ఈ ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు. అదే కాకుండా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాదులు వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు. ఐకమత్యానికి విజయాన్ని వరించింది వాలి సుగ్రీవుడు ఇద్దరు తమ్ములు అన్నారు. వీరిద్దు లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది? సర్వ నాశనం అయిపోయింది. కట్టగలిపి వాలే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు. ఇంకా రావణ కుంభకర్ణాదులు అన్నదమ్ములే, ఐకమత్యం లేదు, వేరేపోయినాడు. ఈ వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు. కనుక ఐకమత్యం చేత మనం దేనైనా మనం సాధించవచ్చును. ఐదు వేళ్లు ఉన్నాయి లక్ష్మణ భరత శత్రుఘ్నాదులు వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు. ఐకమత్యానికి విజయాన్ని

సాధించవచ్చును. ఐదు వ్రేళ్లు ఉన్నాయి, ఈ ఐదు వ్రేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు. ఒక్కొక్క వ్రేలు పోతే ఏ పని చేయలేదు. మీరందరు కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి. అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము, అందరూ సాయి ప్రేమలో పెరుగుతున్నారు, అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమతత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి. ఇది మీ ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి. ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి. నేను అదే ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్. ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయే కాదు. మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్. గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, వాడే నిజమైన డివోటీ. అంతేకాని డ్యూటీని పక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా? వర్షిప్. కనుకనే మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు. క్లాసుకు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి, మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, పూజలు చేయాలి, స్మరణ చేయాలి, ఆనందాన్ని అనుభవించాలి. భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము, కానీ మీరు భజించేటువంటి భజన మనసుకు ఆహారం. నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గ్రీన్స్ అంతా వేస్తున్నావు, ఏమి కాటుకంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది అంత డెకరేషన్ చేస్తున్నారు కార్టుకు, కానీ దీన్ని నడిపేటువంటి యొక్క గుర్రం ఉంటుండాలి, అదే మైండ్. కాసుకు పుట్టిదం లేదు, ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది? ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే. కాదు కాదు, మొట్టమొదట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అదే మనసుకు శక్తి. ఆ మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, సదా ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి. కానీ దురదృష్టవశాత్తు యుద్దములో చేరినటువంటి యొక్క అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటిది ప్రారంభమైంది. నా అంటే ఏమి కాదు, అయ్యో కృష్ణ వీరు నావారు, వీరు నా పిన్నతండ్రులు, వీరు నా పుత్రులు, నా నా నా నా నా. అందువల్లే అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది. శిష్యుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా? కానీ పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు, ఈ యుద్దంలో వచ్చినప్పటికీ ధీరుడైపోతున్నావు. యుద్దానికి ముందు పోయేదానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు, చేతులు జోడించాడు. కృష్ణ ఇందరి గురుపుత్రుల మిత్రుల చంపి భరించుటెట్టునో, నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కదలు మింటికి. ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల చంపి భరించుచెట్టునో, కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కదలు మింటికి. తిరిగి పంద, నీవెందుకు ముందు నన్ను రాయబారం పంపించావు? రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు? కృష్ణుని దగ్గరనే చెప్పాడు, కురచ బుద్ధులా కౌరవుల అరమల తొరిగి మన పొత్తు కొత్తురా, కాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాల హిరణమిక ఎలా. ఇది అని చెప్పడం అప్పుడు అగ్నిలో మల్లె పూల వెజదల్లు లీలా పుష్కరుని బ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు. చూచేటప్పటికీ అభిమాన మమకారం హృదయంలో నాటుకొని పోయింది. ఈ అభిమాన మమకారములే మానవుని అధఃపతనం చేస్తున్నాయి. ఉండాలి అభిమానము, మమకారం కూడా ఉండాలి, కానీ పరిమితం ఉండాలి. కనుకనే మీకు కూడా పరిమితం ఉండాలి. కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.

Yeah, we got a bad situation.

జీవితంలో పొందవలసిన యోగ్యతాపత్రము దైవానుగ్రహమే. స్వస్వరూపము ఇంద్రియ మనోబుద్ధుల సమ్మిళితము కాదు. సాక్షిభూతమైన సచ్చిత్ ఆనందమే స్వస్వరూపము. ఇట్టి దివ్యస్వరూపాన్ని విస్మరించి పాంచభౌతిక దేహమునే స్వస్వరూపంగా భావించి కాలమును వ్యర్థం గావించుకుంటున్నారు. లోకమే ఒక విశ్వవిద్యాలయము. ప్రతి వ్యక్తి అందులో నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ, ఆర్థిక విద్యలను అభ్యసిస్తున్నాడు. కాని చివరకు శాంతిని పొందలేక అశాంతికి గురై నిరాశ నిస్పృహల చేత జీవితాన్ని అంతముగావించుకుంటున్నారు. లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య అవసరమని గుర్తించలేకపోవటమే అందుకు కారణము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. పూర్వపు రోజుల్లో స్వామిని సాక్షాత్తు అమ్మవారుగానే భావించి సువాసినిలు సహస్రనామార్చనతో స్వామిని ఆరాధించేవారు. 9 రోజులు ఈ విధంగా పర్తీశ్వరికి అర్చన చేసినటువంటి కుంకుమ ఒకటిగా చేసి విజయదశమి నాడు షిరిడీబాబా విగ్రహానికి అభిషేకం గావించేవారట. స్వామి ఆ కాలంలో జరిపిన లీలలు ఒకటా రెండా కోకొల్లలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రశాంతి నిలయ శిఖరాన ప్రశాంతి పతాకారోహణ మహోత్సవం యథావిధిగా అతి వైభవంగా జరుగుతూ వస్తోంది. ఆ 9 రోజుల్లో ఒకరోజు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి హాస్పిటల్కు కేటాయింపబడుతుంది. మరొక రోజు అన్న వస్త్రదానం జరుగుతుంది. నారాయణ సేవనందుకున్న ఆ వేలాది బీదజనంలో కొంతమందిని స్వామే స్వయంగా ఎన్నిక చేసి వస్త్రాలు పంచిపెడతారు. ఇటువంటి సందర్భాల్లో ఆ స్వామినే మోసగిద్దామని ప్రయత్నించే మూఢులు అజ్ఞానులు కూడా లేకపోలేదు. ఉదాహరణకు కొంతమంది బిచ్చగాండ్రు ఇతరుల బిడ్డలను తమ ఒడిలో వేసుకుని తల్లిలేని బిడ్డ స్వామి అంటూ అదనంగా కొంత కారుణ్యం సంపాదిద్దామని ప్రయత్నించేవారట. ఇంక మన స్వామి సంగతి వేరే చెప్పాలా? ఇటువంటి వేషధారులను ఇట్టే పసిగట్టి వాళ్ల వద్దకు వెళ్లి ఆ బిడ్డను కిందకి దించు అని సూటిగా ఆజ్ఞాపిస్తారు. ఇక మరికొందరు కన్నులు మూసుకుని కళ్ళు లేని వాణ్ణి స్వామి అని నటించేవారట. వాళ్ల వద్దకు వెళ్లి, నాయనా, ఒకవేళ నిజంగానే కళ్ళు గుడ్డి అయిపోతే ఏం చేస్తావు అని మృదువుగా ఖండించేవారట స్వామి. ఆ దెబ్బతో ఆ వేషగాండ్రు బెదిరిపోయి కళ్ళు తెరిచి స్వామికి దాసోహం అనేవారట. అన్నవస్త్రదానం సందర్భాలలో అక్కడికి చేరిన లక్షలాది బీదజనంలో కొందరిని ఎన్నిక చేసి చీటీలు పంచి మీదికి రప్పించుకుని వరుసలో నిలబెట్టి స్వామి స్వయంగా వస్త్రాలను పంచుతారు. నిజంగా ప్రేమవృష్టి అని ఏదైనా ఒకటి ఉన్నట్టయితే అది ఇదేనేమో అనిపిస్తుంది. స్వామి ప్రేమవృష్టి ఒక అనంత వాహిని, హద్దులు లేని వేగవాహిని. ఈ నవరాత్రులలో సాయంకాలంలో కవితాగోష్ఠి జరుగుతుంది. కవీం కవీనాం అని వేదం ప్రశంసించిన పరమాత్ముని వర్ణనకు అనుగుణంగా ఇతర కవివరేణ్యులు సమర్పించిన కవితా కుసుమాలను స్వామి తామే ఒక మహాకవిగా స్వీకరించి అప్పటికప్పుడే ఆ కావ్య కదంబ కుసుమాలలో అక్కడక్కడ సూక్ష్మమైన మార్పులు తమ ఆసుకవిత్వంతో ప్రకటించి ఆ కవితాగుచ్ఛాన్ని మరింత రమణీయంగా ఉణర్చేవారట. ఈ విధంగా స్వామిచే సూక్ష్మంగా సంస్కరింపబడిన కావ్యములు, కవిత్వములు, వ్యాకరణాలు అసలు లెక్కలేనటువంటివి. మహావిద్వాంసులు, పండితోత్తములు ఈ కవితాగోష్ఠిలో అనేక శాస్త్రాలను గురించి ఉపన్యాసాలిచ్చేవారు. తదుపరి స్వామి అన్ని శాస్త్రాలలోనూ అంతర్గతమయ్యున్న సూక్ష్మాలను, సారాంశాన్ని అతి సులభ శైలిలో తమ ఉపన్యాసంలో వివరించేవారు. కవితాగోష్ఠికనంతరం ఎన్నో కళా ప్రదర్శనలు జరుగుతాయి. పరబ్రహ్మ స్వరూపిణి సకల కళానిధి శ్రీ శారదాంబాయిన సత్యసాయీశ్వరి తన దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఈ ప్రదర్శనలు అన్నీ అతి సావధానంగా తిలకిస్తున్న దృశ్యము అతి మనోహరమైన కన్నుల పండుగ్గా గోచరిస్తుంది. స్వామి స్వయంగా దర్శకత్వం వహించిన నాటకాలను సత్యసాయి కళాశాల విద్యార్థులు ప్రదర్శించటం కూడా కద్దు. ఇది కాక బుర్రకథలు, హరికథలు కూడా జరుగుతాయి. ఇక సంగీత కచేరీల మాట చెప్పనే అక్కర్లేదు. అంతెందుకు, స్వామి యొక్క సంగీత విద్వాంసకత్వం గురించి ఒక కావ్యమే రాసేయచ్చు. ఆయనే ఒక మహా సంగీత విద్వాన్. పూర్వం తంబూరా శృతి మీటుతూ స్వామి ఎంతో మధురంగా గానం చేసేవారు. నిజంగానే మురళీధరులై వేణువును చేతపట్టి వేణుగానం చేసిన సందర్భాలు ప్రత్యక్షంగా కనీ విని ఆనంద రసానుభవమును పొందిన భాగ్యశాలులు ఎంతో మంది ఉన్నారు. నిజంగా అది దేవగానమే, వీణుల విందైన అమృతగానం. ఇక హంసవాహిని వీణధారి అయి అని అప్పయ్య దీక్షితుల వారు వర్ణించినట్టుగా వెంకటగిరి మొదలైన స్థలాల్లో స్వామి స్వయంగా వీణ వాయించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తాము వీణ వాయించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారట స్వామి. అవును మరి,
తాను పుట్టకమునిపే ఇంట్లో మృదంగమును మ్రోయింపచేసిన స్వామి నిలయమున కచేరీ చేయడానికి వచ్చిన మృదంగ విద్వాంసుల దగ్గర నుంచి మృదంగాన్ని తీసుకుని తాను చేపట్టి లయ విన్యాసం ఒనరించి అటు విద్వాంసులను ఇటు ప్రేక్షకులను కూడా విభ్రాంతుల్ని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయిట. షిరిడీబాబా అత్యంత భక్తుడైన దాసుగను సాయి కీర్తనలతో హరికథా కాలక్షేపం చేసినప్పుడు హార్మోనియం వాయించిన బాలుడు శ్రీ పాండురంగ దీక్షిత్. తరువాత కాలంలో గొప్ప సంగీత విద్వాంసులై భజన సంకీర్తనములో ముఖ్యంగా నిపుణత్వం సంపాదించుకున్నారు. షిరిడీబాబాను గురించిన ఒక చలనచిత్రానికి వీరు సంగీత దర్శకత్వం కూడా వహించారు. వీటన్నిటికన్నా ముఖ్యం ఆ షిరిడీపతియే ఈ పత్తిబాబా అన్న సత్యాన్ని గుర్తించి స్వామికి పరమభక్తులయ్యారు. ఒకనాడు శ్రీ దీక్షిత్ స్వామితో కూడి బొంబాయి నుండి బెంగళూరు రావడం తటస్థించింది. ఆ పయనం సాగిస్తున్న సమయంలో స్వామి తమ సంగీత పాండిత్యాన్ని ప్రదర్శించి దీక్షిత్ని ఆశ్చర్యంలో ముంచేశారట. ఉత్తర హిందుస్థానీ సంగీత బాణీకి చెందిన తరానా పద్ధతితో సహా సంగీత శాస్త్రం స్వామికి కొట్టిన పిండి వంటిదని దీక్షిత్ అప్పుడు గ్రహించారట. ఆనాడు స్వామి కంజీరాతో పలికించిన గీతులు వీరిని ముగ్ధుల్ని కావించాయి.

సరే, ఇక ఈ సంగీత విద్వాంసులకు స్వామి ప్రసాదించే కానుకల సంగతికొద్దాం. అందులో స్వామి భోజరాజుని మించిన వారిని తోచకమానదు. మామూలు సంగీత సభలు సంభావనలు చేసేదానికన్నా స్వామి ఒక మెట్టు ఎక్కువే సన్మానం సంభావనం జరుపుతారు. అంతెందుకు, స్వామి ఇటువంటి విద్వాంసులకు ధనం దోసళ్లతో గుమ్మరిస్తారనే చెప్పచ్చు. ఇదీ కాక పట్టు వస్త్రాలు, ఉత్తరీయాలు, పతకాలు, గొలుసులు, ఉంగరాలు మొదలైనవి అందుకున్న భాగ్యులు ఎంతమందో ఉన్నారు. నాదస్వర విద్వాన్ శ్రీ తిరువెంగాడు సుబ్రహ్మణ్య పిళ్ళైకు తిరువెంగాడు అఘోర వీరభద్రుని విగ్రహం పొదగబడిన పతకాన్ని బహుకరించి వారిని ఆనందసాగరంలో ముంచేశారు స్వామి. ఒక ప్రముఖ వయలిన్ విద్వాంసునికి స్వామి ఒక మెడల్ బహుకరించగా ఆ విద్వాంసుడు, ఇందులో మీరు బహుకరించిన కానుక అని రాసిలేదు కదా స్వామి అని ఆ కానుకను తిరిగి స్వామికిచ్చేశారట. అప్పుడు స్వామి, సరే అయితే అదిలాతే అని తమ హస్తాల్లోకి ఒక మారు తీసుకుని మరల ఆ విద్వాంసునికిచ్చారట. ఆ క్షణిక స్పర్శ మాత్రముననే ఆ మెడల్ మీద విద్వాన్ చౌడయ్యకు బాబా ప్రేమ కానుక అని ఆంగ్లంలో అచ్చయి వచ్చేసిందిట. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. ప్రసిద్ధ క్లారినెట్ విద్వాన్ శ్రీ వికేసి నటరాజన్ పొందినటువంటి కానుకను గురించి ఇతరుల ద్వారా ఎంత విన్నప్పటికీ అది వారి నోటంటే విందామని మనం ప్రయత్నిస్తే దాన్ని గురించి ప్రస్తావించటానికి శ్రీ నటరాజన్ కొంత వెనుకాడతారు. వారి దృష్టిలో స్వామి అనుగ్రహించిన ప్రసాదం గుప్తంగా ఉంచవలసిందే కాని అది ప్రకటితం చేయడం అపచారమేమో అని ఒక దృఢాభిప్రాయం. ఇంతకన్నా ఒక విశేషం, ప్రఖ్యాత తమిళ నేపథ్య గాయకులైన శ్రీ టిఎం సౌందరరాజన్ కి స్వామి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగానే దర్శనమిచ్చారు. అంతకు పూర్వము స్వామిని గురించి కని విని ఎరుగని ప్రసిద్ధ గాయని శ్రీమతి జ్యోతికారాయణి కొద్ది సంవత్సరాల క్రితం ప్రశాంతి నిలయానికి స్వామి ఆహ్వానించినప్పుడు ఆవిడకు తాను కృష్ణ పరమాత్మనిగా దర్శనమివ్వటం ముఖ్యంగా పేర్కొనదగింది. యావత్ ప్రపంచం నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై స్వామి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం ఆంగ్ల సంప్రదాయాన్ని అనుసరించి నవంబర్ 23వ తేదీన జరపబడుతోంది. పూర్వపు రోజుల్లో ఈ జయంతి నాడు స్వామి తల్లిదండ్రులు, ఎన్నిక చేయబడిన మరికొంతమంది భక్తులు స్వామి శిరోజాలకు తైల సంస్కారం చేసే అవకాశాన్ని పొందేవారు. అవకాశం కాదేమో, అదృష్టాన్ని పొందేవారు. ఆ రోజుల్లో అది ఒక విశిష్టతే. ఒక చిన్న వెండి గిన్నెలోని తైలములో పుష్పాన్ని ముంచి ఆ పుష్పంతో తైలము స్వామి శిరోజాలకు అద్దేవారట. తనకు జన్మించటం అన్నది లేనప్పటికీ, జనన మరణములనే వాటికి తాను అతీతులైనప్పటికీ, తనకంటూ జన్మదినము అని ఏదైనా భావించబడినట్లయితే అది తన భక్తులు ఆత్మజ్ఞానం పొందిన దినమే కాగలదు అని స్వామి చెప్తారు. అయినప్పటికీ ఇటువంటి ఉత్సవాలు జరపటానికి తాను అంగీకరించటం కేవలం తమ భక్తుల ఆనందం కోసమే అని ఘంటాపథంగా చెప్తారు స్వామి. తమ ఈ శరీరానికి పుట్టిన దినమంటూ జరుప నిశ్చయిస్తే సహజంగా ఈ దేహానికి కారణభూతులైన తల్లిదండ్రులను గౌరవించవలసినదే కదా. అదీకాక బిడ్డ పుట్టిన దినన్నాడు ఆ బిడ్డకు నూనె అంటి తలకు పోయటం తల్లికి ఒక ప్రత్యేకమైన వేడుక కదా. అది తల్లి సొత్తు. నా బంగారు తండ్రి, నీవు జన్మించిన ఈ పవిత్ర దినన్నాడు నీవు నీరాడవలెను. నారాయణ, ఇక పరుగులెత్తక నీరాడరమ్ము అని తల్లి యశోద వేడగా, సాధారణంగా స్నానం చేయటానికి ముప్పుతిప్పలు పెట్టే ఆ చిన్ని కన్నయ్య ఆనాడు మారాన్ చేయకుండా బుద్ధిగా నీరాడలేదు. అటువంటప్పుడు ఇక ప్రతిరోజూ స్నానం స్నానం అంటూ ఒక్కనాడు కూడా తప్పక స్నానం చేసేటువంటి మన స్వామి ఈ తైల స్నానానికి అభ్యంతరం పెడతారా? ఎన్నిక చేయబడ్డ భక్తులనందరినీ ఆ ఒక్కరోజు తమ వింతైన శిరోజాలకు తైల సంస్కారం చేయటానికి అనుమతించేవారు స్వామి. తమ తల్లిదండ్రులకు ఇక్కడ ప్రత్యేక స్థానాన్నిచ్చి గౌరవించేవారు. ఆ పవిత్ర శుభదినాన భక్తులందరూ మేళతాళాలతో స్వామి కన్నవారింటికి తరలివెళ్లి ఆ దంపతులను ఎంతో వైభవంగా ఆహ్వానించి నిలయానికి తీసుకొచ్చేవారు. ఆనాడు మరొక విశేషమేమిటంటే స్వామి స్వహస్తాలతో భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంచిపెట్టేవారు.
ఆ దృశ్యం ఎంతో నేత్రానందకరం. నిజంగా ఆ పర్వదినమందు స్వామి వద్ద నుంచి ప్రసాదం అందుకుంటున్న వారి భాగ్యమే భాగ్యం. ముఖమంతా నూనె కారుతుండగా అలుపన్న మాటే లేక గంటల తరబడి ఆ చల్లని కరద్వయం భక్తులకు లడ్డూలు పంచిపెడుతున్న దృశ్యం ఎంతో ముగ్ధ మనోహరమైనది. ఇంకొక మూడవ విశేషం, సాధారణంగా ఎర్రని పట్టువస్త్రం ధరించే స్వామి జయంతి నాడు సాయంకాలం ఉయ్యాలోత్సవానికి మాత్రం శ్వేతవర్ణధారి అయి దర్శనమిస్తారు. ఈ విషయం మనం విజయదశమి వైభవంలో కూడా గమనించాం. తెల్లని మల్లెపువ్వులాంటి పట్టువస్త్రంతో చల్లని చిరునవ్వు పెదవులపై తొణికసలాడుతుంటే ఆ సత్యసాయీశ్వరుడు ఊయిరలో ఊగుతున్నప్పుడు ఈ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. భక్తులు ఆనందంతో తన్మయులవుతారు. ఆ సౌరభం వర్ణించసఖ్యమే కాదు. పూర్వం రోజుల్లో ఈ పుట్టినరోజు పండగ రోజు ఉదయం నుంచి భక్తులు వరుసల్లో నిలబడి ఒక్కొక్కరూ తమకు పూలమాలను సమర్పించటానికి స్వామి అనుమతించేవారు. ఒక్కొక్కప్పుడు ఈ వరుసలు అసలు తరిగేవే కాదు. చివరకు సాయంకాలం సమీపించేసరికి భక్తులు భక్తితో అర్పించిన పూలహారాలు మెడను అలంకరించగా వాటి మధ్య స్వామి ఒక పెద్ద మహాపుష్పంగా మెరిసిపోతూ ఉండేవారు. స్వామి ఈ విధంగా భక్తుల ప్రేమ ఫలితంగా ఇటువంటి ఇక్కట్లను కూడా ఎన్నెన్ని సహించేవారో. కాని ఇప్పటి పరిస్థితుల్లో జనసమూహం రోజురోజుకి ఎక్కువ కావటం వల్ల ఒక్కొక్క భక్తుడు స్వామికి మాల వేయడం అన్నది జరిగే పని కాదు కదా. తమ తండ్రి గతించిన తర్వాత కూడా తల్లి జీవించి ఉన్నంతకాలం ఆమెచే స్వామి తైల సంస్కారం చేయించుకునేవారు. ఆమె మరణానంతరమే ఈ పద్ధతి నిలిపివేయబడింది. అయితే ఆ రోజులకి ఇప్పటికీ ఎంతో భేదం కనపడుతోంది. ఆ కాలంలో స్వామి మామూలు రోజుల్లో కూడా అమ్మా అమ్మా అంటూ అతి ఆప్యాయంగా తామే స్వయంగా నిలయంలో ఉన్న ఉద్ధురాండ్రి ఇళ్లకు వెళ్లి తను శిరోజాలకు తైలం పూయమని చెప్పి కూర్చునేవారట. ఇది చూసి మరికొందరు స్వామి రేపు మా ఇంట్లో అభిషేకం చేసుకోవాలి అని వేడుకునేవారట. ఓ అలాగే దానికే అని మర్నాడు వాళ్ళిళ్లకు వెళ్లి చక్కగా బుద్ధిమంతుడిలాగా మొలకొక తువ్వాలు కట్టుకుని నూనె అంటమని కూర్చునేవారట. స్వామి విశాలమైన వక్షస్థలము ఉదరముతో పరిశీలించి చూస్తే వారి వెన్నెముక భాగము అతి సన్నగా దూదిపింజం వలె సున్నితంగా మనకు గోచరిస్తుంది. స్వామి భుజస్కంధాలు చక్కగా గుండ్రంగా కండలు తిరిగి బలమైనటువంటివిగా కనపడతాయి. మంచి దృఢకాయం కలవారు. స్వామికి సేవ చేస్తున్న సమయంలో స్వామి, ఏమయ్యా ఏదో పురుగుని పట్టినట్టు పడుతున్నావు, బాగా వీపు అదిమి పట్టి రుద్దు అని హెచ్చరించేవారట. స్వామికి మసాజ్ చేసేవాళ్లకి చేతులు నొప్పెడతాయేమో కాని స్వామి మాత్రం తృప్తి కనపరచలేదట. అంతేకాదు, స్వామి అరచేతిని చాపి నలుగురైదుగురు కలిసి దానిని పట్టి లాగమనేవారట. అంతమంది పట్టుకుని లాగినా ఎంత బ్రహ్మ ప్రయత్నం చేసినా ఆ చేతిని ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయేవారట. బాహ్య దృష్టికి స్వామి హస్తద్వయం అరవిందాల్లాగా సున్నితంగా కనిపించినప్పటికీ అవి ఇనుపకడ్డీల కన్నా కూడా బలమైనవని చెప్పాలేమో.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ శ్రీరాం. శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారితో రేడియో సాయి సలిపిన ఇష్టాగోష్ఠి ఆఖరి భాగంలో ప్రస్తుతం సాయి సంస్థలలో ఏ విధంగా తమ సేవలను అందిస్తున్నారు, మున్ముందు ఏ విధమైన ప్రాజెక్టులు చేపట్టదలిచారో ఆ వివరాలన్నీ మనకు తెలియజేస్తారు శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారు.
1: శర్మగారు, స్వామివారి విద్యా సంస్థలో మీరు చేరడంతో స్వామివారి కార్యకలాపాల్లో మీరు పాలు పంచుకున్నారు. అది కాకుండాను స్వామివారి సేవా సంస్థల్లో మీరు సభ్యులుగా చేరడం జరిగిందా, జరిగితే ఎప్పుడు జరిగింది, ఏ విధమైన సేవా కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు?
2: నేను పుట్టపర్తి నుంచి మచిలీపట్నం వెళ్ళిపోయి అక్కడ హిందూ హైస్కూల్లో చేరంగానే మొట్టమొదటిసారిగా ఇక్కడ స్వచ్ఛ సాయి సేవా సమితి అనేది ఉన్నదా అని చెప్పి ఎంక్వైరీ చేయటం జరిగింది. అయితే ఉన్నదని చెప్పారు. అంటే అప్పట్లో స్వచ్ఛ సాయి సేవా సమితి అనే దాని గురించి చెప్పాలంటే అసలు సత్యసాయి సేవా సమితులు స్థాపించాలనే కాన్సెప్ట్ స్వామి తీసుకురావటానికి ముందు రోజుల్లోనే స్వామి యొక్క చిన్నతనంలో, అంటే అప్పటికి స్వామికి 16-20 సంవత్సరాల మధ్య వయస్సు, మచిలీపట్నం వచ్చారట. కొన్నేళ్ల రోజులు మచిలీపట్నంలో భక్తుల ఇళ్లలో స్వామి ఉండి మచిలీపట్నం ఆ చుట్టుపక్కల అంతా కూడా భక్తుల గ్రామాలవన్నీ సందర్శించి ఇక్కడ భక్తుల్ని చాలా ఆనందపరిచి వాళ్ళని బ్లెస్ చేశారు. ఆ రోజుల్లోనే మచిలీపట్నం భక్తులందరినీ సమావేశపరిచి మీరు ఒక ఇక్కడ సత్యసాయి సంస్థ అనే దాన్ని నెలకొల్పండి అని చెప్పి ఒక ఫ్లాగ్ ఒకటి ఏర్పాటు ఇచ్చి మీ ఇది సత్యసాయి సేవా సంస్థ మచిలీపట్నంలో నేను స్థాపిస్తున్నానని చెప్పి అక్కడ భక్తులందరినీ బ్లెస్ చేశారట. తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఈ సత్యసాయి సేవా సమితులు అనే కాన్సెప్ట్, ది ఫస్ట్ సత్యసాయి సేవా సమితి ఇన్ ఆంధ్రప్రదేశ్, నా ఉద్దేశం ఆంధ్రప్రదేశే కదా, ఇన్ ఆల్ ఇండియా, అది మచిలీపట్నానికి అంత అదృష్టం లభించింది. ఆ స్వామి ఉన్నటువంటి ఆ భక్తుల ఇళ్ళు ఇప్పటికీ ఒక దారావారని చెప్పి వారు వారి తాలూకు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో కూడా వాళ్ళ తాలూకు వాళ్ళు ఇక్కడ కాపురం శ్రీనివాసం ఉన్నారు. వారింట్లో స్వామి ఉంటే వాళ్ళ బిల్డింగ్ అంతా మార్పులు చేసుకున్నా స్వామి ఉన్నటువంటి ప్రదేశాన్ని మాత్రం వాళ్ళు అట్లాగే అట్టిపెట్టారు. ఇప్పటికి కూడా వాళ్ళ స్వామి ఉన్న రూము అదంతా పూర్వకాలపు ఇళ్ళు, ఆ చెక్క మెట్లు, చెక్క ఇల్లు, ఆ చెక్కలతో చేసినటువంటి ఇది, దాన్ని వాళ్ళు అట్లాగే అట్టిపెట్టుకుని మిగతా మార్పులు ఆ మోడర్న్గా ఆధునికంగా చేసుకున్నారు. అలా ఒకళ్ళ ఇంట్లో స్వామి నెల రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి మిగతా అంతా తిరిగారు. అప్పుడు జరిగిన అత్యద్భుతమైనటువంటి ఒక అద్భుతం, ఓ రోజు స్వామి అక్కడ భక్తులందరినీ తీసుకుని మంగినపూడిని సముద్రపు బీచ్ అక్కడ అక్కడికి తీసుకువెళ్లారట. సరే వీళ్ళందరూ స్వామి వాళ్లతో మాట్లాడుతూ నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళు స్వామి అసలు కనబడలేదట వీళ్ళకి ఉన్నట్టుండి. అరే స్వామి స్వామి స్వామి అని చెప్పి అందరూ కంగారు అటు ఇటు చూసుకుంటూ ఉంటుంటే ఆ సముద్రపు లోపల నుంచి పిలుపు వినబడిందిట, ఇటు చూడండి అని. అటు చూస్తే సముద్రంలో శేషశాయి శేషతల్పం మీద స్వామి శ్రీమన్నారాయణుడుగా పడుకునుండి ఆశీర్వదిస్తున్నట్టు స్వామి వీళ్ళందరికీ దర్శనమిచ్చారట. వీళ్ళంతా ఆనంద భాష్పాలతో ఆనందంతో స్వామికి నమస్కారాలు చేసుకుని వాళ్ళు ఆనందపడుతూ నెక్స్ట్ మళ్ళీ తర్వాత క్షణంలో స్వామి మళ్ళీ వీళ్ల మధ్యలో వీళ్ళకి కనబడ్డారు. ఇది స్వామి చిన్నతనంలో 16-20 సంవత్సరాల మధ్య వయసులో స్వామి మచిలీపట్నం వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పటి నుంచి అక్కడ సత్యసాయి సమితి అనేటువంటిది ఉంది.
1: ఇది ఈ సంఘటన ఎక్కడైనా రికార్డ్ అయిందా?
2: స్వామి లిటరేచర్లో చాలా సత్యం శివం సుందరంలో ఉంది, ఇంకా అనేక భక్తులు రాసినటువంటి ప్రతి గ్రంథంలో కూడా ఈ సంఘటన చోటు చేసుకున్నది, శుభ్రంగా రాయబడి ఉన్నది. నేను ఇక్కడ ఉండగా కూడా భజన్స్ ని బాగా ఆస్వాదించాను. మా నాన్నగారు సంగీత విద్వాంసులు అవడంతో ఆ సంగీత పరిజ్ఞానం కూడా కొంత ఉండటంతో భజన్స్ బాగా నేర్చుకోవటం జరిగి అక్కడ ఏమంటే అప్పట్లో ఈ భజన్సే కానీ కొన్ని ట్యూనింగ్స్ కూడా తేడా, వాళ్ళకి తోచిన ట్యూనింగ్స్ తో అట్లా పాడుతూ ఉండేవారు. ఇట్లా కాదు, భజన్స్ అంటే ఇవి స్వామి ఇక్కడ స్వామి నిర్దేశించినటువంటి ఈ పద్ధతుల ప్రకారం చెప్తూ నేను ఇవన్నీ వాళ్ళకి నేర్పాను. మంచి పాడేవాళ్ళు ఉన్నారు మచిలీపట్నంలో, చక్కటి గొంతులతో పాడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. సరే అప్పుడు తక్క వాళ్ళు కూడా క్యాసెట్స్ తెచ్చుకోవటం, వినటం, నేర్చుకుని వాళ్ళు ఆ పద్ధతిలో రావటం చాలా అద్భుతమైనటువంటి భజన్స్ లో ఒక విప్లవాత్మకమైన మార్పు మచిలీపట్నం దాంట్లో రావటం జరిగింది. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చేరిన కొత్తల్లోనే ఒక ఎస్సీ స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్స్ గా ఉన్నాం, మాకు చదువు లేదు, మెట్రిక్ పాస్ అయితే మాకు ఏదన్నా కాస్త ప్రమోషన్ ఉంటుంది, కాస్త మీరు స్వామి సత్యసాయిబాబా గారి భక్తులని విన్నాము. అప్పటికే చూడండి, సత్యసాయిబాబా భక్తులు అంటే వీళ్ళు సేవ చేస్తారన్న ఇది పబ్లిక్ లో ఉంది, మొదటి నుంచి ఉంది, అది ఇవాళ్ళు ఉన్నదే కాదు, స్వామి అవతారం ఎత్తినప్పటి నుంచి ఉంది. ఇది స్వామికి తెలియకపోయినా సరే సత్యసాయి అంటే ఆ భక్తులు సేవల్లో పాల్గొంటారు, ఇతరులకి హెల్ప్లు చేస్తారు అన్న కాన్సెప్ట్ ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. అయితే మన యొక్క బిహేవియర్, మన క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగలిగితే మన మీద ఆ వ్యక్తులకి గౌరవం ఉంటుంది. ఒక 3 మంత్స్ ప్రత్యేకంగా వాళ్ల కోసం వాళ్ళ 3 మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఈ రోజున వాళ్ళు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి పోస్టులో, దే ఆర్ ఇన్ వెరీ వెరీ గుడ్ పొజిషన్. ఎప్పుడు కనపడ్డా జీవితం మీకు మేము రుణపడి ఉంటాం సార్, ఆనందంతో వాళ్ళు పలకరిస్తుంటారు. సో టీచింగ్ ప్రొఫెషన్ లో చాలా గొప్ప సంతృప్తి అదే, 4 హెల్ప్ సేవ చేసి ఉచితంగా విద్య చేయటం, వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చి వాళ్ళు మనం తలుచుకుంటూ ఉంటారు, 4 చెప్తారు. అంతకు మించిన కిరీటాలు టీచర్లకి వేరే అక్కర్లేదు, అదే గొప్ప కిరీటం. నా దగ్గర చదువుకున్న పిల్లలు అందరూ చాలా మంది స్వామి ఫోల్డ్లోకి వచ్చారు, ఎందుకంటే ఈవెన్ స్కూల్లో కూడా పాఠాలు చెప్తూ కూడా నేను స్వామి విషయాలు, ఏ సందర్భం వస్తే చాలు స్వామిని గురించి చెప్పటం, అక్కడ పిల్లలు ఎట్లా ఉంటారు, అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంటారు, అక్కడ స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్ గా ఉంటారు, ఎలా చదువుతారు. సో అది కంపేర్ చేస్తూ పిల్లలకి చెప్తూ ఉండేవాడిని, అది బాగా ఇంప్రెస్ అయ్యేవారు.
1: విద్యాపరంగా మీరు మీ విద్యార్థుల్లో ఏ విధమైన మార్పులు తేగలిగారో చెప్పారు. ఇది కాకుండాను సాయి సమితిలో సేవాపరంగా గ్రామాలకి వెళ్లి ప్రజల్లోని జీవితంలో ఏమైనా మార్పు తెప్పించడానికి తక్కిన సభ్యులతో కలిసి ఏమైనా చేయగలిగారా?
2: సమితి చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొనేవాడిని. గ్రామ సేవలు జరిగేవి బాగా, అంటే చెరువులు తవ్వటాలు గ్రామాల్లో, తర్వాత గ్రామాల్లో కొంచెం స్వామి యొక్క మెసేజ్ ని వాళ్ళకి అందించటాలు, అలా అంతవరకే చేయగలిగాం. తప్ప భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా యోగ కర్మసు కౌశలం, నువ్వు చేసే పనిని కుశలత్వంతో అంటే పర్ఫెక్షన్తో చేస్తే అదే యోగము. సో అదే డ్యూటీ ఇస్ గాడ్, స్వామి చెప్పేది అదే, అదే యోగము, అదే స్వామి ఆనందిస్తారని చాలా సార్లు స్వామి కూడా చెప్పడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ తో నేను ఉద్యోగం చేసేవాడిని.
1: ఆధ్యాత్మికంగా స్వామి దగ్గరికి చేరిన తర్వాత ఏ విధంగా మీలో పరివర్తన వచ్చింది, మీరు ఏ విధమైన అనుభూతిని పొందగలిగారు, ఆ విషయాన్ని ఏదో మీరు రిఫర్ చేస్తుండారు, అదేమిటది?
2: మొట్టమొదటి నుంచి నా కాన్సెప్ట్ ఎట్లా ఉండేదంటే భజన్స్ సరే సేవ ఇవన్నీ ఉత్తమమైన మార్గాలే, అయితే అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రుచిస్తుంది. సో ఆ మార్గాల్లో ఉంటారు. నాకు బాగా రుచించిన మార్గం ఏంటంటే భగవంతుణ్ణి, ఆయన వేద పురుషుడు. సో ఈ జ్ఞానం ద్వారానే ఆయన అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం. ఇది ఎప్పుడు 1980 నేను మా అన్నగారితో అన్నా. ప్రస్తుతం ఏం జరుగుతోంది, ప్రతి ఒక్కరి చేత స్వామి నమకం చదివిస్తున్నారు, చమకం చదివిస్తున్నారు, పురుష సూక్తాలు, స్త్రీ సూక్తాలు, ఇదంతా వేద సంబంధమైనటువంటి ఆ పద్ధతిలోనే స్వామి అంటే తత్వం, అసలు భగవతత్వం తెలుస్తుంది అని నా అభిప్రాయం. అయితే నాకు స్వామి కళ్ళలో చెప్పారు ఈ వేద వాంగ్మయాన్ని మొత్తాన్ని తెలుగు లిపిలో తయారు చేయనటువంటి ఒక సూచన నాకు ఇవ్వటం జరిగింది. సో దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుని మొత్తం 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, శంకరాచార్యుల వారి గ్రంథాలు, షడ్దర్శనాలు, షడ్శాస్త్రాలు, మొత్తం వాంగ్మయాన్ని తెలుగు లిపిలో, అంటే దాని మీనింగ్ అదేం ఉండదు, వెబ్సైట్ పెట్టడానికి. దానికోసం బహుశా ఇది ఇవన్నీ విషయం, అందులో విషయం ఏముంది తెలుసుకోవాలని నా కోసమే స్వామి ఆ సందేశం ఇచ్చారా? ఎందుకంటే మరి అవన్నీ చేయాలంటే ముందు ఒకసారి చదవాలి కదా, 1-4 చదవాలి, తెలుసుకోవాలి. సో కాబట్టి చదివి ఒకసారి చదవటం వల్ల దాని విషయం తెలుస్తుంది.
1: సంస్కృతంలో ప్రావీణ్యం ఎలా వచ్చింది?
2: నాకు మా నాన్నగారు సంస్కృతం అది బాగా వచ్చు, సంస్కృత పండితులు. నేను ప్రత్యేకంగా సంస్కృత నేర్చుకోలేదు గాని ఆయన సంస్కృత పండితులతో పుస్తకాలు బాగా చదువుతూ ఉండేవాడిని. శ్లోకం చదివితే దాని మీనింగ్ ఒక 50-60% గ్రాస్ప్ చేయగలం. అంత 100% అంత పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయినా 60% వరకు కూడా దాని యొక్క ఎసెన్స్ నాకు అర్థమవుతుంది. అది స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహమని అనుకుంటాను. సో అట్లా మొత్తం మా నాన్నగారి కలెక్షన్ బుక్స్ చాలా ఉండేవి. తర్వాత నేను కూడా నా జీతంలో అసలు సగం పుస్తకాల కిందే ఖర్చు పెట్టేసేస్తూ ఉండేవాడిని. సో అవన్నీ కొనటం, అవన్నీ చదవటం, దాన్ని తెలుగులో టైపింగ్ చేసుకో, ఇదంతా కూడా జస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచే జరుగుతుంది.
1: ఎంతవరకు ఎన్ని వేదాలు ఎన్ని ఉపనిషత్తులు మీరు తెలుగులో రాయగలిగారు?
2: 108 ఉపనిషత్తులు కంప్లీట్ అయిపోయినాయి. భగవద్గీత విత్ శంకరాచార్యుల వారి వ్యాఖ్యానంతో సహా భగవద్గీత కంప్లీట్ అయిపోయింది.
1: ఇవంతా కూడా వెబ్సైట్ లో పెట్టగలిగారా?
2: వెబ్సైట్ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ముందు మేము డీటీపీ చేసి వర్క్ చేసి.
1: మీరు తెలుగు అంటే పాండులిపి మ్యానుస్క్రిప్ట్ మీరు తయారు చేశారు?
2: లేదు లేదు, మామూలు కంప్యూటర్ మీద తెలుగు టైపింగ్.
1: టైపింగ్ అయిపోయింది?
2: టైపింగ్ దాదాపు 75% అయిపోయింది, ఇంకా కొంచెం ఉన్నది. ఇది కూడా పూర్తి చేశాక
1: వేదాలు కూడా అయిపోయా?
2: వేదాలు సగం కొద్దిగా అయినాయి, మిగతా అన్నీ అయిపోయినాయి. ఒక వేదములు మాత్రం మిగిలినాయి. నెక్స్ట్ పురాణాలు, వేదములు పురాణాలు ఉన్నాయి, మిగతా అన్నీ అయిపోయినాయి. వేద వాంగ్మయం అంటే ఈ షట్ శాస్త్రాలు, దర్శనాలు, భగవద్గీత, తర్వాత శంకరాచార్యుల వారి గ్రంథాలు, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయింది.
1: కానీ ఇవన్నీ కూడా మీరు 3 సంవత్సరాల్లో సాధించగలిగారు?
2: చదివాను, టైపింగ్ చేశాను
1: స్వయంగా.
2: స్వయంగా నేనే స్వయంగా టైప్ చేశా.
1: చాలా అదృష్టం. ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో మీరు అంతా కూడా వెబ్సైట్ లో పెట్టే అవకాశం ఉన్నది?
2: 2-3 సంవత్సరాల ఈ ఇయర్ లోనే వెబ్సైట్ పెట్టేసేసేయాలి అని.
1: అందరికీ అందుబాటులో
2: ఉండేటట్టుగా నేను ఇంకో ప్రయత్నం కూడా చేశాను. అయితే నా వ్యక్తిగత సాధన కోసం ఇవన్నీ చదువుతూ ఈ విషయాన్ని గురించి స్వామి ఎట్లా చెప్పారు అన్న ఒక పరిశీలనాత్మక దృష్టితో కూడా నేను స్వామి లిటరేచర్ అంతా దీనికోసం చదవటం చేశాను. సో స్వామి ఏదో మనస్సును గురించి ఏదో మనయో మనుష్యాణం కారణం బంధ మోక్షయో ఏదో ఒక శంకరాచార్య గ్రంథంలో ఉంది, దీని గురించి స్వామి ఏం చెప్పారు, ఇలా విశ్లేషణ రూపంతో నేను ఎక్కువగా స్వామి ఏం చెప్పారనే దృష్టితో నేను ఎక్కువగా అవన్నీ చదివాను
1: స్వామి పరంగా.
2: అయితే ఈ వెబ్సైట్ లో దాన్ని కూడా తీసుకురావాలని నా యొక్క ఆలోచన. భగవాన్ సత్యసాయి ఇదే విషయాన్ని ఇట్లా చెప్పారు అన్న దాన్ని కూడా తీసుకురావాలని.
1: చాలా గొప్ప ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు. దీనివల్ల ఎవరైతే స్వామి తత్వాన్ని తెలుసుకుందాం అనుకుంటారో ఈ మన వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను అందుబాటులో ఉండే అవకాశాన్ని మీరు కల్పించదలుచుకున్నారు. ఎంతో గొప్ప విషయం సాయిరాం.
2: స్వామి భగవాన్ సత్యసాయేశ్వరుని దివ్యపాదాలకి మళ్ళీ ఇంకోసారి నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ జన్మజన్మలు ఆ స్వామి సేవలో ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా, నాకు విన్న శ్రోతలందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి భగవాను దివ్య పాద పద్మములకు శత సహస్ర వందనములు. శ్రీ సత్యసాయి సందేశ జరి ద్వారా స్వామి ప్రేమను అనునిత్యం అందుకుంటున్న శ్రోతలందరికీ ప్రశాంతి నిలయం నుండి ప్రేమపూర్వక సాయిరాం. తేనలూరే భాష తెలుగు. కన్నా విన్నా అన్నా అందంగా ఉండేది, ఆనందాన్ని అందించేది మన తెలుగు భాష. అంతేకాదు, ప్రత్యక్ష పరమాత్మ కలియుగ అవతారి సత్యసాయి భగవాను మాటల చేత వ్రాతల చేత ధన్యమైనది, దైవ భాషగా మారినది. అంత అదృష్టానికి నోచుకున్న తెలుగు భాష భాగ్యం అంతటితో ఆగలేదు. కవి సమ్మేళనం ద్వారా కవితారూపం దాల్చిన తెలుగును స్వామి పాదాల చెంత చేర్చి భాషకు భావానికి సార్థకతను చేకూర్చారు తెలుగు కవులు. 2004 డిసెంబర్ 13వ తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సమక్షంలో శ్రీ సత్యసాయి దివ్య వైభవం పేరిట 12 మంది కవులకు ఇందులో పాల్గొనే మహద్భాగ్యాన్ని స్వామి అనుగ్రహించారు. కవి సమ్మేళనంలో భాగంగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు స్వామి సందేశాలకు తమ భక్తిభావం జోడించి సమర్పించిన కవితా సంపుటిని ఇప్పుడు మనం వింటాం.

0: Sri Ramalingeshwar Rao is a well-known dialogue writer and lyricist in the field of films. He has acted as a commentator. He was a commentator during the 69th birthday celebrations of Bhagwan held here in the Purnachandra Hall. The audio cassette of his writings on Bhagwan was released by Swami himself in the year 2002.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదారవిందాలకు నమస్కారం.
2: భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. సకల మానవులకు శాంతి ప్రేమలు పంచు పుణ్యభూమి పేరు పుట్టపర్తి. పుట్టపర్తి.

నీ పుట్ట మర్తి నీ పుట్ట భర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుడ్నె తట్టే నోయి. పుట్ట భర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, సిగరెట్లు మానెనొకడు చిత్ర సాయి వై పుట

మానెనొకడు పేకాట, మానెనొకడు పెడదారి, మానెనొకడు కట్నాలు, మానెనొకడు కబ్జాలు, మానెనొకడు కాపీలు, మానెనొకడు కూపీలు, మానెనొకడు మందు రోగం వదిలింది కొందరికి, మాయ రోగం వదిలింది అందరికీ మాకందరికీ. నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచిగానే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుండె దట్టెనోయి. నియమాలు గలిగెనొకడు నియభక్తుడయ్యనొకడు, జనసేవ చేసెనొకడు తన ప్రేమ పంచెనొకడు, ఘనయోగి అయ్యనొకడు సుజ్ఞాని అయ్యనొకడు, ఉపకారి అయ్యనొకడు ఉపదేశముందెనొకడు. జంజాటం వదిలింది కొందరికి, జన్మధన్యమయ్యింది అందరికీ మాకందరికీ. నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచిగానే బుద్ధి పుట్టే సాయి.

ఓ పుట్టపర్తి సత్యసాయి బాబా, నువ్వే నా జీవితాన శోభా. నీ పేరే పెట్టామా పాపకి, నీ పేరే పెట్టామా బాబుకి.

విశ్వరూపమెత్తి వివరించినప్పుడు గీత కొంతసేపు కృష్ణమూర్తి సేవ ధర్మబోధ చేయగా మనసాయి విశ్వరూపమెప్పుడు విడబోడు. బాబావారి సన్నిధిలో సింహ సదృశులు సింహాలు ఉన్నాయి. ఇప్పుడు నౌ యాన్ ఇంగ్లీష్ టైగర్ ఈజ్ కమింగ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ భగవాన్. ఇది ఒక శార్దూల పద్యం. తెలుగులో శార్దూల ఛందస్సులో గణయతి ప్రాసలన్నీ పాటిస్తూ ఇంగ్లీష్లో రాసినటువంటి పద్యం ఇది. ఇంగ్లీష్ టైగర్. ఐ ప్రే యూ మిరకిల్ వరల్డ్ ట్రినిటీ ఆల్ మైటీ ఐడెంటిటీ ఐ ప్రూవ్ సింప్లిసిటీ డివైన్ ఎబిలిటీ హానెస్టీ ఈక్వాలిటీ ఐ ప్రామిస్ పుటపర్తి సాయి వెనవర్ ఐ మూవ్ బై ప్యూరిటీ ఎప్రూవ్ మీ ఎనదర్ డివోటీ ఫర్ ఎవర్ ఎండ్లెస్ మెగాచారిటీ. ఈ పద్యం సాయిబాబా వారి అనుగ్రహంతో వచ్చింది. నిన్న కవి సమ్మేళనం జరిగితే ఈ పద్యం లేదు. రాత్రి రావి చెట్టు కింద ఉంటే ఇంగ్లీష్లో పద్యం ఏదన్నా రాయమని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. బాబా వారి ఆదేశానుసారం వారు చెప్పారు నాకు అని అనుకుంటున్నాను. అది రాత్రి రాసింది 11:30. ఇంకొకటి చతుర్భాషా కందం. 4 పాదాలు ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాషతో. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్. మొదటిది తమిళం, రెండవది సంస్కృతం, రెండవ పాదం, మూడవ పాదం ఇంగ్లీషు, నాలుగవ పాదం హిందీ. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్ దిల్ లగతా హై ప్రపంచ దేశ సుజనోంకా.

బాబావారి శరణారవిందాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ

ఇంతవరకు మీరు 2004 డిసెంబర్ 13వ తేదీన ప్రశాంతి నిలయంలో సత్యసాయి భగవాను దివ్య సమక్షంలో శ్రీ సత్యసాయి దివ్య వైభవం పేరిట 12 మంది కవులు అందించిన కవి సమ్మేళనంలో భాగంగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు స్వామి సందేశాలకు తమ భక్తిభావాన్ని జోడించి సమర్పించిన కవితా సంపుటిని విన్నారు.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం

అనంతం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందే ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోని ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్మండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళుంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు ప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన, ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయమన్నమాట. స్వామి మమ్మల్ని ఎట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకుల్ ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుపుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రుల్ని చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను. స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరిని పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్నీ నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉంటారనమాట, అన్ని అలవాట్లతోని కొట్లాట్లు గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేది అనమాట, పేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నేలక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నేలకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నేలకి మనం ఇది ఉప్పగా ఉందా చేదుగా ఉందా తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నేలక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నేల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంట్రీలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి, నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. సో అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు, కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డది అనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడ ఉన్నాను, ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్కి వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు
1: సరే అమ్మా,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారు చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ని విక్రమ్ని కూడా స్వామే మొత్తం చదివించారు. ఎంఎస్సి అయిపోయాక పిహెచ్డీ చేపించారు, పిహెచ్డీ కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేనికొని తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పి అది

0: ఎగ్జామ్లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు. స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను. ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పటం జరిగిందమ్మా.
1: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస అన్నది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
0: బాల వికాస చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకుని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది. తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికీ పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకే ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
1: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస టీచరు పిల్లలకి అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
0: అదేమ్మా,
1: మరి చాలా బాగుందండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాల వికాస తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది, అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగ్గొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. అంత ఓపికతో చెప్తూ చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో

0: చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు. అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
1: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క.
1: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం.
1: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటానక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యానక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్ లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకుని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
1: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
1: ఓకే.
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారదా ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వల్లక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
1: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే, ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరికి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
1: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా, స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్యయాత్ర అని 2009 or 2008 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకరిని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
1: స్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది?
2: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను. స్వామి చైర్ దగ్గర కుల్వంత్ హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందమే తప్ప చూస్తామా అనుకునేటోన్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
1: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చినాక నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రం మిస్ అయినాం, గానీ మాకున్న మన సత్యసాయి స్వామి అంకుల్ వాళ్ళు గాని ఆంటీ వాళ్ళు గాని అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు, ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి బట్టలు మొదలు పెట్టి ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు, ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల ఒకటే చెప్పారు, స్వామి స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు, మిమ్మల్ని చూసుకుంటాము, దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
1: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాసం వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయి చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాసం రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే, ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాం కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని, కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కుల్వంత్ హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగా మిస్ అవ్వలేదు.
1: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలా ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే, ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు, కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే, ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే, నా జాబ్ లో నా కింద ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి, చేస్తేనే వాళ్ళ మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికి. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
2: ఇంతమంది చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు నాకు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా

0: ప్రభు అని చైతన్య.
1: ఇంకా
0: నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
1: అక్క, మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, కాణి ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు, ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం అక్క.
0: అమృత కలిసి అంట?
1: అమృత కలిసం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా, వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కమిషన్ లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం. అంటే అది అందరికి రాదు ఏదో ఇట్లా చేసేయడం అని, బీద వాళ్ళకి అందరికి వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దాన్ని తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరఫున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి, ఏదైనా అవన్నీ చేయడం వల్ల మేము ఓకే. మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ, అది అనేది అసలు లేదు. ఓకే, ఎవరైనా సరే మన వాళ్ళే బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి. ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
0: మరి స్వామి చాలా సార్లు చెప్తారు, సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
1: అయితే అక్క, నేను చిన్నప్పుడు బాగా అల్లర్ట్ చేసేటోని చెప్పాను కదా, చాలా అల్లర్ట్ చేసేటాను. అంకుల్ వాళ్ళకి ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు పా వాస్తవంలో. చాలా సార్లు అంటే అబ్బా అబ్బా వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగొచ్చింది. వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదన్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆత్మ నుంచి పంపించేద్దామని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కలే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క, అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల వాళ్ళకి. అయితే మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
0: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
1: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
0: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
1: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ. అది
0: చాలా బాగుంది.
1: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్. అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం. అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏమని లేదు, నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శారద అంటే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది. ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 ఆఫ్టర్నూన్ 12:00 నవంబర్ 23rd బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా మెచ్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది, కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12 o'clock వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను చేశాను, ఎగ్జామ్ 3 hours అయితే నేను 1.5 hours మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది లేదా నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అరే అనుకుని 12 వెళ్ళిన నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతాను అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 to 86
0: వచ్చాయి.
1: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. వితౌట్ డ్రాఫ్టర్ నేను గీశాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాస్టి డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100 to 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
0: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
1: అవునక్క
0: చాలా బాగుంది.
1: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఏబో 30 above ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 years అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దోనైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్
0: అయ్యేవాళ్ళం.
1: సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
0: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా?
1: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా ఆంటీ వాళ్ళందరు కూడా అంకుల వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనే నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారావు అంకుల్, లక్ష్మీ అంకుల్, వాళ్ళ లక్ష్మి, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 year 2 years మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
0: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలను పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరపున మన రేడియో సాయి బృందం తరపున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
1: సాయిరామ్ అక్క.
2: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్ని కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
3: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటాను అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్ని తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా రెండు చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒక రోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది స్వామి చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో ఒక సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది. వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయ వల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
2: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యం శ్లోకం ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నవి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
3: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకొని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్ళారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటమో, బాల వికాస్ వాళ్ళు వస్తూ ఉండటమో, ఆ కాన్ఫిడెన్స్ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి నలుగురికి జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలను మనతో పంచుకుంటాడు.
2: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం.
0: సాయిరాం ఉదయ్ గారు.
4: సరేమండి.
0: రేడియో సైన్స్ స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
4: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
4: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది. ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుమతులము దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకుపోయినాయి అంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడడము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరె లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోలో చూడడం జరిగింది.
0: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
4: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల వికాస్కి వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th క్లాస్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి ఏం నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
0: సో చిన్నప్పుడు మీకు బాల వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
4: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్ స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతినేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మ డే సంబంధించిన అన్ని డ్రామాలు మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు గానీ మా నాన్న ఒకరే బెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించాయి. లాస్ట్ స్వామి బూజ్ పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఇక ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధ్యం వరదీ కామరూపుని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మేసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మధ్యే సరస్వతి క్రమోలేఖితా గౌరి ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళు అంటే యూ హ్యావ్ టు బిలీవ్. మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మీ మాతను చూడాలి, కర మధ్య సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగరంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చేసుకునేప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటివరకు నేను 11th class వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణిఆంటి ద్వారా. దాని తర్వాత ఆ ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ నుంచి విభూతి వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది, ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత హలాఫే సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ 1st year టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించిందో టోటల్ బ్లాంక్ అనిపించిందండి, ఏంటండి ఇంతగానం భజన చేశాము ఇంతగానం చేశాము స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వి హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ వెరీ మచ్ వెరీ మచ్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేపటికి నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏదో జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం ఆ విషయం చెప్పడం ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలి కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష్ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతా ఈ విధంగా ఎల్లు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది ఇంటర్మీడియట్ కావాలన్నారు. సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 year దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలి వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారు అంటే ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుతాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంకు. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ప్రైవేట్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ చేసేయాలి వచ్చింది అన్ని ఇక స్వామి మీద పెట్టాను. ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా కతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసిన తర్వాత మా నాన్నగారిని పేరుని ఎట్లా నిలిపించాలి మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయం నేను అందరికంటే చాలా చిన్నవాడి ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికీ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము దాని తర్వాత అన్నయ్యలు అన్ని స్ట్రీమ్లో వాళ్ళు బీటెక్ వగర చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము 4 అన్నదమ్ములు ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్ ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాలవికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని సపోర్ట్ ఇచ్చినట్టు. బాలవికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలంటే గట్టిగా చెప్పాలంటే, కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలో నేను వెళ్తున్నప్పుడు, నేను బేసికి వెళ్ళి ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఎ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు అరే క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించి నా మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు అంటే, ఏంటి ఉదయం నువ్వు 4th ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st 2nd వరకు కూడా రావచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లేదు సార్ నీకు ర్యాంక్ కనబడుతుంది, నాకు ఫ్యామిలీ కనబడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ ఇస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేము, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు, నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భగవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి, బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి. ఆ స్వామి ఏ విధంగా మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతి దేవోభవ అన్నాడు. ఫస్ట్ తల్లి, తన తల్లికి ఒక ఏ విధంగా మనం పే ట్రిబ్యూట్ చేయగలము, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన, దాని తర్వాత రోజు బాధపడ్డము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడు ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము, దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నీ. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ లో వీక్ లేదంటే నాకు కంటిన్యూ విపరీతం దెబ్బ తగిలిందండి. ఏం లేదంటే నేను జస్ట్ లీవింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించామని వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సో ఒకసారి మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వం తీసుకొని స్వామి ఆశీర్వం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్న పిల్లడు కదా సర్లే బౌలర్కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్న పిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడానికి కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్ను పోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి ఈ విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ తీసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది, మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్, కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ చేసేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది, మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి 1 ఫిట్ అయిన తర్వాత డిస్చార్జ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్గా అయితే అందరూ భయపడతారు, ఏమవుతుంది ఏమవుతుంది. నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అన్న ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత 1 మంత్ తర్వాత అడ్డమైతే ఏం లేదు, నార్మల్ ఎందుకు పంపించి నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్ళే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది అరౌండ్ 2003, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్, ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004. 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి, దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను, స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా ఎన్నో, ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి ఆ రోజు లాస్ట్ లో సాయంత్రం హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను. లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే, నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా కై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి? ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై, ఏం దీవాలి లేదు, శివరాత్రి లేదు, ఏది లేదు. అప్పుడు అనుకున్నాను ఏంటి, హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ ఏర్ ఆఫ్టర్. ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ యువర్ పార్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ని సంఘటన అండి, బోల్డన్ని సంఘటన స్వామి గురించి చెప్పాలి అంటే, నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు, సో వీ హ్యావ్ టు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీస్ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునేవాళ్ళము, సాయంత్రం తెచ్చుకునేవాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ది హోంవర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ 4 brothers, వీ హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసింది అంటే, అరే మీ సిస్టర్స్ లేరు రా, యూ హావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్, మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము, ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే, మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది, స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా. ఆ విధంగా నేను మన రాణి అంటే వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా. చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమిక్. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే, అవునారా నిజం ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి. స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, మూడు బోల్డ్ అని టాక్ ఉంటున్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్కి వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగేరే ఏమి ఇచ్చేవారు. నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రి పూట డ్యూటీస్ ఉండేవి, స్వామి భజన్ ఎక్కువ, ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినంటే స్వామి భజన్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏం జరుగుతుందో స్క్రీన్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్టెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఐ వాస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగింది. సో సెకండ్ టైము నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ బికమ్ ఆఫీసర్, జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైన్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్, ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టానో 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ ఇన్ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శన్ ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి. అయితే కమాండో స్కూల్ అనే ఒకటి బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేసి ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ పడడం వల్ల చక్కర్లు కొట్టింది, కాళ్ళ అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదండి. ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి 3 సంవత్సరాలు కష్టపడి ట్రైన్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా ఏముందండి, ఏం లేదు లైఫ్ లో. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేను డిబార్ చేస్తాను దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పిక్ మీ అప్, ఈ జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ ఆన్ షోల్డర్, ఇట్స్ మెస్మరైజింగ్ మూమెంట్ అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఐ కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు ఇంట్లో వచ్చిన తర్వాత ఏ ఒక పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి తమా దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామి మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు మన పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అరే ఒకసారి వెళ్ళి అన్నయ్య కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే స్వామి ఒక రెండు రోజు వస్తారా ఈ విధంగా అంటే నెక్స్ట్ సారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చు అన్నయ్య అంటే రా అన్నారు. దాంతో వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము ఆ విధంగా గూ రావటము అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు స్వామి విధంగా బ్లెస్ చేశారు ఏదైతే స్టెటోస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుందని నాకు తెలియదు. చాలా తెలియదు భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను నాకు భయపడుతూ ఎప్పుడు సరే లెట్ సీ ఐ డోంట్ నో బ్లెస్ మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తా లే అని ఒక చిన్న కోరిక ఉంటుంది. అంటే లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్ ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బీ విత్ మీ ఐఎమ్ సర్వింగ్ హియర్ బ్లెస్ మై సోల్జర్స్ బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తల్లి ఆరోగ్యం గురించి మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను. అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్తో వాళ్ళు కాల్ చేశాను. స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ కాల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన లెటర్ కి గూజ్ వచ్చిందండి స్వామి బ్లెస్ చేశారు. ఐ వాజ్ జస్ట్ షివరింగ్. ఐ డోంట్ నో హౌ సో నియర్ టు ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ 1 hour లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి నేను పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ లెటర్ పెట్టాం కదా స్వామి బ్లెస్ చేసి ఊది రావటము అది ఎలా అనిపించిందంటే ఒక గంటలో అంతకు ముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పాను. అంటే ఒక మూడు రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుండే ఊగుకు ఎగిరిపోతుంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ 1 hour లో స్వామి బ్లెస్ చేయడము ఇప్పుడు చూడలేదు అది వెళ్ళింది 11 గంటలకి తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెసెన్స్ లో చూడడం ఉంటుంది ఒకటేమో దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను నమస్కారం చేసేసాను ఇక అగైన్ ఆక్చువల్లీ స్వామి అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ. బాల్య వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
0: చాలా బాగుంది ఉదయ్ గారు. మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంటా వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
4: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్. రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు అండ్ మాకు టెంపుల్ ఉంటుంది దాని తర్వాత చర్చ్ ఉంటుంది మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్. వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలోస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించోని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏం తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మంచి జరుగుద్ది కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు మీ శరీరం కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలంగా చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి. దాంట్లో సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద. వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి కానీ మనిషిని ఎప్పుడు కుంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికల్లీ బౌండరీకి మీకు ఆటో మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు కొన్ని సేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతేగాని ఇక్కడ పూజలు మీరు వర్క్ చేయట్లేదు దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు మాక్సిమం తనను తాను హామ్ చేసినారు ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటూ మనిషి చూడని తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తాను నేను ఒకటితో మాట్లాడే వాడిని నవ్వించి తీసుకుపోతాను నవ్వించాలి అనేది ఒక చిన్న ధ్యేయం ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను చేస్తున్నారు కొన్ని సేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతేగాని ఇక్కడ పూజలు మీరు వర్క్ చేయట్లేదు దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు మాక్సిమం తనను తాను

ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి పోతాం. సో దానికి నవ్వు ఈ రోజుల్లో మాకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్ ఐ డోంట్ నో వై. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారం అంతా అనేటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటాం. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంతి వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. So I try to do maximum efforts for them to solve their problems. I know by the government is providing lot many facilities, but nobody is there to talk. Okkasari maatladite manaki sambandhina vallu maatladite manam paristhithi ardham chesukoni entandi maata maata okate manishini change chestundi. Mana maata manchidaithe anni anni automatic ga solve aithe. ఒకసారి 10 నిమిషాలు మంచి మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు థింక్, దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నమాట వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నా తోటి వచ్చాడు. సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాడర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాళ్ళు లేకుండా బోల్డన్ మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాళ్ళు లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకొని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అక్కడ చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్ చేసుకుని ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈరోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్. ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్టెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాయి ఈ రోజులో. ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు? లేవు అన్న. వెళ్తావా? లేదా అన్న. వెళ్తా సాబ్ అన్నాడు. ఇంకా రెండో మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తాడు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చాడు. సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను ఇచ్చిపెట్టేవాడిని. ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి? నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురోళ్ళు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు. ఎవరు క్యాలిబర్ లో, ఎవరు క్యాలిబర్ లో లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై అపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అపేర్ చేసే ముందు చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతకు మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తాను నేను. వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది చదివి చదవాలి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు. ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటనేది. ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీ విల్ డూ, హీ విల్ బి

0: ఫుల్ టు డూ ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కని అడగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటండి అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మూలాలనే చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో, మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి. దాన్ని ఫస్ట్ జీర్ణం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్. ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా, ఐ కీప్ క్వశ్చనింగ్. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇరిచిపెట్టినందుకు కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐమ్ జస్ట్ నే కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోలి మా ఇంట్లో పోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు. జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడతాడు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథిదేవ, ఈ రెండు ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలిన శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషి లేకపోతే చాలు. మీ జస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకున్న తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జి సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే, మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత తహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్కం తద్వతం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవత దాత్రం చ హవ్యం తావన పుతమస్తు పురియాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదాది. ఏం చెప్తుందండి ఇది, నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం, మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులుగా జరుగుతుంది. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ స్థూప ఏం చెప్తుందండి, అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లో నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా గానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, తన దరిద్రం అనేది తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మనం పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశం లాగా జోచి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అనేది ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టమేం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యూ జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్ ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్ మై సబార్డినేట్స్ మై సోల్జర్స్ హూస్ ఎవర్ ఐ మేట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తుంది డిప్రెషన్? మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది. మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి కొంతమంది చదువుకోవట్లేదు. మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటానే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేవి చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్ కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, సర్లే ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకునే టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకునే టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత చేసి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్. సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు వెళ్ళామంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే ఆ భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు. ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికే ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తారు తప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి స్వామి వచ్చేసి అందరూ కూడా ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె స్టూడెంట్స్ ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, మీలో ఉన్నది మీ మే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యు జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్లో ఫీల్ అవుతాం అండ్ ఫీల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ గా మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు, అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకి భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను 4 మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్టు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం అన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ ఇచ్చిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్లాగా చిన్న ప్రమిదల్లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా సాంగ్ ఏ విధంగా నాకు ఏం చిట్టిస్తారో నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్, నథింగ్ ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్ లైక్ ఓషియన్. స్వామి ఏమంటారండి, ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాల వికాస్ వెళ్ళడం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లొస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి, ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం అనేది కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి. ప్రెషర్ ఎందుకు, ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడా లేదండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా, అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు, 10 ఎంతో మంది నా కొద్దిగా ఆశ నేనే ప్రతి ఒక్కరు అనుకున్నానండి. నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా, నాకు కొంచెం ఆశ ఎక్కువ. లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లొచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఉన్నారు వాళ్ళకి అసలు హా నేను ఒకటే బయటకు వచ్చేసిన చోకే. అది నా ఆశయం, నా గోల్. అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని. కానీ ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు? ఈ రోజులు ఏమున్నాయండి, క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈస్ నాట్. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాలయ్యకి నుంచే నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం ఏం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే. కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో, దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూఅవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పట్టుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి? యూ హావ్ టు వాక్, యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ, టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్, మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం 10 మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత అచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి, ఒక చిరిగింది, దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా, ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నాం దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా. జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే, ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్, హీస్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది, మనం ఇంత పెద్ద పని చేస్తున్నామా, ఇంత చిన్న పని కాదు. ఎంత చిన్న పని చేసినా మీరు ఒక టెంపుల్కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజులు చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి. కానీ పోయింది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్, ఆ పీస్ ఏ విధంగా వస్తుంది? 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంట. మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే టచ్ చేసిండో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలు, నెగిటివ్ వైబ్స్ ఉంటాయి వాళ్ళు, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నాను అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం అది తెలుస్తుంది. భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి. అసలు మీ భావాల్ని, మీ అనుభవాల్ని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్డ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్ బై మెనీ. ఇట్ ద ఫస్ట్ టైమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో. ఐ డెంట్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that see, Swami calling me, just tell your experiences to, we can motivate others. I don't know how many people I motivate, but this is the blessing for this Swami. And this is the first interview, many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already picked up me and he just showering his blessings. I feel Swami, he showering his blessings to entire universe, not entire universe. Man, last time I went to Loka Samastha Sukhino Bhavanta Antangan, Swami went to Samastha Loka Sukhino Bhavanta
1: Antangan.
0: I just, on this occasion, I just pray to the God, Bhagavan Sri Satyasai, to keep showering his blessings to all the worlds. Yeah. I'm feeling very lucky. I'm very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Hi, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాలవికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాలవికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాలవికాస్ చెప్తూ ఉన్నప్పుడు, బాలవికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే, అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైందనమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాలవికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్త మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోనా ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకులు ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మన అందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో. ఆ బాల వికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి, గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు. వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్టిక్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి, నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.
3: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం, కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట

అవతరించుట అనుటలో అర్థమిదియే అనే బృహత్ శీర్షిక ఆధారంగా భగవాన్ దివ్య అవతార ప్రణాళిక నేపథ్యంలో ఈరోజు 1961-70 మధ్యకాలంలో జరిగిన ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే దశకంలో భగవాన్ శ్రీ సత్యసాయి వేద సంస్కృత పాఠశాల ఆరంభించారు. ప్రప్రథమంగా శివరాత్రి నాడు విభూతి అభిషేకం, గురుపూర్ణిమ నాడు తన యొక్క శివశక్తితత్వ నిరూపణం, శ్రీ సత్యసాయి అనంతపురం స్త్రీల కళాశాల ఆరంభం, శ్రీ సత్యసాయి బెంగళూరు బృందావన్ క్యాంపస్ బాలుర కళాశాల ఆరంభం మొదలైన అంకాలకి ఆలవాలమయ్యింది దశకం. వేదోఖిలం ధర్మమూలం ధర్మ సంస్థాపనకై దిగివచ్చిన ధర్మావతారమిది. ఆ ధర్మానికి వేదమే ప్రమాణం. వేదాధ్యయనం, వేదాభ్యుదయ జీవనం మానవ పరిణామం. అందుకే భగవాన్ తమ అవతార లక్ష్యాల్లో అత్యంత ప్రధానాంశాలైన వేద పోషణ, విద్వత్ పోషణ, తద్వారా ధర్మరక్షణకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వేద విద్యా బోధనకు, సత్య శోధనకు ఆలవాలమైన వేద పాఠశాలను స్థాపించారు. వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాలు, విద్వన్ మహాసభలు, ప్రతినిత్యం ఉదయాస్తములందు వేద పారాయణం, అన్ని శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో వేదాధ్యయనం వంటి ఎన్నో మకుటాయమానమైన అంశాలని పొందుపరిచారు. ఈ వేదవల్లికలు ప్రసరించే విద్యుల్లేఖి సమాన కాంతుల గురించి మరిన్ని వివరాలు భరతదేశమ్ము వేదాల పట్టుకొమ్మ అనే చర్చాగోష్ఠిలో తెలుసుకుందాం.

0: భరతదేశం వేదాల పట్టుగొమ్మ, యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారమును గన్న పెద్ద తల్లి, నీతి నియమాలు చూపెడి త్యాగభూమి అని పలుమార్లు స్వామి భరతదేశము, మన భరతఖండంలోని వేద సంస్కృతిని గురించి ఎన్నోసార్లు ఈ పద్యాన్ని ఉచ్చరించేవారు. ఇది మనందరి అనుభవంలోని విషయమే. స్వామి వేదం గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుందంటే, తన అవతారంలో కొన్ని భక్తులకు ఒక రకమైనటువంటి వరాలు ఇచ్చారన్నమాట. నేను వీటిని వాగ్దానాలలాగా ఇవి చేస్తాను అని. ఒకటి వచ్చి వేద పోషణ,
1: విద్వత్
0: పోషణ,
1: భక్త సంరక్షణ,
0: భక్త సంరక్షణ, తరువాత
1: ధర్మస్థాపన.
2: నాకు ఈ నాలుగు వింటుంటే మన కామావతాని గారు ఉండేవారు, అప్పట్లో మాకు ఆయనతో కలిసి అదృష్టం లభించింది. ఆయన అప్పటికే 80 ఏళ్ళు పైన ఉండేవారు. ఆ వయసులో ఆయన ప్రతిరోజు కూడా పొద్దున్నుంచి సాయంకాలం వరకు మేము ఎప్పుడు కలిసినా, ఏ టైంలో కలిసినా ఆయన ఏదో ఒక మంత్రం చెబుతూ ఉండేవారు. ఒకరోజు ఉండబట్టలేక ఆయన అడిగామన్నమాట, సార్ మీరు ఇలాగా రోజు మంత్రం చెప్తున్నారు కదా, రెస్ట్ తీసుకోవడం ఏమన్నా ఉండదా అని అడిగా. అంటే ఆయన అదేదో చాలా తప్పు పదం విన్నట్టుగా చూసి, ఇది మన యొక్క వేదాలకి మనం ఇచ్చే రుణము, ఏ వేద మంత్రం అయితే నువ్వు నేర్చుకున్నావో ఆ మంత్రాన్ని రోజుకి ఒక్కసారైనా చెప్పకపోతే దాని రుణం నువ్వు తీర్చుకోలేనట్టే. కాబట్టి వేద రుణం తీర్చుకోవాలంటే ఏ మంత్రం అయితే నువ్వు చదవగలవో అన్ని మంత్రాలు మాత్రమే నువ్వేమోని చెప్పగలగాలి రోజుకి. అవి చెప్పగలిగిన నాడే ఆ దాని వేదం యొక్క రుణం నువ్వు తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి.
1: ఇంకోటి అంటే ఆయన మహానుభావుడు, కానీ స్వామి గారు చెప్తారు కదా సింపుల్ లివింగ్ హై థింకింగ్, ఆయన ఉండే జాగా కూడా మీకు బాగానే తెలుస్తుంది, ఈశ్వశాంతి వెనకాల చిన్న కాటేజ్ లా ఉంటుంది. అంటే అలాంటి మహాపురుషుడు అంత వేదం అంటే
2: 8x6 feet
1: అలాంటి దాంట్లోని చిన్న
2: రూమ్
1: ఆ రూమ్ లో ఉండేవారు
2: అన్నమాట.
0: మాకు ఆయన దగ్గర కూర్చొని వేదం నేర్చుకునే అదృష్టం ఉంది ఆ రోజుల్లో. రుద్రం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు, సాయంత్రం పోయి గట్టి చేసుకునేదానికి కూర్చొని ఆయన దగ్గర చెప్పి వచ్చేవాడు. వన్ ఆఫ్ దోస్ అకేషన్స్
2: అప్పుడు ఆయన అలాగేమో ఆయన చెప్పారనమాట. ఇది ఆ విద్వత్ పోషణ తర్వాత వేద సంస్థాపన స్వామి చేస్తాను అని చెప్పి అన్నారంటే, అది చిన్న విషయం గుర్తొస్తున్నది. అప్పుడు నేను 12th class ఉండేవాడిని. స్వామి హాస్టల్స్ మనకందరికీ తెలిసిందే, ప్రతిరోజు మన కరికులర్ యాక్టివిటీస్ లో అది ఒక భాగం అనమాట వేదం నేర్చుకోవడం అన్నది. సో ఆ విధంగా కొన్ని వేద మంత్రాలు మేమంతా నేర్చుకునేవాళ్ళం. ఒకరోజు ఏమని చాలా పెద్దవాళ్ళు కొంతమంది వచ్చారు VIPలు. సో వాళ్ల ముందర మా పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నారు, ఎన్ని నేర్చుకుంటున్నారు వేద మంత్రాలు అని చెప్పడానికి స్వామి అమ్మని, ఏ తల్లి అయినా సరే పిల్లల్ని 10 మంది ముందర చూపించాలి అన్నట్టుగా అలాగా చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్లారు. సో అప్పుడు మేమంతా భజన హాల్లో కూర్చున్నాము. సో స్వామి అమ్మని ఫస్ట్ లో కూర్చున్న వాళ్ళు ఒకళ్ళని ఇద్దరిని అలా లేపి, నువ్వు పురుష సూక్తం చెప్పు, నువ్వు నారాయణ సూక్తం చెప్పు అని ఒక్కొక్కళ్ళని అడగడం మొదలెట్టారు. నేను వెనకాతల కూర్చున్నాను, అయ్యో నాకు ఇవన్నీ వచ్చు కదా స్వామి నన్ను కూడా అడిగితే బాగుంటుంది అన్న ఆ కోరిక మొదలైంది. ఒక్కొక్కరిని స్వామి పిలిచినప్పటిలో ఆ కోరిక ఇంకొంచెం పెరగడం మొదలెట్టింది. సో ఫైనల్ గా స్వామి మన నా దగ్గరికి వచ్చి, ఏ నువ్వు లే అనగానే ఆ ఆనందంలో టక్కుని లేచి నిలబడ్డాను. స్వామి మని రుద్రం చెప్పు అన్నారు. స్వామి అడిగింది రెండు లైన్లే అందరు చెప్తున్నారు, స్వామి మన ఆపేస్తున్నారు. రెండు లైన్లు అయితే నేను చెప్పగలను, కానీ రుద్రం చెప్పు అనేసరికి రుద్రం నాకు మొత్తం రాదు కదా, చాలా పెద్దది కదా, నాకు రాదు కదా అని స్వామి నాకు రాదు అన్న. అనేసరికి స్వామి మోహన్ సడన్ గా ఆశ్చర్యం అయిపోయి, ఇడ్లీ సాంబార్ తినడం వచ్చా అని అడిగారు. అంటే అందరూ నవ్విసారు, మొత్తం అంతా టెన్షన్ అంతా తగ్గిపోయింది, కూర్చుండిపోయాను. అంటే ఇటు నేను బాధపడకుండా అటు వాళ్ళు ఏమనుకోకుండా స్వామి సమన్వయం చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత స్వామి కొడైకెనాల్కి తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ స్వామి అని, మన పిల్లలకి అన్ని వేదాలు వచ్చు, అన్ని వేద మంత్రాలు వచ్చు అని చెప్పేసి 10 మంది ముందర చెప్పారనమాట. అప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది విఐపీస్ ఉన్నారు. సో అప్పుడేమని నాకు వెంటనే ఈ రుద్రం ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అయ్యి బాబా, ఇప్పుడు రుద్రం అడిగితే ఇప్పుడు రుద్రం చెప్పాలా అనుకున్నాను. అంతలోపు స్వామి ఇప్పుడు ఆ రుద్రం లెవెల్ ని దాటి ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయారు. స్వామి అన్నారు, అన్ని మంత్రాలు వచ్చు, అన్ని వేదాలు వచ్చు అన్నారు. అని ఆ తర్వాత స్వామి ఏమని ఏదైనా చెప్పు అన్నారు, యజుర్వేదం నుంచి చెప్పు అన్నారు. యజుర్వేదం నుంచి చెప్పు అంటే మనం నేర్చుకోవడం, మంత్రాలు నేర్చుకున్నాం, కానీ ఏ మంత్రం ఏ వేదం నుంచి వచ్చింది మనకు తెలియదు. సో
0: చూస్తున్నాం స్వామి తట్టు
2: స్వామి చెప్పు అన్నారు. అంటే స్వామి దుర్గా సూక్తం చెప్పచ్చా అని అడిగాను. అన్నారు. సో దుర్గా సూక్తం చెప్పేశాం. ఆ తర్వాత అది బాగా అందరం
0: చెప్పండి, దుర్గా సూక్తం,
2: దుర్గా సూక్తం చెప్పమన్నారు.
0: తర్వాత యజుర్వేదం చెప్పండి.
2: సో అప్పుడేమని వేదం దుర్గా సూక్తం చెప్పేశాం. ఆ తర్వాత నేనేమని సెషన్ అంతా అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళి అక్కడ
0: యజుర్వేదం చెప్పండి, రుద్రం కొంచెం చాట్ చేసాం, తర్వాత ఇప్పుడు అధర్వణ వేదం చెప్పండి, అలా అంటే ఒక్కొక్కటి చాట్ చేసాం కొంచెం కొంచెం కొంచెం. మళ్ళీ పోయి వెరిఫై చేస్తే చెప్పండి మంత్రాలు ఋగ్వేదం నుంచి వచ్చింది, అది యజుర్వేదం నుంచి రుద్రము, అలా
2: అలా
1: ఉన్నాయన్నమాట. అంటే స్వామి సంకల్పించి
2: కరెక్ట్, అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం నిమిత్త మాత్రమే గాని ఆయన వేదాలను ఉద్ధరించాలని ఆయన సంకల్పం మన ద్వారా నెరవేరుతున్నదే గాని మనం అంతా ఏదో నేర్చేసుకుంటున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం అన్న ఆ ఉత్కంఠత మనకి ఉంటుందే గాని అది మటుకు సత్యం కాదు. మొత్తం అంతా నడిపించేది ఆయనే అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఆ గ్రూప్ లో
1: కొడైకెనాల్ అన్నారు, రాజ్మాత గారు కూడా ఏదో ఒక
0: రాజ్మాత గారు అప్పుడు ఉన్నారు అంత. మేము వేదము చెప్పేటప్పటికి ఆవిడకు కళ్ళలో నీళ్లు అలా కారిపోతున్నాయి. ఆవిడ స్వామికి దండం పెట్టి మా అందరి ముందర చెప్పింది అనమాట, స్వామి మీరు వేద రక్షణ చేస్తాను, వేద పోషణ చేస్తానని అప్పట్లో చెప్పారు, అది ఇప్పుడు జరిగినట్టు నేను చూస్తున్నాను. ఇంకా నేను ఎంతో శాంతంగా, నేను ఈ జీవితం నుంచి వెళ్లిపోయేటప్పుడు చాలా శాంతంగా నేను వెళ్ళగలను స్వామి అని చెప్పింది అనమాట. అంటే ఆవిడకు వేదంలో ఉండేటువంటి ఆ భక్తి అది, స్వామి చూడండి రా, చూడండి వేద రాజమాత ఎలా చెప్తుంది, ఎంత భక్తి ఉంది ఆవిడ అని మాకు.
1: దానికన్నా ముందు కూడా అనుభవాలు ఉన్నాయా
0: అంటే, ఇప్పుడు ఇది చూస్తే మనకు ఇంత అంటే 1960s 1962 ఆ టైంలోనే స్వామి వేదం బాగా వృద్ధిలోకి వచ్చేయడానికి చాలా సంకల్పించి చాలా పనులు జరిగాయి అన్నమాట. అప్పట్లో వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ అప్పుడు గుర్తుకొచ్చేటివి ఏమిటంటే, 1955 ఆ ప్రాంతంలో స్వామి అమృతానంద అని ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు, ఆయన ప్రశాంతి నిర్వహణం తటస్థించింది అనమాట. ఆయనకు ఈ వేదం యొక్క ఇది పురోగతి చాలా, ఇది ఉద్ధరణ ఇది జరగాలని చాలా ఆకాంక్ష ఉండేది అనమాట. అది తన లైఫ్ మిషన్ గా తీసుకున్నాడు ఆయన. ఓకే, తన సాయశక్తులు, తనకుండే ధనబలం అనుకోండి, తనకుండే సొసైటీలో తెలిసిన వాళ్లతో నుంచి, తెలిసిండే వాళ్ళ జనబలంతో నుంచి ఎలాగైనా ఏదన్నా చేయాలనేటువంటి తీవ్రమైన కాంక్షతో ఆయన చాలా ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడు మన బాలగంగాధర తిలక్ ను కలిశారట, తర్వాత ఈవెన్ మదన్ మోహన్ మాల్వీయ ఇట్లాంటి వాళ్ళని కూడా కలుస్తామనే సంకల్పం కూడా ఉండింది ఆయనకు. వచ్చి స్వామిని దగ్గరకు వచ్చారు సెప్టెంబర్ సమ్ టైమ్ 1955 వచ్చారు. ఇంటర్వ్యూ, స్వామి ఇంటర్వ్యూ అనుగ్రహించారు ఆయనకు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కస్తూరి గారితో చెప్పారంట, స్వామి వారు నాతో మాట్లాడారు, ఈ వేద పోషణ అంతా తాను చేస్తాను, ఇది నా అవతారంలోని ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పి నన్ను శాంతింపజేశారు లోపలంతా. ఇప్పుడు నేను ఎంతో శాంతిగా వెళ్లబోతున్నాను అని చెప్పారు. 2 నెలల తర్వాత ఆయన ఎంతో శాంతితో వెళ్ళిపోయారు అన్నమాట. అంటే ఈ బర్డెన్ ఇట్స్ లైక్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్, స్వామి తీసుకున్నా నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను అట్లా. దాట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్. ఇంకొకటి అంటే చదివిండేది అనమాట ఇది. ఇంకొకటి వచ్చి 1965 వ్యాలెస్టీన్, ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయన వ్యాలెస్టీన్, ఈజ్ అ సాంస్క్రిట్ స్కాలర్. ఆయన కూడా ఒకసారి పుట్టపర్తి రావడం తటస్థించింది. అప్పుడు స్వామితో, స్వామి ఈ ఎంతో అరుదైనటువంటిది, ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఈ వేద జ్ఞానం అనేటువంటిది నశిస్తున్నట్టు కనిపిస్తుంది నాకు, మీరే ఏమైనా చేయాలని లేచి స్వామి చేతులు పట్టుకుని ప్రార్థించాడు. బంగారు నా అవతార ఉద్దేశమే అది, ఒక మహత్తరమైన ఉద్దేశం అది, నువ్వు దాని గురించి ఏమి చింతించద్దు అని. అంటే అప్పట్లో స్వామి నేను ఇది తీసుకుంటున్నాను, ఈ వేదోద్ధరణ అనేది నేను చేయబోతున్నాను అని చెప్పినట్టు అనిపిస్తుంది మనకు. అప్పుడు 1992 రాజమాత దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఇట్స్ కమ్ టు కైండ్ ఆఫ్ మెచ్యూర్ స్టేట్ కి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట.
1: అదే కాకుండా ఒకసారి స్వామి కొనసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా అంటే అది వేదాలకి మంచి ఇదంటారు, అక్కడ కూడా కొంతమంది స్వామికి మనవి చేశారు, స్వామి చాలా వరకు వేదాలు క్షీణించిపోతున్నాయి, మీరు ఏదో ఒక యాగం ఇక్కడ చేయండి, చేస్తే కొంచెమైనా మంచి ఇది దానికి మంచి ఇది వస్తుంది అని చెప్తే అప్పుడు స్వామి అన్నారు, ఇక్కడ చేస్తే ఈ ప్రాంతంలో చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది కొద్ది మందికి, ప్రశాంత నీళ్ళలో చేస్తే ప్రపంచం అంతా దాన్ని బాగా స్ప్రెడ్ అయిన తర్వాత బాగుంటుంది అంటే అప్పుడు వాళ్ళే కొనసమ నుంచి అక్కడి నుంచి కొంతమంది
2: పండితులు
1: రిత్వికులు వచ్చారు. ఇప్పుడు స్వామి చెప్పారు నాకు కావాల్సింది ఈ సీమ సీమ కాదు వేద సీమ అని. అప్పుడు విన్నం ఏంటంటే స్వామి అప్పుడు మన భారతదేశంలో ప్రతి అన్ని ప్రాంతాల నుంచి పూజారిని పిలిచి అప్పుడు దీనికి అప్పుడు స్టార్ట్ చేశారు.
2: అదే దానికి సంకల్పం ఏం పెట్టారు అనుకుంటారా, యజ్ఞానికి
0: శాంతి కామాస్తు హోమయేత్, శాంతి కామాస్తు హోమయేత్ అని బ్రహ్మాండమైనటువంటి సంకల్పం. అంటే ప్రతి ఒక్కరూ సర్వే జన సుఖినోభవంతో రైట్ అలాగనమాట.
1: అంటే ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే ఇది దీని పేరు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అని పెట్టుకున్నారు
0: 1962 స్టార్ట్ చేశారు.
1: గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మీరు ప్రతి సంవత్సరం అవుతుంది మన ఒకసారి జస్ట్ ఇటువైపు అటువైపు పైన కూర్చుందర స్టేజ్ మీద యజ్ఞం అవుతుంటే మనం ఇటు కూర్చుని దాన్ని మనం వీక్షిస్తుంటే మనకి అంటే కనిపించేది ఏంటంటే స్వామి చేసేది ఒకటి రెండు కాదు, అంటే పాల్ పరివే అంటే అన్ని సర్వ దేవత అతీత స్వరూపం అంటాం స్వామి. సో జస్ట్ రైట్ నుంచి మనం వస్తే ఫస్ట్ అక్కడ పుట్ట నుంచి తెచ్చిన మట్టి ఉంటుంది, ఆ మట్టితోటి సహస్రలింగాలు చేసి దాని అర్చన జరుగుతుంటుంది. రెండోది అక్కడ లలితా సహస్రార్థం కుంకుమ సహస్రార్థం సారీ సహస్రార్థం అదొకటి. దాని తర్వాత ఇటువైపు కొంచెం ముందుకు వస్తే యజ్ఞం అవుతుంటుంది, అదొకటి నలుగురు పూజారులు యజుర్వేద
0: నిత్య
1: పారాయణ చేస్తారు. మెయిన్ హోమగుండంలోని రుద్రంతో ఏకాదశ రుద్రంతో హోమ కాకుండా కొంచెం మనం వెనక్కి వెళ్తే అక్కడ ముగ్గురు మళ్ళీ పూజారులు మహాత్ములు వాళ్ళు మూడు పారాయణలు, ఒకటి దేవి మహాత్మ్య పారాయణం, ఇంకోటి వాల్మీకి రామాయణం, ఇంకోటి భాగవతం, ఈ మూడు జరుగుతాయి. అంటే ఇది మెయిన్. కానీ దీనికి మళ్ళీ అంటే స్వామి ఎప్పుడు ఆయన స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఎప్పుడు కొంచెం స్పెషల్ ప్రేమ అంటే దాని అది కూడా కొంచెం ఎడిషన్స్ లేటర్ వచ్చాయి అది మీరు చెప్తారు.
2: సో ఇప్పుడు ఇది 1962 లో స్వామి మొదలెట్టారు. ఇది ఇలా జరుగుతూ వచ్చిన తర్వాత ఈ 1992 లో మనం అనుకున్నట్టుగా స్వామి అమ్మని నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను అని ఎప్పుడైతే అందరికి స్థిర నమ్మకం కలిగింది అనుకుంటే 2003 నుంచి స్వామి ఇంకొక వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. 2003కి వచ్చేసరికి స్వామి ఏం చేశారు, మన పిల్లల్ని కొంతమందిని పిలిచారు, పిలిచి మీకు అందరికి మంత్రాలు వచ్చా వేద మంత్రాలు వచ్చా అన్నారు. ఇంతకు ముందర మనం అనుకున్నట్టుగా పిల్లలు ప్రతి హాస్టల్ నుండి ప్రతి ఒక్క స్టూడెంట్ కి వేద మంత్రాలు నేర్చుకోవడం అలవాటు కాబట్టి నేర్చుకోవడం మాకు వచ్చు స్వామి అన్నారు. స్వామి అన్నారు రుద్రం ఎంతమందికి వచ్చు అన్నారు. సో ఇప్పుడు ఫోకస్ కొంచెం షిఫ్ట్ అవుతూ వచ్చింది. రుద్రం ఎప్పుడు ఎంతమందికి వచ్చింది అంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. స్వామి అన్నారు సరే రుద్రం వచ్చిన వాళ్ళు ముందర కూర్చోండి అన్నారు. సో ఆ విధంగా వాళ్ళకేమో అని ఒక ఇన్సెంటివ్ లాగా స్వామి ఏమో అని ఇవ్వడం మొదలెట్టేసరికి రుద్రం నేర్చుకోవాలన్న అభిలాష చాలా మందిలో పెరిగిపోయింది. సో మెల్లిమెల్లిగా
0: అలా ఎవరైనా నేర్చుకుంటే అంటే తర్వాత ఎలా చేసాంటే రుద్రం ఎవరెవరు నేర్చుకుంటే వాళ్లకు నేను ఇస్తాను. మేము నేను 1987 ఆ టైంలో జాయిన్ అయ్యా అన్నమాట. స్వామి అలా చెప్పినప్పుడు అంటే ఆ పట్టుపంచ దొరకడం అనేది ఒక మహాభాగ్యం అన్నమాట, అది పెద్ద వరం కదా. ఎలాగైనా రుద్రం నేర్చుకోవాలా అంటే స్వామి ఏమన్నారంటే ఇంకా బార్ అలా రైస్ చేస్తారు, అయితే మనను ప్రోత్సహించేదానికి కొంచెం బార్ కూడా అడ్జస్ట్ చేస్తారు, మొదటి పారాగ్రాఫ్ చెప్తే చాలు పట్టుదో తీస్తానని చెప్పాను. ఇంకా మేము ఇంకా 15 రోజులు టైం ఉంది, ఆ రోజు పిలుస్తాను నేను, ఎప్పుడైనా పిలుస్తాను కూర్చొని వచ్చి చెప్పాలని. కూర్చొని మా సీనియర్స్ ను పట్టుకొని మా టీచర్స్ ను పట్టుకొని పొద్దున కొంచెం సమయం దొరికితే పొద్దున సాయంత్రం సమయం దొరికితే సాయంత్రం కూర్చొని నేర్చేసుకున్నాం నాతో పాటు కొంతమంది అంతా. అట్లా ఒక బ్యాచ్ అంతా పోయి కూర్చుంది స్వామి వారు వచ్చారు చెప్పండి రుద్రం చెప్పేటప్పుడు చాలా సంతోషం ఇస్తా అని చెప్పి అందరికి అంటే ఇలా ప్రోత్సహించారు అనమాట స్వామి.
1: ఇంకో నిదర్శనం ఏంటంటే అంటే రాత్రి జాగరణ చేయడం ఎప్పుడు కష్టమే అంటే పిల్లలు మనం కూర్చొని జాగరణ చేయడం అంటే ఎప్పుడు కష్టమే అంటే నేను చూసింది 20 లాస్ట్ 20 ఇయర్స్ రాత్రి లింగోద్భవ కాలం 10 నుంచి 12 లోపల శివరాత్రి రోజు మనం రుద్రపాలన చేస్తాం 11 సార్లు అంత సులువు కాదు. నేను 2000 ఆ ప్రాంతంలో చూస్తే దానికన్నా ముందు విషయం కూడా మీకు తెలుస్తుందేమో ఒక 10-12 మంది ఉంటారు 15 పీపుల్ కూర్చొని జాయిన్ చేసింది
0: ఫస్ట్
1: ముందు 5-6 మంది అంటే అందరికి క్షుణ్ణంగా 11 అనువాకాలు నమ్మకము 11 చమకం ఎందుకంటే ఒకటి ఫుల్ చాంటింగ్ తర్వాత ఒక నమ్మకం
2: ఒక నమ్మకం మొత్తం చెప్పి చమకంలో ఒక
0: అనువాకం
1: అంత బాగా రావాలి అంటే పుస్తకం కోసం చేస్తాం కానీ అప్పుడు కూడా నేను చూసినప్పుడు ఒక 20 మంది మాక్సిమం ఉండేవారు. ఇది సామ్ ఉన్నారు అంటే భౌతికంగా ఇది 2002-2003 ఆ టైం ఆ ప్రాంతంలో. ఇప్పుడు 2019 లో మనం చూస్తే ఆశ్చర్యపోయింది నేను ఎందుకంటే
0: కార్ షెడ్ దగ్గర
1: ఏరియాలోని అదేంటంటే ఇదో 10 మంది 15 మంది 20 మంది కాదు దగ్గర దగ్గర 100 మంది 150 మంది కూర్చున్నారు. అప్పుడు అంటే స్టూడెంట్స్ స్టాఫ్ కూర్చొని చేసేవారు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ప్రపంచంలో ప్రతి
0: ఫారినర్స్
1: అది కూడా ఎంత బాగా చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు చెప్తారు కళ్ళు మూసుకుని కూర్చుంటారు చాంట్ చేస్తారు
0: అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వి సీ దెం. ఇంకొక బ్యూటీ ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరం నుంచి చూస్తున్నాం వాళ్ళు శివరాత్రికి ఆ టైంలో వీళ్ళు పిల్లలు చేస్తారని చెప్పి దాన్ని అటెండ్ అయ్యడానికి టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నారండి.
1: ఇంకో గమ్మత్ విషయం ఆ టైంలో అంటే ఏదో కడుమూసం కూర్చుందాం అని కాదు అలర్ట్ గా ఆ 2.5 అవర్స్ 10-12 వరకు పెర్ఫెక్ట్ గా నిద్ర పోకుండా కూర్చొని
0: ఏకాదశి
1: పాలన చేస్తారు. ఇక్కడ 20 మంది అక్కడ 150 మంది అక్కడ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ ఏదో టీచర్స్ కాకుండా ప్రతి అంటే అదేంటి కులవంతాలు ఎవరైనా రావచ్చు అక్కడ ఆ టైం వచ్చేసరికి అక్కడ ఆ ఏరియా అంతా ఫుల్ అయిపోతుంది. అది చూడడానికి ఎంత ఆనందం ఇస్తుంది అంటే అది స్వామి ఆ వృక్షం
0: అది ఎలా అవును నిదర్శనం ఇది ఎలా పెరిగింది అని శాఖోపశాఖలుగా విస్తరించింది.
2: ఈ సందర్భంలోనే 2006 నుంచి స్వామేమోని ఇంకొక అతిరుద్ర మహాయజ్ఞం అన్న దాన్ని ప్రోత్సహించడం మొదలెట్టారు. సో 2006 లో అతిరుద్ర మహాయజ్ఞం ఫస్ట్ టైం మన సాయి కుల్వంత్ సభామండపంలో జరిగింది. ఆ తర్వాత ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఆ అదృష్టం లభించింది స్వామివారి ద్వారా ఇప్పుడు స్వామి పర్మిషన్ తీసుకుని అన్ని ప్లేసుల్లోనూ వెళ్లి మేము చేస్తాం స్వామి అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా స్వామి అనుజ్ఞతో అన్ని ప్లేసులకి వాళ్ళు వెళ్లడం మొదలెట్టారు. 2007 లో అనుకుంటారు
1: జనవరిలో
2: తిరువన్మయూర్
1: చెన్నైలో చేశారు. చెన్నైలో చేసింది అంటే మన ఒక బ్రదర్ సోదరుడు ఒకడు ఇక్కడే పనిచేస్తాడు ఆయన అక్కడ సేవా భాగం కలిగింది అంటే అక్కడ మండపాన్ని సెట్ చేయడానికి వాటిని అలంకరించడానికి పువ్వులు తేవడం వాటిని అలంకరించడం ఆ సేవకి భాగం వచ్చింది. ఆ 11 రోజులు చేశాడు. చేసిన తర్వాత అప్పుడు రిటర్న్ పుట్టబడితే వస్తుంటే మధ్యన కాంచీ వస్తుంది కదా మనం కాంచీలో దిగాడు. కాంచీ కామకోటి పీఠం చాలా ఫేమస్ అంటే చాలా అక్కడ వేద పోషణ బాగా వాళ్ళు చేస్తారు వేద అయితే అక్కడ వెళ్లి జస్ట్ అక్కడ ఉన్న పీఠాధిపతి 2వ పీఠాధిపతి విజేందర్ సార్ చిన్నస్వామి అక్కడ ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకు ఆడియన్స్ వచ్చింది. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఆయన అడిగాడు ఎక్కడి నుంచి వచ్చేవా అంటే పుట్టపర్తి నుంచి వచ్చేవా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు అంటే స్వామి ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞము అని భగవాన్ సత్యసాయిబాబా వారు చేస్తున్నారు దాన్ని అటెండ్ అయ్యి వచ్చాను అక్కడ సేవ చేసే భాగ్యం కలిగింది అంటే ఆయన చాలా ఆనందం వేసింది. అలాంటి ఆపర్చునిటీ నీకు వచ్చింది అంటే ఇలాంటి అలాంటి కాదు అని దీని కొంచెం కుతూహలం అడిగారు. మీరు ఒక విషయం చెప్తారా చాలా వింటాము అతిరుద్ర మహాయజ్ఞము సత్యబాబా
2: వచ్చేస్తున్నారు
1: దాని విషయంలో మీరు ఏమైనా చెప్పగలరా అని అంటే ఆయన నవ్వేశారు. నవ్వేసి దీని విషయంలో ఇలాంటి ఏం చెప్పగలను నేను మనం రియలైజ్ చేయలేని విషయం ఇప్పుడు బికాస్ స్వామివారు సత్యబాబా గారు చేసినవి అవన్నీ ఇప్పుడు మనకు అర్థమయ్యవు కావు 20-30 సంవత్సరాలు గడిస్తే మనకే అర్థం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానని చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉండంటే షాకింగ్ అంటే రెవల్యూషన్, అది ఐ ఓపెనింగ్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ తిరువాన్ మయూర్ అన్నారు మండపం ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నారు, అక్కడికి భక్తుల్ని తీసుకెళ్ళడం తీసుకెళ్లేదానికి ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వస్తారు. వాళ్ళకి సాయిబాబా అంటే ఎవరో తెలియదు, వాళ్ళు భక్తులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, రుద్రం అంటే ఏంటో తెలియదు, ఏమి తెలియదు వాళ్ళు. కానీ వాళ్ళందరినీ అక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేసుకో ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్తున్నారు, అది చేస్తున్నారు కదా, దాని వల్ల వాళ్ళ పాప రాశులు తొలగిపోతాయి జస్ట్ దాని వల్ల అని ఆయన చెప్పారు. ఇంకో విషయం చెప్పారంటే, ఇప్పుడు అత్యుత మహాయజ్ఞము భగవాన్ సత్యబాబా గారు చేస్తున్నారు అని దానివల్ల ఇప్పుడు మీడియాలోని బాగా దాని విషయంలో చర్చ వచ్చింది. ఎవరో తెలియకుండా, తెలిసినా తెలియకుండా అతిరుద్ర మహాయజ్ఞము అనే విషయం విన్నారు అనుకోండి, విన్న తర్వాత దాన్ని తలుచుకున్నారు అనుకోండి, దాని వల్ల కూడా వాళ్ళు పుణ్యమే. అంటే
0: స్మరిస్తే
1: చాలు, ఆ విషయం స్మరిస్తే, సత్యసాయిబాబా వారు అతిరుద్ర మహాయజ్ఞము అని స్మరిస్తే చాలు, దాని వల్ల పుణ్యం అని మన సోదరుడికి ఆయన పీఠాధిపతి గారు చెప్పారు. అంటే స్వామి చేసింది మన ఇలాంటి అలాంటి అని మనం ఊహించలేము, అలాంటి రిజల్ట్ స్వామి చేసింది వాటిలో వస్తాయి మనకి.
2: ఈ రుద్రం యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంటే పీఠాధిపతి గారు చెప్పారు అని అన్నారు కదా, నాకు చిన్న ప్యారలల్ గుర్తొస్తున్నది. మనం ఎన్నో మంత్రాలు చదువుతుంటాం, సో మనకి ఇవేమోని పలాని దేవుడి మంత్రం, ఇది పలాని దేవత మంత్రం, పలాని పని కోసం ఈ మంత్రం చదవాలి అని మనం అనుకుంటాం. కానీ ఈ అన్ని మంత్రాలు కూడా ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తాయి. సో ప్రతి మంత్రము కూడా ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తుంది అన్నది నాకు చిన్న ఇది ఎలాగ అనిపించిందంటే, మనం పురుష సూక్తం చెప్తాము, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపార్ అంటాం. అంటే అంది జీవుల్లోనూ అందరిలోనూ భగవంతుడు ఒక్కడై ఉన్నాడు అని చెప్పేసి దాని అర్థం. కానీ మనం అదే ప్యారలల్ గా రుద్రంలో చూస్తే, రుద్రంలో 5వ అనువాకంలో మీరు
1: ఒకసారి నెక్స్ట్ అనువాకంలో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ వరజాయచ, అంటే పెద్ద కూడా నువ్వు చిన్న కూడా నువ్వు,
2: అంటే ఆల్ఫా అతనే ఒమేగా అతనే. సో ఆయనే పొట్టివారు ఆయనే, పొడుగువారు ఆయనే, నీలకంఠుడు ఆయనే, శ్వేతకంఠుడు ఆయనే. సో
0: అలా కనిష్ట
1: మధ్యమాయచ,
2: సో ఎక్కడ కూడా ఎవరిని కూడా వదలకుండా అన్నిట్లోనూ పర్వేడ్ అయి ఉన్నాడు అని ఆ భగతత్వాన్ని తీసుకొస్తారు. అదే మనం సంధ్యావందన మంత్రాల్లోకి వెళ్తే,
0: శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణురు విష్ణుస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ. ఇంకొక ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది నాకు, వెరీ నైస్ ఆస్పెక్ట్. ఒకసారి మన నరసింహన్ గారు సనాతన సారథి ఆయన తర్వాత ఇంటర్వ్యూలో ఉన్నారు ఆయన, అప్పుడు నేను కూడా అదృష్టం కొద్దీ ఉండడం తటస్థించింది. అప్పుడు ఆయన చెప్తున్నారు, స్వామి ఇట్లా శివ కేశవుల గురించి అది ప్రస్తావన ఏదో వస్తుంది, రాముడు అట్లాంటి వాడు శివుణ్ణి పూజించాడు స్వామి రామేశ్వరంలో, అందుకే అది రామేశ్వరం కదా శివుణ్ణి పూజించాడు అని. వెంటనే స్వామి చూడు, స్వామి ఎలా సూక్ష్మంగా చెప్తారు, రాముడు శివుణ్ణి పూజించాడు అంటావేంటి నరసింహన్, రాముడు శివుణ్ణి స్థాపించాడు మనందరి కోసం, ఎందుకంటే శివుడు విష్ణువు ఒకటే, రాముడు శివుని పూజించడం కాదు స్థాపించడం, అది నువ్వు కూడా ఈ మాయలో పడితే ఎలా.
2: అంటే ఎంత ఎంత విద్వాంసుడు అని చెప్పి స్వామి అనుకుంటే తప్ప, అంత పెద్దవాడి నువ్వు కూడా ఇలాగ అవ్వకూడదు ఇది అని చెప్పేసి ఒక సూచన, తర్వాత తరాలకి మనకందరికి తెలిసేలాగా మనకేమని ఈ విషయాన్ని కూడా స్వామి సూచించడం ఎంత స్మూత్ గాను తర్వాత మనకి అందరికి అర్థమయ్యేలాగా కూడా చెప్పడం. అది
1: ఇంకోటి రుద్ర విషయంలోని ఇంకో చిన్న విషయం, అంటే ఇప్పుడు రుద్రం మన రుద్రం చెప్తున్నాం స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, రుదన అడడం. సో రుదన రుద్రము అంటే ఎడు మనం ఛాన్ చేస్తే దాన్ని మనం దాన్ని స్మరిస్తే దాన్ని పాలన చేస్తే రుద్దన అంటే మనకి ఏడుపు వస్తుందా అని ఒక విషయం. అంటే స్వామి దానికి ఒక చాలా బ్యూటిఫుల్ ఒక విషయం చెప్పారు, స్వామి ఏం చేస్తారు అని ఒక విషయం ఒక దగ్గర చెప్తూ, కళనీళ్ళు తెప్పిస్తాను కళ్ళీళ్ళు తప్పిస్తాను
2: ఒక సూచన, తర్వాత తరాలకి మనకందరికి తెలిసేలాగా మనకేమని ఈ విషయాన్ని కూడా స్వామి సూచించడం ఎంత స్మూత్ గాను తర్వాత మనకి అందరికి అర్థమయ్యేలాగా.

0: స్వామి ఏం చేస్తారు అని ఒక విషయం ఒక దగ్గర చెప్తూ, కళనీళ్లు తెప్పిస్తాను,
1: కళనీళ్లు తప్పిస్తాను.
0: అంటే రుద్రం అంటే స్వామి, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు, యూనివర్సల్ ప్రేయర్. ఏం చేస్తా, ఎనీ మనం ఎవరినైనా స్మరిస్తే ప్రార్థన చేస్తే చేసేది రెండే, మనకి దుఃఖాలు బాధలు తొలగిస్తారు, ఆనంద బాష్పాలు కలిగిస్తారు. సో స్వామి చెప్పింది కూడా అదే. రుద్రం కూడా రుద్రన అంటే ఆరుద్రన, అదే అంటే ఆ ఏడుపు, ఆనంద బాష్పాలు కలిగించేది, కష్టాలు తొలగించేది.
2: నిజంగా స్వామి వారు ఏది చేసినా సరే మనకు ఒక సూచన ప్రాయంగా మనకి చెప్పేసి వదిలేస్తారు. తర్వాత అది కొన్ని తరాల తర్వాత కూడా మనకేమైనా అది స్ఫురించి మనకి ఉపయోగపడేలాగా చేస్తారనమాట. నాకు చిన్న విషయం గుర్తొచ్చింది, మన ఆల్మోస్ట్ 2008 తర్వాత స్వామి ఒక స్పీచ్ లో అసలు ఈ వేద మంత్రాలంటే ఏంటి, ఆ వేద మంత్రాలు ఎవరు చెప్పచ్చు, ఎంతవరకు చెప్పచ్చు, ఏ వాటికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, ఎవరైనా చెప్పకూడదు అని ఏమైనా ఉన్నాదా అన్నదాన్ని విశదీకరిస్తూ స్వామి ఒక
1: ఆ టైంలోనే ప్రశాంతి నిలయంలో స్వామివారు ఫిక్స్డ్ స్లాట్స్ పెట్టి పొద్దున సాయంత్రం అక్కడ వచ్చి కూర్చుని వాళ్ళందరికి కూడా మన స్టూడెంట్స్ తో
2: నేర్పించేవారు.
1: మన స్టూడెంట్ ఒక మైక్ ముందు నిలబడి చెప్పడం, అక్కడ ఉండేవాళ్ళు పలికే
2: రిపీట్ చేయడం, కరెక్ట్. అలా చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏమని వేదం రెగ్యులర్ గా స్టార్ట్ అయ్యేది, ఆ తర్వాత స్వామి వచ్చేవారు అనమాట. సో ఇది కొంతకాలం జరిగింది. ఈ
1: నువ్వు అదే చెప్తున్నావు స్వామివారు ఏదో చెప్పారు అని,
2: స్వామివారు ఉపన్యాసం స్వామివారు ఇచ్చారు.
3: కానీ ఈనాటి వేదం పేద పడిపోయినవి,
4: అండ్ ద వేద ఇస్ నెగ్లెక్టెడ్ టుడే.
3: కారణం ఏమిటి?
4: వై
3: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
4: బికాస్ దేర్ ఆర్ నో బడీ హూ రిపీట్ హూ చాంట్.
3: వేదమే పేద కాదు,
4: ఇన్ ఫ్యాక్ట్ వేద ఇస్ నాట్ సో పూర్ అండ్ లో,
3: అది రిచ్. దానికి మించినటువంటి మరొకటి లేవు.
4: వేద ఇస్ రిచెస్ట్ ఆఫ్ ఆల్, దేర్ ఇస్ నథింగ్ బియాండ్.
3: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడా వేదములు అందే మిగిలినవి.
4: Man's position and fighting condition are very well contained in Vedic text.
3: ఇట్టి వేదమును సర్వుడు కూడా ఉచ్చరించవచ్చని భగవంతుడు అనుగ్రహించాడు.
4: God has gifted Veda such that all can chant repeatedly.
3: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
4: Veda chanting has no differences like caste, creed and community.
3: ఈ విధంగా ప్రతి దేశమునందరికను, ప్రతి జాతికి, ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
4: It is Bhagavan's decision that there should be Veda chanting in every country, by everybody, by every caste, by every community, by every individual.
3: ఇది కేవలం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే కాదు, లేక ఒక ఇండియాకి మాత్రమే కానీ కాదు.
4: Veda is not limited to Brahmin community and to India alone.
3: మొన్నటి దినము పుట్టపర్తి కూడా ఇరాన్, ఇరాక్ వారు కూడా వచ్చారు.
4: The other day, here in పుట్టపర్తి, there were many people, devotees from Iran and Iraq.
3: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
4: You have here Iranians right now.
3: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
4: They chant Veda also.
3: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
4: And Veda is the relief and the remedy for all ills of the society.
3: ఇది కేవలం ఒక పుత్రక అభిషేకం కోసం కాదు.
4: It's not merely to have the gift of a son meant for progeny alone.
3: ఇది అశ్వమేధ యాగం కాదు.
4: It's not the one like అశ్వమేధ యాగం.
3: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని, ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
4: ఇన్ ఫ్యాక్ట్ వేద ఇస్ మెంట్ ఫర్ ద ప్రోగ్రెస్, అడ్వాన్స్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
3: కనుక అందరి కోసమే ఇది ఉద్భవించింది.
4: వేద ఇస్ మెంట్ ఫర్ ఎవ్రీవన్.
3: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
4: The fortunate ones pick up, learn, publicize, teach and share.
3: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికి బోధించడం లేదు.
4: But unfortunate people, they don't learn. Even if they learn, they don't teach and share.
3: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
4: In the first instance to begin with, they have to study Sanskrit.
3: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
4: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్

0: learning, the chanting of Veda, and of all Rig Veda is most important.
1: Kanuka manamu ee Veda yokka vishayanni manam alakshyam cheyakoodadu.
0: Therefore we should not neglect Vedic literature.
1: Vedamulo entano srushti yokka rahasyam anta untunnadi.
0: Vedic knowledge contains the mysteries of nature.
1: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది ఎన్షియంట్ ఆబ్జెక్టివ్స్ హావ్ బీన్ వెరీ వెల్ ఎలాబొరేటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేద.
1: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదంలో ఉన్నవి.
0: నాట్ వన్ ఆర్ టూ, ద హోల్ థింగ్ టోటాలిటీ ఈస్ ప్రెసెంట్ దేర్ ఇన్ వేద.
1: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, నాలుగు ఆశ్రమం యొక్క సత్యములు కూడా ఈ వేదములంతా నిరూపించింది.
0: All four stages, states, ashramas, are very well represented, explained. The state of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
1: Ippudu andaru kuda artham chesukuntunnaru.
0: Now all are understanding the Veda.
1: Ippudu ee gramam poyina kuda nu aa gramamlo unnatundi streelu kuda nu vedalu cheptunnaru.
0: You go to any village, women also can chant Veda today.
1: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చు, కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
0: Therefore, Veda is mystical, very special and unique.
2: స్వామి గారు చెప్పినట్టు ఈ వేదము అన్నది మన మనసులోనే ఉన్నది, కాని అసలు మనుషుల్లో లేదు. ఎవరైనా చెప్పొచ్చు, ఏ వయస్సు ఏ ప్రాంతము అనే లేదు అని చెప్పేసి.
3: కాస్ట్ క్రియేట్ రిలీజియన్ అనేది ఏమి లేదు. వేదమంత్రాలు యూనివర్సల్. ఇన్ఫాక్ట్ ఒక్క దైవత్వము అనే దాన్ని ఎస్టాబ్లిష్ మన వేదాల్లోనే, వేద సంస్కృతిలోనే చూడగలము. ఇంతకుముందే చెప్పాడు, రుద్రం ఒక తట్టు, ఒక తట్టు పురుష సూక్తం, ఒక తట్టు నారాయణ సూక్తం, ఏమి తీసుకున్నా కూడా, ఈ గణేష్ అధర్వశేష అది తీసుకున్నా కూడా, ఊర్ధ్వశ్చ నారాయణ హదశ్చ నారాయణ అంతర్బహిశ్చ అది అలా చెప్తుంది. మీరు చెప్పినట్టు నమో భవాచ రుద్రాచ సర్వాచ, ఐ మీన్ ప్రతిదీ ఆ విశ్వరూప తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అనమాట.
2: అలాగా ఈ విషయాన్ని స్వామి విశదీకరిస్తూ స్వామి ఒక మాట అన్నారు, ఈ మంత్రాలని ఎవరైనా చెప్పొచ్చు అని. అంటే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఈ మంత్రం ఏమన్నా అర్థం చేసుకునే చదవాలా లేకపోతే మామూలుగానే చదివేయచ్చా అని. మీకేమన్నా దాని గురించి ఒక
4: అంటే ఈ విషయంలో అంటే ఆలోచిస్తే స్వామి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు అందుకు ఏదో జ్వరమో ఏదో దగ్గు ఏదో చెప్తావు, మందు చెప్తావు, చెప్తే ఆయన నీకు మంత్రాస్ ఇస్తాడు, వెళ్ళి మందు కొనుక్కుని తింటావు. లేదు దాని కాంపిటీషన్ ఏంటి, దాంట్లో కెమికల్ ఫార్ములా ఏంటి,
3: అడగలేదు,
4: అక్కర్లేదు, నువ్వు వేసుకో,
2: తెలియకపోయినా సరే నీకు
4: పనిచేస్తుంది. స్వామి ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ అది ఇది ఒకటి. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు పడుకోవడం లేదు, అమ్మ చిన్న లాలిపాట పాడుతుంది, లాలిపాట బ్యూటిఫుల్ గా ఉంటుంది వినడానికి. ఆ లాలిపాట మీనింగ్ ఏంటి, లాలిపాట ట్యూన్ ఏంటి, ఆ
2: చిన్నపిల్ల
4: ఆ ట్యూన్ వింటూ, ఎందుకంటే అమ్మ ప్రేమ, ఆ ట్యూన్ వింటూ పడుకుంటాడు. అలాగే వేదం కూడా స్వామి చెప్పారంటే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీరు దాని మీనింగ్ అది స్టార్టింగ్ లో పట్టించుకోవద్దు, స్టార్టింగ్ లోనే, అలాగని తర్వాత కూడా అంటారు, స్టార్టింగ్ లో పట్టించుకోవద్దు, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి నేర్చుకోండి, నేర్చుకుంటే ఆటోమేటిక్లీ మీకు దాని బెనిఫిట్ వస్తుంది. కానీ క్రమక్రమేణ ముందుకెళ్తూ వెళ్తూ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆల్సో. దానికి ఒక ఎగ్జామ్, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకసారి, ఇది 2012-13 ప్రాంతంలో ఒక కల్ వచ్చింది. సాయం లేదు, నేను కూర్చున్నాను, స్వామి వచ్చి డైరెక్ట్ గా శిక్షావళి వచ్చినా అన్నారు. స్వామి రాజు స్వామి శిక్షావళి బాగా నేర్చుకో అన్నారు. ఎస్ స్వామి, స్వామి చెప్పారు నేర్చుకోవడం. సో నెక్స్ట్ రోజు పుస్తకం పట్టుకుని శిక్షావళి అంత బాగా రాదు, చూసి ఛాన్చడం అవైలబుల్ అయితే చూసి చదవడం ఛాన్చడం వచ్చింది నాకు. బాగుంది, స్వామి చెప్పారు నేర్చుకున్నానని. కానీ ఛాన్ చేస్తున్నాను కానీ స్వామి ఆ మాట బాగా నేర్చుకో అది అలా మైండ్ లో
2: తిరుగుతుంది.
4: సో ఐ వాస్ ట్రయింగ్ టు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడకుండా ప్రయత్నించదామని, చూడకుండా ప్రయత్నించడం మొదలెట్టాను. సో కొన్ని ఒక ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ లోని కాన్ఫిడెంట్ గా చూడకుండా చదవడం వచ్చింది. కానీ మళ్ళీ స్వామి బాగా నేర్చుకో, ఆ వర్డ్స్ అలా రింగ్ అవుతాయి,
2: అది ఇంకా పరిపక్వత రాలేదని నీకు లోపల నుంచి మళ్ళీ ప్రేరేపిస్తున్నారు.
4: నెక్స్ట్ టైం లో వెళ్ళి ఓకే మీనింగ్ చూద్దామేమో, మీనింగ్ ఏమైనా తెలుస్తుందేమో అని ట్రై టు సీ ద మీనింగ్. అద్భుతం అంత. అంటే మీనింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. శిక్షావళి, ఆనందవళి మీరు చూస్తే, తైత్రీ ఉపనిషత్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు ఆసెస్ తెలిసి అది అయినా కూడా లైక్ ఇట్ ఇస్ సంథింగ్ సంథింగ్ నాట్ ఫుల్లీ గాట్ అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు బాగా
3: నేర్చుకుంటే
4: దాని ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? బాగా నేర్చుకుంటే ఏంటి? నేర్చుకుని క్యాన్ చేయడమా, ఓన్లీ మీనింగ్స్ చెప్పడమా? మీరు మనం అనుకున్నట్టు ఎన్ని మీనింగ్స్ ఉంటాయి వేదాలకి? ఒకటా రెండా కూడా? సో మెనీ డిఫరెంట్ ఫ్యాసెట్స్, అవన్నీ
3: తెలుసుకోవడమా,
4: తెలుసుకోవడమా, ఇంకా ఉందా, ఇంకా ఉందా? సో ఫైనలీ ఒక దగ్గర చదివాను స్వామి ఏం చెప్పారంటే, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. భక్తుడు ఎప్పుడు స్వామి దగ్గరికి వస్తాడో, ఫస్ట్ భక్తుడు అన్ని బాధలు ఇది అని చెప్పుకుంటాడు. స్వామి బాగా వింటారు, చాలా పేషెన్స్ తో వింటారు. నెక్స్ట్ స్వామి చెప్తారు, స్వామి చెప్తే భక్తుడు వింటాడు. సో దెన్ ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ వస్తుంది, ర్యాపో బాగా కృష్ణుడు అర్జును లాగా ర్యాపో వస్తుంది. ర్యాపో వచ్చినప్పుడు భక్తుడు చెప్తాడు, స్వామి వింటాడు, స్వామి చెప్తాడు, భక్తుడు వింటాడు. సో ఆ లెవెల్ వరకు ఓకే. దానికని స్వామి స్వామి ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. ఆ లెవెల్ చేరడం అంటే నాట్ ఈజీ, బట్ ఆయన అనుగ్రహం కంటే తప్పకుండా చేరగలం. ఫైనల్ లెవెల్ ఏంటంటే బోత్ డోంట్ టాక్, బోత్ లిసన్.
2: ఓ, భక్తుడు అడగడు, భగవంతుడు చెప్పడు, కానీ ఇద్దరు ఆ సైలెన్స్ లోనే
4: వింటారు. అంటే దక్షిణామూర్తి,
2: దక్షిణామూర్తి,
4: దక్షిణామూర్తి, దక్షిణతత్వం. అంటే మేము ఇప్పుడు ప్రైమరీ హైయర్ సెకండరీ స్కూల్ దక్షిణామూర్తి పని విగ్రహం స్వామి పెట్టారు. సో అది ఫైనల్ డెస్టినేషన్ నాకు ఎందుకు అనిపించింది అంటే, ఈ శిక్షావళి నేర్చు, శిక్షావళి అనండి, ఆనందవళి అనండి, దృద్ధం అనండి, నారాయణ ప్రశ్నతో ఏమని అనండి, ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చూడకుండా చదవడం నేర్చుకోవాలి.
2: అదే చిన్నపిల్లలు ఫస్ట్ ఏమని తడబడుతూ నేర్చు నడిచి, తర్వాత మామూలుగా నడిచి, చేయి పట్టుకుని నడిచి, ఆ తర్వాత పరిగెడ్డం వరకు వస్తారు. కానీ ఇవన్నీ కూడా స్టేజ్లే, గాని ఫైనల్ డెస్టినేషన్ ఏమో అని తనంతట తానేమో అని
4: తెలుసుకోవడం
2: తెలుసుకోవడం.
4: సో అది ఏ విధంలోనైనా మనం తెలుసుకోవచ్చు. సో ఫైనల్ ఏంటి, ఆ సైలెన్స్ రావాలి. మీనింగ్ వస్తుంది, మీనింగ్ అయిన తర్వాత అంటే స్వామి దగ్గర
2: అందుకే అనిపించింది. మీరు ఇందాక చెప్తుంటే మీకు ఎప్పుడైతే ఫస్ట్ స్వామి నేర్చుకో అని అన్నారో అది ఉపదేశం. ఆ తర్వాత దాని ఆదేశానుసారంగా మీరు ఎలా నడుచుకోవాలో మీకు తెలియకుండా మీ చేత
4: నడిపించారు.
2: ఫస్ట్ చదువుకున్నారు, తర్వాత చదువుకుంటున్నప్పుడు కూడా మీకు ఇంకా ఆ తృష్ణ మిగిలిపోయింది, ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏదో ఉన్నది అని అనిపించేలాగా చేశారు. చేసి దాని మీద ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్, ఇంకొంచెం శ్రద్ధ మీరు చూపించేలాగా చేసి మిమ్మల్ని ఇంకొంచెం ముందరికి తీసుకొచ్చారు. ఫైనల్ గా భక్తుడు ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే, నాకు ఇదంతా మమైకం, మీరు ఇందాకలా అన్నట్టుగా శివుడు రాముడు ఒకలే. సో అలా అందరు, ప్రతి స్వామి కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు భగవంతుడే నేను భగవంతుడే, నేను భగవంతుడే నాకు తెలుసు మీకు తెలియదు అని. ఎక్కడండి ఆ పరిపక్వత? ఆ పరిపక్వత మనకి రావాలి అంటే ఇవన్నీ స్టెప్పులు. కానీ మనకి వేదంలో ఎప్పుడైతే స్వామి ఈ మొదలెట్టాను, దీన్ని సాధిస్తున్నాను అని చెప్పేసి అన్నారు, స్థాపిస్తున్నాను అని అన్నారు, అప్పటి నుంచి మనం ఒక స్టెప్పులు స్టేజెస్ మనకి కొన్ని కనిపించాయి, కనిపించకుండా మన ద్వారా ఎన్ని జరుగుతున్నాయో,
3: మనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. అది మంచి శ్రవణం, స్మరణం, నిధి, ధ్యాస అంటే మీరు చెప్తుంటే అది గుర్తుకు వస్తుంది. ఫస్ట్ శ్రవణం వింటాము, పలుకుతాము, తర్వాత స్మరణం, దాని
2: కాన్సంట్రేషన్,
3: దాని తర్వాత నిధి ధ్యాస, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ.
4: దీనికి ఒక చాలా గమ్మత్తైన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు పోల్ వాల్ట్ అంటారు, పోల్ వాల్ట్ అంటే ఒక పెద్ద స్టిక్ పట్టుకుని దాన్ని పెట్టి పైకి గెంచారు, అదొక చాలా ఫేమస్ స్పోర్ట్. సో దానికి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికంతో చాలా మంచి రిలేషన్ ఉంది. సో మీ ఎవరైతే ఆటగాడు ఉంటాడో అథ్లీట్ పోల్ వాల్ట్ పట్టుకుని పరిగెడతాడు, పరిగెట్టిన తర్వాత పోల్ ఆ స్టిక్ కింద పెట్టి సపోర్ట్ తో పైకి ఎగురుతాడు. ఎగిరిన తర్వాత అటువైపు ఉన్న ఆబ్స్టికల్ క్రాస్ చేసిన తర్వాత స్టిక్ వదిలేవాడు.
2: ఇంతవరకు నాకు సపోర్ట్ ఇచ్చింది కదా, దాన్ని
4: పట్టుకుంటే పడిపోతా. స్టిక్ వదిలిస్తే అప్పుడు గమ్యాన్ని చేరిపోతాం, అంటే ఆ ఆబ్స్టికల్ క్రాస్ చేయిస్తాం.
3: కరెక్ట్.
4: అప్పటి వరకు ఆ వేద శక్తి మనకు రావాలి. వచ్చిన తర్వాత ఆ ఆఖరిలో మాత్రం సైలెన్స్ రావాలంటే వదిలేవాలి. కానీ దాని వరకు మాత్రం తప్పకుండా మనం పట్టుకోవాలి. దాన్ని మీనింగ్ ఏంటి, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి, అవన్నీ దాని మీద డ్వెల్ చేసి మీరు చెప్పిన నిరుధ్యాసన స్టేజ్ కి వస్తే అప్పుడు వదలనే
3: వేదమే మనల్ని ఇట్ టేక్ అప్ అక్రాస్ ద, దట్స్ ద బ్యూటీ, వెరీ నైస్లీ
2: తారకన్,
3: చాలా బాగుంది.
2: సో
3: మననత్రాయతే ఇతి మంత్ర,
4: కరెక్ట్.
3: అది చేస్తూ ఉంటే అది మనల్ని గట్టెక్కేస్తుంది.
2: నేను ఇన్ కన్క్లూజన్ ఐ నాకు అనిపించేది ఏంటంటే ఈ వేదోద్ధరణ అన్నది స్వామి మనకి ఒక మెషిన్ ని స్టార్ట్ చేసి దాన్ని ఏమని ఫుల్ రన్నింగ్ లోకి తీసుకొచ్చేంత వరకు మనకందరికీ నేర్పించారు. ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఈ రన్నింగ్ మెషిన్ అన్నది మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏ కోణంలోకి వెళ్ళినా సరే మన రేడియో స్థాయి ద్వారా కానీ లేకపోతే వాళ్ళ మిగతా సాధనాల ద్వారా కానీ వేద మంత్రాలు చదవాలి, వినాలి, నేర్చుకోవాలి అన్న తృష్ణ వాళ్ళలో పెరిగింది. మన శర్మగా చెప్తున్నప్పుడు అమెరికాలో మీ స్టూడెంట్ ఎన్నో
3: ఆయన దగ్గరికి మన ఫారినర్స్ ఎవ్రీ వీక్ దే ట్రావెల్ మైల్స్ అనమాట, సెవెరల్ మైల్స్ టు కమ్ అండ్ సిట్ విత్ అవర్ స్టూడెంట్, ఐ మీన్ అవర్ అలమ్నై ఐటీ ఈజ్ వర్కింగ్. ఆయన దగ్గర వచ్చి వేదం నేర్చుకుని పోవడం అట్లా ప్రతి తర్వాత వాళ్ళు నన్ను ప్రశాంత్ నీలంలో కలిశారు శివరాత్రికి, వచ్చి ఇక్కడికి వచ్చి రుద్రం ఛాన్స్ చేశారు.
4: అంటే మన
3: మీ స్టూడెంటే మాకు నేర్పించారు అని చెప్తే దాని తర్వాత నాకు తెలిసిన మన స్టూడెంట్ అబ్బాయిని సచే చాలా హార్టనింగ్ గా ఉంటుంది అనమాట. అంటే అదే జపాన్ నుంచి ఒకసారి ఎంతో మంది భక్తులు వచ్చి
2: నారాయణ సూక్తం అని చెప్పారు.
3: నారాయణ సూక్తం అని చెప్పారు
4: జపాన్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తుకొస్తుంది. మన ఒక అబ్బాయి ఇప్పుడే 4-5 ఇయర్స్ బ్యాక్ పాస్డ్ అవుట్ జపాన్ లోని పెద్ద ప్రెజెంటేషన్ ఆన్ రుద్రం అండ్ వేదం లోని నాకు హెల్ప్ కావాలి ఇక్కడ నేను చేయాలని నన్ను అడిగాడు. అంటే మనకు తెలిసిన కొన్ని మన ఇక్కడ మన ఇష్యూ దగ్గర ఉంది వాడికి ఇచ్చాను. వాడు ఏం చెప్పారంటే అక్కడ వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ చేస్తే అక్కడ ఎంతో మంది వచ్చారంటే వాడికి ఆశ్చర్యం వేసింది. ఇంకా వాడు చెప్పిన చిన్న క్విజ్ లాగా పెట్టాడు, క్విజ్ కాంటెస్ట్ పెట్టాడు. క్విజ్ లోని అంటే ప్రస్థానత్రయం అంటే ఏమిటి, ఇంకా అంటే అలాంటి క్వశ్చన్ ఇంకా డిఫరెంట్ అంటే మేము ఇప్పుడు ఘనపాఠము
3: క్షమాపాఠము
4: దాని మీద క్వశ్చన్స్ అడిగితే అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే అక్కడ జపాన్ లోని అంత అవేర్నెస్ ఉంది వాడికి ఆశ్చర్యం వేసింది వాళ్ళు చూసి.
2: భగవంతుడు అంటే అదేనండి, ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ యంత్రం తిరుగుతుందో ఆయన తెలుసు. నేను ఉన్న మాట చెప్పాలంటే 2003లో మనల్ని అందరినీ ఒక గ్రూప్ గా పెట్టి స్వామి మీరు చెప్పండి మంత్రము అంటే ఈ 10 మంది 20 మంది మనం ఏం చెప్తాంలే అనుకున్నాం. గానీ దీని ద్వారా స్వామిని ప్రేమతో ఇప్పుడు ఎవరిని బెదిరించి గాని ఎవరిని మీకు ఇది చేయకపోతే ఈ నష్టం వస్తుంది అని అలాగా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా స్వామిని ప్రేమించాలి, స్వామికి ఇది ఇష్టం కాబట్టి మనం కూడా దాని మీద ఇష్టం పెంచుకుందాం అన్న ఆ తృష్ణ ఆ ప్రేమతో ఎన్నో మంది వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల వాళ్ళు కూడా ఆ మంత్రాలను ఇప్పుడు నేర్చుకుంటూ దాన్ని ఏమని ప్రాక్టీస్ చేస్తూ దాని మీరు ఇందకలు అన్నట్టుగా వాటి యొక్క మంత్రాలు మీనింగ్స్ అవి వాళ్ళు తెలుసుకుంటూ సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభంజనం లాగా మారిపోయింది. ఏదైతే ఒక చిన్న 1955 or 1962లో మనం అనుకున్నాం కదా ఒక చిన్న యజ్ఞంలాగా మొదలైందో ఇప్పుడు ఇదే అతిరుద్ర మహాయజ్ఞం వివిధ దేశాల్లో కూడా వాళ్ళు ఏమని నిర్వహిస్తున్నారు, ఏకాదశి రుద్రం పఠనం చేస్తున్నారు, కొన్ని చోట్ల అయితే దీన్ని ఒక రెగ్యులర్ ఈవెంట్ కింద పెట్టుకుని మరీ వాళ్ళు చేస్తున్నారు. సో
3: చిన్న చినుకులతో మొదలైంది మళ్ళా జడివానలాగా అట్లా చిన్న చిన్న పిల్ల కాలంలో ప్రవాహాలు కలిసి సముద్రమైనట్టు బయట చాలా బాగా చెప్పారు.
2: చాలా సో మనం ఏదైతే అనుకున్నామో స్వామివారి సంకల్పం అది మనకు తెలిసినా తెలియకపోయినా సంకల్పం అన్నది ఒకసారి స్వామివారు చేసిన తర్వాత అది తప్పనిసరిగా అది జరుగుతుంది. మనకు ఆ 4 వాక్యాలు భగవంతుడు ఎప్పుడైతే చెప్పారో ఆ 4 వాక్యాల్లో
4: వేద పోషణ భక్త రక్షణ ధర్మ
3: సంస్థానం ప్రతి సాయి సంస్థలో ఇప్పుడు ఎక్కడ చూసినా మన సాయి సమితిలో కనుక వేదం బోధించడం అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ అయిపోయింది,
2: కరికులం లాగా
3: అయిపోయింది.
2: సో ఈ విధంగా స్వామివారు ఏమని మనల్ని అందరినీ తప్పకుండా ఆ గమ్యానికి చేరుస్తారు. మీరు అన్నట్టుగా ఆ ఫైనల్ స్టేజ్ ఆఫ్ మన ఆయన మాట్లాడకుండా మనం మాట్లాడకుండా ఇద్దరు ఒకరిలో ఒకరు లీనం అయిపోయి ఆ ఆనందానుభూతిని మనకి అనుభవించేలాగా చేయాలి ప్రార్థిస్తూ. ఓం సాయిరామ్.

0: जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की
1: जय।
2: విన్నారు కదా, పరస్పరాధారభూతమైన వేదము ధర్మము ఉద్ధరింపబడితేనే మానవాళి అభ్యుదయం సాధ్యమవుతుంది, మానవ జన్మ సార్థకమవుతుంది, యావత్ మానవోద్ధరణకు మార్గం సుగమమవుతుంది. ఆ నిర్దేశ లక్ష్యంతోనే శుద్ధ తత్వం సిద్ధి సంకల్పంతో దిగివస్తుంది. అయితే వేద విద్యను విలువలను వ్యావహారిక మార్గంలో అందించగలిగే సామర్థ్యం మాత్రం కేవలం భగవంతుడికే సుసాధ్యమవుతుంది. అలా క్రమంగా అవతరించినవే శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు, అనంతపురం, బృందావనం, పుట్టపర్తి, ఇలా విలువలతో కూడిన విద్యా విధానాన్ని రూపొందించి నేటికీ చెక్కు చెదరని వ్యవస్థను ఏర్పరచడం సత్యసాయి భగవానుడికే చెల్లింది. ఆ విద్యాసంస్థల పుట్టు పూర్వోత్తరాల గురించి రేపు ఉదయం ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సాయిరాం.
3: ఓం శ్రీ సాయిరాం. మధురమైన భాష మంజుల గళమతో భక్త కోటి హృదిని భర్తీ చేయు అని స్వామివారే స్వయంగా తెలియజేశారు. అటువంటి మృదు మధుర సాయి వాక్కులను స్వచ్ఛ తెలుగు భాషలో భక్తుల హృదయాలకు చేరవేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు 10 సంవత్సరాల పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం. వారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ సందర్భంగా సాయి అవతార వైభవాన్ని 7 దశాబ్దాలుగా విభజించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దశాబ్దం గురించి 7 రోజుల పాటు అవతరించుటి అనుటలో అర్థమిదియే అన్న శీర్షికన ప్రసారం చేయటం ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాలను నాటికలు, పద్యాలు, పాటలు, చర్చాగోష్ఠులు, ప్రసంగాలు, సందేహాలు, నివృత్తి ఎన్నో పలు అంశాలతో తీర్చిదిద్ది స్వామివారి పాద పద్మాల వద్ద భక్త కోటి తరపున నిలుపుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం బృందానికి తెలంగాణ భక్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రేమ ప్రవాహం నిర్విరామంగా కొనసాగి ప్రతి కుటుంబము సాయి సందేశముతో ప్రతిధ్వనించాలని, ప్రతి హృదయము సాయి సందేశ మహత్తు చేత స్పృశించబడి తరించాలని ప్రార్థిస్తూ సాయి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలను భగవానుని ప్రసాదంగా స్వీకరించి ఆనందించగలరని కోరుకుంటున్నాను. జై సాయిరాం.
4: జీవితమే నాటకరంగం, ప్రబోధాత్మక నాటికలు.
5: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం అర్చన. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: శుభాషార్చన. చాలా చక్కగా నృత్యం చేసేవమ్మా. మీ నృత్యం భగవంతుడికి అందమైన పూలతో అర్చన చేసినట్టుంది. భావం ఒలికించే ఏ కళైనా భక్తుణ్ణి భగవంతుడి దగ్గరికి చేరుస్తుందమ్మా.
1: నేనిచ్చే ఈ చిన్న పువ్వు స్వామి స్వీకరిస్తారా అంకుల్?
0: సర్వప్రపంచాన్ని సంరక్షించే సత్యసాయి ప్రభు ఈ చిన్న బిడ్డని మర్చిపోతాడా?
1: మర్చిపోడు అంకుల్. ఒకసారి పెద్దలంతా పూలదండలు పట్టుకుని నిలబడితే ఒక చిన్న పిల్లవాడిచ్చిన గడ్డి పువ్వుని స్వామి అందుకున్నారని విన్నాను.
0: నిజమే, మన స్వామి కోరేది ఆర్తి కాని ఆడంబరాలు కాదమ్మా.
2: అచ్చనా, మీ స్నేహితుల్ని పంపించరా అమ్మా. అలాగే అమ్మా.
3: రాఘవ, నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. బాబా ఏం చేయదలుచుకున్నారో.
0: చూడక్క, భక్తి విశ్వాసాలతో బాబా అనుగ్రహం పొందాలి కాని బాధపడి ఏమిటి సాధిస్తావు?
3: నాకు చాలా భయంగా ఉందయ్యా.
0: నేనుండగా భయం ఎందుకని? పదే పదే స్వామి చెప్తూ ఉంటే విని కూడా భయపడతావెందుకక్క?
3: స్వామి తప్పకుండా ఆదుకుంటారంటావా?
0: ఒక పక్క నా స్వామి సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు అని సంకీర్తన చేస్తూ ఇంకా సందేహిస్తున్నావా?
3: కన్న తల్లిని కదరా.
0: ఒక్క తల్లి ప్రేమను పంచిన నీకే ఆ బిడ్డ మీద అంత మమకారం ఉంటే 1000 తల్లుల ప్రేమ పంచే బాబాకు ఉండదా అక్క?
3: ఉంటుందని తెలుసు రాఘవ, కాని డాక్టర్ల మాటలు వింటూ ఉంటే అప్పుడప్పుడు ధైర్యం సడలిపోతూ ఉంటుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు.
4: అర్చనను పెద్ద డాక్టర్లందరూ చూశారు రాఘవ. వారందరి అభిప్రాయం ఒకటే, అర్చనకి ఆపరేషన్ చేయక తప్పదు. కాని ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అంచేత వేచి చూడాలనుకుంటున్నారు డాక్టర్లంతా.
3: విన్నావా రాఘవ, ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలనురా?
0: నా మాట వినక్క, రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రుడు, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్యకూర్మ వరాహ నారసింహాది అవతారములెత్తిన స్వామి నా స్వామి అనే అచంచల విశ్వాసాన్ని పెంచుకో. నీ ధైర్యం సడలిపో. నిరంతరం సాయి సాయి అనే దివ్యనామాన్ని స్మరించు. నీ విశ్వాసం మరింత దృఢమవుతుంది.
4: రాఘవ చెప్పింది నిజం సీత. ఆ విశ్వాసమే నిన్ను ఆదుకుంటుంది. స్వామి ఆపద్బాంధవుడులా ఆదుకున్న ఎన్నో సంఘటనలు నేను విన్నాను.
0: అదొక్కటే కాదక్క, మన భక్తి విశ్వాసాల్ని ఇతరుడు శ్రేయస్సుకు వినియోగించాలి. అందుకే నీ పూజల్ని భజనల్ని సేవగా మార్చుకో. అన్నార్తులేని వాళ్ళకింత అన్నం పెట్టు. చలిలో వణుకుతున్న వారికి ఒక వస్త్రం దానం చెయ్యి. కష్టాలతో బాధపడుతున్న వారికి సహాయం చెయ్యి. కన్నీళ్లతో అలమటిస్తున్న వారి ఒక్క కన్నీటి బుట్టుతుడు. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారికి ఒక్క ఔషధం కొనియ్యి. స్వామి నిన్ను నీ బిడ్డని తప్పకుండా ఆదుకుంటాడు. త్యాగమే మనని స్వామికి దగ్గర చేస్తుంది.
1: చిన్నవాడివైనా మంచి మాట చెప్పావు రాఘవ. ఇన్నాళ్ళు పూజలు భజనలు చేస్తే చాలనుకునేదాన్ని.
0: చాలదక్క, స్వామి మాటలు ఎన్నో వింటున్నాం, ఎన్ని గ్రహిస్తున్నాం, ఎన్ని ఆచరిస్తున్నాం. ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టగానే సత్యసాయి భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై అడుగు పెట్టానని భక్తితో ఆ నేలకి నమస్కరించాలి. సాయికలు అంత సభామంటపంలో అడుగు పెట్టగానే లక్షలాది మంది ఆర్తుల్ని దీనుల్ని భక్తుల్ని నా స్వామి ఆదుకున్నది ఈ ప్రదేశంలోనే అని పులకించిపోవాలి. సాయి దర్శనం చేశాను, ప్రేమని తప్ప ద్వేషాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకోవాలి. స్వామి బోధనల్లో ఒక్కటైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే స్వామి అనుగ్రహం అనూహ్యంగా అనుభవంలోకి వస్తుంది.
1: అమ్మా, అచ్చనా అంకుల్ కొత్త పాఠం చెప్తారు, పిన్నమ్మా. ఆంటీని పంపించి వస్తాను, రండి డాక్టర్ గారు.
0: అర్చనా, ఈరోజు
1: కొత్త పాఠం మీరు చెప్పడం కాదు, నేనే ఓ కొత్త విషయం చెప్తాను, వింటారా అంకుల్?
0: చెప్పమ్మా.
1: గాభరా పడకండి, మా అమ్మ మీకు చెప్పిన విషయం నాకు తెలుసు.
0: నీకు తెలుసా?
1: అవునంకుల్, ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తుంటే విన్నాను.
0: మరి నీకు భయం వేయలేదా అర్చనా?
1: బాబా ఉండగా నాకెందుకు భయం అంకుల్? కాని చిన్న సందేహం మాత్రం ఉంది. ఎప్పుడు బాబా నా కళ్లల్లో మనసులో ఉండాలని ఉంటుంది, దానికి నేనేం చెయ్యాలో చెప్పండి అంకుల్.
0: మంచి మాట అడిగావమ్మా, నీకు సులువైన మార్గం చెప్పనా?
1: చెప్పండి అంకుల్.
0: తమ భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేసుకున్న మహాభక్తుల చరిత్రలు, అనుభవాలు చదువు. ఎంతో ఉత్తేజం కలుగుతుంది, మన నమ్మకం గట్టిపడుతుంది. చాలు, బాబా నిన్ను కన్నబిడ్డలా ఆదుకుంటారు, నీ దగ్గరే ఉంటారు, సరేనా?
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్.

0: జాగయ్యా జాగయ్యా.
1: శ్రీరామచంద్ర, దయాసాంద్ర, బ్రహ్మాది దేవతలకు అలభ్యమైన నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం కల్పించావా స్వామి. రామా రామా అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ అనుక్షణం నీ దర్శన భాగ్యం కోసం తహతహలాడుతున్న నీ దాసుణ్ణి కరుణించేవా స్వామి.
0: త్యాగయ్యా, లే. తేనెలకే కీర్తనల్ని రచించి మృదుమధురంగా పాడి నన్ను ఆనందపరవశుణ్ణి చేశావు. నీ భక్తి ప్రపత్తులు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. వచ్చే పుష్యబహుళ పంచమనాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను.
1: నాకు మోక్షమిచ్చి ఆపాత మధురము అనంత దివ్యానంద ప్రదాయకము అయిన నీ నామస్మరణకు దూరం చేస్తావా రామా? నిన్ను నా హృదయం నిండా నింపుకుని నీ దివ్య సుందర నామాన్ని గానం చేస్తూ ఉంటే లభించే బ్రహ్మానందం ఆ మోక్షంలో లభిస్తుందా స్వామి?
0: మరేదైనా వరం కోరుకొచ్చాగయ్యా.
1: నిరంతరం నీ దివ్యనామాన్ని స్మరించే అదృష్టం కంటే కోరదగినది ఏముంటుంది స్వామి? అయినా నీ అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను స్వామి. నీవు నా చేరాయించిన కీర్తనలన్నీ ఇంతవరకు నేనే పాడుకున్నాను. ఇప్పుడు నా పాట నీ నోటి వినాలని ఉంది. నా కోరిక మన్నించి వినిపిస్తావా రామచంద్ర?
0: చాగయ్యా, నామస్మరణ మహత్యాన్ని జనబాహుళ్యానికి తెలియచెప్పి విశ్వవ్యాప్తంగా వారి చేత దివ్యనామస్మరణ చేయించి తరింపచేసేందుకు అతి త్వరలో నేనే సత్యసాయి నామంతో అవతరిస్తాను. అప్పుడు నీ కోరిక తప్పక మన్నిస్తాను. నీ కీర్తనలు విన్నవారు పరవశించేలా నేను గానం చేస్తాను.
1: ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి.
2: త్యాగయ్యా.
0: ఏం చెప్పి తల్లి?
2: మీ తీయని గానానికి మైమరిచిపోయి శ్రీరామచంద్రుడే సాక్షాత్కరించాడు. మీ భక్తి ప్రపత్తుల్ని చూసి పరవశించిపోయాడు. సత్యసాయిగా అవతరించి తన గానామృతాన్ని వినిపిస్తానని వాగ్దానం చేశాడు. ఇంతటి రామానుగ్రహాన్ని మీరెలా పొందగలిగారు నాకు చెప్పండి స్వామి.
0: అమ్మా అర్చన, రాముడు నాకందని చోట ఎక్కడో ఉన్నాడని నేనెప్పుడూ అనుకోలేదు. నా రాముడు నా నట్టింట నడయాడుతున్నాడని భావించాను. అందుకే మేలుకులుపు దగ్గర నుంచి పవళింపు సేవ వరకు నా రాముడికి అన్ని సేవలు చేశాను. అందుకే నన్ను నా రాముడు కరుణించాడు. నాలాగే నువ్వు కూడా నీ స్వామి పత్తిలోనే ఉన్నాడని అనుకోకు. నీతోనే ఉన్నాడని, నీ చేయి పట్టి నడిపిస్తున్నాడని భావించు. కలలోలైన సాయినామస్మరణం మరవకు. ఆ ప్రేమమూర్తి నిన్ను తప్పక ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు.
2: చల్లని మాట చెప్పారు స్వామి. నా నమస్కారాలు అందుకోండి.

0: పుండరీక.
1: ఎవరు స్వామి?
0: నేనే నందకుమారుణ్ణి, నవనీత చోరుణ్ణి. నువ్వు పిలిచావుగా, అందుకే వచ్చాను.
1: స్వామి, ఎంత కరుణామూర్తివి, నాకోసం వచ్చావా?
0: నీకోసమే వచ్చాను పుండరీక. నా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిద్దు గాని, రావయ్యా పుండరీక.
1: కాస్త మెల్లగా మాట్లాడు స్వామి, నాన్నగారికి నిద్రాభంగం ఉంటుంది.
0: నాన్నగారి సంగతి తర్వాత చూసుకో, నీకు దర్శనం ఇచ్చి నేను త్వరగా వెళ్ళాలి.
1: పితృభక్తి పరాయణుడివే స్వామి, నాన్నగారి సేవ వదిలి రమ్మనటం నీకు భావ్యమేనా?
0: అయితే నేను లోపలికి రానా?
1: వద్దు స్వామి, నీ సమ్మోహన రూపం చూడగానే నేను మైమరిచిపోయి నాన్నగారి సేవ విడిచిపెడతాను. కొంచెంసేపు ఆ ఇటుకురాయిపోయి వేచి ఉండు స్వామి, నాన్నగారికి నిద్ర పట్టగానే నేనే వస్తాను.
0: సరే, భక్తుడు కోరితే తప్పుతుందా మరి? ఈ ఇటుకురాయిపైనే నిలబడతాను.
1: కృష్ణ, వాసుదేవ, పాహిమం, ఎంత కరుణామయుడివయ్యా, నాకోసం ఆ మండుటెండలో ఇటుకరాయిపోయి నిలబడ్డావా స్వామి?
0: బాధపడకు పుండరీక, భక్తుల కోసం బాధలు పడటం ప్రతి అవతారంలోనూ నాకు అలవాటే.
1: మన్నించు కృష్ణ.
2: నాయన పుండరీక, ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? ఏమిటా కన్నీరు?
1: ఏ దేవుని దర్శనం కోసం విశ్వమంతా వేచి ఉంటుందో, ఆ నందకుమారుడు మన ఇంటికి వస్తే మీకు నిద్రాభంగం అవుతుందని ఆరుబయట ఎండలో ఇటుకరాయిపై వేచి ఉండమన్నా నాన్నగారు. తల్లి యశోద చల్లని ఒడిలో సేదదీరేనా స్వామి? ఆ ఎండలో ఎంత బాధపడుతున్నాడు.
2: ఎంత అపచారం చేశావు నాయనా.
1: కృష్ణ, వాసుదేవ, ఎంత పని చేశావు కృష్ణ? ఈ రాతిగుండెకు దర్శనమియడానికి వచ్చి సెలవైపోయావా స్వామి? ఈ పాపిని మన్నించు కృష్ణ.
0: బాధపడకు పుండరీక, ఇది నా సంకల్పం. కలియుగంలో మానవులు తరించటానికి, దైవ సాక్షాత్కారం పొందడానికి నామస్మరణకు మించిన సాధన లేదని తెలియజేయడానికి, నామస్మరణ చేసిన భక్తులను అనుగ్రహించి భక్త సులభుడనని నిరూపించుకోవడానికి పుండరీక వరదుడిగా, పాండురంగుడిగా ఈ ఇటుకరాయిపై వెలిసాను. పండరిపురం అనే పేర ఈ క్షేత్రం ప్రసిద్ధమవుతుంది. జనబాహుళ్యం, భక్తి విశ్వాసాలు కోల్పోయే తరుణంలో నామస్మరణ విశ్వవ్యాప్తంగా పునరుద్ధరించడానికి నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. పండరి భజనతోనే తిరిగి నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను.
1: ధన్యోస్మి కృష్ణ.

0: పుండరీక, పుండరీక.
1: ఏం తల్లి?
0: ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. నువ్వు గానం చేస్తుంటే పులకించిపోయి భగవంతుడు గోపికా బృందంతో నీ వాకిట రాసలీలా నృత్యం చేశాడు. నువ్వు ఇటుకరాతిపై నిలబడమంటే నిలబడిపోయాడు. నీ పేరు చిరస్థాయిగా నిలవడానికి పాండురంగనామం ధరించి ఈ ప్రదేశాన్ని పండరిపురమని పుణ్యక్షేత్రంగా అనుగ్రహించి ఆశీర్వదించాడు. భగవంతుడి మీద ఇంత అధికారం ఎలా సంపాదించేవయ్యా పుండరీక?
1: చూడమ్మా, నేను నా తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవ చేశాను. భగవంతుడు వచ్చి పిలిచినా వారి సేవ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల సేవ చేసేవారిని భగవంతుడు తానే తల్లి తండ్రి అయి ఆదుకుంటాడు. అందుకే నామస్మరణ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయి. నీ సాయి నిన్ను తప్పక ఆదరిస్తాడు. తల్లికిచ్చిన మాట కోసం పర్తిసాయి పుట్టపర్తిని ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా మార్చలేదా?
0: అవును పుండరీక, నువ్వు చెప్పింది నిజమే. మా స్వామికి తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ.

0: చైతన్య మహాప్రభు, మీరు మహానుభావులు. మీ స్పర్శ చేతనే మూగవాడు పాడగలిగాడు, కుంటివాడు నాట్యం చేశాడు, అంధుడు చూడగలిగాడు.
1: అన్నా, మహత్యం నాది కాదు, శ్రీకృష్ణనామ సంకీర్తనది. కృష్ణనామ సంకీర్తనం చేయండి, అన్ని దుఃఖాలు సమసిపోతాయి.
2: స్వామి, చైతన్య మహాప్రభు.
1: ఏం వచ్చనా?
2: నేను మీకు తెలుసా స్వామి,
1: శ్రీకృష్ణనామాన్ని గానం చేసిన వారికి అందరూ బంధువులే అర్చనా.
2: మీరు కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ నందనందనుడే వచ్చి నాట్యం చేశాడు. మీ స్పర్శతో అంధుడు చూడగలిగాడు, కుంటివాడు నడవగలిగాడు, మూగవాడు సంకీర్తన చేయగలిగాడు. ఈ అద్భుతాలు ఎలా సాధించారు స్వామి?
1: తల్లి, నేను కేవలం కృష్ణుని చేతిలో బొమ్మని. ఏ అద్భుతం జరిగినా అది సంకీర్తన మహత్యం తప్ప నాది కాదు. దీనులకు సేవ చేయాలని సంకల్పం చేసుకో. ఆ సేవ భగవన్ నామస్మరణ చేస్తూ చెయ్యి, అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ నామస్మరణ జరుగుతుందో అక్కడ సాయి కొలువయ్యి ఉంటాడు. దీనుల బాధలు పంచుకో, సాయి నీ బాధలు పంచుకుంటాడు. వారి జీవితాల్లో దివ్యలు వెలిగించు, నీ జీవనజ్యోతికి ఆయన దివ్య ప్రకాశాన్ని అందిస్తాడు.
2: మీ బోధనతో నాకు జ్ఞానోదయమైంది, దీనుల సేవ చేస్తాను. మా స్వామి ఆశీస్సులు అందుకుంటాను, నన్ను ఆశీర్వదించండి స్వామి.

స్వామి, ఎంత ప్రేమమూర్తివి! నాకు కనువిప్పు కలిగించేవు, నాకు దారి చూపించేవు. ఈ భక్తులు చూపిన మార్గంలో నడుస్తాను. నీ దివ్యనామస్మరణం చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, దీనుల బాధలను పంచుకుంటూ, నువ్వు నా చేయి పట్టి నడిపిస్తున్నావని భావిస్తూ, నా జీవితాన్ని అర్చనగా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను. నా ప్రణతులు అందుకో స్వామీ.

0: సీతమ్మా, సీతమ్మా, కంగ్రాచులేషన్స్.
1: విషయం ఏమిటి డాక్టర్?
0: నిన్న మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేశారా?
1: చేశారు.

0: చేశారు.
1: ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు.
0: నిజమా?
1: అక్షరాలా నిజం. ఆ రిపోర్ట్ ప్రకారం అర్చనకు ఏ గుండె జబ్బు లేదు.
0: నిజంగా సాయిరాం?
1: ముమ్మటికి నిజం. అర్చన సేవలు, నీ పూజలు ఫలించాయి. స్వామి కరుణించారు.
0: స్వామి, అనంత కరుణామూర్తివై నా బిడ్డను కాపాడవా తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను స్వామి. రాఘవ, చూసావా నా బిడ్డని బాబా ఎట్లా కాపాడారో? అర్చన, రామ్మా, బాబా పాదారవిందాలకు నమస్కారం చేయి. నీకు ప్రాణదానం చేసిన స్వామికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకో తల్లి.
2: అలాగే.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా అర్చన అనే నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో మొదటి భాగ పునఃప్రసారం ఇప్పుడు మీరు విని ఆనందించండి.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమ పూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు. మంచిగా ఉండాలి, మంచినే చూడాలి, మంచి పనులు చేయాలి. ఇది ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి రేడియో సాయి తరపున, నా సహ వ్యాఖ్యాత యశోధర్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. సాయిరాం యశోధర్.
4: సాయిరాం శ్రద్ధ, నన్ను శ్రోతలకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. గుడ్ గర్ల్ ఒక్క మాటలో మన కార్యక్రమాల థీమ్లో బీ గుడ్ డూ గుడ్ అన్నవి చేసి చూపించేశావు. మరి సీ గుడ్ సంగతేమిటి
3: యశోధర్? చూడు అనడానికి సముద్రం అని చెప్పడానికి ఇంగ్లీష్లో సీ అనే అంటారు తెలుసుగా. మన బంగారు స్వామి ఆశ్రమం, ప్రశాంతి నిలయం, మంచికి మహాసాగరం. అరే ఏంటి ఆ కాస్ట్రాయిల్ ఫేస్, అర్థం కాలేదా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ హియర్. ఎటొచ్చి బ్యూటీ ఇస్ ఇన్ ది ఐజ్ ఆఫ్ బిహోల్డర్ అన్నట్టు అంతటా అందరిలో మంచినే చూడగలిగే మంచి మనస్సు ఉండాలి.
4: ఏదో చాలా సింపుల్ విషయం అన్నట్టు చెప్పేశావు. నేను మాట చెప్తా విను. ప్రస్తుతం కోవిడ్ వ్యాధి వల్ల స్కూల్స్ లేవు. సేఫ్టీ కోసం మన ఫ్రెండ్స్ అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఇళ్లలోనే ఉంటున్నారు, ఉండాలి కూడా. అంచేత కాస్త వివరంగా ఎంటర్టైనింగ్ గా చెప్తే అంతా చక్కగా విని ఆనందిస్తాం.
3: మీకు ఓపిక ఉండాలే కాని మనం ఈరోజు సాయంత్రం వరకు బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ థీమ్ ని చక్కగా వివరించే మంచి మంచి కథలు, పాటలు, నాటకాలు, ప్రసంగాలు ప్రసారం చేయబోతున్నాం.
4: వండర్ఫుల్, ఐ లైక్ ఇట్. అయితే ఆలస్యం దేనికి, మొదలు పెడదామా?
3: కాస్త గుర్రాన్ని కట్టే, మనమంతా స్వామి పిల్లలం, సనాతన ధర్మానికి వారసులం. ముందుగా వేద పఠనంతో స్వామి ఆశీస్సులు పొంది కార్యక్రమాలు ప్రారంభిద్దాం.

వేద పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదాలకు వినయపూర్వక నమస్సులు. భగవంతుని కృప మన అందరినీ రక్షించి పోషించుముగాక. అందరి సంక్షేమం కోసం మనం సమిష్టిగా కృషి చేయదముగాక. మన మేధా సంపత్తి వృద్ధి చెందునుగాక. ద్వేషమనే విషం ఎన్నడూ మనలో చేరుకుండుగాక. శాంతి ప్రశాంతత వెళ్లి విరియుగాక అని మంత్ర అర్థం. మన స్వామి ఎంతో క్లిష్టమైన వేదాలను కూడా మనందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో సులువైన రీతిలో వాటి అర్థాలను అంతరార్థాలను మనకు వివరించారు. మన స్వామి మాటలు తెలుసుకుంటే వేదాలకు అర్థాలు తెలుసుకున్నట్టే. మన స్వామి ఎంతో చక్కగా సింపుల్ గా తెలుగులో కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసి మెలిసి కలతలేక అందరితో జీవించుదాం అని చెప్పారు. పోటీతత్వం బాగా పెరిగిపోతున్న ఈనాటి ప్రపంచంలో ఈ మంత్రం మనకి మార్గనిర్దేశం. అందుకే స్వామి దగ్గర ఎప్పుడూ కోఆపరేషనే కాని కాంపిటీషన్ ఉండదు. మన పెద్దలు ఐక్యమత్యమే మహాబలం అని చక్కగా చెప్పారు. ఏ చిన్న విషయమైనా ఏ చిన్న విద్య అయినా అందరితో పంచుకోవడం స్వామి చెప్పే ముఖ్య విషయం. అందుకే మన స్వామి మనల్ని వ్యష్టి నుండి సమిష్టికి, అక్కడి నుంచి సృష్టికి, తద్వారా పరమేష్టికి చేరమంటారు. పంచుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా లభించదంటుంది ఈ మంత్రం. ఒక కార్యాన్ని మనం విజయవంతం చెయ్యాలి అంటే మన స్వార్థాన్ని పక్కకు నెట్టి అందరితో కలిసి పనిచేయాలి. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ పవిత్రత అంటే ప్యూరిటీ నెలకొంటుంది. ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో అక్కడ డివినిటీ అంటే దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది. స్వామి రామానుజాచార్యుల వారి గురించి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. రామానుజాచార్యుల వారి గురువు గారు ఆయనకి ఒక మంత్రం చెప్పి అది మరెవరికీ చెప్పకూడదని షరతు విధిస్తారు. అది మరెవరికైనా చెబితే ఆ మంత్రం యొక్క ఫలితమైన మోక్షం తనకి లభించదని కూడా చెబుతారు. రామానుజాచార్యులు గారు తన గురువు గారి దగ్గర నుండి మంత్రం స్వీకరించిన వెంటనే ఊరిలో ఉన్న గుట్టపైకు వెళ్లి ఆ మంత్రాన్ని గట్టిగా అందరికీ వినిపించేలాగా అరుస్తాడు. ఆయన గురువు గారు అడగ్గా రామానుజాచార్యులు గారు, నాకు ఆ మోక్షం రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ మోక్షం అందరికీ లభిస్తుంది కదా అని చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, పంచుకోవడంలో ఉన్న ఆనందం ఎంత బాగుందో. మరి ఎలాంటి విషయాలు మనం కలిసిమెలిసి నేర్చుకోవాలి, కలిసిమెలిసి దేనికోసం తిరగాలి

ఓ దేవతలారా, మా చెవులతో ఎల్లప్పుడూ శుభప్రదమైనవే వినదముగాక, మా కనులతో మంగళకరమైనవే ఎల్లప్పుడూ చూచదముగాక. మా అన్ని అవయవాలు, మా శరీరము భగవత్ సేవకు ఉపయోగపడేలా జీవింతుముగాక. ఇంద్రుడు మాకు మంగళకరుడు అగుగాక. సకల సంపదలు కలిగి భూమికి అధిదేవత అయిన పూష మా పట్ల ప్రసన్నుడగుగాక. దుష్టులను శిక్షించే గరుడు మమ్ము ఆదరించుగాక. బృహస్పతి మా యోగక్షేమములు విచారించుగాక. ఈ మంత్రంలో మనం ఇంద్రుడు, పూష, గరుడ, బృహస్పతి అనే దేవతలందరికీ ప్రార్థనలు సమర్పిస్తున్నాం. మనకి మంచిని చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. మన చెవులు మంచి విషయాలను వినేటట్టుగా, మన కనులు పవిత్రమైన విషయాలను చూసేటట్టుగా, మన శరీర అవయవాలు సత్కార్యాలలో పాల్గొనేటట్టుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదే సరైన ప్రార్థన. అందుకే స్వామి మనందరినీ మంచి పిల్లలుగా తయారవ్వమంటారు, కాని గొప్ప పిల్లలుగా కాదు. అనవసరమైన విషయాలు, ఇతరులపై చాడీలు, అసత్యపు మాటలు వినకూడదని, కేవలం భగవంతుని కీర్తన వినటానికి, మంచి విలువలను నేర్పే కథలను వినటానికి అని స్వామి ఒక చిన్న పద్యంలో సుస్పష్టం చేశారు. మరి మన కళ్ళు మంచి పవిత్రమైనవి చూడాలని చెప్తుంది. దానికోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ మన ప్రయత్నం మనం చేయాలి. మనసులోని ఆలోచన బాగుంటే దృష్టి కూడా బాగుంటుంది. ఎలాంటి భావంతో చూస్తే అలాగే ఈ ప్రపంచం కూడా కనిపిస్తుంది. చుట్టూ ఉండే పాజిటివ్ థింగ్స్ కి కనులు ఓపెన్ చేసి నెగటివ్ థింగ్స్ కి కనులు మూసుకోవాలి. స్వామి అందుకే అన్నారు, కన్నులు ఇచ్చింది ఆ భగవంతుని దివ్యమైన రూపం చూడటానికి. మరి మన శరీరాన్ని మంచి కార్యాలలో ప్రవేశింప చేయాలని దేవతలకు ప్రార్థన చేస్తున్నాము. ఇతరులకి సహాయం చేయటం, సేవలో పాల్గొనడం, అందరితో ప్రేమగా మెలగడం, ఇవి మనం చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. మనం చేసే మంచి పనులే ఆ భగవంతునికి అసలైన నైవేద్యం. నైవేద్యం ఎంతో పవిత్రంగా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆ మంచి పనులు చేయటానికి మనకి శక్తినిమ్మని ఆ పరమాత్మనే ప్రార్థిస్తున్నాం. ఈ శరీరాన్ని ఇతరులకు సహాయం కోసం ఉపయోగించి తరింపచేయాలి. అప్పుడు మన జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని అంటారు స్వామి. మరి వేదం చెప్పేది కూడా ఇదే.

0: వీద స్వరూపుడు, సకల వేదాలు తమ ఆధీనంలో ఉన్న ఆ దేవదేవునికి వందనం, సకల జీవరాశులలో వసించిన ఆ పరాత్పరునికి వందనం, అనంతములైన వేదాల నుండి ఆవిర్భవించిన భగవంతునికి ప్రణామాలు. అట్టి భగవంతుడు మనకు బుద్ధిని ప్రసాదించి మన ఆలోచనలను ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించమని కోరుతున్నాం. అమృతత్వమునకు మన శరీరం సహకరించుగాక, అమృతమయమైన వాకును ప్రసాదించుగాక, మన బుద్ధి ఎల్లప్పుడూ బ్రహ్మలో చరించుగాక, మన చెవులు సమృద్ధిగా మంచినే వినుగాక, మనం నేర్చుకున్న విద్యలు మనల్ను సదా కాపాడునుగాక. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి శక్తివంతమైన మనసుతో పాటు అనువైన శరీర ధారుఢ్యాన్ని ప్రసాదించమని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నాము.
1: వావ్, వేదం ఎంత బాగా వినిపించారు! వీరంతా ఎవరు శ్రద్ధ?
2: ఈ ఫ్రెండ్స్ అందరూ పుట్టపర్తి బాల్వికాస్ పిల్లలు. ఇందులో పాల్గొన్నవారు ఏ లక్ష్మి తులసి, ఎన్ జాహ్నవి సాయి, పి కావ్యశ్రీ, ఎన్ శ్యామ్శ్రీ, కే లిఖిత, పి సుప్రజ. యశోధర్, నేటి థీమ్ మీద మన ప్రియతమ స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసం ఇప్పుడు విందాం.
3: ప్రేమ స్వరూపులారా,
4: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరము.
4: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధా సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
3: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
4: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
3: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును, కర్మ మాలిన్యమును, దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
4: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
3: కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
4: Therefore, for man, the good look, the good vision is needed.
3: రెండవది సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఉండాలి.
4: The second, good thoughts, సమ్యక్ సంకల్ప are needed.
3: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
4: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
3: మానవునకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
4: అలాంగ్ విత్ గుడ్ లుక్స్ గుడ్ థాట్స్ వన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ గుడ్ యాక్టివిటీ.
3: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
4: ద గుడ్ యాక్షన్స్ విల్ ఫెలిసిటేట్ మ్యాన్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ లేటెంట్.
3: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
4: ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ మ్యూర్లీ బై ఫామ్.
3: దివ్యమైన భావములతో, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
4: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్ ఇఫ్ వన్ డివెలప్స్ సీక్రెట్ థాట్స్, ద గుడ్ అవుట్లుక్స్, గుడ్ విజన్ అండ్ గుడ్ యాక్షన్.
3: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
4: వన్ హ్యాస్ టు లిసన్ టు సీక్రెట్ థింగ్స్. ఫోర్ థింగ్,
3: అపవిత్రమైనటువంటి శ్రవణము చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
4: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
3: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
4: ద ఫిఫ్త్ వన్ సమ్యక్ జీవన గుడ్ లైఫ్.
3: జీవితం అంటే ఏమిటి?
4: వాట్ ఈస్ లైఫ్?
3: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రముగా గావించుకోవటం, ఇది కాదు జీవితం.
4: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
3: అన్నింటి ఎందుకుడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
4: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్.
3: ఐడియల్ యాక్షన్,
4: ఐడియల్ లైఫ్.
3: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
4: సో మ్యాన్ మస్ట్ ప్రొసెస్ దిస్ ఐడియల్ బిహేవియర్, ద కాండక్ట్.
3: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావమును దూరము చేసుకుని సద్భావమును పోషించుకోవటమే సాధన.
4: ద నెక్స్ట్ వన్ ఈజ్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
3: మనసు నందని మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
4: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
3: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
4: స్పిరిచువల్ పర్సూట్ డస్ నాట్ మీన్ గోయింగ్ త్రూ ఎ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ డూయింగ్ భజన్స్.
3: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన.
4: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
3: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణము.
4: The next comes సమ్యక్ సమాధి, నిర్వాణము.
3: సమాధి అనగా ఏమిటి?
4: What is meant by సమాధి?
3: సుఖదుఃఖే సమే కృత్వా లాభములా విజయాది. సుఖదుఃఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
4: సమాధి ఈజ్ ఎ స్టేట్ when one develops equanimity during the times of pain and pleasure.
3: Samadhi, ide samadhi.
4: Samadhi means samadhi, equal mindedness.
3: Anaga chikati velugunu, nindastutulanu, laava nashtamulanu, sukha dukkhamulanu rendintini kudanu samatvanga bhavinchukovali.
4: Samadhi means to consider or to develop equal mindedness. Without any distinction, in times of day and night, the profit and loss, the pleasure and the pain.
3: ఏకత్వ భావమును మానవుడు ఎప్పుడు కలుగును, ఇదియే నిర్వాణము అన్నారు.
4: This equal-mindedness is the state of nirvana.
3: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము.
4: Human life is becomes really sacred. If only he makes use of all the senses in the proper way.
1: Hi Kartikeshwar. Shraddha, itanu Kartikeshwar. Telangana Rashtram, Rangareddy Jilla nunchi vachadu. Manchini chudu ane amsham meeda itanu vinipinche prasangam vindam.
5: Manchini chudu. Bhagavan Sri Satya Sai Baba vari pada padmamulaku aneka koti namaskaralu samarpistunnanu. స్వామి సీ గుడ్ డూ గుడ్ బీ గుడ్ అని ఎన్నో మాటలు చెప్పారు. సీ గుడ్ డూ గుడ్ బీ గుడ్ అనేవి చిన్న పదాలుగా కనిపించిన ఎంతో ప్రాముఖ్యత కలవి. అందుకే స్వామి ఈ మూడింటినీ ఆచరిస్తే మనలోని చెడు గుణాలు నశించి దేవుని అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా చేశాయని చెప్పారు. అయితే స్వామి మంచినే చూడు సీ గుడ్ అని ఎందుకన్నారో తెలుసా? ఎందుకంటే పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తారు. ఏదైతే మనం చూస్తామో అదే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కనుక ఇది మన ఆలోచనలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలా ఆలోచించిన దాన్నే మనం ఆచరణలో పెడతాం. ఇలా మన కర్మలకు క్రియలకు మన చూపే మూల కారణం అవుతుంది. చిన్నపిల్లలు పెద్దవారు చేసే పనులు చూసి అలాగే చేయటానికి ప్రయత్నిస్తాడని తెలుసుకుంటే చూసిన దాని ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనకు బాగా అర్థమవుతుంది. విన్నదానికన్నా చూసిన దాన్నే ఎక్కువగా గ్రహిస్తాం. కనుకనే చదువు చెప్పేటప్పుడు గురువులు కూడా తమ చేతుల ద్వారానో మరో విధంగానో చూపించడానికి ప్రయత్నిస్తారు. అయితే స్వామి చెప్పినట్లుగా మంచినే చూడు సీ గుడ్ ని ఎలా ఆచరణలో పెట్టాలి? టీవీ గురించి మాట్లాడుతూ, స్వామి అది టెలివిజన్ కాదు టెలివిజన్ అని అన్నారు. ఇప్పుడు దానికి తోడుగా వచ్చిన స్మార్ట్ ఫోన్ కూడా మన దృష్టిని ఎంతో ప్రభావితం చేస్తుంది. వీటిలోని మంచిని మట్టుకే గ్రహించి ఉపయోగించుకోవాలి. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్ అని స్వామి అన్న దాన్ని ఇక్కడ పాటించాలి. ఇలా చేయడం ద్వారా సమ్యక్ దృష్టిని పెంచుకోవచ్చు. అలాగే తినేటప్పుడు ఏవైతే చూస్తామో లేదా వింటామో వాటి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. అందుకే నిపుణులు కూడా తినేటప్పుడు ఆహారాన్ని చూసి తినమని సూచిస్తారు. మనం చూసేవి మన ఆలోచనలను ఎలాగైతే ప్రభావితం చేస్తాయో మన ఆలోచన విధానం కూడా మన చూపును ప్రభావితం చేస్తుంది. అన్నింటిలోనూ మంచినే చూడమని స్వామి అన్నారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఒక ఊరిలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. తండ్రి ఎంతో కష్టపడి పైకి ఎదుగుతాడు, కాని అనుకోకుండా చెడు అలవాట్లకు బానిసవుతాడు. తన ఇద్దరు కుమారులకు అతనిపై భిన్న అభిప్రాయాలు ఉండేవి. ఒక కుమారుడేమో వాళ్ల నాన్నలాగానే చెడు అలవాట్లకు బానిసై సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. మరో కుమారుడేమో ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. అలా వృద్ధిలోకి వచ్చిన కుమారుడిని, నీవు మటుకు ఎలా ఎదగగలిగావు అని అడగగా, నేను మా నాన్నగారిలో ఉన్న మంచిని గుర్తించి దాన్నే ఆచరించాను. చెడును పట్టించుకోకుండా దాని జోలికి పోవద్దని నిర్ణయించుకున్నాను, ఇలా ఎదగగలిగానని చెప్తాడు. అందరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మంచిని మాత్రమే తీసుకుని చెడును విస్మరించుకోవాలి. మనుషులే కాకుండా జీవకోటి అంతటిలోనూ దేవుడు ఉన్నాడనే భావంతో చూడాలి. అయితే చూడటం మనగా కళ్ళతో చూడటమే కాదు, మనస్సుతో చూడటం కూడా. ఎలాగంటే, స్వామి మన భావాలు మంచివైతే మనకు అంతటా మంచే కనిపిస్తుందని చెప్పారు కదా. దీని మీద పలువురు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక గ్లాస్ లో సగం వరకు పాలు నింపి పెట్టి ఇందులో ఏం కనిపిస్తుంది అని కొంతమందిని అడిగారు. దానికి సమాధానంగా కొంతమంది అది సగం ఖాళీగా ఉన్నట్లు గుర్తిస్తే, మరికొంతమంది ఏమో సగం నిండుగా ఉన్నట్లు గుర్తించారు. సగం ఖాళీగా ఉన్నట్లు చూసే స్వభావాన్ని పెసిమిజం లేదా నిరాశావాదమని అంటారు. వీళ్ళు అన్నింటినీ శంకిస్తూ అన్నింటిలోనూ తప్పులు వెతుకుతూ ఉంటారు. మరి సగం నిండుగా ఉన్నట్లు చూసే స్వభావాన్ని ఆప్టిమిజం లేదా ఆశావాదమని అంటారు. వీళ్లకు అన్ని మంచి భావాలే ఉంటాయి. అన్నింటిలోనూ మంచినే చూడమని స్వామి అన్నారు. దిస్ ఇస్ ద వే టు గాడ్ అని అన్నారు. ఇంకొక చిన్న కథ ద్వారా మంచినే చూడటం దేవుణ్ణి చేరుకునే మార్గంలో ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజును, కౌరవులలో మొదటివారైన దుర్యోధనుణ్ణి ఇరువురిని పిలిపించి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. రాజ్యం మొత్తం తిరిగి అందరికంటే మంచివారెవరో చెడ్డవారెవరో చూసి రమ్మని చెప్తాడు. కాసేపటి తర్వాత వచ్చిన దుర్యోధనుడు, కృష్ణ, ఈ రాజ్యంలో మంచివారు ఎవ్వరూ లేరు, అందరూ చెడ్డవారే, వీళ్ళందరికంటే నేనే మంచివాడిని అని చెప్తాడు. కాసేపటి తర్వాత వచ్చిన ధర్మరాజు, కృష్ణ, ఈ రాజ్యంలో అందరూ మంచివారే ఉన్నారు, చెడ్డవారెవ్వరూ లేరు, నాలోనే కొంచెం చెడు ఉన్నది, దాన్ని నేను సరిచేసుకోవాలి అని అంటాడు. ఈ కథ నేర్పే నీతి ఏమిటంటే, మనలో మంచి అనగా మంచి భావాలు ఉంటే మనకు అంతటా మంచే కనిపిస్తుంది, అదే చెడు ఉంటే అన్నింటిలోనూ అందరిలోనూ చెడే కనిపిస్తుంది. మనకు బయట కనిపించేది మన మనస్సు యొక్క ప్రతిబింబమే. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడే మన దృష్టి కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అటువంటి దృష్టిని సమ్యక్ దృష్టి అని అంటాము. ఈ సమ్యక్ దృష్టి ఏ మోక్షానికి మొదటి అడుగు అని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. స్వామివారు ఒక్క పద్యంలో, కన్నులనిచ్చినదెందుకో తెలుసా, అన్నీ చూచేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకే అని పలికారు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు మనకు కళ్ళను ప్రసాదించింది అన్నీ చూడటానికి కాదు, కేవలం దైవాన్ని చూడటానికే. అలా మంచిని మాత్రమే చూడటానికి ఉపయోగించినప్పుడు దేవుణ్ణి చేరుకునే మార్గంలో ముందుకు వెళ్తాం. అంటే స్వామి చెప్పినట్లుగా, సీ గుడ్ డూ గుడ్ బీ గుడ్, దిస్ ఇస్ ద వే టు గాడ్.
2: మంచిని చూడు, కార్తికేశ్వర్ ప్రసంగం విన్నారు. ఇప్పుడు కథ వింటే బాగుంటుంది కదా. తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లి నుంచి వచ్చిన వై సత్య ఒక కథ వినిపిస్తుంది. కథ పేరు దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.
6: దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. అంగిరసా అనే ఒక ఋషి అడవిలో ఉండేవారు. ఆయనకి చాలా మంది శిష్యులు. శిష్యులందరూ గురువుగారి జ్ఞానం వల్ల ప్రయోజనం పొందారు. వారిలో కొంతమంది శిష్యులు గురువుగారు చెప్పినట్లు చేస్తూ అన్ని విషయాలు తొందరగా నేర్చుకునేవాళ్ళు. ఓహో, ఈనాడు సోమశర్మ ఎంత బాగా అప్పగించాడురా! భాస్కరుడు మాత్రం వేదాన్ని ఎంత చక్కగా ఉచ్చరించాడో అని వీళ్ళు మిగతా శిష్యుల దగ్గర నుండి ఆదరణ పొందేవాళ్ళు. కొంత మందబుద్ధి గల శిష్యులకి ఈ భక్తి గల శిష్యులన్నీ చూసి అసూయ కలిగింది. వారి అసూయకి కేవలం వాళ్లే కారణము అని మందబుద్ధి గల శిష్యులకి తెలియలేదు. గురుగారు ఈ భక్తి గల వాళ్లకి ప్రత్యేకంగా జ్ఞానం బోధిస్తున్నారా అని సందేహపడ్డారు. ఒకరోజు మందబుద్ధి గల శిష్యులు ఇలా అన్నారు, గురువుగారు, మీరు మాకు అన్యాయం చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ జ్ఞానము అంతా మీ పట్ల భక్తి గల శిష్యులకి ఇస్తున్నారు, అదే జ్ఞానము మాకు కూడా బోధించవచ్చు కదా అని ప్రశ్నించాడు. దానికి గురువుగారు నిదానంగా సమాధానమిచ్చాడు, నేను అందరినీ సమానంగానే చూస్తాను, నాకు ఎవ్వరి మీద ప్రత్యేక అభిమానము లేదు. మీలో ఎవరైనా తొందరగా నేర్చుకున్నారు అంటే అది కేవలం నా మాట మీద నమ్మకము, మీ సొంత ప్రయత్నము అని స్పష్టంగా చెప్పారు. కాని మందబుద్ధి గల శిష్యులకి నమ్మకం కలగలేదు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను, మీరు తరచూ వెళ్లే గ్రామానికి వెళ్లి ఒక మంచి వాడిని తీసుకుని రండి. మందబుద్ధి గల శిష్యులు ఆనందంతో ఇంత సులభమైన పరీక్షకి జ్ఞానము బహుమానమా అని ఆనందించారు. వాళ్లలో ఒకడు హుషారుగా బయలుదేరాడు, కాని అతనికి మంచివాడు ఎవ్వరూ దొరకలేదు. ఈ రోజంతా ఇందులోనే విద్దమైపోయింది. గురువుగారు ఇటువంటి పని అప్పచెప్పారేంటో అనుకుంటూ ఎంతో వెతికాక నిరుత్సాహంతో గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, ఈ ఊరిలో మంచివారు ఒక్కడు లేడని చాలా బాధగా ఉంది. అందరూ ఏదో ఒక పాపం చేసిన వాళ్లే, ఈ ఊరిలో అందరూ తప్పు చేసిన వాళ్లే అని చెప్పాడు. దానికి గురువుగారు నవ్వుతూ, ఓ అలాగా, ఇప్పుడు మీకు ఎవరి పట్ల అయితే అసూయ కలిగిందో వాళ్ళని పంపించి చూద్దాము అన్నారు. భక్తి శ్రద్ధలు గల శిష్యులలో ఒకడిని పిలిచాడు, ఈ గ్రామంలోకి వెళ్లి ఒక చెడ్డవారిని తీసుకొని రమ్మన్నాడు, మీ ఆశీస్సులతో ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఇంతలోనే సాయంకాలం అయింది. శిష్యుడు తిరిగి వచ్చి, గురువుగారు, నాకు ఎవ్వరు చెడ్డవాడు దొరకలేడు, నన్ను క్షమించండి అన్నాడు. గురువుగారి అనుమతి తీసుకొని అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు గురువుగారు, శిష్యులారా, ఎప్పుడైతే మీరు అన్నిటిలోనూ మంచినే చూస్తారో అప్పుడు మీలో జ్ఞానము వికసిస్తుంది, ఎప్పుడైతే అన్నిట్లోనూ తప్పు చూస్తామో మనలో ఉన్న జ్ఞానము క్షీణించిపోతుంది. భగవంతుని సృష్టిలో లోపాలు ఎంచడానికి మనం ఎంత వారం? ఒకవేళ పరిస్థితిలో ప్రభావం మన ప్రసరాల మీద ఉన్నా కూడా మనం మాత్రం ప్రతి వ్యక్తిలోనూ ప్రతి పరిస్థితిలోనూ దాగి ఉన్న మంచినే చూడడం నేర్చుకోవాలి. సృష్టి ఎలా ఉన్నా మన దృష్టిని మార్చుకుంటే జీవితంలో కావాల్సినవన్నీ సాధించుకోగలుగుతాము అని బోధించారు. నీతి: ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఏ విషయమైనా మంచి అభిప్రాయంతో చూస్తే మనిషి బాగా ఎదుగుతాడు, తప్పు అభిప్రాయంతో చూస్తే మనిషి ఎదుగుదల తగ్గిపోతుంది అని ఈ కథ చెప్తుంది.
1: మీరింతవరకు వైసత్య వినిపించిన దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది కథ విన్నారు. శ్రద్ధ, ఒక మాట చెప్పనా? నాకు ఈ కథ వింటుంటే ఒక తమాషా ఆలోచన వచ్చింది. అదేమిటంటే, అన్నీ సరిగ్గా కనిపించడానికి కళ్ళజోడు పెట్టుకుంటాం, అలాగే చూసే చూపు బాగుండేందుకు ఏదైనా మ్యాజిక్ కళ్ళజోడు దొరికితే ఎలా ఉంటుంది?
2: వాట్ ఎ కోయిన్సిడెన్స్ యశోధర్! మనమిప్పుడు ప్రసారం చేయబోతున్న నాటకంలో అచ్చం అలానే జరుగుతుంది. నాటకం పేరు సులోచనాలు. మేడిపల్లి బాల్వికాస్ విద్యార్థులు సమర్పిస్తున్న ఈ నాటకాన్ని మనం కూడా విని ఆనందిద్దాం.

0: వెంకటరమణ అందర్ని చల్లగా చూడుతండ్రి. ఎవరది వంశీ, వచ్చావా? ఇవాళ 6 గంటలు దాటిపోయిందే.
1: స్కూల్లో ఉంటే ఇక నీకెలా కనిపిస్తాను బామ్మా, నేనేమన్నా దేవున్నా?
0: అందరితో ప్రేమగా ప్రవర్తించేవారు అందరూ దేవుళ్లేరా?
1: ఊరుకో బామ్మా, నీకు చాలాస్తం ఎక్కువైపోతోంది.
0: ఎందుకురా అంత విసుగు? ఏమైందేంటి ఇవాళ్ల స్కూల్లో, మార్కులు తక్కువ వచ్చాయా?
1: నాకేం మార్కులు తక్కువ రాలేదు, నువ్వు కంగారు పడకు, ఇదంతా ఆ రఘు వల్ల.
0: సరే అసలు ఏమైందో చెప్పు.
1: ఈరోజు నా క్లాస్ లో సైన్స్ లెసన్ సరిగ్గా అర్థం కాలేదు బామ్మా. రఘుని వాళ్ళ నోట్స్ ఇవ్వమని అడిగాను, నాకు కావాలి ఇవ్వటం కుదరదు, కావాలంటే రేపు తీసుకో అన్నాడు.
0: పోనీ రేపు తీసుకోవచ్చు కదరా.
1: ఎలా బామ్మా? రేపు అదే లెసన్ లో ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. అర్థమవకుండా ప్రాజెక్ట్ ఎలా చేస్తాను?
0: మరి రఘుకి కూడా నోట్స్ కావాలి కదరా ప్రాజెక్ట్ చెయ్యాలంటే.
1: వాడు జీనియస్ బామ్మా, అంటే నువ్వు అంటూ ఉంటావు చూడు, ఏకసంతగ్రాహి, నోట్స్ లేకపోయినా వాడు చేసేయగలడు, నాకే కష్టం.
0: రఘు నువ్వు ఫ్రెండ్స్ కదరా, మరి ఎందుకంటావు నీకు నోట్స్ ఇవ్వలేదు?
1: ఇంతకు ముందు ఎప్పుడడిగినా హెల్ప్ చేసేవాడు, ఈ మధ్య వాడికి బాగా గర్వం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని పొగరు, నాకు కూడా ఫుల్ మార్క్స్ వస్తాయని వాడికి జెల్సీ.
0: వంశీ ఎప్పుడు సాయం చేసేవాడు అని నువ్వే చెప్తున్నావు, మరి ఇవాళ్ళ ఇలా అన్నాడంటే ఎందుకో ఆలోచించావా?
1: బామ్మా అసలే నాకు కోపంగా ఉంది, ఇప్పుడు చెప్పు, ఇలా చేస్తుంటే వాడితో ఎలా ప్రేమగా ఉండేది?
0: మనకి కావలసినట్టు ఉంటేనే ఎదుటి వాళ్ళని ఇష్టపడితే అది స్వార్థం అవుతుంది కానీ ప్రేమ అవ్వదురా. ఎదుటి మనిషి పరిస్థితి గురించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ప్రస్తుతం నా పరిస్థితే నాకు అర్థం కావట్లేదు, ఇంకా వాడి గురించి ఏం ఆలోచిస్తాను? అయినా వాడు ఇలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు బామ్మా.
0: ఏమో అతనికి ఏం సమస్యో, అయినా మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. నాన్న మనం మంచిని చూడటం నేర్చుకుంటే అందరితో ప్రేమగా ఉండటం అదే వచ్చేస్తుంది.
1: ఓ బామ్మా, ఇప్పుడు ఈ లెక్చర్స్ అని చెప్పకు, మొత్తం లెసన్ ఇంటర్నెట్ లో చూసి నేర్చుకుని ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళు రాత్రంతా సరిపోతుంది నాకు, అది ఎలా చేయాలా అని నా టెన్షన్ లో నేనున్నాను. సరేలే కొద్దిగా జంతికలు పెట్టు, తినేసి పని మొదలు పెడతాను.
0: దానికేం భాగ్యం, నువ్వు తినాలే కాని ఇవాళ చేసిన రవ్వ లడ్డు కూడా పెడతా. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కునిరా, నేను చెప్పింది నీకు నెమ్మదిగా అర్థమవుతుందిలే పిచ్చి నాగన్నా.

0: కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసాను బామ్మ. అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీగా ఉందనుకో.
1: ఎలా చేసావురా, నీకు అర్థం అవ్వలేదన్నావుగా.
0: ముందు లెసన్ 2 సార్లు చదువుకొని తర్వాత గూగుల్లో అదేలే కంప్యూటర్లో దాని గురించి ఏముందో చదివి అర్థం చేసుకుని ప్రాజెక్ట్ చేశా. భలేగా వచ్చిందనుకో. ఆ రఘు ప్రాజెక్ట్ కంటే నాదే బాగుంది బామ్మ.
1: చూసావా మరి, రఘు నోట్స్ ఇచ్చుంటే నీకింత బాగా తెలిసేది కాదు. ఏదో చదివేసి చేసేసేవాడివి. ఇది కూడా నీ మంచికేనన్నా.
0: చాలే బామ్మ, నువ్వు నీ చాదస్తమును, నేను వెళ్ళి బట్టలు అవి సర్దుకుంటాను. రేపు అమ్మమ్మ వాళ్ళింటికి వైజాగ్ వెళ్తున్నాను కదా.
1: సరే నాన్న, జాగ్రత్తగా అన్ని సర్దుకుని త్వరగా పడుకో, రేపొద్దున్నే లేవాలి.
2: వంశీ, అరే వంశీ ఎక్కడున్నావు?
0: ఇక్కడే ఉన్నా.
2: ఇవాళ ప్రయాణం కదా, అన్ని సరిగ్గా సర్దుకున్నావా?
0: అన్ని సర్దుకున్నా, అయినా వెళ్లేది నేనైతే, నీకెందుకు అమ్మ అంత కంగారు?
3: అమ్మలంతా లేరా, ట్రైన్ టైం అవుతోంది, ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళిపోతే బెటర్ కదా. బయలుదేరదామా మరి?
2: రే వంశీ, అమ్మమ్మని అడిగానని చెప్పరా, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి.
0: సరే అమ్మా.
3: పద వంశీ, నిన్ను స్టేషన్ లో దింపేసి నేను కూడా మార్కెట్ కు వెళ్ళాలి.

0: వంశీ, ఇది నీ కంపార్ట్మెంట్. మధ్యలో అనవసరంగా దిగకు. అదెవరు? ఓ, రఘులా ఉన్నాడే. ఉండడం కాదు, రఘునే. ఇంకేం, నీ ప్రయాణం అంతా సరదాగా అయిపోతుందిలే.
1: నాన్న, మీరు బయలుదేరండి, నేను జాగ్రత్తగానే వెళ్తాను లేండి.
0: అదేంట్రా వంశీ, రఘు నీ ఫ్రెండ్ కదా. సరేలే, నీ ఫ్రెండ్స్ మధ్య నేనెందుకు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళండి. జాగ్రత్త నానా, బాయ్.
1: ఫ్రెండ్ అంట ఫ్రెండు, వాడు చేసిన పని తెలిస్తే నాన్న ఇలా అనరు. అయినా వాడు కూడా ఇవ్వాలే, ఇదే ట్రైన్లో రావాలా? పైగా సేమ్ కంపార్ట్మెంట్ కూడా.
2: చంటి పిల్లలకు గిలకలు, చిన్న పిల్లలకు బొమ్మలు, పెద్దాళ్ళకి పుస్తకాలు సార్. రంగురంగుల బెలూన్లు, రంగు కలజోళ్ళు, బూరాలు, పిప్పీలు అన్నీ ఉన్నాయి సార్.
1: హే, ఈ కళ్ళజోడు ఎంత బాగుందో. ఇదెంతో కనుక్కుంటా. ఇదిగో బూరాల అబ్బాయి, ఈ కళ్ళజోడు ఎంత?
2: ఓహో, చాలా మంచి జోడు బాబు. ఎంత? 50 రూపాయలే.
1: ఏంటి, ఈ కళ్ళజోడు 50 రూపాయల? పేమెంట్ మీద ఇదే 10 రూపాయలకి ఇస్తారు. ఎంతకిస్తావో చెప్పు.
2: అవి వేరు బాబు, ఇది మ్యాజిక్ కళ్ళజోడు. పెట్టుకు చూడు, నీకే తెలుస్తుంది.
1: అమ్మటానికి ఏమైనా చెప్తారు. అయినా నాకు సూట్ అయిందో లేదో పెట్టుకొని చూస్తా ఉండు. బాగానే కనిపిస్తోంది, మరి చూడటానికి ఎలా ఉందో.
2: ఈ బాబు అచ్చన్న తమ్ముళ్ళ ఉన్నాడు, డబ్బు తీసుకోకుండానే ఇచ్చేయాలనుంది, కానీ కుదరదే. ఎంత ఇస్తే అంతే తీసుకుంటా. ఈ బాబు సంతోషంగా ఉంటే చాలు.
1: అవునా బూరల అబ్బాయి, నిజమేనా?
2: ఏంటి బాబు, ఏదో అడుగుతున్నట్టున్నారు. ఏంది నిజం?
1: ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు?
2: నేనేమన్నాను బాబు, మీరే ఏదో ఒకటి అనండి, ఎంత ఇస్తారో.
1: ఓ, ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పలేదా? సరే, అయితే 20 రూపాయలకి ఇస్తావా?
2: అది గిట్టుబాటు కాదు బాబు. అయినా పర్లేదు, తీసుకోండి, నీకు నచ్చింది కదా.
1: వద్దులే అన్న, ఇదిగో 40 రూపాయలు తీసుకో.
2: చూడటానికే కాదు, బాబు కూడా నా తమ్ముడులా ఎంత మంచోడో. చాలా సంతోషం బాబు, నువ్వు 10 కాలాల పాటు నవ్వుతూ ఉండాలా.
1: ఇదేంటి ఆశ్చర్యంగా, అతనేమనుకుంటున్నా నాకెలా తెలిసిపోతోంది. నిజంగానే ఇది మ్యాజిక్ కళ్ళ జోడా ఏంటి? ట్రైన్ ఎక్కి ముందు సెటిల్ అయ్యి తర్వాత తీరిగ్గా ఆలోచిస్తాం. తాతగారు, ఇక్కడ నా బ్యాగ్ కూడా పెట్టుకోవాలి, కొంచెం మీ పెట్టే వెనుక జరుపుతానేం.
3: ఏ ముందు, ఆ డబ్బాలా గొల్లున్నాయి, వాటిని తోలేసుకోవాలా. గాన్నే ఉంది.
1: సామాన్లన్నీ పరిచేసుకొని పైగా ఎలా మాట్లాడుతున్నారో ఈ పెద్ద ఆయన. ఏం చేస్తా, నేనే పక్కన పెట్టుకుంటా.
0: మీరు ఇక్కడ ఎట్టేసుకోండి మీ బ్యాగ్, నాకేం సామాన్లేవు.
1: పర్లేదు అంకుల్, నా సీట్ లో పెట్టుకుంటా.
0: అయ్యి బాబోయ్, అంత దూరం కూర్చోవడం కట్టమండి, మీరు ఇలాగ ఎట్టేసుకోండి చెప్తాను.
1: అంకుల్ ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు.
0: అదేం పర్లేదండి, మాకు అలవాటే, గోదావరిలో కదా. అంత బేగా ఇవ్వని నువ్వు అనలేవు.
3: గోదావరిలో వాళ్ళ మర్యాదలు మాటలు మర్యాద తెలిసినే కదా. నీ పేరు చెప్పు, ఎడిగోతున్నావు.
1: నా పేరు వంశీ అండి, వైజాగ్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సెలవులకి.
0: కొన్ని నెల రోజులు ఉంటే మీకు కూడా మా రాగాలు వంట పడతాయండి.
3: ఆన్ రోజుల్లో మా తింటుంటే మస్తు మజాగుంటలే గాని, ఇంతకీ ఏం జరిగినావు? ఇంగ్లీష్ వస్తుందా?
4: 9th క్లాస్ అండి, మేమిద్దరం క్లాస్మేట్స్.
1: ఛా, రఘుది నా ఎదురు సీటే. అసలు నా టైం బాగాలేదు ఇవాళ. వాడిని అడిగారు ఎవరైనా? వాడితో మాట్లాడుతున్నారా?
0: అయితే ఇద్దరు కలిసి వెళ్తున్నారన్నమాట. ఇంకేటండి, నెల రోజులు ఇట్టే అయిపోతాయి.
3: నీ పేరేంటి? దా, ఆడ నీ దోస్తు పక్కకు వచ్చి కూసా.
4: నా పేరు రఘు తాత గారు, నేను కూడా వైజాగ్ వెళ్తున్నా. నేను వంశీ ఫ్రెండ్స్.
1: చేయాల్సిందంతా చేసేసి ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాడో, పైగా ఫ్రెండ్స్ అంట.
0: ఇటు వచ్చేంట వారు, హాయ్, ఇక్కడే కూసండి. మన పండులో పండిన మామిడి పళ్ళు అండి, తినండి.
3: ఇట్లా పోతుంటే మస్తు ఉంటది కదా, ఇద్దరు దోస్తులు కలిసిందంటే ముచ్చటే ముచ్చట.
4: థ్యాంక్స్ అంకుల్, నేను మా పిన్నికి ఇస్తాను ఈ పండ్లు. తాతగారు, మీదే ఊరు? మీరు ఈ ప్రాంతం వాళ్ళకి అనిపించడం లేదే.
3: మాది మేచల్ బాబు, పని మీద పోతాన్నా.
0: ఎట్టెట్టా?
1: అబ్బో, అందరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అసలు మేమిద్దరం ఫ్రెండ్స్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఇద్దరిని ఒకటే చోట కూర్చోమనడానికి ఈ తాతగారు ఎవరు? ఇంగ్లీష్ రాకపోతే చదువు రానట్టేనా ఏంటి? నెల రోజులు కాదు, ఈ 4 గంటలు త్వరగా గడిస్తే చాలు. ఈ అంకుల్ కి ఏం తెలుసు మా గురించి? ఎవరి పన్ను వాళ్ళు చూసుకోకుండా నేను నా కళ్ళజోడు పెట్టుకుని నా విండో సీట్ లో హాయిగా కూర్చుంటా. ఈ కబుర్లు కాకరకాయలు నాకు నష్టం.
0: ఎట్టెట్టా, ఎంత చక్కగుందో మీ జోడు.
3: ఓ వంశి, హీరో లెక్కనున్నావులే.
4: చాలా బాగుందిరా, అంకుల్ కొన్నారా?
1: థ్యాంక్స్, నాకు కొద్దిగా హెడేక్ గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటా.
4: కొద్దిగా నీళ్లు తాగుతారా తాతగారు?
3: ఉన్నీ రఘు. వంశీ చాలా బుద్ధిగలోడు, ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా ఉంటాడు. గీ రోజుల్లో గింతైన్యం ఉన్న పొరగాళ్ళుంటారా? గీ రఘు కూడా మస్తు మంచోడు. వంశీ గురించి ఇంత మంచిగా చెప్తుంటే గా పొరది ఇంకెంత మంచోడు. గీళ్ళని చూస్తుంటే మస్తుంది నాకు. గా గోళీల మీద ఉన్న ఆచారాలు కనిపిస్తలే. ఇందాక ఇంగ్లీష్ బాగొచ్చారని అడిగినందుకు గుస్సైనదేమో, నాతో మాట్లాడతలే.
1: ఇదేంటి, నేను ఈ కళ్ళజోడు పెట్టుకుంటే అవతల మంచి ఏమనుకుంటున్నాడో నాకు ఎలా తెలిసిపోతోంది? ఎంత వింతగా ఉందో.
0: మీరిటే అడగడబడండి, ఒక ఆయ కోసిమ్మంటారేటి, కొద్దిగా బలం వస్తుంది.
4: అంకుల్, ఈ ట్రైన్ లో ఉన్న వారికి అందరికి మ్యాంగోస్ పంచేస్తున్నారే, ఏమంటావు వంశీ?
0: ఉన్నది పంచుకోవడానికే కదండి. వీళ్ళిద్దరిని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తోంది. ఎంత స్నేహంగా ఉండేటోళ్ళం. బాచిరాజు గారి తిమ్మరాజు, సంగవరం సూర్యరెడ్డి, పట్టిసీమ ప్రకాశం, అగ్రహార మోధాన్లు, బళ్ళోకి గుళ్ళోకి సంతకి ఈతకి అన్నిటికీ కలిసే వెళ్ళేటోళ్ళం. ఎన్నెన్ని కబుర్లు, ఎంతెంత సందడి, పండుగలు పబ్బాలు అన్నీ జరుపుకునేటోళ్ళం. పెద్దోళ్ళమైపోయి సంసారంలో సిక్కడిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి దూరమైపోయాం. ఈ బుల్లోని ఇరుగ్గా కూసోమన్నందుకు ఏమైనా అడుగున్నాడా? ఇతన్ని ముద్దు చేసినందుకు ఆ పిల్లోడు బాధపడ్డాడో ఏటో. సంతర్పణ చేయబోయి చేతులు కాల్చుకున్నట్టుంది నా భాగవతం.
1: అంటే అంకుల్ రఘుతో సరదాగా మాట్లాడింది, ఇక్కడికి పిలిచింది ఎందుకన్న మాట? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెద్దయ్యాక దూరం అయిపోయారు, కలిసి ఎంజాయ్ చేసే టైము ఇప్పుడే అని ఆయనకు తెలుసు కాబట్టే.
4: వంశీ, అమ్మ బ్రెడ్ శాండ్విచ్ చేసిచ్చింది, నువ్వు కూడా తిను.
1: వద్దు రఘు, నేను తినే వచ్చాలే.
4: వంశీకి నా మీద ఇంకా కోపం పోలేదు, నోట్స్ ఇవ్వలేదని. ఎప్పుడు నా నోట్స్ చూసి రాసుకుంటే వాడికి ఎలా అర్థం అవుతుంది? ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అని టీచర్ చెప్పారు కూడా. వాడు తనంతట తాను చదివి తెలుసుకోవాలనే అలా అన్నాను ఆ రోజు. ఈ విషయం వాడికి తెలియదు కదా, కోపం వచ్చిందేమో.
1: ఓహో, ఇందుకన్న మాట రఘు నాకు నోట్స్ ఇవ్వలేదు. అయ్యో, వాణ్ణి ఎంత అపార్థం చేసుకున్నాను. వీళ్ళందరూ నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తుంటే నేను మాత్రం వాళ్ళ మాటలనే విని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నా. ఇదే బామ్మ చెప్పింది ఆ రోజు, మనుషుల్ని అర్థం చేసుకోవడమే ప్రేమ అని. ఇప్పుడు తెలుస్తోంది నాకు.
0: మాడికాయ కోసి పెట్టమంటారా అండి?
1: మన పొలంలో పండినవేగా అద్భుతంగా ఉంటాయి. పెట్టండి అంకుల్, ఒక్క నిమిషం అంకుల్, ఈ కళ్ళజోడు లోపల పెట్టేసి తీసుకుంటా.
0: హాయ్, అలాగేనండి, ఈ లోపల నీటిలో కడుక్కొచ్చేతాను.
1: తాతగారు మందులు వేసుకోవాలన్నారు, ఏ మందో చెప్తే నేను తీసిస్తాను, లేట్ అవ్వకూడదు మళ్ళీ.
3: అడిగో, గా నీలం డబ్బాలున్నాయి. గీ సిట్టీ మీద మా పొర రాసిండు, ఏ మందులు వేసుకోవాలో జర సూచిస్తావా?
1: ఇలా ఇవ్వండి రఘు, తాతగారికి కొద్దిగా నీళ్ళు ఇవ్వు.
4: ఇదిగో నా దగ్గర గ్లాస్ కూడా ఉంది.
0: ఇదిగోనండి, ఇట్లాంటి రుచి మీకు ఎక్కడా కనిపించదండి.
3: ఆహా, అమృతం లెక్కున్నారు సీనయ్యా.
4: అవునవును, సూపర్.
0: ఇదిగో మా ఊరు వచ్చేసింది. మరి మీ అందరితో ప్రయాణం తెలియలేదండి, మరి ఉంటానండి.
1: బాయ్ అంకుల్. రఘు, ఇందాక శాండ్విచ్ అన్నావు, తీస్తే ముగ్గురం టేస్ట్ చేద్దాం.
4: ఇదిగో రెడీగా ఉంది వంశీ.
3: ఇక మనం ముగ్గురమే, ఇప్పుడు ఏం చేద్దాం?
4: మీ ఊరు గురించి చెప్పండి తాతగారు. మీరేం చేసేవారో కూడా చెప్పండి నా తాతగారు.
3: మీరు ఇంటానంటే తప్పకుండా చెప్తా.
5: వంశీ వంశీ, ఇంకా లేవలేదా? అలారం మోగి మోగి ఆగిపోయింది. ఏంట్రా ముద్దు నిద్ర?
1: అమ్మా నువ్వేంటి ట్రైన్ లో? తాతగారు రఘు ఏరి.
5: తాతగారు రఘునా? వాళ్ళిక్కడ ఎందుకుంటారు? ఏరా ఏమైనా కలగన్నావా?
1: ఓ ఇదంతా కళ.
6: సుమిత్ర నేను లేపి తయారు చేస్తాలే వాణ్ణి, నువ్వెళ్ళి ఆ టిఫిన్ పని చూడమ్మా.
5: అలాగే అత్తయ్య. వంశీ త్వరగా తెములు, బామ్మని ఇబ్బంది పెట్టకుండా.
1: బామ్మ నాకొక వింత కళ వచ్చింది. ఏంటో తెలుసా? అది కళ.
6: ఓహో చందమామ కథల సులోచనాల గురించి. అదే కళ్ళజోడు గురించి అంత మంచి కళొస్తే సంతోషించాలి కాని ఈ ఏడుపు మొహం ఏమిటి నాన్నా?
1: మరేంటి బామ్మ, ఆ కళ్ళజోడు నా దగ్గర లేదుగా. ఇప్పుడు నాకు ఎదుటి వాళ్ళ మనసులో మాటలు ఎలా తెలుస్తాయి? వాళ్ళ మంచితనం నాకు ఎలా అర్థమవుతుంది?
6: ఓరి పిచ్చి నాగన్నా, మనసులో మాట తెలియాలంటే మనకి అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కొద్దిగా ఆలోచిస్తే వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది.
1: ఏమో బామ్మ, వాళ్ళలో మంచితనం నాకు ఆ కళ్ళజోడు పెట్టుకున్నాకే కదా తెలిసింది.
6: వంశీ ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనకి ఏది కావాలో అదే మనం తీసుకోవాలి. నీ పెన్ను కనిపించడం లేదనుకో, నువ్వు దాని గురించి వెతుకుతున్నప్పుడు నీకు మీ అక్క కంప్యూటరో మీ నాన్న ఫైలో లేదా నా భాగవత పుస్తకమో కనిపించినా నువ్వు అవి తీసుకోవు కదా. నీ పెన్ను దొరికితే తీసుకుంటావు. అలాగే పక్క వాళ్ళలో కూడా మనం దేనికోసం వెతుకుతామో అదే మనకి కనిపిస్తుంది. వాళ్లలో తప్పులు చూస్తున్నప్పుడు పక్కనే ఉన్న మంచితనం నీకు కనబడదు. అందుకే మనం ఎప్పుడూ అందరిలో మంచినే చూడటానికి ప్రయత్నించాలి. అందుకు నీకు కావలసింది ఈ కళ్ళజోడు కాదు నాన్న, సులోచనం. అంటే మంచి దృష్టి. మన దృష్టిని మార్చుకుంటే సృష్టి కూడా మారిపోతుంది.
1: ఎప్పుడు అందరిలో మంచినే చూడు అంటే ఇదేనా బామ్మ?
6: నా బంగారు కొండ, ఎంత బాగా అర్థం చేసుకుంటాడో. త్వరగా రెడీ అవ్వు మరి, మీ అమ్మ అసలే కంగారు మేడం.
1: రఘు కూడా వైజాగ్ వెళ్తానని చెప్పినట్టు గుర్తు. ఒక్కసారి వాడికి కాల్ చేసి కనుక్కుంటా బామ్మ. ఇలాగే అయితే నాన్నగారితో చెప్పి వాణ్ణి కూడా పికప్ చేసుకుని వెళ్తాను. అప్పుడు హ్యాపీగా కళ్ళు నిజమాయిగా అని పాడుకుంటూ వెళ్తాను. 1 మినిట్లో కాల్ చేసి వచ్చేస్తా. నువ్వు ఈ లోపల అమ్మని మేనేజ్ చెయ్యి. మా బామ్మ బంగారు కొండ కదూ.
6: హారి భడవా, నా మాట నాకే అప్పు చెప్తున్నావా? సరే సరే వెళ్ళు వంటింట్లో.

సులోచనాలు. మేడుపల్లి బాల్ వికాస్ విద్యార్థులు సమర్పించిన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జ్యోతి, ప్రత్యూష, వరుణ్, జశ్వంత్, మనోహర్, శ్రీరామ్, కార్తిక్. శ్రోతలు రేడియో సాయంత్రం.

మనోహర్, శ్రీరామ్, కార్తిక్. శ్రోతలు రేడియోసాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిని చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఒక చక్కని పాట శ్రీ గణేశ శివుని కుమార విందాం. గానం ప్రణతి, తనిష్క, శ్రేయ, హాసిని, రూపలి, హిమజ, సమన్విత, వైనవి, యోచన, హరిప్రియ, కృష్ణశ్రీ.

0: మన యంగ్ అండ్ డైనమిక్ బాల్ వికాస్ బృందం ఆలపించిన శ్రీ గణేష బృందగానం విన్నారు. మంచిగా ఉండు.
1: అదేంటి, నేనేం చేశాను? మంచిగానే ఉన్నాను కదా.
0: నిన్నేమీ అనడం లేదు యశోధర్. కొత్తగూడెం నుంచి వచ్చిన సాయి వేదశ్రీ మంచిగా ఉండు అనే అంశంపై ఇప్పుడు ప్రసంగిస్తుంది, విందామన్నాను.
2: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణార విందములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ అందరికీ సాయిరామ్. ఈ పవిత్రమైన రోజున బి గుడ్ అంటే మంచిగా ఉండు అనే అంశాన్ని గురించి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా చిన్న మెదడుకు తోచిన ఆలోచనలను మీ ముందు ఉంచుతాను. మంచిగా ఉండడం అనే విషయాన్ని గురించి చెప్పాలనగానే నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి. అవేమిటో చెప్పి వాటి సమాధానాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటి ప్రశ్న, మంచిగా ఉండడం అంటే ఏమిటి? రెండవ ప్రశ్న, మంచిగా ఎందుకు ఉండాలి? ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ప్రాణికి కొన్ని సహజమైన గుణాలు లక్షణాలు ఉన్నాయి. ఆ గుణాలు లక్షణాలు లేకపోతే వాటికి ఏమాత్రం విలువ లేదు. ఉదాహరణకు, ఉప్పు ఎప్పుడు ఉప్పగానే ఉంటుంది, తేనె తీయగానే ఉంటుంది, వేపాకు చేదుగా ఉంటుంది. అలాగే ప్రాణుల విషయానికి వస్తే సరిగ్గా గడ్డి పెట్టకపోయినా కొట్టినా కూడా ఆవు కమ్మని పాలనే ఇస్తుంది తప్ప కోపంతో చేదుగా ఉండే పాలను ఇవ్వదు. పులి మాంసమే తింటుంది తప్ప మనకిష్టం కదా అని పూరి కూర పెడితే తింటుందా? తినదు కదా. తనకు పనికి వచ్చినా రాకపోయినా ఎలుక తనకు కనిపించిన చిన్న చిన్న వస్తువులన్నింటినీ తన కలువులోకి తీసుకుపోతుంది. ఇది ఈ ప్రాణుల లక్షణాలు. ఈ లక్షణాలకు భిన్నంగా ఈ ప్రాణులు ప్రవర్తిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అలాగే మంచిగా ఉండడం అనేది మంచి లక్షణం. అందుకే చూడండి, ఎవరైనా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమిట్రా వాడు రాక్షసుడిలా ఉన్నాడు అని, లేదా ఏమిటి వీడు పశువులా ఉన్నాడు అని అంటారు. ఇలా అనడానికి కారణం మనిషి తన సహజ లక్షణమైన మంచితనాన్ని విడిచిపెట్టడమే. అందువల్ల శంకరాచార్యుల వారు చెప్పినట్లు ఎంతో దుర్లభమైన ఈ మంచి జన్మను ఎవరూ కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. అంటే మనిషి తన సహజ లక్షణమైన మంచితనాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మంచిగా ఎలా ఉండాలో కొంచెం తెలుసుకుందాము. భగవాన్ బాబా వారు చెప్పినట్లు మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను కలిగి ఉండడమే మంచిగా ఉండడం అంటే. మనకు తెలుగు భాషలో ఒక నుడిగారం ఉంది, అదేమిటంటే రాముడు మంచి బాలుడు అని. మనకు తెలిసిన రామాయణ కథను బట్టి రాముడు పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, ఇచ్చిన మాట తప్పకపోవడం, స్నేహధర్మాన్ని పాటించడం, ఇలా అన్ని మంచి గుణాలను కలిగి ఉన్నాడని తెలుస్తుంది. అందుకే మన పెద్దలు ఏమని అన్నారంటే, చివరకు రాక్షసుడైన మారీచుడే రాముణ్ణి మెచ్చుకుంటూ రామో విగ్రహవాన్ ధర్మః అని అన్నాడట. శత్రువుడు చేత కూడా పొగడబడ్డాడంటే రాముడు ఎంతటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో కదా. మంచివారిని గురించి చెబుతూ పెద్దలు ఇలా అన్నారు,

0: కోటి బాల వికాస్ విద్యార్థుల సదుపాయం కోసం ఈ పద్య భావం చెబుతాను. మానవులుగా పుట్టిన తరువాత మంచిని అలవాటు చేసుకోకపోతే ఆ జన్మ వ్యర్థమే కాదు, భూమికి భారం కూడా. మంచిగా ఉండడం అంటే మనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయాలనే గొప్ప గుణాన్ని కలిగి ఉండడమే. ఈ విషయాన్నే మనకు గంధపు చెట్టు బోధిస్తుంది. చూడండి, గంధపు చెట్టు తనను కొట్టే గొడ్డలికి కూడా సువాసనను అందిస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక చిన్న కథలో నదిలో మునిగిపోతున్న తేలును రక్షించడానికి పూనుకున్న సన్యాసుడు గురించి చెప్పారు. కుట్టడం తేలుకునమైతే ప్రమాదంలో ఉన్న ప్రాణిని రక్షించడం మానవుల లక్షణమని అర్థమవుతుంది. ఇదే మంచితనం అంటే. ఇప్పుడు రెండో ప్రశ్న, మంచిగా ఎందుకు ఉండాలి? ఇన్ని మంచి విషయాలు విన్నాక ఈ ప్రశ్నకు సమాధానం మంచిగా ఎందుకు ఉండకూడదు అని. భగవాన్ బాబా వారు చెప్పిన మానవతా విలువలకు నా దృష్టిలో వరుసగా హరిశ్చంద్రుడు, రాముడు, బుద్ధుడు, ఫ్లారెన్స్ నైటింగేల్, మహాత్మా గాంధీలు నిలుస్తారు. ఈ మహనీయుల గురించి చెప్పేటప్పుడు వీరు ఎవరూ కూడా వీరి కులమతాలను, విద్యాబుద్ధులను గురించి అడగరు. ఎందుకంటే ఈ మహనీయులు తమ జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా బీ గుడ్ అంటే మంచిగా ఉండు అనే అంశాన్ని ఖచ్చితంగా పాటిస్తూ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. మనం కూడా ఈ మహనీయుల అడుగుజాడలో నడిచి వారి ఆదర్శాలను పాటిస్తూ మంచి మానవులు అనిపించుకోవాలి. అప్పుడే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యను బోధించిన గురువులు, మనందరికీ ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చాలా ఆనందిస్తారు. ఇదే మనకు జన్మ సార్థకత అని నేను భావిస్తున్నాను. ఇంతవరకు నా ఈ చిన్ని ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధతో విన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్తి వినయములతో జై సాయిరాం.
1: మంచిగా ఉండు సాయి వేదశ్రీ ప్రసంగం విన్నారు. శ్రద్ధ, నేటి మన ప్రసారాల్లో మధ్య మధ్య మన శ్రోతలైన మిత్రులు ఫోన్ ద్వారా పద్యాలు వినిపించబోతున్నారు. సాయి పద్య నీతి మొదటి భాగం ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది మనస్విని.

0: సాయిరామ్, సాయి పద్య నీతి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మనస్విని. మనందరం స్కూల్ టీచర్ల దగ్గర, ఇంట్లో బామ్మల దగ్గర చిన్న పద్యాలు, బుజ్జి బుజ్జి పాటలు వింటుంటాం. వాటి ద్వారా ఎన్నో మంచి విషయాలు, నీతులు నేర్చుకుంటున్నాం. మన స్వామి కూడా ఎంతో పెద్ద విషయాలు, అంశాలు అమృత గుళికల లాంటి పద్యాల ద్వారా మనకి నేర్పిస్తున్నారు. మన దినచర్యలో చిన్న చిన్న పనులు ఎలా చేసుకోవాలి అనే విషయం దగ్గర నుండి భగవంతుణ్ణి ఎలా పొందాలి వరకు స్వామి తమ పద్యాల ద్వారా చెప్పని విషయం అంటూ లేదు. మరి ఈనాటి అంశమైన మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అనే చాలా ముఖ్యమైన టాపిక్ గురించి స్వామి ఇలాంటి పద్యాల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో కొంతమంది ఫ్రెండ్స్ మనకి తెలియజేస్తారు. అంతేకాదు, స్వామి చెప్పిన పద్యాల సారం అంటే ఎసెన్స్ మన డైలీ లైఫ్ లో ఎలా ప్రాక్టీస్ చేసుకోగలమో వీళ్ళ దగ్గర నుండి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆ ఫ్రెండ్స్ కి మన స్టూడియో నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. ఈ రోజు ప్రోగ్రామ్ లో ఈ సాయి పద్య నీతి మూడు భాగాలుగా మీకు అందిస్తున్నాం. మరి మొదటి భాగంలోని మూడు పద్యాలు, వాటి వివరాలేంటో చూద్దాం. మనం ఫస్ట్ విజయనగరంలో ఉంటున్న 11 ఏళ్ల పి సాయి ఆదిత్య రామకృష్ణకు ఫోన్ చేసి తను ఏ పద్యం చెప్తాడో చూద్దాం. సాయిరామ్ ఆదిత్య, సాయిరామ్ ఆదిత్య, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి హార్టీ వెల్కమ్.
1: థ్యాంక్ యూ సాయిరామ్.
0: ఈ రోజు రేడియో సాయి స్ట్రీమ్ 9th యానివర్సరీ సందర్భంగా ప్రసారం అవుతున్న సాయి పద్య నీతి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
1: థ్యాంక్ యూ సాయిరామ్.
0: స్వామి మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు, దానిపైన ఎన్నో చక్కని పద్యాలు చెప్పారు కదా, ఈ రోజు నువ్వు దాంట్లో ఏ పద్యాన్ని చెప్పదలుచుకుంటున్నావు?
1: కుక్కరో కోయని కోడి కోయి అనే పద్యం చెప్తున్నాను సార్.
0: పద్యం చెప్పు ఆదిత్య.
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి దోముకుని దేహ బాధ తీర్చుకుని జలక మారి దుస్తులు ధరించి చల్సి భుజించి హితమైన వస్తువు ఎంతయున మిలి మితముగా భుజించిన మేలగు నీకు బడికేకి శ్రద్ధగా పటాలు నేర్చి అనకు వగల బాలుడని అనిపించుకొనుము తేమలో నెప్పుడు తిరుగంగబోకు మురికి గుంటల చింత పోబోకు మెప్పుడు పరుగుడు చెడుగుడు బంతులా చెయ్యను

0: ఆదిత్య, ఈ పద్యాన్ని ఎంతో బాగా పాడావు, మరి దీని తాత్పర్యం ఏమిటో మా అందరికి చెప్తావా?
1: అలాగే సైరమ్. వేకూజాము నిద్ర లేచి పలు తోముకుని కలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసుకుని ఉతికిన బట్టలు ధరించాలి. చల్లదన్నం ఆరోగ్యానికి మంచిది కాబట్టి హితముగా మితముగా బాగా నమిలి తినడం మంచిది. బడికి వెళ్లి పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవడమే కాకుండా మంచి బాలుడుగా పేరు తెచ్చుకోవాలి. ఆటలు పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి కాబట్టి పరుగు పందెం, చెడుగుడాట, బంతాట సరైన వేళలో అనగా సాయం సమయంలో ఆడుకోవాలి. తేమగా ఉన్న ప్రదేశాలలో ఆడుకోకూడదు. మురికి గుంతల దగ్గర ఎప్పుడు ఆడుకోకూడదు. పై చెప్పిన సూచనలు పాటిస్తే మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చును.
0: చాలా చక్కగా చెప్పావు ఆదిత్య. మరి స్వామి ఎంత చక్కగా చెప్పారు కదా ఈ పెద్ద పద్యం ద్వారా. నువ్వు నీ నిత్య జీవితంలో స్కూల్కి వెళ్తావు, ఇంట్లో ఉంటావు, ఆడుకుంటావు, ఈ పద్యాన్ని ఎలా నువ్వు ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నావో మాతో పంచుకోగలవా?
1: సరే సైలం. ఈ పద్య చూక్తి క్రమశిక్షణతో కూడిన క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన దైనందిన జీవితపు లక్షణాలను తెలియజేస్తుంది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, మేక్స్ మ్యాన్ హెల్తీ, వెల్తీ గైస్ అని చూస్తున్నాను. పూర్తిగా విశ్వసిస్తాను. ఏకోజంగా నిద్రలేస్తాను. కాలకృత్యాలు తీర్చుకుని కొంతసేపు చదువుకుంటాను. చదువుతున్న సేపు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటం వలన మరి చురుగ్గా పనిచేసి పుస్తకాల్లో విషయాలు త్వరగా అర్థమై ఎక్కువ కాలం గుర్తుంటాయి. నాన్న చేసుకుని ఉచిన బట్టలు ధరిస్తాను. నా బట్టలు ఉచి పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటాను. అమ్మ ఎంతో కష్టపడి తయారు చేసిన ఏ రకమైన పదార్థాన్నైనా ఇష్టంగా తింటాను. అన్న పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని వృధా చేయకుండా తింటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అందుకే నా ఆహారంలో పళ్ళు, కూరగాయలు, గింజ ధాన్యాలు, పాలు ఉండేలా చూసుకుంటాను. బడికి వెళ్లి పాఠాలు శ్రద్ధగా వింటాను. నాలో మంచిని నేర్పించిన మా ఉపాధ్యాయులన్నా బాల వికాస గురువులన్నా నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఖాళీ సమయంలో సాయంత్రం వేళ ఖాళీ సమయంలో ఆడుకుంటాను. ఈ ఆటలు ఆడటం వలన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నాను. ఈ ఆటల్లోని నేను గెలుపోటములు సమానంగా తీసుకోవాల్సిన క్రీడా స్ఫూర్తి అలవడింది. బాల వికాస్ లో నిర్వహించిన భజన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. పై చెప్పిన సూచన, పై చెప్పిన లక్షణాలన్నీ నాలో అలవడ్డాయని నేను భావిస్తున్నాను. సాయిరామ్.
0: సాయిరామ్ సాయిరామ్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఆదిత్య. సాయిరామ్.
1: సాయిరామ్.
0: ఫ్రెండ్స్, మన ఆదిత్య ఎంత బాగా చెప్పాడో కదా. చూసారా, ఆరోగ్యమే మహాభాగ్యమని స్వామి మనకి అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులువుగా చెప్పారు. ఇది మనం ఎంచక్కా పాటిస్తే ఏ కోవిడ్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. మన బాడీ అంత స్ట్రాంగ్ గా తయారవుతుంది. మరి మనం తర్వాత ఫోన్ చేయబోయేది రాజమండ్రిలో కోలుమూరు గ్రామం నుండి గ్రూప్ 3 బాలకాస్ చదువుతున్న కె సత్యశ్రావణికి. తానే పద్యం వివరిస్తుందో చూద్దాం.

0: సాయిరామ్.
1: సాయిరామ్ సత్యశ్రావణి.
0: సాయిరామ్,
1: ఈ రోజు రేడియో సాయి స్టూడియోకి 9వ వార్షికోత్సవ సందర్భంగా నీకు సాదరమైన స్వాగతం.
0: థ్యాంక్ యూ.
1: స్వామి మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో అమృత గులకల్ లాంటి చిన్న చిన్న పద్యాలను చెప్పారు కదా, మరి నువ్వు అందులో మాకు చెప్పబోయే పద్యం ఏంటి?
0: ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నారు, ఈ అసూయ బుద్ధి నీ

0: ఇంత చక్కని పద్యం స్వామి మనందరికీ నేర్చుకోవడానికి ఇచ్చారు. మరి పద్యం బాగా పాడావు, దీని అర్థమేంటో చెప్తావా మాకు?
1: ఒకరికి కలిగిన మంచిని చూసి, ఒకరి ఉన్నతి అధికారం చూసి, ఒకరి కలిమి చూసి, ఒకరి శక్తిని చూసి నువ్వెందుకు సహించలేకపోతున్నావు? అసూయ, ఈర్ష అంతటి నీచమైన హీనమైన బుద్ధి నీకెందుకు ఉండాలి అని స్వామి అడుగుతున్నారు. ఈ అసూయ అనే దుర్గుణం మనకి చాలా చేట చేస్తుంది, మనకి శాంతిని లేకుండా చేస్తుంది. దీని వలన ఎదుట వారిలోని మంచిని కూడా మెచ్చుకోలేం. చిన్న చిన్న తప్పుల్నే భూతద్దంలో చూస్తూ ఎదుటవారియడల ద్వేషం పెంచుకుంటాం. అసూయ వలన ఎవరితోనూ ప్రేమగా మాట్లాడలేం, ఎవరితోనూ స్నేహంగా ఉండలేం. ఇది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి సంఘంలో మనకి విలువ లేకుండా చేస్తుంది. ఇన్ని అనర్థాలున్న ఈర్ష అసూయలను మనలోకి ప్రవేశించకుండా చేయాలి.
0: చాలా బాగా చెప్పావు, దీని అర్థం కూడా మా అందరికి చక్కగా అర్థమయ్యేటట్టు నీ చిన్ని చిన్ని మాటలతో చెప్పావు. మరి స్వామి పద్యం చెప్పారు బాగానే ఉంది, ఈ పద్యాన్ని నీ నిత్య జీవితంలో స్కూల్ కి వెళ్తావు, ఎంతో మంది ఫ్రెండ్స్ తో కలిసిమెలిసి ఉండవలసి వస్తుంది, దీన్ని నువ్వు ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నావు?
1: ఈ విషయంలో నా ఆలోచనలను ఆచరణను బాలవికాస్ విద్యార్థిగా మీతో పంచుకుంటాను.
0: తప్పకుండా.
1: బాలవికాస్ ద్వారా స్వామి మనకి ఎన్నో సద్గుణాలను నేర్పించారు. సద్గుణాలను పెంచుకోవడం ద్వారా అసూయనే పెనుభూతాన్ని ఎదుర్కోగలం అని నా నమ్మకం. నేను నేర్చుకున్న సద్గుణాల్లో ఈ అసూయనే దుర్గుణాన్ని మన దరి చేరకుండా చేయగలిగే దివ్యమైన అస్త్రం కృతజ్ఞత. ఎవరి ఎడల ఈ కృతజ్ఞత చూపించాలి? మనకి ఈ మానవ జన్మ ఇచ్చి, పంచభూతాలతో కూడిన సృష్టిని ఇచ్చి, సకల శక్తులను బుద్ధిని ఇచ్చిన ఆ దేవదేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. తరువాత మనకి జన్మనిచ్చి పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులకు, చీకటి నుంచి వెలుగులోకి నడిపించే గురువుకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉండాలి. ఇది ధర్మాచరణలో మొదటి మెట్టు అన్నారు స్వామి. ఇప్పుడు ఈ కృతజ్ఞతను ఏ విధంగా ప్రకటించాలో చూద్దాం. అందరిలో దేవుడున్నాడన్న సత్యాన్ని గ్రహించి ఈ సృష్టిలోని సకల ప్రాణుల ఎడల దయతో కరుణతో మెలగాలి. అందరం ఆ జగత్పిత బిడ్డలమే, మనది వసుదేక కుటుంబం అన్న భావన చేయాలి. అందరి మేలు కోరుతూ, అందర్నీ ప్రేమిస్తూ, అందర్నీ సేవించాలి. సర్వే జన సుఖినో భవంతు అన్న ఉత్తమమైన ప్రార్థన చేయాలి. స్వామి మాట ప్రకారం నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని, దీనులను, అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని నా దృష్టిలో పెట్టుకుంటాను. వారికన్నా మెరుగైన స్థితిలో ఉన్నాను కదా అని వారికి నా శక్తి మేరకు సహాయం చేస్తాను. వారికి చదువులో సహకరిస్తూ, ధైర్యం చెబుతూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇది కూడా స్వామి మెచ్చే సేవే కదా అనిపిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషితో సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకున్నాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని చూసి అసూయ పడకుండా ఉంటాను. ధన సంపదతో కాక గుణ సంపదతో భగవంతుని మెప్పించవచ్చు. అందుకే స్వామి అనాలకన్నా గుణాలు ప్రధానం అన్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటూ రిమార్కులు లేకుండా చూసుకుంటాను. కృషి ఉంటే కృప ఉంటుంది అన్నారు స్వామి. కృషితో కృప, కృపతో సర్వం పొందగలిగినప్పుడు ఇక ఈర్ష్యాసూయలకు తావెక్కడా? నల్లని కోకిల తెల్లని హంసను చూసి అసూయపడదు. అలాగే కోకిలలా పాడలేకపోతున్నానని హంస, హంసలా అందంగా నడవలేకపోతున్నానని కోకిల అనుకోవు. మూగ ప్రాణులే అలా ఉంటే అన్నీ ఉన్న మనం ఇంకెలా ఉండాలి? స్వామి బంగారు మాటల్లో కారు లేదని బాధపడుకు, కాళ్ళున్నాయని సంతోషించు, తేలు కుట్టిందని బాధపడుకు, పాము కరవలేదని సంతోషించు, పాము కరిచిందని దుఃఖించకు, ప్రాణం పోలేదని సంతోషించు. ఈ భావనతో మనలో ఈర్ష్యాసూయలే కాక మరే దుర్గుణం ప్రవేశించలేదు. అసూయలేనివాడు తనకి మేలు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆనందం పంచగలడు. నేను ఏ ఆలోచన చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏ పని తలపెట్టినా ఇది స్వామికి ఇష్టమా కాదా అన్న విచారణ చేస్తాను. ఇదండి నా సాధన. మనమందరం ఇలా చక్కటి సాధన చేస్తూ స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగుతాం. జై సాయిరాం.
0: శ్రావణి, నీ పేరులాగే చక్కగా శ్రావ్యంగా మొత్తం స్వామి పద్యాన్ని చక్కగా చెప్పి దాని అర్థం మాకు తెలిపి నిత్య జీవితంలో దాన్ని ఎలా ఆచరించాలనుకుంటున్నావో మా అందరికీ చెప్పి కళ్ళు తెరిపించావు. చెప్పింది పాటించినప్పుడు ప్రపంచమంతా బాగుంటుంది. సాయిరాం.
1: సాయిరాం.
0: ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ మనం కోరుకోవాలి. ఈర్ష్య, అసూయలు మన దగ్గరకు కూడా రానివ్వకూడదని ఈ చిన్న పద్యంతో ఎంత సూపర్ గా చెప్పారో కదా స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ శ్రావణి. సాయి పద్యనీతి మొదటి భాగంలో లాస్ట్ గా మనం ఫోన్ చేయబోయేది రంగారెడ్డి జిల్లా మణికొండలో ఉంటున్న 9th క్లాస్ ఫ్రెండ్ డి వాసవికి. తానే పద్యం చెప్తుందో దాని అర్థం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం.

0: హలో సాయిరాం వాసవి.
1: సాయిరాం,
0: ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9th యానివర్సరీ సందర్భంగా ఈ సాయి పద్ధతి నీతి అనే ప్రోగ్రామ్ కి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాయిరాం.
1: సాయిరాం.
0: స్వామి ఈనాటి అంశమైన డూ గుడ్ బి గుడ్ సి గుడ్, అంటే మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో పద్యాలు చెప్పారు కదా, మరి నువ్వు ఏ పద్యాన్ని చెప్పాలనుకుంటున్నావు?
1: కన్నులందు నెప్పుడు కారుణ్య దృష్టి అన్న పద్యాన్ని చెప్పబోతున్నాను.
0: చెప్పు.

0: హృదము కూర్చు, హృదయమెప్పుడు ముదము కూర్చు.
1: చాలా బాగుంది, చక్కగా శ్రావ్యంగా పాడావు పద్యాన్ని. మరి దీని మీనింగ్ ఏంటో అందరికీ చెప్తే మేం కూడా దీని అర్థం నేర్చుకున్న వాళ్ళం అవుతాం.
0: ఈ పద్యం చదివినప్పుడు ఇవన్నీ భగవంతుని లక్షణాలు కదా అన్న భావము, ఆ వెంటనే భగవంతుడంటే ఇలాగే ఉంటాడని ఊహించుకొని ఆరాధించుకుంటూ ఉండాలి అన్న భావము మదిలో మెదిలాయి. నిజమే కదా, కరుణా సముద్రుడైన భగవంతుడు ఆ కరుణను ప్రస్ఫటం చేసేది, తన కన్నుల ద్వారానే కదా. ఆ కరుణాద్ర దృష్టి మనపై పడితే మన జీవితాలు ధన్యం అవుతాయనే కదా మన నిత్యారాధనలన్నీ. అలాంటి కరుణామూర్తి పలుకులు మృదు మధురంగాను ప్రీతికరంగాను ఉంటాయి. అలాంటి అమృత భాషణం వినాలనే కదా భక్తుల తహతహ. భగవంతుని చిరునవ్వులొలికే సుందర వదనారవిందాన్ని తనివి తీరా తిలకించి ఆ చిద్విలాస రూపాన్ని హృదయస్థం చేసుకోవాలనే కదా సాధనలన్నీ. ఇట్టి దివ్య లక్షణాలతో విరాజిల్లే దివ్య మంగళ స్వరూపుని కనులకింపుగా తిలకించినప్పుడు మన హృదయాలు అమృత భావాలతో ఉప్పొంగిపోతూ ప్రమోదాన్ని పొందటం మన జప ధ్యానాలప్పుడు పొందుతున్న అనుభూతులే కదా.
1: చాలా బాగుంది. అయితే పద్యం నేర్చుకున్నావు, దాని అర్థం నేర్చుకున్నావు, దీన్ని డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు?
0: ఇప్పుడు ఈ పద్యం ద్వారా నేను పొందిన అనుభూతిని తెలియజేస్తాను. కన్నులందునెప్పుడు కారుణ్య దృష్టియే. ఈ పద్యం అర్థం తెలుసుకున్న తరువాత భగవంతుడు ఎప్పుడు ఏది చెప్పినా భక్తులు ఆచరించటానికేగా. ఈ సత్యం ఎరిగినప్పుడు సాధన ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఎవరన్నా కలిసినప్పుడు ముఖ్యంగా బాధలో గాని ఆవేదనలో గాని ఉన్న వారిని కలిసినప్పుడు వారి పట్ల కరుణ చూపి వారి బాధలకు స్పందిస్తూ వారికి ఊరట కలిగే విధంగా మంచి మాటలు చెప్పటం మొదలు పెట్టాను. నేను చూపుతున్న కారుణ్యానికి ప్రశాంతతనిచ్చే మాటలకు వారు స్పందిస్తూ నన్ను వారి ఆప్త బంధువుగా చూడటం నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. బాధలో ఉన్న వారినే కాదు, ఎవరిని కలిసినా వారు ఎటువంటి వారైనా మనసారా పలకరిస్తూ వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకోవటం మొదలు పెట్టాను. దానితో నా మిత్రుల సంఖ్య పెరగటం మొదలయ్యింది. అసలు అన్నిటికీ మూలం మన ముఖం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మనం ఎవరినన్నా కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తే ఎదుటి వారి నుంచి అటువంటి స్పందనే వస్తుంది. అంతకన్నా మనం కోరే సంపద ఏముంటుంది? అద్భుత ఫలితాలు రావటంతో నాకు కలుగుతున్న సంతృప్తి వర్ణన కందనిది. అందువల్ల కరుణతో స్పందించటం, ప్రీతికరమైన మాటలు, అందరికీ ఆహ్లాదాన్ని పంచే చిరునవ్వు అలవాటు చేసుకుని నేను ఆనందంగా ఉండటమే కాక నా పరిధిలో ఉన్న 10 మందికి ఆనందాన్ని పంచగలుగుతున్నాను. ఇటువంటి అద్భుత పద్యరత్నాన్ని మనకు స్వామి ప్రసాదించి మన అందరి జీవితాలను, మన చుట్టుపక్కల వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉండే శక్తిని మనకు ప్రసాదించారు. అటువంటి అద్భుత మూర్తికి మనసారా శతకోటి ప్రణామాలు అర్పించుకుందాం. జై సాయిరాం.
1: సాయిరాం వాసవి, ఎంతో చక్కగా ఈ పద్యం గురించి తెలిపినందుకు నీకు ధన్యవాదాలు. సాయిరాం. థ్యాంక్స్ ఏ లాట్ వాసవి. స్వామి అందించిన ఈ పద్యం మాకు ఎంచక్కా అర్థమయ్యేటట్లు చెప్పావు. మనందరం ఈ పద్యాన్ని ఫాలో చేస్తే ప్రపంచమంతా ప్రేమమయమవుతుంది. ఫ్రెండ్స్, కొంత సమయం తర్వాత మళ్లీ మనం సాయి పద్యనీతి 2వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు మనస్విని నుండి షార్ట్ బ్రేక్.
2: ఫోన్ ద్వారా మనస్విని వినిపించిన పద్యాలు విన్నాక మరొక చక్కని కథ. హైదరాబాద్ కు చెందిన లిఖిత్ సాయి రాఘవ్ వినిపించబోయే ఈ కథ పేరు పలకరింపు.
3: పలకరింపు. వికాస్ ఒక కూరగాయల కోల్డ్ స్టోరేజ్ లో పనిచేస్తున్నాడు. రోజు పొద్దున్నే 9 గంటలకు ఫ్యాక్టరీకి చేరుకుంటాడు. అందర్నీ చిరునవ్వుతో పలకరించటం అతనికి అలవాటు. ఫ్యాక్టరీ వాచ్మెన్ తో. ఏం బాబాయ్, మా అందరికన్నా ముందే వచ్చేస్తారు మీరు డ్యూటీకి. గుడ్ మార్నింగ్ మోహన్, ఈవేళ త్వరగా వచ్చేశారు. హలో భాస్కర్, ఈరోజు నువ్వు లీవ్ అని అనుకున్నాను. నమస్కారం మూర్తి గారు, లంచ్లో ఇంటివాలా? ఇలా అందరితో చదువుగా ఉండటం, చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ, వికాస్ తన పని తాను చేసుకుంటూ, ఎవ్వరి పనికి ఇబ్బంది కలగకుండా నడుచుకునేవాడు. సాయంకాలం 5 గంటలకి ఫ్యాక్టరీ సైరన్ మోగగానే అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరేవారు. ఫ్యాక్టరీ దగ్గర నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా వికాస్ వాచ్మెన్ ని పలకరించి వెళ్లేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సాయంకాలం వికాస్ కార్ఖానా లోపల కూరగాయలు స్టోర్ చేసే ఫ్రీజర్ రూమ్ లోపలికి పని మీద వెళ్లాడు. ఆ రూమ్ కి ఉన్న డోర్ చాలా మందంగా సౌండ్ ప్రూఫ్ అవడం వల్ల సాయంకాలం మోగిన సైరన్ వికాస్ కి వినిపించలేదు. అతడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. బయట అందరూ ఫ్యాక్టరీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కార్ఖానాలో అందరూ వెళ్ళిపోయారనుకొని తలుపులన్నీ మూసేశారు. లోపలున్న వికాస్ కి ఇది ఏమీ తెలియదు. తను పని అయిపోయిన తర్వాత తలుపు తీయపోతే అది లాక్ అయిపోయి ఉంది. ఈ ఫ్రీజర్ గది లోపల నుంచి ఎంత పిలిచినా ఎవరికి వినపడదు. తను ఆ ఫ్రీజర్ రూమ్ లోపల లాక్ అయిపోయానని వికాస్ కి అప్పుడు అర్థమైంది. మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేది మర్నాడు పొద్దున 9 గంటలకే. కానీ అప్పటి వరకు తాను ఈ రూమ్ లో ఉండిపోతే ప్రాణానికే ప్రమాదం. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో వికాస్ భగవంతుడిపై భారం వేసి ప్రార్థిస్తూ ఉండిపోయాడు. కొంత సమయం గడిచాక వికాస్ ఆ గదిలో ప్రమాద స్థితిలో ఉండగా ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం వినిపించింది. వికాస్ ఊపిరి పీల్చుకుంటూ తన కోసం ఎవరు వచ్చారు అని చూస్తుండగా వాచ్మెన్ తలుపు తెరిచాడు. అప్పుడు వికాస్ అతనితో, బాబాయ్, నీకు ఎలా తెలిసింది నేను ఇక్కడ ఉండిపోయానని అని అడిగాడు. అప్పుడు వాచ్మెన్, నేను 35 ఏళ్లుగా ఈ కార్ఖానాలో పనిచేస్తున్నాను. ఇక్కడ 500 పైన పనిచేసే వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. ఎవ్వరూ నన్ను ఎప్పుడూ పలకరించరు. మీరు మాత్రం రోజు నన్ను బాబాయ్ అని ప్రేమగా పలకరిస్తారు. ఈరోజు కూడా మీరు వచ్చేటప్పుడు నన్ను పలకరించారు. కానీ అందరూ వెళ్ళిపోయాక నాకు ఏదో వెల్తిగా అనిపించింది. ఎందుకా అని ఆలోచిస్తే ఈరోజు సాయంకాలం మీరు నాతో మాట్లాడలేదని గుర్తొచ్చింది బాబు. మీరు పొరపాటున లోపలేమన్నా ఉండిపోయారా అని అనుమానం వచ్చింది నాకు. అందుకే అన్ని చోట్ల వెతుకుతూ వస్తున్నా. ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది అని అన్నాడు. వికాస్ చాలా సంతోషించి, బాబాయ్, ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు, అందుకు నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నాడు. ఆ పెద్దాయన, నీ ప్రాణాలు కాపాడింది నేను కాదు బాబు, నీ మంచితనమే నిన్ను కాపాడింది. నీ చిరునవ్వు, నీ పలకరింపు నాకు రోజూ కావాలి కదా అంటూ నవ్వుతూ అతనికి ఆసరా ఇచ్చి బయటికి తీసుకువెళ్ళాడు. నీతి, మనం అందరితో వినయంగా ప్రేమగా మంచిగా నడుచుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో మనకు తెలియని వాళ్ళకు కూడా మన మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఎవరు ఎదురైనా నవ్వుతూ పలకరించాలి. ఎంత చిన్నదైనా మంచి పనిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చిన్న సహాయమైనా మనస్ఫూర్తిగా చేస్తే అది పొందిన వారికి చేసిన వారికి కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది. ఎప్పుడూ మంచినే చేయాలి.
4: పలకరింపు కథ విన్నారు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని మొదటి భాగ పునఃప్రసారం ఇంతవరకు మీరు విన్నారు. 4 భాగాలుగా అందిస్తున్న ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు, సాయిరాం.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ.

Thank you.

రేడియో సాయి శ్రోతలందరూ స్వామి దివ్య సందేశానికే వేచి ఉన్నారని తెలుసండి. మధుర మోహనంబులు శ్రీ సాయి పలుకులు అన్నారు ఒక మహాకవి. స్వామి ఏది అనుకుంటారో అదే చెప్తారు, ఏది చెప్తారో అదే చేస్తారు, అదే త్రికరణ శుద్ధి అన్నారు స్వామి. మనందరికీ కూడా ఆ త్రికరణ శుద్ధిని ప్రసాదించమని ప్రార్థిస్తూ జులై 16, 1996 భగవాన్ ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని

వాడు నరుడు కాడు వాస్తవముగా. సకల సద్గుణములు చక్కగా లేకున్నా

సంపదలని మీరు చింతించరయ్యా. విద్యార్థులారా, భారతీయ సంస్కృతి యందు అనంతకాలం నుండి ధూపదీప నైవేద్యాదులతో దైవాన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది. దురదృష్టవశాత్తు ఈనాటి బాలబాలికలు ఇట్టి సోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు. ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణా జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు. భారతీయ సాంప్రదాయమునందు భుజించుటకు పూరం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఐదు పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు. దీనికి మూల కారణము సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్క్రియలు. భగవంతునికి అర్పితము గావించే సమయంలో, నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకులు తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు. పూర్వము పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు. కనుకొని ఈ యొక్క పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము. అందువలనే

0: గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణంగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది. పూర్వము అదే మధురమైనటువంటి పదార్థంతో కూడినటువంటి భోజనంగా ఉండేది. భగవంతునికి అర్పితం గావించిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది. ఇట్టి ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు. అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు? హృదయం అనేటువంటి యొక్క దీని నిండు వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాము. తాని ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము? దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నారు. ఇలాంటి రాక్షసులకు అర్పితం చేసి రాక్షసులు చక్కగా భుజించిన తర్వాత ఈ ప్రసాదం మిగిలిన ప్రసాదాన్ని భగవంతు అర్పితం గావిస్తున్నారు. ఇది ఈనాటి ఆధునిక యుగం లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు. దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి. ఓ దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమస్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను. వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి. ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చెయ్యాలి. ఎప్పుడో అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటుత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు. అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ. ఈ లేత వయస్సు నుండే మీరు భగవత్ ప్రార్థనను సరైన రీతిగా దాన్ని ప్రారంభించాలి. శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మంచి పటుత్వంగా ఉండినప్పుడే మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించకుండా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు? ఇంద్రియములంతా కూడా తప్పుడు తెలిసిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు? పద పదమం చుకింకరులు పాశములాగెడు వేణ పద పదమం చుకి

0: even a
1: labalama yetchuvena tarama hari namamu notanu balka appudu sadhyamavutunda
0: kaadu kaadu
1: ee vayasu undi ee patuttvam undi ee nidri shakti undinappude daivanni manasara tanivitira smarinchi tarinchi varinchi bhraminchi అనుభవించటం అత్యవసరం. అట్లు లేకుండా తై తై తై తై తై బొమ్మ దిని తమాష జూరల తోల్ బొమ్మ ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా. కదల లేవు కన మసకలు మోమున పడే మడతలు పడే నరసే కదా ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ. అందము ప్రాయము ఇంద్రియ శక్తికి ఉందని నిక్కకు రోరన్నా ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. అప్పుడు ఏమి చేయగలవు? మసల లేవు కను మసకలు మోమున పడే తల నరసి కదా ముసలికోతి అని పసివారు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై బొమ్మ నీ తమాష చూడ తో బొమ్మ. అప్పుడు నీవు చేయగలవా? ఈ వయస్సునందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనస్సు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి. అతి మధురమైనటువంటి యొక్క నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. ఇది మీరు చేయవలసినటువంటి నైవేద్యం. కానీ ఈనాటి అతి నైవేద్యం చేయటం లేదు. ఇంద్రియాలకంతా దీన్ని అందించి ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత ఇష్టం లేకుండా మిగిలిచ్చిపోయినటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పితం చేయటం. గారికి పోయిన పేద పిండి కృష్ణార్పణం అన్నారట. ఈ ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నీవు ఏమిస్తావు భగవంతునికి? కనుకనే ఇలాంటి ఇంద్రియ శక్తి మనోశక్తి బుద్ధిశక్తి జ్ఞానశక్తి అన్నీ ఉండినప్పుడే భగవంతునికి సరైనటువంటి సేవలు చేయాలి. ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితమయ్యేటువంటిది. విద్యార్థులారా, మొట్టమొదట ఈ వయస్సును మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయస్సుగా మీరు భావించాలి. ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడాను దీనిలో ప్రవేశించదు. కనుకనే మానవుడంటే ఎవరు? మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు, రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు, తరువాత మూడు కాళ్లతో నడుస్తాడు. ముందొచ్చే మూడు కాళ్లు ముందున్నటువంటి నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి. ఈ నాలుగు లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాడటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం. రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి. నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి. అదియే ఒకటి ధర్మము, ఒకటి సత్యము. సత్య ధర్మములు అనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో పని సత్యస్వరూపుణ్ణి మీరు చింతించాలి. ధర్మస్వరూపుడు పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మస్వరూపుణ్ణి మీరు స్మరించాలి. కాకుండా మూడవ కర్ర వస్తుంది, నడచలేడు, ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి, కర్ర చేతికి వచ్చింది, ఆ కర్రను కూడా నువ్వు పట్టుకునేటువంటి ధైర్యం లేదు, ఏమి చేయగలవు నువ్వు? కనుక మనం ఈ వయస్సును చాలా దివ్యమైనటువంటి వయస్సుగా మనం భావించాలి. ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు. టైమ్ ఈజ్ గాడ్, టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్, డోంట్ వేస్ట్ టైం. ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు. కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు, ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు. ఏమిటి వీళ్ల పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ? ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు. ఒక్క ప్రశాంత నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బయట పోతే ఈ పాట అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. అంతరమైనటువంటి పాటలుగా పాడుతుంటారు. ఏమిటి ఆ పాటలు? ఏమాత్రం అర్థం కాదు. చల్ చల్ దే నో జవాన్, చోడ్ దే రే మేరే ఖాన్, ఏమైనా అర్థం ఉందా? ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. డడ్డా డడ్డా డడ్డా డడ్డా, ఏమిటి డడ్డా? మనకు నోరిచ్చింది దానికోసమా? నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా? దైవనామమును నాట్యం ఆడించే కోసమని. అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము. దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చాను. జిహ్వే రసగ్ని, ఓ రసమెరిగిన నాలుక, మధుర ప్రియత్వం, సత్యం హితం, సత్యం పలికేటువంటి నాలుక, మధురమైనటువంటి నాలుక, హితమైనటువంటి నాలుక, ఎంత పవిత్రమైన నాలుక. ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టాలి? కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాము. కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి. పనులకు ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి. ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు. కృష్ణ ఒక్కతో కృష్ణ, ఈ కృష్ణాను తప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.

ಇದುನ್ನಾವೋ ಏಳಿಟ್ಟು ರಾವೋ ದಯರಾದ ಈ ದಾಸಿಪೈ.

దాసిపై కృష్ణ దయలే దయీ దాసిపై. ఆ రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు. నేను ఎందుకోసం నేను బ్రతుకుతున్నాను,

0: ఆవాకంతో
1: ఇంత ఆవేశంతో ఇన్ని విధమైనటువంటి తాపంతో భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు ప్రాచీన కాలమునందు. ఆ హృదయమే ఆ కృష్ణుణ్ణి కదిలిస్తుంది, కరిగిస్తుంది, మెదిలిస్తుంది. డివోషన్ ఎక్కడ చూసిన డీప్ ఓషన్. ఇదంతా డివైన్ డివైన్ అనుకుంటున్నారు, కాదు కాదు, డీప్ వైన్. కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి. కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది? ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు. అనగా అందరి కంఠములు ఏకం చేసి ఒక్క కంఠంగా దైవాన్ని ఆకర్షించటం. అలాంటి ఏకత్వము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఆహ్వానించే నిమిత్తమే భజనలు ప్రారంభమైంది. ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము, అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆహ్వానిస్తున్నారు. కనుక మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకుని ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలను పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ఆ ప్రేమకు ప్రేమనే కావాలి. ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు, అరికిల్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు, పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు. ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి. కనుక నీ ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి. ప్రేమకు ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు. ఆ లైట్ను వెలిగించేటువంటి తన నాలుక పైన అదే నాలుక చెప్పింది, త్రంబులు త్రైలోక్య పవిత్రంబులు వనజలాల వితంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, ఎందు కూడాను పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలంలో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది. ముని జన వన పౌత్రంబులు ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం. ఆ పౌత్రుడు అంటారు, గ్రాండ్ అంటారు. కనుకని ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు. మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు? మన ప్రేమనే మన తల్లి, మన సత్యమే మన తండ్రి, మన యొక్క దయనే మన సిస్టరు, మన యొక్క ఆనందమే మన తమ్ముడు. ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం? ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండాలో మీరు యోచించుకోండి. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు. అదే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు. ఐకమత్యానికి విజయాన్ని వరించింది వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ములు అన్నారు. వీరిద్దు లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది? కర్మ నాశనం అయిపోయింది. కట్టగడిపడికి వాలే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు. ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే, ఐకమత్యం లేదు, వేరేపోయినాడు. ఈ వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు. కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చును. ఐదు వేళ్లు ఉన్నాయి, ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు. ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు. వీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి. అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము, అందరూ సాయి ప్రేమలో పెరుగుతున్నారు, అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమతత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి. ఇది మీ ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి. ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియరు డిసిప్లిన్, మేనర్స్, ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి. నేను అదే ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్. ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయే కాదు. మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్. గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, వాడే నిజమైన డివోటీ. అంతేకాని డ్యూటీని పక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా? వర్షిప్. కనుకనే మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు. క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి. మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, పూజ చెయ్యాలి, స్మరణ చెయ్యాలి, ఆనందాన్ని అనుభవించాలి. భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము, కానీ మీరు భజించేటువంటి భజన మనసుకు ఆహారం. నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గ్రీన్స్ అంతా వేస్తున్నావు, ఏమి కాటుకంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది అంత డెకరేషన్ చేస్తున్నారు కార్టుకు, కానీ దీన్ని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండాలి, అదే మైండ్. హాస్కు పుట్టిదం లేదు. ఏమి డెకరేషన్ చేసి ఎంప్రూజం ఇది? ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే. కాదు కాదు, మొట్టమొదట హాస్కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అదే మనసుకు శక్తి. ఆ మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, సదా ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి. కానీ దురదృష్టవశాత్తు యుద్దములో చేరినటువంటి యొక్క అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటిది ప్రారంభమైంది. నా అంటే ఏమి కాదు, అయ్యో కృష్ణ వీరు నా వారు, వీరు నా పిల్లతండ్రులు, వీరు నా పుత్రులు, నా నా నా నా నా. అందువల్లే అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది. కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా? కానీ పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు, ఈ యుద్దంలో వచ్చినప్పటికీ ధీరుడైపోతున్నావు. యుద్దానికి ముందు పోయేదానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు, చేతులు జోడించాడు. కృష్ణ ఇందరి గురుపుత్రుల మిత్రుల చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కదలు మింటికి. ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల చంపి భరించు చెట్టులో కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కదలు మింటికి. తిరిగి పంద, నీవెందుకు ముందు నన్ను రాయబారం పంపించావు? రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు? కృష్ణుని దగ్గరనే చెప్పాడు, కురచ బుద్ధుల కౌరవుల అరమల తొరిగి మన పొత్తు కొత్తురా దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాల హిరణమిక ఎలా. ఇది అనువు చెప్పడం. అప్పుడు అగ్నిలో మల్లె పూల వెజదల్లు లీలా పుష్కరుని బ్రోల ముష్కరుని బ్రోల హితోక్తులు మేళ గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు. చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకొని పోయింది. ఈ అభిమాన మమకారములే మానవుని అధపతనం చేస్తున్నాయి. ఉండాలి అభిమానము, మమకారం కూడా ఉండాలి, కానీ పరిమితం ఉండాలి. కనుకనే మీకు కూడా పరిమితం ఉండాలి. కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.

Yeah, we got a

జీవితంలో పొందవలసిన యోగ్యతాపత్రము దైవానుగ్రహమే. స్వస్వరూపము ఇంద్రియ మనోబుద్ధుల సమ్మిళితము కాదు. సాక్షిభూతమైన సచ్చిత్ ఆనందమే స్వస్వరూపము. ఇట్టి దివ్యస్వరూపాన్ని విస్మరించి పాంచభౌతిక దేహమునే స్వస్వరూపంగా భావించి కాలమును వ్యర్థం గావించుకుంటున్నారు. లోకమే ఒక విశ్వవిద్యాలయము. ప్రతి వ్యక్తి అందులో నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ, ఆర్థిక విద్యలను అభ్యసిస్తున్నాడు. కాని చివరకు శాంతిని పొందలేక అశాంతికి గురై నిరాశా నిస్పృహల చేత జీవితాన్ని అంతముగావించుకుంటున్నారు. లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య అవసరమని గుర్తించలేకపోవటమే అందుకు కారణము.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. పూర్వపు రోజుల్లో స్వామిని సాక్షాత్తు అమ్మవారుగానే భావించి సువాసినిలు సహస్రనామార్చనతో స్వామిని ఆరాధించేవారు. 9 రోజులు ఈ విధంగా పర్తీశ్వరికి అర్చన చేసినటువంటి కుంకుమ ఒకటిగా చేసి విజయదశమి నాడు షిరిడీబాబా విగ్రహానికి అభిషేకం గావించేవారట. స్వామి ఆ కాలంలో జరిపిన లీలలు ఒకటా రెండా కోకొల్లలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రశాంతి నిలయ శిఖరాన ప్రశాంతి పతాకారోహణ మహోత్సవం యథావిధిగా అతి వైభవంగా జరుగుతూ వస్తోంది. ఆ 9 రోజుల్లో ఒకరోజు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి హాస్పిటల్ కు కేటాయింపబడుతుంది. మరొక రోజు అన్న వస్త్రదానం జరుగుతుంది. నారాయణ సేవనందుకున్న ఆ వేలాది బీదజనంలో కొంతమందిని స్వామే స్వయంగా ఎన్నిక చేసి వస్త్రాలు పంచిపెడతారు. ఇటువంటి సందర్భాల్లో ఆ స్వామినే మోసగిద్దామని ప్రయత్నించే మూఢులు అజ్ఞానులు కూడా లేకపోలేదు. ఉదాహరణకు కొంతమంది బిచ్చగాండ్రు ఇతరుల బిడ్డలను తమ ఒడిలో వేసుకుని తల్లిలేని బిడ్డ స్వామి అంటూ అదనంగా కొంత కారుణ్యం సంపాదిద్దామని ప్రయత్నించేవారట. ఇంక మన స్వామి సంగతి వేరే చెప్పాలా? ఇటువంటి వేషధారులను ఇట్టే పసిగట్టి వాళ్ల వద్దకు వెళ్లి ఆ బిడ్డను కిందకి దించు అని సూటిగా ఆజ్ఞాపిస్తారు. ఇక మరికొందరు కన్నులు మూసుకుని కళ్ళు లేని వాణ్ణి స్వామి అని నటించేవారట. వాళ్ల వద్దకు వెళ్లి, నాయనా, ఒకవేళ నిజంగానే కళ్ళు గుడ్డి అయిపోతే ఏం చేస్తావు అని మృదువుగా ఖండించేవారట స్వామి. ఆ దెబ్బతో ఆ వేషగాండ్రు బెదిరిపోయి కళ్ళు తెరిచి స్వామికి దాసోహం అనేవారట. అన్న వస్త్రదానం

సందర్భాలలో అక్కడికి చేరిన లక్షలాది బీదజనంలో కొందరిని ఎన్నిక చేసి చీటీలు పంచి మీదికి రప్పించుకుని వరుసలో నిలబెట్టి స్వామి స్వయంగా వస్త్రాలను పంచుతారు. నిజంగా ప్రేమవృష్టి అని ఏదైనా ఒకటి ఉన్నట్టయితే అది ఇదేనేమో అనిపిస్తుంది. స్వామి ప్రేమవృష్టి ఒక అనంతవాహిని, హద్దులు లేని వేగవాహిని. ఈ నవరాత్రులలో సాయంకాలంలో కవితాగోష్ఠి జరుగుతుంది. కవీం కవీనాం అని వేదం ప్రశంసించిన పరమాత్ముని వర్ణనకు అనుగుణంగా ఇతర కవివరేణ్యులు సమర్పించిన కవితా కుసుమాలను స్వామి తామే ఒక మహాకవిగా స్వీకరించి అప్పటికప్పుడే ఆ కావ్య కదంబ కుసుమాలలో అక్కడక్కడ సూక్ష్మమైన మార్పులు తమ ఆసుకవిత్వంతో ప్రకటించి ఆ కవితాగుచ్ఛాన్ని మరింత రమణీయంగా ఉణర్చేవారట. ఈ విధంగా స్వామిచే సూక్ష్మంగా సంస్కరింపబడిన కావ్యములు, కవిత్వములు, వ్యాకరణాలు అసలు లెక్కలేనటువంటివి. మహావిద్వాంసులు, పండితోత్తములు ఈ కవితాగోష్ఠిలో అనేక శాస్త్రాలను గురించి ఉపన్యాసాలిచ్చేవారు. తదుపరి స్వామి అన్ని శాస్త్రాలలోనూ అంతర్గతమయ్యున్న సూక్ష్మాలను, సారాంశాన్ని అతి సులభ శైలిలో తమ ఉపన్యాసంలో వివరించేవారు. కవితాగోష్ఠికనంతరం ఎన్నో కళా ప్రదర్శనలు జరుగుతాయి. పరబ్రహ్మ స్వరూపిణి సకల కళానిధి శ్రీ శారదాంబాయిన సత్యసాయేశ్వరి తన దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఈ ప్రదర్శనలు అన్నీ అతి సావధానంగా తిలకిస్తున్న దృశ్యము అతి మనోహరమైన కన్నుల పండుగ్గా గోచరిస్తుంది. స్వామి స్వయంగా దర్శకత్వం వహించిన నాటకాలను సత్యసాయి కళాశాల విద్యార్థులు ప్రదర్శించటం కూడా కద్దు. ఇది కాక బుర్రకథలు, హరికథలు కూడా జరుగుతాయి. ఇక సంగీత కచేరీల మాట చెప్పనే అక్కర్లేదు. అంతెందుకు, స్వామి యొక్క సంగీత విద్వాంసకత్వం గురించి ఒక కావ్యమే రాసేయచ్చు. ఆయనే ఒక మహాసంగీత విద్వాన్. పూర్వం తంబూరా శృతి మీటుతూ స్వామి ఎంతో మధురంగా గానం చేసేవారు. నిజంగానే మురళీధరులై వేణువును చేతపట్టి వేణుగానం చేసిన సందర్భాలు ప్రత్యక్షంగా కనీ విని ఆనంద రసానుభవమును పొందిన భాగ్యశాలురు ఎంతో మంది ఉన్నారు. నిజంగా అది దేవగానమే, వీణుల విందైన అమృతగానం. ఇక హంసవాహిని వీణధారి అయి అని అప్పయ్య దీక్షితుల వారు వర్ణించినట్టుగా వెంకటగిరి మొదలైన స్థలాల్లో స్వామి స్వయంగా వీణ వాయించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తాము వీణ వాయించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారట స్వామి. అవును మరి, తాను పుట్టకమునిపే ఇంట్లో మృదంగమును మ్రోయింపచేసిన స్వామి నిలయమున కచేరీ చేయటానికి వచ్చిన మృదంగ విద్వాంసుల దగ్గర నుంచి మృదంగాన్ని తీసుకుని తాను చేపట్టి లయ విన్యాసం ఒనరించి అటు విద్వాంసులను ఇటు ప్రేక్షకులను కూడా విభ్రాంతుల్ని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయిట. షిరిడీబాబా అత్యంత భక్తుడైన దాసుగను సాయి కీర్తనలతో హరికథా కాలక్షేపం చేసినప్పుడు హార్మోనియం వాయించిన బాలుడు శ్రీ పాండురంగ దీక్షిత్. తరువాత కాలంలో గొప్ప సంగీత విద్వాంసులై భజన సంకీర్తనములో ముఖ్యంగా నిపుణత్వం సంపాదించుకున్నారు. షిరిడీబాబాను గురించిన ఒక చలనచిత్రానికి వీరు సంగీత దర్శకత్వం కూడా వహించారు. వీటన్నిటికన్నా ముఖ్యం ఆ షిరిడీపతియే ఈ పత్తిబాబా అన్న సత్యాన్ని గుర్తించి స్వామికి పరమభక్తులయ్యారు. ఒకనాడు శ్రీ దీక్షిత్ స్వామితో కూడి బొంబాయి నుండి బెంగళూరు రావడం తటస్థించింది. ఆ పయనం సాగిస్తున్న సమయంలో స్వామి తమ సంగీత పాండిత్యాన్ని ప్రదర్శించి దీక్షిత్ని ఆశ్చర్యంలో ముంచేశారట. ఉత్తర హిందుస్థానీ సంగీత బాణీకి చెందిన తరానా పద్ధతితో సహా సంగీత శాస్త్రం స్వామికి కొట్టిన పిండి వంటిదని దీక్షిత్ అప్పుడు గ్రహించారట. ఆనాడు స్వామి ఖంజీరాతో పలికించిన గీతులు వీరిని ముగ్ధుల్ని కావించాయి.

సరే, ఇక ఈ సంగీత విద్వాంసులకు స్వామి ప్రసాదించే కానుకల సంగతికొద్దాం. అందులో స్వామి భోజరాజుని మించిన వారని తోచకమానదు. మామూలు సంగీత సభలు సంభావనలు చేసేదానికన్నా స్వామి ఒక మెట్టు ఎక్కువే సన్మానం సంభావనం జరుపుతారు. అంతెందుకు, స్వామి ఇటువంటి విద్వాంసులకు ధనం దోసెళ్లతో గుమ్మరిస్తారనే చెప్పచ్చు. ఇదీ కాక పట్టువస్త్రాలు, ఉత్తరీయాలు, పతకాలు, గొలుసులు, ఉంగరాలు మొదలైనవి అందుకున్న భాగ్యులు ఎంతమందో ఉన్నారు. నాదస్వర విద్వాన్ శ్రీ తిరువెంగాడు సుబ్రహ్మణ్య పిళ్ళైకు తిరువెంగాడు అఘోర వీరభద్రుని విగ్రహం పొదగబడిన పతకాన్ని బహుకరించి వారిని ఆనందసాగరంలో ముంచేశారు స్వామి. ఒక ప్రముఖ వయలిన్ విద్వాంసునికి స్వామి ఒక మెడల్ బహుకరించగా ఆ విద్వాంసుడు, ఇందులో మీరు బహుకరించిన కానుక అని రాసిలేదు కదా స్వామి అని ఆ కానుకను తిరిగి స్వామికిచ్చేశారట. అప్పుడు స్వామి, సరే అయితే అదిలాతే అని తమ హస్తాల్లోకి ఒక మారు తీసుకుని మరల ఆ విద్వాంసునికిచ్చారట. ఆ క్షణిక స్పర్శ మాత్రముననే ఆ మెడల్ మీద విద్వాన్ చౌడయ్యకు బాబా ప్రేమ కానుక అని ఆంగ్లంలో అచ్చయి వచ్చేసిందిట. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. ప్రసిద్ధ క్లారినెట్ విద్వాన్ శ్రీ వికెసి నటరాజన్ పొందినటువంటి కానుకను గురించి ఇతరుల ద్వారా ఎంత విన్నప్పటికీ అది వారి నోటంటే విందామని మనం ప్రయత్నిస్తే దాన్ని గురించి ప్రస్తావించటానికి శ్రీ నటరాజన్ కొంత వెనుకాడతారు. వారి దృష్టిలో స్వామి అనుగ్రహించిన ప్రసాదం గుప్తంగా ఉంచవలసిందే కాని అది ప్రకటితం చేయడం అపచారమేమో అని ఒక దృఢాభిప్రాయం. ఇంతకన్నా ఒక విశేషం, ప్రఖ్యాత తమిళ నేపథ్య గాయకులైన శ్రీ టిఎం సౌందరరాజన్ కి స్వామి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగానే దర్శనమిచ్చారు. అంతకు పూర్వము స్వామిని గురించి కనీ విని ఎరుగని ప్రసిద్ధ గాయని శ్రీమతి జ్యోతికారాయణి కొద్ది సంవత్సరాల క్రితం ప్రశాంతి నిలయానికి స్వామి ఆహ్వానించినప్పుడు ఆవిడకు తాను కృష్ణ పరమాత్మనిగా దర్శనమివ్వటం ముఖ్యంగా పేర్కొనదగింది. యావత్ ప్రపంచం నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై స్వామి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం ఆంగ్ల సంప్రదాయాన్ని అనుసరించి నవంబర్ 23వ తేదీన జరపబడుతోంది. పూర్వపు రోజుల్లో ఈ జయంతి నాడు స్వామి తల్లిదండ్రులు, ఎన్నిక చేయబడిన మరికొంతమంది భక్తులు స్వామి శిరోజాలకు తైల సంస్కారం చేసే అవకాశాన్ని పొందేవారు. అవకాశం కాదేమో, అదృష్టాన్ని పొందేవారు. ఆ రోజుల్లో అది ఒక విశిష్టతే. ఒక చిన్న వెండి గిన్నెలోని తైలములో పుష్పాన్ని ముంచి ఆ పుష్పంతో తైలము స్వామి శిరోజాలకు అద్దేవారట. తనకు జన్మించటం అన్నది లేనప్పటికీ, జనన మరణములనే వాటికి తాను అతీతులైనప్పటికీ, తనకంటూ జన్మదినము అని ఏదైనా భావించబడినట్లయితే అది తన భక్తులు ఆత్మజ్ఞానం పొందిన దినమే కాగలదు అని స్వామి చెప్తారు. అయినప్పటికీ ఇటువంటి ఉత్సవాలు జరపటానికి తాను అంగీకరించటం కేవలం తమ భక్తుల ఆనందం కోసమే అని ఘంటాపథంగా చెప్తారు స్వామి. తమ ఈ శరీరానికి పుట్టిన దినమంటూ జరుపు నిశ్చయిస్తే సహజంగా ఈ దేహానికి కారణభూతులైన తల్లిదండ్రులను గౌరవించవలసినదే కదా. అదీకాక బిడ్డ పుట్టిన దినన్నాడు ఆ బిడ్డకు నూనె అంటి తలకు పోయటం తల్లికి ఒక ప్రత్యేకమైన వేడుక కదా. అది తల్లి సొత్తు. నా బంగారు తండ్రి, నీవు జన్మించిన ఈ పవిత్ర దినన్నాడు నీవు నీరాడవలెను. నారాయణ, ఇక పరుగులెత్తక నీరాడరమ్ము అని తల్లి యశోద వేడగా, సాధారణంగా స్నానం చేయటానికి ముప్పుతిప్పలు పెట్టే ఆ చిన్ని కన్నయ్య ఆనాడు మారాం చేయకుండా బుద్ధిగా నీరాడలేదు. అటువంటప్పుడు ఇక ప్రతిరోజూ స్నానం స్నానం అంటూ ఒక్కనాడు కూడా తప్పక స్నానం చేసేటువంటి మన స్వామి ఈ తైల స్నానానికి అభ్యంతరం పెడతారా? ఎన్నిక చేయబడ్డ భక్తులనందరినీ ఆ ఒక్కరోజు తమ వింతైన శిరోజాలకు తైల సంస్కారం చేయటానికి అనుమతించేవారు స్వామి. తమ తల్లిదండ్రులకు ఇక్కడ ప్రత్యేక స్థానాన్నిచ్చి గౌరవించేవారు. ఆ పవిత్ర శుభదినాన భక్తులందరూ మేళతాళాలతో స్వామి కన్నవారింటికి తరలివెళ్లి ఆ దంపతులను ఎంతో వైభవంగా ఆహ్వానించి నిలయానికి తీసుకొచ్చేవారు. ఆనాడు మరొక విశేషమేమిటంటే స్వామి స్వహస్తాలతో భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంచిపెట్టేవారు.
ఆ దృశ్యం ఎంతో నేత్రానందకరం. నిజంగా ఆ పర్వదినమందు స్వామి వద్ద నుంచి ప్రసాదం అందుకుంటున్న వారి భాగ్యమే భాగ్యం. ముఖమంతా నూనె కారుతుండగా అలుపన్న మాటే లేక గంటల తరబడి ఆ చల్లని కరద్వయం భక్తులకు లడ్డూలు పంచిపెడుతున్న దృశ్యం ఎంతో ముగ్ధ మనోహరమైనది. ఇంకొక మూడవ విశేషం, సాధారణంగా ఎర్రని పట్టువస్త్రం ధరించే స్వామి జయంతి నాడు సాయంకాలం ఉయ్యాలోత్సవానికి మాత్రం శ్వేతవర్ణధారి అయి దర్శనమిస్తారు. ఈ విషయం మనం విజయదశమి వైభవంలో కూడా గమనించాం. తెల్లని మల్లెపువ్వులాంటి పట్టువస్త్రంతో చల్లని చిరునవ్వు పెదవులపై తొణికసలాడుతుంటే ఆ సత్యసాయీశ్వరుడు ఊయలలో ఊగుతున్నప్పుడు ఈ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. భక్తులు ఆనందంతో తన్మయులవుతారు. ఆ సౌరభం వర్ణించసఖ్యమే కాదు. పూర్వం రోజుల్లో ఈ పుట్టినరోజు పండగ రోజు ఉదయం నుంచి భక్తులు వరుసల్లో నిలబడి ఒక్కొక్కరు తమకు పూలమాలను సమర్పించటానికి స్వామి అనుమతించేవారు. ఒక్కొక్కప్పుడు ఈ వరుసలు అసలు తరిగేవే కాదు. చివరకు సాయంకాలం సమీపించేసరికి భక్తులు భక్తితో అర్పించిన పూలహారాలు మెడను అలంకరించగా వాటి మధ్య స్వామి ఒక పెద్ద మహాపుష్పంగా మెరిసిపోతూ ఉండేవారు. స్వామి ఈ విధంగా భక్తుల ప్రేమ ఫలితంగా ఇటువంటి ఇక్కట్లను కూడా ఎన్నెన్ని సహించేవారో. కాని ఇప్పటి పరిస్థితుల్లో జనసమూహం రోజురోజుకి ఎక్కువ కావటం వల్ల ఒక్కొక్క భక్తుడు స్వామికి మాల వేయడం అన్నది జరిగే పని కాదు కదా. తమ తండ్రి గతించిన తర్వాత కూడా తల్లి జీవించి ఉన్నంతకాలం ఆమెచే స్వామి తైల సంస్కారం చేయించుకునేవారు. ఆమె మరణానంతరమే ఈ పద్ధతి నిలిపివేయబడింది. అయితే ఆ రోజులకి ఇప్పటికీ ఎంతో భేదం కనపడుతోంది. ఆ కాలంలో స్వామి మామూలు రోజుల్లో కూడా అమ్మా అమ్మా అంటూ అతి ఆప్యాయంగా తామే స్వయంగా నిలయంలో ఉన్న ఉద్ధురాండ్రి ఇళ్లకు వెళ్లి తను శిరోజాలకు తైలం పూయమని చెప్పి కూర్చునేవారట. ఇది చూసి మరికొందరు స్వామి రేపు మా ఇంట్లో అభిషేకం చేసుకోవాలి అని వేడుకునేవారట. ఓ అలాగే దానికే అని మర్నాడు వాళ్ళిళ్లకు వెళ్లి చక్కగా బుద్ధిమంతుడిలాగా మొలకొక తువ్వాలు కట్టుకుని నూనె అంటమని కూర్చునేవారట. స్వామి విశాలమైన వక్షస్థలము ఉదరముతో పరిశీలించి చూస్తే వారి వెన్నెముక భాగము అతి సన్నగా దూదిపింజం వలె సున్నితంగా మనకు గోచరిస్తుంది. స్వామి భుజస్కంధాలు చక్కగా గుండ్రంగా కండలు తిరిగి బలమైనటువంటివిగా కనపడతాయి. మంచి దృఢకాయం కలవారు. స్వామికి సేవ చేస్తున్న సమయంలో స్వామి, ఏమయ్యా ఏదో పురుగుని పట్టినట్టు పడుతున్నావు, బాగా వీపు అదిమి పట్టి రుద్దు అని హెచ్చరించేవారట. స్వామికి మసాజ్ చేసేవాళ్లకి చేతులు నొప్పెడతాయేమో కాని స్వామి మాత్రం తృప్తి కనపరచలేదట. అంతేకాదు, స్వామి అరచేతిని చాపి నలుగురైదుగురు కలిసి దానిని పట్టి లాగమనేవారట. అంతమంది పట్టుకుని లాగినా ఎంత బ్రహ్మ ప్రయత్నం చేసినా ఆ చేతిని ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయేవారట. బాహ్య దృష్టికి స్వామి హస్తద్వయం అరవిందాల్లాగా సున్నితంగా కనిపించినప్పటికీ అవి ఇనుపకడ్డీల కన్నా కూడా బలమైనవని చెప్పాలేమో.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. సత్యసాయి భగవాను దివ్య పాద పద్మములకు శత సహస్ర వందనములు. శ్రీ సత్యసాయి సందేశ జరి ద్వారా స్వామి ప్రేమను అనునిత్యం అందుకుంటున్న శ్రోతలందరికీ ప్రశాంతి నిలయం నుండి ప్రేమపూర్వక సాయిరాం. తేనలూరే భాష తెలుగు. కన్నా విన్నా అన్నా అందంగా ఉండేది, ఆనందాన్ని అందించేది మన తెలుగు భాష. అంతేకాదు, ప్రత్యక్ష పరమాత్మ కలియుగ అవతారి సత్యసాయి భగవానుని మాటల చేత వ్రాతల చేత ధన్యమైనది, దైవ భాషగా మారినది. అంత అదృష్టానికి నోచుకున్న తెలుగు భాష భాగ్యం అంతటితో ఆగలేదు. కవి సమ్మేళనం ద్వారా కవితారూపం దాల్చిన తెలుగును స్వామి పాదాల చెంత చేర్చి భాషకు భావానికి సార్థకతను చేకూర్చారు తెలుగు కవులు. 2004 డిసెంబర్ 13వ తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సమక్షంలో శ్రీ సత్యసాయి దివ్య వైభవం పేరిట 12 మంది కవులకు ఇందులో పాల్గొనే మహద్భాగ్యాన్ని స్వామి అనుగ్రహించారు. కవి సమ్మేళనంలో భాగంగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు స్వామి సందేశాలకు తమ భక్తిభావం జోడించి సమర్పించిన కవితా సంపుటిని ఇప్పుడు మనం వింటాం.

0: Sri Ramalingeshwar Rao is a well-known dialogue writer and lyricist in the field of films. He has acted as a commentator. He was a commentator during the 69th birthday celebrations of Bhagwan held here in the Purnachandra Hall. The audio cassette of his writings on Bhagwan was released by Swami himself in the year 2002.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదారవిందాలకు నమస్కారం.
2: భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. సకల మానవులకు శాంతి ప్రేమలు పంచు పుణ్యభూమి పేరు పుట్టపర్తి. పుట్టపర్తిలో పూల చెట్టునై పుట్టిన చాలు

నీ పుట్ట మర్తి మట్టిపైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుండె తత్తే నోయి. పుట్ట బర్తి మట్టిపైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి. సిగరెట్లు మానెనొకడు, సిగపట్లు మానెనొకడు, పేకాట మానెనొకడు, పెడదారి మానెనొకడు, కట్నాలు మానెనొకడు, కబ్జాలు మానెనొకడు, కాపీలు మానెనొకడు, కూపీలు మానెనొకడు. మందు రోగం వదిలింది కొందరికి, మాయ రోగం వదిలింది అందరికీ మాకందరికీ. నీ పుట్ట బర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుండె దట్టెనోయి. నియమాలు గలిగెనొకడు, నియభక్తుడయ్యనొకడు, జనసేవ చేసెనొకడు, తన ప్రేమ పంచెనొకడు, ఘనయోగి అయ్యనొకడు, సుజ్ఞాని అయ్యనొకడు, ఉపకారి అయ్యనొకడు, ఉపదేశముందెనొకడు. జంజాటం వదిలింది కొందరికి, జన్మధన్యమయ్యింది అందరికీ మాకందరికీ. నీ పుట్ట బర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి.

పుట్టపర్తి సత్య సాయి బాబా, నువ్వే నా జీవితాన శోభ. నీ పేరే పెట్టామా పాపకి, నీ పేరే పెట్టామా బాబుకి.

విష్ణు తులసి విశ్వరూపమెత్తి వివరించినప్పుడు గీత కొంతసేపు కృష్ణమూర్తి సేవ ధర్మబోధ చేయగా మనసాయి విశ్వరూపమెప్పుడు విడబోడు. బాబా వారి సన్నిధిలో సింహ సదృశులు సింహాలు ఉన్నాయి. ఇప్పుడు నౌ యాన్ ఇంగ్లీష్ టైగర్ ఈజ్ కమింగ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ భగవాన్. ఇది ఒక శార్దూల పద్యం. తెలుగులో శార్దూల ఛందస్సులో గణయతి ప్రాసలన్నీ పాటిస్తూ ఇంగ్లీష్లో రాసినటువంటి పద్యం ఇది. ఇంగ్లీష్ టైగర్. ఐ ప్రే యూ మిరకిల్ వరల్డ్ ట్రినిటీ ఆల్మైటీ ఐడెంటిటీ ఐ ప్రూవ్ సింప్లిసిటీ డివైన్ ఎబిలిటీ హానెస్టీ ఈక్వాలిటీ ఐ ప్రామిస్ పుటపర్తి సాయి వెనవర్ ఐ మూవ్ బై ప్యూరిటీ ఎప్రూవ్ మీ ఎనదర్ డివోటీ ఫర్ ఎవర్ ఎండ్లెస్ మెగాచారిటీ. ఈ పద్యం సాయిబాబా వారి అనుగ్రహంతో వచ్చింది. నిన్న కవి సమ్మేళనం జరిగితే ఈ పద్యం లేదు. రాత్రి రావి చెట్టు కింద ఉంటే ఇంగ్లీష్లో పద్యం ఏదన్నా రాయమని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. బాబా వారి ఆదేశానుసారం వారు చెప్పారు నాకు అని అనుకుంటున్నాను. అది రాత్రి రాసింది 11:30. ఇంకొకటి చతుర్భాషా కందం. 4 పాదాలు ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాషతో. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్. మొదటిది తమిళం, రెండవది సంస్కృతం, రెండవ పాదం, మూడవ పాదం ఇంగ్లీషు, నాలుగవ పాదం హిందీ. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ సర్

ఇంతవరకు మీరు 2004 డిసెంబర్ 13వ తేదీన ప్రశాంతి నిలయంలో సత్యసాయి భగవాను దివ్య సమక్షంలో శ్రీ సత్యసాయి దివ్య వైభవం పేరిట 12 మంది కవులు అందించిన కవి సమ్మేళనంలో భాగంగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు స్వామి సందేశాలకు తమ భక్తిభావాన్ని జోడించి సమర్పించిన కవితా సంపుటిని విన్నారు.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారితో రేడియో సాయి సలిపిన ఇష్టాగోష్ఠి ఆఖరి భాగంలో ప్రస్తుతం సాయి సంస్థలలో ఏ విధంగా తమ సేవలను అందిస్తున్నారు, మున్ముందు ఏ విధమైన ప్రాజెక్టులు చేపట్టదలిచారో ఆ వివరాలన్నీ మనకు తెలియజేస్తారు శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారు.
1: శర్మగారు, స్వామివారి విద్యా సంస్థలో మీరు చేరడంతో స్వామివారి కార్యకలాపాల్లో మీరు పాలు పంచుకున్నారు. అది కాకుండాను స్వామివారి సేవా సంస్థల్లో మీరు సభ్యులుగా చేరడం జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? ఏ విధమైన సేవా కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు?
2: నేను పుట్టపర్తి నుంచి మచిలీపట్నం వెళ్ళిపోయి అక్కడ హిందూ హై స్కూల్లో చేరంగానే మొట్టమొదటిసారిగా ఇక్కడ సత్యసాయి సేవా సమితి అనేది ఉన్నదా అని చెప్పి ఎంక్వైరీ చేయటం జరిగింది. అయితే ఉన్నదని చెప్పారు. అంటే అప్పట్లో సత్యసాయి సేవా సమితి అనే దాని గురించి చెప్పాలంటే అసలు సత్యసాయి సేవా సమితులు స్థాపించాలనే కాన్సెప్ట్ స్వామి తీసుకురావటానికి ముందు రోజుల్లోనే స్వామి యొక్క చిన్నతనంలో, అంటే అప్పటికి స్వామికి 16-20 సంవత్సరాల మధ్య వయస్సు, మచిలీపట్నం వచ్చారట. 1 నెల రోజులు మచిలీపట్నంలో భక్తుల ఇళ్లలో స్వామి ఉండి మచిలీపట్నం ఆ చుట్టుపక్కల అంతా కూడా భక్తుల గ్రామాలవన్నీ సందర్శించి ఇక్కడ భక్తుల్ని చాలా ఆనందపరిచి వాళ్ళని బ్లెస్ చేశారు. ఆ రోజుల్లోనే మచిలీపట్నం భక్తులందరినీ సమావేశపరిచి మీరొక ఇక్కడ సత్యసాయి సంస్థ అనే దాన్ని నెలకొల్పండి అని చెప్పి ఒక ఫ్లాగ్ ఒకటి ఏర్పాటు ఇచ్చి, మీ ఇది సత్యసాయి సేవా సంస్థ మచిలీపట్నంలో నేను స్థాపిస్తున్నానని చెప్పి అక్కడ భక్తులందరినీ బ్లెస్ చేశారట. తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాత గాని ఈ సత్యసాయి సేవా సమితులు అనే కాన్సెప్ట్, ది ఫస్ట్ సత్యసాయి సేవా సమితి ఇన్ ఆంధ్రప్రదేశ్, నా ఉద్దేశం ఆంధ్రప్రదేశే కదా, ఇన్ ఆల్ ఇండియా, అది మచిలీపట్నానికి అంత అదృష్టం లభించింది. ఆ స్వామి ఉన్నటువంటి ఆ భక్తుల ఇళ్ళు ఇప్పటికీ ఒక దారావారని చెప్పి వారు వారి తాలూకు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో కూడా వాళ్ళ తాలూకు వాళ్ళు ఇక్కడ కాపురం శరణనివాసం ఉన్నారు. వారింట్లో స్వామి ఉంటే వాళ్ళ బిల్డింగ్ అంతా మార్పులు చేసుకున్నా స్వామి ఉన్నటువంటి ప్రదేశాన్ని మాత్రం వాళ్ళు అట్లాగే అట్టిపెట్టారు. ఇప్పటికి కూడా వాళ్ళ స్వామి ఉన్న రూము అదంతా పూర్వకాలపు ఇల్లు, ఆ చెక్క మెట్లు, చెక్క ఇల్లు, ఆ చెక్కలతో చేసినటువంటి ఇది, దాన్ని వాళ్ళు అట్లాగే అట్టిపెట్టుకుని మిగతా మార్పులు ఆ మోడర్న్ గా ఆధునికంగా చేసుకున్నారు. అలా ఒకళ్ళ ఇంట్లో స్వామి 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి మిగతా అంతా తిరిగారు. అప్పుడు జరిగిన అత్యద్భుతమైనటువంటి ఒక అద్భుతం, ఓ రోజు స్వామి అక్కడ భక్తులందరినీ తీసుకుని మంగినపూడిని సముద్రపు బీచ్ అక్కడ అక్కడికి తీసుకువెళ్లారట. సరే వీళ్ళందరూ స్వామి వాళ్లతో మాట్లాడుతూ నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళు స్వామి అసలు కనబడలేదట వీళ్ళకి ఉన్నట్టుండి. అరే స్వామేరు స్వామేరు స్వామేరు అని చెప్పి అందరూ కంగారు కాటు ఇటు చూసుకుంటూ ఉంటుంటే ఆ సముద్రపు లోపల నుంచి పిలుపు వినబడిందిట, ఇటు చూడండి అని. అటు చూస్తే సముద్రంలో శేషశాయి శేషతల్పం మీద స్వామి శ్రీమన్నారాయణుడుగా పడుకునుండి ఆశీర్వదిస్తున్నట్టు స్వామి వీళ్ళందరికీ దర్శనమిచ్చారట. వీళ్ళంతా ఆనంద భాష్పాలతో ఆనందంతో స్వామికి నమస్కారాలు చేసుకుని వాళ్ళు ఆనందపడుతూ నెక్స్ట్ మళ్లీ తర్వాత క్షణంలో స్వామి మళ్లీ వీళ్ల మధ్యలో వీళ్ళ కనబడ్డారు. ఇది స్వామి చిన్నతనంలో 16-20 సంవత్సరాల మధ్య వయసులో స్వామి మచిలీపట్నం వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పటి నుంచి అక్కడ సత్యసాయి సమితి అనేటువంటిది ఉంది.
1: ఇది ఈ సంఘటన ఎక్కడైనా రికార్డ్ అయిందా?
2: స్వామి లిటరేచర్స్ లో చాలా సత్యం శివం సుందరంలో ఉంది. ఇంకా అనేక భక్తులు రాసినటువంటి ప్రతి గ్రంథంలో కూడా ఈ సంఘటన చోటు చేసుకున్నది, శుభ్రంగా రాయబడి ఉన్నది. నేను ఇక్కడ ఉండగా కూడా భజన్స్ ని బాగా ఆస్వాదించాను. మా నాన్నగారు సంగీత విద్వాంసులు అవడంతో ఆ సంగీత పరిజ్ఞానం కూడా కొంత ఉండటంతో భజన్స్ బాగా నేర్చుకోవటం జరిగి, అక్కడ ఏమంటే అప్పట్లో ఈ భజన్సే కానీ కొన్ని ట్యూనింగ్స్ కూడా తేడా, వాళ్ళకి తోచిన ట్యూనింగ్స్ తో అట్లా పాడుతూ ఉండేవారు. ఇట్లా కాదు, భజన్స్ అంటే ఇవి స్వామి ఇక్కడ స్వామి నిర్దేశించినటువంటి ఈ పద్ధతుల ప్రకారం చెప్తూ నేను ఇవన్నీ వాళ్ళకి నేర్పాను. మంచి పాడేవాళ్ళు ఉన్నారు మచిలీపట్నంలో, చక్కటి గొంతులతో పాడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. సరే అప్పుడు చక్క వాళ్ళు కూడా క్యాసెట్స్ తెచ్చుకోవటం, వినటం, నేర్చుకుని వాళ్ళు ఆ పద్ధతిలో రావటం చాలా అద్భుతమైనటువంటి భజన్స్ లో ఒక విప్లవాత్మకమైన మార్పు మచిలీపట్నం దాంట్లో రావటం జరిగింది. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చేరిన కొత్తల్లోనే ఒక ఎస్సీ స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్స్ గా ఉన్నాం, మాకు చదువు లేదు, మెట్రిక్ పాస్ అయితే మాకు ఏదన్నా కాస్త ప్రమోషన్ ఉంటుంది, అసలు మీరు స్వామి సత్యసాయిబాబా గారి భక్తులని విన్నాము. అప్పటికే చూడండి, సత్యసాయిబాబా భక్తులు అంటే వీళ్ళు సేవ చేస్తారన్న ఇది పబ్లిక్ లో ఉంది, మొదటి నుంచి ఉంది, అది ఇవాళ ఉన్నదే కాదు, స్వామి అవతారం ఎత్తినప్పటి నుంచి ఉంది ఇది. స్వామిని తెలియకపోయినా సరే సత్యసాయి అంటే ఆ భక్తులు సేవల్లో పాల్గొంటారు, ఇతరులకి హెల్ప్లు చేస్తారు అన్న కాన్సెప్ట్ ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. అయితే మన యొక్క బిహేవియర్, మన క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగలిగితే మన మీద ఆ వ్యక్తులకి గౌరవం ఉంటుంది. ఒక 3 మంత్స్ ప్రత్యేకంగా వాళ్ల కోసం ముగ్గురు మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఈ రోజున వాళ్ళు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి పోస్టులు వచ్చారు. దే ఆర్ ఇన్ వెరీ వెరీ గుడ్ పొజిషన్. ఎప్పుడు కనపడ్డా జీవితం మీకు మేము రుణపడి ఉంటాం సార్, ఆనందంతో వాళ్ళు పలకరిస్తుంటారు. సో టీచింగ్ ప్రొఫెషన్ లో చాలా గొప్ప సంతృప్తి అదే. నలుగురికి హెల్ప్ సేవ చేసి ఉచితంగా విద్య చేయటం, వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చి వాళ్ళు మనం తలుచుకుంటూ ఉంటారు, నలుగురికి చెప్తారు. అంతకు మించిన కిరీటాలు టీచర్లకి వేరేం అక్కర్లు, అదే గొప్ప కిరీటం. నా దగ్గర చదువుకున్న పిల్లలు అందరూ చాలా మంది స్వామి ఫోల్డ్లోకి వచ్చారు. ఎందుకంటే ఈవెన్ స్కూల్లో కూడా పాఠాలు చెప్తూ కూడా నేను స్వామి విషయాలు, ఏ సందర్భం వస్తే చాలు స్వామిని గురించి చెప్పటం, అక్కడ పిల్లలు ఎట్లా ఉంటారు, అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంటారు, అక్కడ స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్ గా ఉంటారు, ఎలా చదువుతారు, సో అది కంపేర్ చేస్తూ పిల్లలకి చెప్తూ ఉండేవాడిని. అది బాగా ఇంప్రెస్ అయ్యేవారు.
1: విద్యాపరంగా మీరు మీ విద్యార్థుల్లో ఏ విధమైన మార్పులు తేగలిగారో చెప్పారు. ఇది కాకుండాను సాయి సమితిలో సేవాపరంగా గ్రామాలకి వెళ్లి ప్రజల్లోని జీవితంలో ఏమైనా మార్పు తెప్పించడానికి తక్కిన సభ్యులతో కలిసి ఏమైనా చేయగలిగారా?
2: సమితి చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొనేవాడిని. గ్రామ సేవలు జరిగేవి బాగా, అంటే చెరువులు తవ్వటాలు గ్రామాల్లో, తర్వాత గ్రామాల్లో కొంచెం స్వామి యొక్క మెసేజ్ ని వాళ్ళకి అందించటాలు, అలా అంతవరకే చేయగలిగాము. తప్ప భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా యోగ కర్మసు కౌశలం, నువ్వు చేసే పనిని కుశలత్వంతో అంటే పర్ఫెక్షన్తో చేస్తే అదే యోగము. సో అదే డ్యూటీ ఇస్ గాడ్, స్వామి చెప్పేది అదే, అదే యోగము, అదే స్వామి ఆనందిస్తారని చాలాసార్లు స్వామి కూడా చెప్పడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ తో నేను ఉద్యోగం చేసేవాడిని.
1: ఆధ్యాత్మికంగా స్వామి దగ్గర చేరిన తర్వాత ఏ విధంగా మీలో పరివర్తన వచ్చింది, మీరు ఏ విధమైన అనుభూతిని పొందగలిగారు, ఆ విషయాన్ని ఏదో మీరు రిఫర్ చేస్తుండారు, అదేమిటది?
2: మొట్టమొదటి నుంచి నా కాన్సెప్ట్ ఎట్లా ఉండేదంటే భజన్స్, సరే సేవ, ఇవన్నీ ఉత్తమమైన మార్గాలే. అయితే అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రుచిస్తుంది, సో ఆ మార్గాల్లో ఉంటారు. నాకు బాగా రుచించిన మార్గం ఏంటంటే భగవంతుణ్ణి, ఆయన వేద పురుషుడు. సో ఈ జ్ఞానం ద్వారానే ఆయన అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం. ఇది ఎప్పుడు 1980లో నేను మా అన్నగారితో అన్నా. ప్రస్తుతం ఏం జరుగుతోంది, ప్రతి ఒక్కరి చేత స్వామి నమకం చదివిస్తున్నారు, చమకం చదివిస్తున్నారు, పురుష సూక్తాలు, స్త్రీ సూక్తాలు, ఇదంతా వేద సంబంధమైనటువంటి ఆ పద్ధతిలోనే స్వామి అంటే తత్వం, అసలు భగవతత్వం తెలుస్తుంది అని నా అభిప్రాయం. అయితే నాకు స్వామి కల్లో చెప్పారు ఈ వేద వాంగ్మయాన్ని మొత్తాన్ని తెలుగు లిపిలో తయారు చేయనటువంటి ఒక సూచన నాకు ఇవ్వటం జరిగింది. సో దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుని మొత్తం 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, శంకరాచార్యుల వారి గ్రంథాలు, షడ్ దర్శనాలు, షడ్ శాస్త్రాలు, మొత్తం వాంగ్మయాన్ని తెలుగు లిపిలో, అంటే దాని మీనింగ్ అదేమి ఉండదు, వెబ్సైట్ పెట్టడానికి దానికోసం. బహుశా ఇది ఇవన్నీ విషయం, అందులో విషయం ఏముంది తెలుసుకోవాలని నా కోసమే స్వామి ఆ సందేశం ఇచ్చారా? ఎందుకంటే మరి అవన్నీ చేయాలంటే ముందు ఒకసారి చదవాలి కదా, 1-4 సార్లు చదవాలి, తెలుసుకోవాలి. సో కాబట్టి చదివి ఒకసారి చదవటం వల్ల దాని విషయం తెలుస్తుంది.
1: సంస్కృతంలో ప్రావీణ్యం ఎలా వచ్చింది?
2: నాకు నాన్నగారు సంస్కృతం అది బాగా వచ్చు. సంస్కృత పండితులు, నేను ప్రత్యేకంగా సంస్కృత నేర్చుకోలేదు గాని ఆయన సంస్కృత పండితులతో పుస్తకాలు బాగా చదువుతూ ఉండేవాడిని. శ్లోకం చదివితే దాని మీనింగ్ ఒక 50-60% గ్రాస్ప్ చేయగలను. అంత 100% అంత పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయినా 60% వరకు కూడా దాని యొక్క ఎసెన్స్ నాకు అర్థమవుతుంది. అది స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహమని అనుకుంటాను. సో అట్లా మొత్తం మా నాన్నగారి కలెక్షన్ బుక్స్ చాలా ఉండేవి. తర్వాత నేను కూడా నా జీతంలో అసలు సగం పుస్తకాల కిందే ఖర్చు పెట్టేసేస్తూ ఉండేవాడిని. సో అవన్నీ కొనటం, అవన్నీ చదవటం, దాన్ని తెలుగులో టైపింగ్ చేసుకో, ఇది ఇదంతా కూడా జస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచే జరుగుతుంది.
1: ఎంతవరకు ఎన్ని వేదాలు ఎన్ని ఉపనిషత్తులు మీరు తెలుగులో రాయగలిగారు?
2: 108 ఉపనిషత్తులు కంప్లీట్ అయిపోయినాయి. భగవద్గీత విత్ శంకరాచార్యుల వారి వ్యాఖ్యానంతో సహా భగవద్గీత కంప్లీట్ అయిపోయింది.
1: ఇవంతా కూడా వెబ్సైట్ లో పెట్టగలిగారా?
2: వెబ్సైట్ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ముందు మేము డిటిపి చేసి వర్క్ చేసి.
1: మీరు తెలుగు అంటే పాండులిపి మ్యానుస్క్రిప్ట్ మీరు తయారు చేశారు?
2: లేదు లేదు, మామూలు కంప్యూటర్ మీద తెలుగు టైపింగ్.
1: టైపింగ్ అయిపోయింది?
2: టైపింగ్ దాదాపు 75% అయిపోయింది, ఇంకా కొంచెం ఉన్నది. ఇది కూడా పూర్తి చేశాక
1: వేదాలు కూడా అయిపోయా?
2: వేదాలు సగం కొద్దిగా అయినాయి, మిగతా అన్ని అయిపోయినాయి. ఒక వేదములు మాత్రం మిగిలినాయి. నెక్స్ట్ పురాణాలు, వేదములు పురాణాలు ఉన్నాయి, మిగతా అన్ని అయిపోయినాయి. వేద వాంగ్మయం అంటే ఈ షట్ శాస్త్రాలు, దర్శనాలు, భగవద్గీత, తర్వాత శంకరాచార్యుల వారి గ్రంథాలు, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యి.
1: కానీ ఇవన్నీ కూడా మీరు 3 సంవత్సరాల్లో సాధించగలిగారు?
2: చదివాను, టైపింగ్ చేశాను
1: స్వయంగా.
2: స్వయంగా నేనే స్వయంగా టైప్ చేశా.
1: చాలా అదృష్టం. ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో మీరు అంతా కూడా వెబ్సైట్ లో పెట్టే అవకాశం ఉన్నది?
2: 2-3 సంవత్సరాల ఈ ఇయర్ లోనే వెబ్సైట్ పెట్టేసేసేయాలి అని.
1: అందరికీ అందుబాటులో
2: ఉండేటట్టుగా నేను ఇంకో ప్రయత్నం కూడా చేశాను. అయితే నా వ్యక్తిగత సాధన కోసం ఇవన్నీ చదువుతూ ఈ విషయాన్ని గురించి స్వామి ఎట్లా చెప్పారు అన్న ఒక పరిశీలనాత్మక దృష్టితో కూడా నేను స్వామి లిటరేచర్ అంతా దీనికోసం చదవటం చేశాను. స్వామి ఏదో మనస్సుని గురించి ఏదో మనయో మనుష్యాణం కారణం బంధ మోక్షయో ఏదో ఒక శంకరాచార్య గ్రంథంలో ఉంది, దీని గురించి స్వామి ఏం చెప్పారు, ఇలా విశ్లేషణ రూపంతో నేను ఎక్కువగా స్వామి ఏం చెప్పారనే దృష్టితో నేను ఎక్కువగా అవన్నీ చదివాను
1: స్వామి పరంగా.
2: అయితే ఈ వెబ్సైట్ లో దాన్ని కూడా తీసుకురావాలని నా యొక్క ఆలోచన. భగవాన్ సత్యసాయి ఇదే విషయాన్ని ఇట్లా చెప్పారు అన్న దాన్ని కూడా తీసుకురావాలని.
1: చాలా గొప్ప ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు. దీనివల్ల ఎవరైతే స్వామి తత్వాన్ని తెలుసుకుందాం అనుకుంటారో, ఈ మన వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను అందుబాటులో ఉండే అవకాశాన్ని మీరు కల్పించదలుచుకున్నారు. ఎంతో గొప్ప విషయం. సైరా
2: స్వామి భగవాన్ సత్యసాయేశ్వరుని దివ్య పాదాలకి మళ్ళీ ఇంకోసారి నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ జన్మజన్మలు ఆ స్వామి సేవలో ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా, నాకు విన్న శ్రోతలందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ సాయిరాం.

0: ఇంతవరకు మీరు శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారితో ఇంటర్వ్యూ ఆఖరి భాగం విన్నారు. సాయిరా గొప్ప విషయం. సాయిరా,
1: స్వామి భగవాన్ సత్యసాయేశ్వరుని దివ్య పాదాలకి మళ్ళీ ఇంకోసారి నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ, జన్మజన్మలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందిన ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోనే ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్ అండి.
1: సాయిరామ్మా.
0: రాణిగారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారు.

0: నీకంతా బాగలేదు. నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు. పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారన్నమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం. మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించింది అట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు జయప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986 లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87 లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయ్యమాట. స్వామి మమ్మల్ని ఇట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు, సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకులు ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి, భజన కి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999 లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటికి కలుసుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక్కరితుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను నాది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాసు 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రుల్ని చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను. స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది. కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ, కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరినీ పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
1: చెప్పండి.
0: ఎలా అంటే, నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు. కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్ని నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి. పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు కానీ ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నా అనుగ్రహం ఉంది, చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మైన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది, అలా ఉంటారనమాట. అన్ని అలవాట్లతోని, కొట్లాట్లు, గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేవరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయేవరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేదనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది, వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు, బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నాలుక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు, నాలుకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నాలుకకి మనం ఇది ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నహలిక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది. అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది. కానీ కత్తుల్లాంటి 32 పళ్ళున్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నెల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు. దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు. ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంట్రీలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి, నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట. చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డదనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను, ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్ కు వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి, కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ, ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
1: రాణిగారు,
0: సరే అమ్మా.
1: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాలను స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేశారు చెప్తారా?
0: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని, విక్రమ్ ని కూడా స్వామి మొత్తం చదివించారు. ఎంఎస్సి అయిపోయాక పిహెచ్డి చేపించారు, పిహెచ్డి కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి, ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది, ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా ఆ పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి, స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు? ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పడం జరిగిందమ్మా.
1: చాలా బాగుందండి. మరి ఇలా బాలికా తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాలికా తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
0: బాల వికాస్ చెప్పకముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ల కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది. తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికి పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకే ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
1: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచరు పిల్లలకి అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
0: అదేమ్మా,
1: మరి చాలా బాగుందండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాల వికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది. అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగ్గొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. అంత ఓపికతో చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు. వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు. అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
1: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క.
1: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం.
1: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: ఆ పంచుకుంటాను అక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యాను అక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్ లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
1: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
1: ఓకే.
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
1: ఓకే.
2: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
1: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే, ఆంటీ వాళ్ళు అంకుల వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
1: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా, స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను. ఒకసారి పత్తియాత్ర అని 2009 or 8 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు. దాంట్లో నేను కూడా ఒకరిని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను. స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను. నేను స్వామి చైర్ దగ్గర కులవంత హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందామే తప్ప చూస్తామా అనుకునేటోన్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
1: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడ నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రం మిస్ అయినాం. గానీ మాకున్న మన సత్యసాయి సాంటి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి బట్టలు మొదలు పెట్టి ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల ఒకటే చెప్పారు. స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు. మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
1: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాసంలో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాస్ రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదు అని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. నేను మెయిన్ గా నేర్చుకున్నది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. తర్వాత నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కులవంత హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్త విడాలు మిస్ అవ్వలేదు.
1: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలా ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే నా జాబ్ లో నా కింద ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాసంలో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాసం. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికి. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాసం నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
2: ఇంత ముందు చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీన్ అంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినా అక్క మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యం అవన్నీ
1: ఇచ్చేటోళ్ళం.
2: అమృత కలశం అక్క, అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం. అంటే అది అందరికీ రాదు ఏదో ఇట్లా చేసేయడం అని, బీద వాళ్ళకి అందరికి వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దాన్ని తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్ల మేము ఓకే. మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ, అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి. ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
1: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లర్ట్ చేసేటోని చెప్పాను కదా, చాలా అల్లర్ట్ చేసేటాను. అంకుల్ వాళ్ళకి ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు పా వాసనలో. చాలా సార్లు అంటే అబ్బా అబ్బా వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదన్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆత్మ నుంచి పంపించేద్దాం అని కూడా అనుకున్నారు. మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కళ్ళే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల్ వాళ్ళకి. కాబట్టి మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
2: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
2: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ. అది
1: చాలా బాగుంది.
2: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను, కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్, అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, టెన్త్ వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏం అనలేదు, నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బార్ అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, చర్ అంటే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది, ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 నవంబర్ 23rd. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే, డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది. కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను చేశాను, ఎగ్జామ్ 3 అవర్స్ అయితే నేను 1.5 అవర్ మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు నాకు స్వామి సర్వీస్ మెయిన్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అరే అనుకుని 12 వెళ్ళిన నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతాను అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 కి 86
1: వచ్చాయి.
2: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి, వితౌట్ డ్రాఫ్టర్ నేను గీశాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాస్ డ్రాఫ్టర్ తో లాగే చేశాను, నాకు 100కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
2: అవునక్క
1: చాలా బాగుంది.
2: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఎబో 30 ఎబో ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాళ్ళైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా?
2: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్ కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువు అందరు కూడా ఆంటీ వాళ్ళందరు కూడా అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనేది నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువు అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారా అంకుల్, లక్ష్మి అంకుల్, వాళ్ళ లక్ష్మి, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు, అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలు పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరపున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
2: సాయిరామ్ అక్క.
1: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్నే కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి. మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
0: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు అది నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు. వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటా అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్ని తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా రెండు చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము, రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒకరోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది, స్వామి చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది. వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయవల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
1: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యము, శ్లోకము ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నవి మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు, ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
0: ఉన్నాయమ్మా, నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక 1 సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 డేస్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయే వరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడ ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటేశ్వర స్వామికి ప్రే చేసుకుని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటమో, బాల వికాస్ వాళ్ళు వస్తూ వస్తూ ఉండటమో, ఆ కాన్ఫిడెన్స్ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి నలుగురికి జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలని మనతో పంచుకుంటాడు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం. సాయిరాం ఉదయ్ గారు.
2: సరే అండి.
1: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుభవంలో దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకపోయినాయంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడడము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోలో చూడడం జరిగింది.
1: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
2: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల వికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th క్లాస్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో చిన్నప్పుడు మీకు బాల వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
2: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది.
3: లాస్ట్కి స్వామి అన్ని దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ ఊగుతుండేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ దాని తర్వాత డ్రామాలు స్వామి ఈశ్వరమ్మ డే సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులున్నా గానీ మా నాన్న ఒకరే బ్రెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించేది. లాస్ట్ స్వామి బూజు పెట్టుకున్న తర్వాత దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఈ ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధ్యం వరదీ కామరూపుని విద్యారంభం కరిశ్రామి సిద్ధిర్భవతం ఏసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మజ్జే సరస్వతి క్రమోలేఖితా గౌరి ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే, యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కర మధ్యే సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగోడు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చేసుకునేప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత వీ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణియాటి ద్వారాని. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ లో నుంచి ఉబూది వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది, ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత హాల్ ఆఫ్ సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించింది, టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానం భజన చేశాము, ఇంతగానం చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వీ హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ వెరీ మచ్ వెరీ మచ్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏ విధంగా జరుగుతుంది అంటే, స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలని కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు, ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా వెళ్ళు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది, ఇంటర్మీడియట్ కావాలన్నారు. సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్, దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు, మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారంటే, ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చూసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను, ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు అనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి, అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పట్టుకుపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసిన తర్వాత మా నాన్నగారిని పేరుని ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయం ఈ అందరికంటే చాలా చిన్నవాడిని ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు. కానీ సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికీ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని విషయంలో వాళ్ళు బీటెక్ వగరా చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము నలుగురు అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణేంటి ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు. కానీ సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి

చూడండి చాలా పెద్దది. ఒక్కసారి ముఖ ఇవ్వండి మాలే వంగునా అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం వాళ్ళు కాదు. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు. బాలయ క్లాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టిగా చెప్పాలంటే, కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు, నేను బేసిక్ వెళ్ళి ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఏ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు కరేజ్ క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించిన మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు అండి, ఏంటి ఉదయ్ నువ్వు 4th ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st 2nd వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లేదు సార్ నీకు ర్యాంక్ కనబడుతుంది, నాకు ఫ్యామిలీ కనబడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేము, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు, నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా బౌండరీ ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి, బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలు నెరవేర్చాలి. ఆ స్వామి ఏ విధంగా మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతి దేవో భవ అన్నాడు. ఫస్ట్ తల్లి, తన తల్లికి ఒక ఏ విధంగా మనం పే ట్రిబ్యూట్ చేయగలము, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన దాని తర్వాత రోజు బాధపడ్డాము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము. దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నుంచి. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్స్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం దెబ్బ తగిలిందండి. ఏమి అంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించవాడిని, వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను చోక్సా మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్నపిల్లడు కదా సర్లే బౌలర్ కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్నపిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడం కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ తీసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది, మళ్ళీ ఏదైనా ఐ వెంట స్వామి స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్, కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది, మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్.

0: మాకు ఇవన్నీ జరిగిన తర్వాత, మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి వన్ ఫిట్ అయిన తర్వాత డిస్చార్జ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి జనరల్ గా అయితే అందరూ భయపడతారు, ఏమైతుంది ఏమవుతుంది. నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అని ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత వన్ మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు, నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది అరౌండ్ 2003, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్, ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004. 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి, దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను, స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా అయింది, ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి. ఆ రోజు లాస్ట్ లో సాయంత్రం హాల్ లో లాస్ట్ లో కూర్చున్నాను, లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే, నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా కై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి? ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై, ఏం దీవాలి లేదు, శివరాత్రి లేదు, ఏది లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి, హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్. దేర్ ఆఫ్టర్ ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ యువర్ పార్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ని సంఘటన అండి, బోల్డన్ని సంఘటనలు స్వామి గురించి చెప్పాలి అంటే, నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు, సో వీ హావ్ టు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము, సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ది ఆల్ ది హోంవర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీ ఆర్ ఫోర్ బ్రదర్స్ హూ హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసింది అంటే, అరే మీ సిస్టర్స్ లేరు రా, యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్, మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము, ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే, మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది, స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా. ఆ విధంగా నేను మన రాణి ఆంటీ వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్ లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా. చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమిక్. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే, అవునారా నిజం, ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుద్దండి, స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామిజీని చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి మూడు బోర్డులు అని టాపిక్ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియం చదువుకున్నా కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవా. సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రి పూట డ్యూటీస్ ఉంటాయి, స్వామి భజన్స్ ఎక్కువ, ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసిన అంటే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇన్క్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏమి జరుగుతుందో స్క్రీన్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత ఎస్ఎస్సీ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డిడ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఐ వాస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగినాయి. సో సెకండ్ టైం నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్ కెడెట్, ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు స్వామి. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టాను, 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ బట్టి అయితే కమాండో స్కూల్ అనే ఒకటి ఉంది బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదండి. ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి ట్రైనింగ్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేను డిబార్ చేస్తాను దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పిక్ మీ అప్, హి జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ షోల్డర్, ఇట్స్ ఎ మెస్మరైజింగ్ మూమెంట్ అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా హై కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు. ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి తమ దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు. ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అదే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే స్వామి ఒక రెండు రోజు వస్తారా విధంగా అంటే నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చా అన్నయ్య అంటే రా అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము ఆ విధంగా గూగు రావటము అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు స్వామి విధంగా బ్లెస్ చేశారు ఏదో ఎక్కడ స్టెటోస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుందని నాకు తెలియదు. చాలా తెలియదు భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను అన్నట్టు భయపడుతూ ఎప్పుడు సరే లెట్ సీ ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు లేదని ఒక చిన్న కోరిక ఉంటుంది అంటే లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్ ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బి విత్ మీ ఐఎమ్ సర్వింగ్ హియర్ బ్లెస్ మై సోల్జర్స్ బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తల్లి ఆరోగ్యం గురించి మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను. అట్లా బ్లడ్ ఇచ్చాను అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్ వాళ్ళు కాల్ చేశాను. స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన లెటర్ కి గూజ్ వచ్చిందండి స్వామి బ్లెస్ చేశారు. ఐ వాజ్ జస్ట్ షివరింగ్. ఐ డోంట్ నో హౌ సో నియర్ టు ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ వన్ అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆట నిమిషింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి నేను పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ ఆ లెటర్ పెట్టంగానే స్వామి బ్లెస్ చేసి ఊది రావటము అది ఎలా అనిపించిందంటే ఒక గంటలో అంతకు ముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పారు. అంటే ఒక మూడు రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుండే ఊగుకు ఎగిరిపోతూ ఉంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో స్వామి బ్లెస్ చేయడము ఇప్పుడు చూడలేదు అది వెళ్ళింది 11 గంటలకి తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెజెన్స్ లో చూడడం ఉంటుంది ఒకటే దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను. ఐ గెయిన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్వామి. అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ బాల్య వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు. మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గాని డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడతాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
0: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్. రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ మీన్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు మాకు టెంపుల్ ఉంటుంది దాని తర్వాత చర్చ్ ఉంటుంది మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్. వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలోస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించొని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏమి తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది మంచే జరుగుద్ది కాబట్టి మీరు ప్రతి దానికి భయపడడం అవసరం లేదు ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు మీ శరీరం కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలం చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి. దాని తర్వాత సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగడానికి పనిచేస్తాయి కానీ మనిషి నమ్మకం కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి, ఆటోమేటిక్ వెళ్ళి భగవంతుడికి మీకు అటో. మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, కొన్నంతసేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజని మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేసినారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటే మనిషి చూడని తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకటితో మాట్లాడినా వాడు నవ్వించి తీసుకెళ్ళిపోతాను. నవ్వించాలి అనేది ఒక చిన్న ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి వాడు నవ్వించిపోతాం. ఇప్పటికి నవ్వు ఈ రోజుల్లో మనకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్. బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతా అనేటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంతి వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఇస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఇస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే. రీసెంట్ ఒక విషయం చెప్తానండి, ఒక అతను హవల్దార్ ఉండేవాడు అయితే అతనికి యాక్చువల్లీ కాల్లో ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీఓ క్యాడర్ ఒకటి వచ్చింది. జేసీఓ అంటే ఈజ్ ఏ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నమాట వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాలు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు నాతోటి. వచ్చాడు, సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాల్ వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాడర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాల్ లేకుండా బోల్డ్ మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాల్ లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకొని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అట్లా చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్రీ చేసుకుని మీరు ఈ రోజు జేసీ అయ్యాడు అండి, ఈ రోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్. ఏ విధంగా అంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్టెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాయి ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్న వెళ్తావా లేదా అన్న. వెళ్తా సాబ్ అన్న, ఇంకా 2 మాటలు లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి. నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురోళ్ళు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగడం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి. మధ్యతో పాటు అందుకని జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు, ఎవరు క్యాలిబర్ లో ఎవరు క్యాలిబర్ లో లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అపేర్ చేసే ముందు చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బి ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తాను నేను. వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది చదివి ఇది చదవండి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటి అనేది. ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీల్ డూ, హీల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కని అడగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటండి అని మనం ఎదగంగానే మనం వెనక గతాం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మూలాలనే చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి. దాన్ని ఫస్ట్ జీర్ణం చేసుకోవాలి, దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్. ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా, ఐ కీప్ క్వశ్చనింగ్. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇరిచిపెట్టిన కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా అండ్ జస్ట్ నేను కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పలేదు, మా ఇంట్లో ఒప్పలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడుతుంటారు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథిదేవ, ఈ రెండు ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలినవి శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషి లేకపోతే చాలు. మీ జస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జి సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత తహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్కం తద్వతం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవతదాత్రం చ హవ్యం తావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదాది. ఏం చెప్తుందండి ఇది, నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి, మిగిలిన అనవసరం. మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులుగా జరుగుతుంది. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ స్థూప ఏం చెప్తుందండి, అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లో నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా గానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, తన దరిద్రం అంటే తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మనం మనం మనం పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చేస్తుందంటే మనం ప్రకాశంలా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది. ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు, రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్. హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యు జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని. ఎందుకు వస్తాయని డిప్రెషన్? మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది. మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి కొంత టైంలో చదువుకోవట్లేదు. మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు. బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, సర్లే ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకునే టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి? చదువుకునే టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. మేము చేసింది ఏంటండి, సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే. ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు వెళ్ళామంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా వస్తా, లేకపోతే ఆ భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు. ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికే ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తారు తప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి స్వామి వచ్చేసి అందరూ ఒకటి ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె స్టూడెంట్స్, ఏం చెప్తానండి? నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, మీలో ఉన్నది మీ మే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యు జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్లో ఫీల్ కమ్ అండ్ ఫీల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ గా మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు. అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకి భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను 4 మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్టు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామిజీ నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ, ఆ క్లోత్ అనేది బాడీ విడిచిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్, దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు ఒక చిన్న హెల్ప్ అంతే, మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము మనం ఏదో ఒక ఆయుధంలో చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్, ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం తిప్పిస్తారో నాకు తెలియదు, ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్, యూ స్వామి ఏమంటారండి ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్, ఒక అడిగే నేను వేసింది ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను బాలయకాశకి వెళ్ళాం ఒక అడిగేశానండి, 100 అడుగులు ఎట్లొస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం అనేది కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్, ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి, అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ది నేషన్, సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా, అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్ జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు 10 ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేనే ప్రతి ఒక్కరు అనుకున్నాను అండి, నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ, లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం, దాంట్లో అది ఎట్లొచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఉన్నారు వాళ్ళకి అసలు హా నేను ఒకటే పైకి వచ్చేసిన చోటే అది నా ఆశయం నా గోల్, అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని అని ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు, ఈ రోజులు ఏమున్నాయండి క్లాసులకు వెళ్ళినామా దాని తర్వాత బట్టి కొట్టినామా దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్, దిస్ ఈస్ నాట్, స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది, అది నేర్పేది ఎవరు ఓన్లీ బాలయకాశం నుంచే నేర్చుకోవచ్చండి, మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం ఏం చేస్తారండి పంతులు ఉంటారు దాని తర్వాత ఏదో ఆరతిస్తారు ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు, మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్ టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి, ఒక ఆర్గనైజేషన్ ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది, ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూఅవుట్ లైఫ్, చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పట్టుకొని నడిపిస్తుంది కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి, యూ హావ్ టు వాక్, యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ, అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి, నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్ మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం 10 మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలం అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది, అది ఎంత అచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి, స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి, యు కెన్ ఇమాజిన్ ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి, మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది, నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్, అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము, ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి, ఒక చిరిగింది దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా, ఇంపార్టెంట్, అది మనం ఏం పని చేస్తున్నాం దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా, జస్ట్ ఒక యాజ్ ఎ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్. అంటే ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్, హీస్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది, మనం ఇంత పెద్ద పని చేస్తున్నామా, ఇంత చిన్న పని కాదు, ఎంత చిన్న పని చేసినా మీరు ఒక టెంపుల్ కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి, కానీ పోయింది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాసిన మెంటల్ పీస్, ఆ పీస్ ఏ విధంగా వస్తుంది, 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంటే మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం, అది తెలుస్తుంది భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి, అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి, అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్డ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్డ్ బై మెనీ, ఇస్ ద ఫస్ట్ టైమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డిడ్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that see, Swami calling me, just tell your experiences to, we can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview, many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already picked up me and he just showering his blessings. I feel Swami, he showering his blessings to entire universe, not entire universe. Man, last time I went to Loka Samastha Sukhino Bhavanta Antangan, Swami went to Samastha Loka Sukhino Bhavanta Antangan. I just, on this occasion, I just pray to the God, Bhagavan Sri Satyasai, to keep showering his blessings to all the worlds. Yeah. I'm feeling very lucky. I'm very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Hi, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాలవికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాలవికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాలవికాస్ చెప్తూ ఉన్నప్పుడు, బాలవికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే, అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్ లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అనమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాల వికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్త మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్ కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్ కి. ఇప్పుడు వద్దంది వెళ్ళంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే, స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్ తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్ కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోనా ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్ కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే, ఆ శేషాయి అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి ఆ భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవ్వరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మన అందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో, ఆ బాల వికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి, గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు, వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయ వల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నాను అండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు బాలవి సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్టిక్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి. నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.
3: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం, కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట

0: జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం అర్చన. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: శుభాషార్చన. చాలా చక్కగా నృత్యం చేసేవమ్మా. మీ నృత్యం భగవంతుడికి అందమైన పూలతో అర్చన చేసినట్టుంది. భావం ఒలికించే ఏ కళైనా భక్తుణ్ణి భగవంతుడి దగ్గరికి చేరుస్తుందమ్మా.
1: నేనిచ్చే ఈ చిన్న పువ్వు స్వామి స్వీకరిస్తారా అంకుల్?
0: సర్వప్రపంచాన్ని సంరక్షించే సత్యసాయి ప్రభు ఈ చిన్న బిడ్డని మర్చిపోతాడా?
1: మర్చిపోడు అంకుల్. ఒకసారి పెద్దలంతా పూలదండలు పట్టుకుని నిలబడితే ఒక చిన్న పిల్లవాడిచ్చిన గడ్డి పువ్వుని స్వామి అందుకున్నారని విన్నాను.
0: నిజమే, మన స్వామి కోరేది ఆర్తి కాని ఆడంబరాలు కాదమ్మా.
2: అచ్చనా, మీ స్నేహితుల్ని పంపించరా అమ్మా. అలాగే అమ్మా.
3: రాఘవ, నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. బాబా ఏం చేయదలుచుకున్నారో.
0: చూడక్క, భక్తి విశ్వాసాలతో బాబా అనుగ్రహం పొందాలి కాని బాధపడి ఏమిటి సాధిస్తావు?
3: నాకు చాలా భయంగా ఉందయ్యా.
0: నేనుండగా భయం ఎందుకని? పదే పదే స్వామి చెప్తూ ఉంటే విని కూడా భయపడతావెందుకక్క?
3: స్వామి తప్పకుండా ఆదుకుంటారంటావా?
0: ఒక పక్క నా స్వామి సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు అని సంకీర్తన చేస్తూ ఇంకా సందేహిస్తున్నావా?
3: కన్న తల్లిని కదరా.
0: ఒక్క తల్లి ప్రేమను పంచిన నీకే ఆ బిడ్డ మీద అంత మమకారం ఉంటే 1000 తల్లుల ప్రేమ పంచే బాబాకు ఉండదా అక్క?
3: ఉంటుందని తెలుసు రాఘవ, కాని డాక్టర్ల మాటలు వింటూ ఉంటే అప్పుడప్పుడు ధైర్యం చడలిపోతూ ఉంటుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు.
4: అర్చనను పెద్ద డాక్టర్లందరూ చూశారు రాఘవ. వారందరి అభిప్రాయం ఒకటే, అర్చనకి ఆపరేషన్ చేయక తప్పదు. కాని ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు, అంచేత వేచి చూడాలనుకుంటున్నారు డాక్టర్లంతా.
3: విన్నావా రాఘవ, ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలనురా?
0: నా మాట వినక్క, రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రుడు, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములెత్తిన స్వామి నా స్వామి అనే అచంచల విశ్వాసాన్ని పెంచుకో. ఈ ధైర్యం సడలిపో. నిరంతరం సాయి సాయి అనే దివ్యనామాన్ని స్మరించు. నీ విశ్వాసం మరింత దృఢమవుతుంది.
4: రాఘవ చెప్పింది నిజం సీత. ఆ విశ్వాసమే నిన్ను ఆదుకుంటుంది. స్వామి ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ఎన్నో సంఘటనలు నేను విన్నాను.
0: అదొక్కటే కాదక్క, మన భక్తి విశ్వాసాల్ని ఇతరుడు శ్రేయస్సుకు వినియోగించాలి. అందుకే నీ పూజల్ని భజనల్ని సేవగా మార్చుకో. అన్నార్తులేని వాళ్ళకింత అన్నం పెట్టు. చలిలో వణుకుతున్న వారికి ఒక వస్త్రం దానం చేయి. కష్టాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయి. కన్నీళ్లతో అలమటిస్తున్న వారి ఒక్క కన్నీటి బుట్టుతుడు. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారికి ఒక్క ఔషధం కొనియి. స్వామి నిన్ను నీ బిడ్డని తప్పకుండా ఆదుకుంటాడు. త్యాగమే మనని స్వామికి దగ్గర చేస్తుంది.
1: చిన్నవాడివైనా మంచి మాట చెప్పావు రాఘవ.
4: స్వామి ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ఎన్నో సంఘటనలు నేను విన్నాను.
0: అదొక్కటే కాదక్క, మన భక్తి విశ్వాసాల్ని ఇతరుడు శ్రేయస్సుకు వినియోగించు.

0: అటు చెప్పేవరాఘవా, ఇన్నాళ్ళు పూజలు భజనలు చేస్తే చాలనుకునేదాన్ని.
1: చాలదక్క, స్వామి మాటలు ఎన్నో వింటున్నాం, ఎన్ని గ్రహిస్తున్నాం, ఎన్ని ఆచరిస్తున్నాం. ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టగానే సత్యసాయి భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై అడుగుపెట్టానని భక్తితో ఆ నేలకి నమస్కరించాలి. సాయికలు అంత సభామంటపంలో అడుగుపెట్టగానే లక్షలాది మంది ఆర్తుల్ని దీనుల్ని భక్తుల్ని నా స్వామి ఆదుకున్నది ఈ ప్రదేశంలోనే అని పులకించిపోవాలి. సాయి దర్శనం చేశాను, ప్రేమని తప్ప ద్వేషాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకోవాలి. స్వామి బోధనల్లో ఒక్కటైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే స్వామి అనుగ్రహం అనూహ్యంగా అనుభవంలోకి వస్తుంది.
0: అమ్మా అచ్చన, అంకుల్ కొత్త పాఠం చెప్తారు, పిన్నమ్మా. ఆంటీని పంపించి వస్తాను, రండి డాక్టర్ గారు.
1: అర్చన, ఈరోజు
2: కొత్త పాఠం మీరు చెప్పడం కాదు, నేనే ఓ కొత్త విషయం చెప్తాను, వింటారా అంకుల్?
1: చెప్పమ్మా.
2: గాభరా పడకండి, మా అమ్మ మీకు చెప్పిన విషయం నాకు తెలుసు.
1: నీకు తెలుసా?
2: అవునంకుల్, ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తుంటే విన్నాను.
1: మరి నీకు భయం వేయలేదా అర్చన?
2: బాబా ఉండగా నాకెందుకు భయం అంకుల్? కానీ చిన్న సందేహం మాత్రం ఉంది. ఎప్పుడు బాబా నా కళ్లల్లో మనసులో ఉండాలని ఉంటుంది, దానికి నేనేం చెయ్యాలో చెప్పండి అంకుల్.
1: మంచి మాట అడిగావమ్మా, నీకు సులువైన మార్గం చెప్పనా?
2: చెప్పండి అంకుల్.
1: తమ భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకున్న మహాభక్తుల చరిత్రలు అనుభవాలు చదువు, ఎంతో ఉత్తేజం కలుగుతుంది, మన నమ్మకం గట్టిపడుతుంది. చాలు, బాబా నిన్ను కన్నబిడ్డలా ఆదుకుంటారు, నీ దగ్గరే ఉంటారు, సరేనా?
2: థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్.

0: త్యాగయ్యా, త్యాగయ్యా.
1: శ్రీరామచంద్ర, దయాసాంద్ర, బ్రహ్మాది దేవతలకు అలభ్యమైన నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం కల్పించావా స్వామి. రామా రామా అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ అనుక్షణం నీ దర్శన భాగ్యం కోసం తహతహలాడుతున్న నీ దాసుణ్ణి కరుణించేవా స్వామి.
0: త్యాగయ్యా, లే. తేనెలకే కీర్తనల్ని రచించి మృదుమధురంగా పాడి నన్ను ఆనందపరవశుణ్ణి చేశావు. నీ భక్తి ప్రపత్తులు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. వచ్చే పుష్యబహుళ పంచమ నాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను.
1: నాకు మోక్షమిచ్చి ఆపాత మధురము అనంత దివ్యానందప్రదాయకము అయిన నీ నామస్మరణకు దూరం చేస్తావా రామా? నిన్ను నా హృదయం నిండా నింపుకుని నీ దివ్యసుందర నామాన్ని గానం చేస్తూ ఉంటే లభించే బ్రహ్మానందం ఆ మోక్షంలో లభిస్తుందా స్వామి?
0: మరేదైనా వరం కోరుకొచ్చాగయ్యా.
1: నిరంతరం నీ దివ్యనామాన్ని స్మరించే అదృష్టం కంటే కోరదగినది ఏముంటుంది స్వామి? అయినా నీవు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. స్వామి, నీవు నా చేరాయించిన కీర్తనలన్నీ ఇంతవరకు నేనే పాడుకున్నాను. ఇప్పుడు నా పాట నీ నోట వినాలని ఉంది. నా కోరిక మన్నించి వినిపిస్తావా రామచంద్ర?
0: చాగయ్యా, నామస్మరణ మహత్యాన్ని జనబాహుళ్యానికి తెలియచెప్పి విశ్వవ్యాప్తంగా వారి చేత దివ్యనామస్మరణ చేయించి తరింపచేసేందుకు అతి త్వరలో నేనే సత్యసాయినామంతో అవతరిస్తాను. అప్పుడు నీ కోరిక తప్పక మన్నిస్తాను. నీ కీర్తనలు విన్నవారు పరవశించేలా నేను గానం చేస్తాను.
1: ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి.
2: త్యాగయ్యా.
0: ఏం చిట్టి తల్లి?
2: మీ తీయని గానానికి మైమరిచిపోయి శ్రీరామచంద్రుడే సాక్షాత్కరించాడు. మీ భక్తి ప్రపత్తుల్ని చూసి పరవశించిపోయాడు. సత్యసాయిగా అవతరించి తన గానామృతాన్ని వినిపిస్తానని వాగ్దానం చేశాడు. ఇంతటి రామానుగ్రహాన్ని మీరెలా పొందగలిగారు నాకు చెప్పండి స్వామి.
0: అమ్మా అర్చన, రాముడు నాకందని చోట ఎక్కడో ఉన్నాడని నేనెప్పుడూ అనుకోలేదు. నా రాముడు నా నట్టింట నడయాడుతున్నాడని భావించాను. అందుకే మేలుకులుపు దగ్గర నుంచి పవళింపు సేవ వరకు నా రాముడికి అన్ని సేవలు చేశాను. అందుకే నన్ను నా రాముడు కరుణించాడు. నాలాగే నువ్వు కూడా నీ స్వామి పత్తిలోనే ఉన్నాడని అనుకోకు. నీతోనే ఉన్నాడని, నీ చేయి పట్టి నడిపిస్తున్నాడని భావించు. కలలోలైన సాయినామస్మరణం మరవకు. ఆ ప్రేమమూర్తి నిన్ను తప్పక ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు.
2: చల్లని మాట చెప్పారు స్వామి. నా నమస్కారాలు అందుకోండి.

0: ಪುಂಡರೀಕಾ, ಪುಂಡರೀಕಾ.
1: ಎವರು ಸ್ವಾಮಿ?
0: ನೀನೇ ನಂದಕುಮಾರುಣ್ಣಿ, ನವನೀತ ಚೋರುಣ್ಣಿ. ನೀವು ಪಿಲ್ಚಾವುಗಾ, ಅಂದಕೇ ವಚ್ಚಾನ.
1: ಸ್ವಾಮಿ, ಎಂತ ಕರುಣಾಮೂರ್ತಿವಿ, ನಾಕೋಸಂ ವಚ್ಚವ?
0: ನೀಕೋಸಮೇ ವಚ್ಚಾನ ಪುಂಡರೀಕಾ. ನಾ ದಿವ್ಯಮಂಗಳ ಸ್ವರೂಪಾನ್ನಿ ಧರಿಸಿದ್ದು ಗಾನಿ, ರಾವಯ್ಯಾ ಪುಂಡರೀಕಾ.
1: ಕಾಸ್ತ ಮೆಲ್ಲಗ ಮಾತಾಡು ಸ್ವಾಮಿ, ನಾನ್ನಗಾರಿಗೆ ನಿದ್ರಾಭಂಗಂ ಉಂಟು.
0: ನಾನ್ನಗಾರ ಸಂಗತ್ ತರ್ವಾತ ಚೂಸ್ಕೋ. ನೀಕು ದರ್ಶನ ಇಚ್ಚಿ ನೀನ್ ತ್ವರಗಾ ವೆಳ್ಳಾಲಿ.
1: ಪಿತೃಭಕ್ತಿ ಪರಾಯಣುಡುವೆ ಸ್ವಾಮಿ, ನಾನ್ನಗಾರಿ ಸೇವ ಓದಿಲ್ ರಮ್ಮನಟನ್ ನೀಕು ಭಾವ್ಯಮೇನಾ?
0: ಅಯಿತೇ ನೀನ್ ಲೋಪಲಿಗೆ ರಾನಾ?
1: ವದ್ದು ಸ್ವಾಮಿ, ನೀ ಸಮ್ಮೋಹನ ರೂಪಂ ಸೋಡಗಾನೇ ನೇನು ಮೈಮರಿಚಿಪೋಯಿ ನಾನ್ನಗಾರಿ ಸೇವ ವಿಡಿಚಿಪೆಡ್ತಾನು. ಕೊಂಚೆಂ ಸೇಪ ಇಟುಕುರಾಯಿಪೋಯಿ ವೇಚಿ ಉಂಡು ಸ್ವಾಮಿ, ನಾನ್ನಗಾರಿಕಿ ನಿದ್ರ ಪಟ್ಟಗಾನೇ ನೇನೇ ವಸ್ತಾನು.
0: ಸರೇ, ಭಕ್ತುಡು ಕೋರತೇ ತಪ್ಪುತುಂದಾ ಮರಿ, ಈ ಇಟುಕುರಾಯಿ ಪೈನೇ ನಿಲಬಡ್ತಾನು.
1: ಕೃಷ್ಣ, ವಾಸುದೇವ, ಪಾಹಿಮ, ಎಂತ ಕರುಣಾಮಯುಡುವಯ್ಯ, నా కోసం ఆ మండుటెండలో ఇటుకర అయిపోయి నిలబడ్డావా స్వామి?
0: బాధపడకు పుండరీక, భక్తుల కోసం బాధలు పడటం ప్రతి అవతారంలోనూ నాకు అలవాటే.
1: మన్నించు కృష్ణ.
2: నాయన పుండరీక, ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? ఏమిటా కన్నీరు?
1: ఏ దేవుని దర్శనం కోసం విశ్వమంతా వేచి ఉంటుందో, ఆ నందకుమారుడు మన ఇంటికి వస్తే మీకు నిద్రాభంగం అవుతుందని ఆరుబయట ఎండలో ఇటుకర అయిపోయి వేచి ఉండమన్నా నాన్నగారు. తల్లి యశోద చల్లని ఒడిలో సేదదీరేనా స్వామి? ఆ ఎండలో ఎంత బాధపడుతున్నాడు.
2: ఎంత అపచారం చేశావు నాయన.
1: కృష్ణ, వాసుదేవ, ఎంత పని చేశావు కృష్ణ? ఈ రాతిగుండెకు దర్శనమియడానికి వచ్చి సెలవైపోయావా స్వామి? ఈ పాపిని మన్నించు కృష్ణ.
0: బాధపడకు పుండరీక, ఇది నా సంకల్పం. కలియుగంలో మానవులు తరించటానికి, దైవ సాక్షాత్కారం పొందడానికి నామస్మరణకు మించిన సాధన లేదని తెలియజేయడానికి నామస్మరణ చేసిన భక్తులను అనుగ్రహించి భక్త సులభుడనని నిరూపించుకోవడానికి పుండరీక వరదుడిగా, పాండురంగుడిగా ఈ ఇటుకరాయిపై వెలిసాను. పండరిపురం అనే పేర ఈ క్షేత్రం ప్రసిద్ధమవుతుంది. జనబాహుళ్యం భక్తి విశ్వాసాలు కోల్పోయే తరుణంలో నామస్మరణ విశ్వవ్యాప్తంగా పునరుద్ధరించడానికి నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. పండరి భజనతోనే తిరిగి నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను.
1: ధన్యోస్మి కృష్ణ.

0: పుండరీక, పుండరీక.
1: ఏం తల్లి?
0: ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. నువ్వు గానం చేస్తుంటే పులకించిపోయి భగవంతుడు గోపికా బృందంతో నీ వాకిట రాసలీలా నృత్యం చేశాడు. నువ్వు ఇటుకరాతిపై నిలబడమంటే నిలబడిపోయాడు. నీ పేరు చిరస్థాయిగా నిలవడానికి పాండురంగనామం ధరించి ఈ ప్రదేశాన్ని పండరిపురమని పుణ్యక్షేత్రంగా అనుగ్రహించి ఆశీర్వదించాడు భగవంతుడు. మీద ఇంత అధికారం ఎలా సంపాదించేవయ్యా పుండరీక?
1: చూడమ్మా, నేను నా తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవ చేశాను. భగవంతుడు వచ్చి పిలిచినా వారి సేవ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల సేవ చేసేవారిని భగవంతుడు తానే తల్లి తండ్రి అయి ఆదుకుంటాడు. అందుకే నామస్మరణ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయి. నీ సాయి నిన్ను తప్పక ఆదరిస్తాడు. తల్లికిచ్చిన మాట కోసం పత్తి సాయి పుట్టపర్తిని ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా మార్చలేదా?
0: అవును పుండరీక, నువ్వు చెప్పింది నిజమే. మా స్వామికి తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ.

0: చైతన్య మహాప్రభు, మీరు మహానుభావులు. మీ స్పర్శచేతనే మూగవాడు పాడగలిగాడు, కుంటివాడు నాట్యం చేశాడు, అంధుడు చూడగలిగాడు.
1: అన్నా, మహత్యం నాది కాదు, శ్రీకృష్ణనామ సంకీర్తనది. కృష్ణనామ సంకీర్తనం చేయండి, అన్ని దుఃఖాలు సమసిపోతాయి.
2: స్వామి, చైతన్య మహాప్రభు.
1: ఏం వచ్చనా?
2: నేను మీకు తెలుసా స్వామి?
1: శ్రీకృష్ణనామాన్ని గానం చేసిన వారికి అందరూ బంధువులే అర్చన.
2: మీరు కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ నందనందనుడే వచ్చి నాట్యం చేశాడు. మీ స్పర్శతో అంధుడు చూడగలిగాడు, కుంటివాడు నడవగలిగాడు, మూగవాడు సంకీర్తన చేయగలిగాడు. ఈ అద్భుతాలు ఎలా సాధించారు స్వామి?
1: తల్లి, నేను కేవలం కృష్ణుని చేతిలో బొమ్మని. ఏ అద్భుతం జరిగినా అది సంకీర్తన మహత్యం తప్ప నాది కాదు. దీనులకు సేవ చేయాలని సంకల్పం చేసుకో. ఆ సేవ భగవన్ నామస్మరణ చేస్తూ చేయి, అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ నామస్మరణ జరుగుతుందో అక్కడ సాయి కొలువయ్యి ఉంటాడు. దీనుల బాధలు పంచుకో, సాయి నీ బాధలు పంచుకుంటాడు. వారి జీవితాల్లో దివ్యలు వెలిగించు, నీ జీవనజ్యోతికి ఆయన దివ్య ప్రకాశాన్ని అందిస్తాడు.
2: మీ బోధనతో నాకు జ్ఞానోదయమైంది, దీనుల సేవ చేస్తాను. మా స్వామి ఆశీస్సులు అందుకుంటాను, నన్ను ఆశీర్వదించండి స్వామి.

స్వామి, ఎంత ప్రేమమూర్తివి! నాకు కనువిప్పు కలిగించేవు, నాకు దారి చూపించేవు. ఈ భక్తులు చూపిన మార్గంలో నడుస్తాను. నీ దివ్యనామస్మరణం చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, దీనుల బాధలను పంచుకుంటూ, నువ్వు నా చేయి పట్టి నడిపిస్తున్నావని భావిస్తూ, నా జీవితాన్ని అర్చనగా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను. నా ప్రణతులు అందుకో స్వామీ.

0: సీతమ్మా సీతమ్మా, కంగ్రాచులేషన్స్.
1: విషయం ఏమిటి డాక్టర్?
0: నిన్న మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేశారా?
1: ఆ చేశారు.
0: ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు.
1: నిజమా?
0: అక్షరాలా నిజం. ఆ రిపోర్ట్ ప్రకారం అర్చనకు ఏ గుండె జబ్బు లేదు.
1: నిజంగా సాయిరాం?
0: ముమ్మాటికి నిజం. అర్చన సేవలు, నీ పూజలు ఫలించాయి. స్వామి కరుణించారు.
1: స్వామి అనంత కరుణామూర్తివై నా బిడ్డను కాపాడవా తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను స్వామి? రాఘవ చూసావా, నా బిడ్డని బాబా ఎట్లా కాపాడారు. అర్చన రామ్మా, బాబా పాదారవిందాలకు నమస్కారం చేయి. నీకు ప్రాణదానం చేసిన స్వామికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకో తల్లి.
2: అలాగే.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా అర్చన అనే నాటకం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో మొదటి భాగ పునఃప్రసారం ఇప్పుడు మీరు విని ఆనందించండి.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచితనమే మానవతకు మొదటి మెట్టు. మంచిగా ఉండాలి, మంచినే చూడాలి, మంచి పనులు చేయాలి. ఇది ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి రేడియో సాయి తరపున, నా సహ వ్యాఖ్యాత యశోధర్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. సాయిరాం యశోధర్.
4: సాయిరాం శ్రద్ధ, నన్ను శ్రోతలకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. గుడ్ గర్ల్, ఒక్క మాటలో మన కార్యక్రమాల థీమ్ లో బీ గుడ్ డూ గుడ్ అన్నవి చేసి చూపించేశావు. మరి సీ గుడ్ సంగతేమిటి
3: యశోధర్? చూడు అనడానికి సముద్రం అని చెప్పడానికి ఇంగ్లీష్ లో సీ అనే అంటారు తెలుసుగా. మన బంగారు స్వామి ఆశ్రమం, ప్రశాంతి నిలయం, మంచికి మహాసాగరం. అరే ఏంటి ఆ క్యాస్ట్రాయిల్ ఫేస్, అర్థం కాలేదా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ హియర్. ఎటొచ్చి బ్యూటీ ఈజ్ ఇన్ ది ఐజ్ ఆఫ్ బిహోల్డర్ అన్నట్టు అంతటా అందరిలో మంచినే చూడగలిగే మంచి మనస్సు ఉండాలి.
4: ఏదో చాలా సింపుల్ విషయం అన్నట్టు చెప్పేశావు. నేను మాట చెప్తా విను. ప్రస్తుతం కోవిడ్ వ్యాధి వల్ల స్కూల్స్ లేవు. సేఫ్టీ కోసం మన ఫ్రెండ్స్ అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఇళ్లలోనే ఉంటున్నారు, ఉండాలి కూడా. అంచేత కాస్త వివరంగా, ఎంటర్టైనింగ్ గా చెప్తే అంతా చక్కగా విని ఆనందిస్తాం.
3: నీకు ఓపిక ఉండాలే కాని మనం ఈరోజు సాయంత్రం వరకు బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ థీమ్ ని చక్కగా వివరించే మంచి మంచి కథలు, పాటలు, నాటకాలు, ప్రసంగాలు ప్రసారం చేయబోతున్నాం.
4: వండర్ఫుల్, ఐ లైక్ ఇట్. అయితే ఆలస్యం దేనికి, మొదలు పెడదామా?
3: కాస్త గుర్రాన్ని కట్టే, మనమంతా స్వామి పిల్లలం, సనాతన ధర్మానికి వారసులం. ముందుగా వేద పఠనంతో స్వామి ఆశీస్సులు పొంది కార్యక్రమాలు ప్రారంభిద్దాం.

వేద పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదాలకు వినయపూర్వక నమస్సులు. భగవంతుని కృప మన అందరినీ రక్షించి పోషించునుగాక. అందరి సంక్షేమం కోసం మనం సమిష్టిగా కృషి చేయదముగాక. మన మేధా సంపత్తి వృద్ధి చెందునుగాక. ద్వేషమనే విషం ఎన్నడూ మనలో చేరుకుండుగాక. శాంతి ప్రశాంతత వెళ్లి విరియుగాక అని మంత్ర అర్థం. మన స్వామి ఎంతో క్లిష్టమైన వేదాలను కూడా మనందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో సులువైన రీతిలో వాటి అర్థాలను అంతరార్థాలను మనకు వివరించారు. మన స్వామి మాటలు తెలుసుకుంటే వేదాలకు అర్థాలు తెలుసుకున్నట్టే. మన స్వామి ఎంతో చక్కగా సింపుల్ గా తెలుగులో కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసి మెలిసి కలతలేక అందరితో జీవించుదాం అని చెప్పారు. పోటీతత్వం బాగా పెరిగిపోతున్న ఈనాటి ప్రపంచంలో ఈ మంత్రం మనకి మార్గనిర్దేశం. అందుకే స్వామి దగ్గర ఎప్పుడూ కోఆపరేషనే కాని కాంపిటీషన్ ఉండదు. మన పెద్దలు ఐక్యమత్యమే మహాబలం అని చక్కగా చెప్పారు. ఏ చిన్న విషయమైనా ఏ చిన్న విద్య అయినా అందరితో పంచుకోవడం స్వామి చెప్పే ముఖ్య విషయం. అందుకే మన స్వామి మనల్ని వ్యష్టి నుండి సమిష్టికి, అక్కడి నుంచి సృష్టికి, తద్వారా పరమేష్టికి చేరమంటారు. పంచుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా లభించదంటుంది ఈ మంత్రం. ఒక కార్యాన్ని మనం విజయవంతం చెయ్యాలి అంటే మన స్వార్థాన్ని పక్కకు నెట్టి అందరితో కలిసి పనిచేయాలి. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ పవిత్రత అంటే ప్యూరిటీ నెలకొంటుంది. ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో అక్కడ డివినిటీ అంటే దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది. స్వామి రామానుజాచార్యుల వారి గురించి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. రామానుజాచార్యుల వారి గురువు గారు ఆయనకి ఒక మంత్రం చెప్పి అది మరెవరికీ చెప్పకూడదని షరతు విధిస్తారు. అది మరెవరికైనా చెబితే ఆ మంత్రం యొక్క ఫలితమైన మోక్షం తనకి లభించదని కూడా చెబుతారు. రామానుజాచార్యులు గారు తన గురువు గారి దగ్గర నుండి మంత్రం స్వీకరించిన వెంటనే ఊరిలో ఉన్న గుట్టపైకు వెళ్లి ఆ మంత్రాన్ని గట్టిగా అందరికీ వినిపించేలాగా అరుస్తాడు. ఆయన గురువు గారు అడగ్గా రామానుజాచార్యులు గారు, నాకు ఆ మోక్షం రాకపోయినా పర్వాలేదు, కాని ఆ మోక్షం అందరికీ లభిస్తుంది కదా అని చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, పంచుకోవడంలో ఉన్న ఆనందం ఎంత బాగుందో. మరి ఎలాంటి విషయాలు మనం కలిసిమెలిసి నేర్చుకోవాలి, కలిసిమెలిసి దేనికోసం తిరగాలి?

ఓ దేవతలారా, మా చెవులతో ఎల్లప్పుడూ శుభప్రదమైనవే వినదముగాక, మా కనులతో మంగళకరమైనవే ఎల్లప్పుడూ చూచదముగాక. మా అన్ని అవయవాలు, మా శరీరము భగవత్ సేవకు ఉపయోగపడేలా జీవింతుముగాక. ఇంద్రుడు మాకు మంగళకరుడు అగుగాక. సకల సంపదలు కలిగి భూమికి అధిదేవత అయిన పూష మా పట్ల ప్రసన్నుడగుగాక. దుష్టులను శిక్షించే గరుడు మమ్ము ఆదరించుగాక. బృహస్పతి మా యోగక్షేమములు విచారించుగాక. ఈ మంత్రంలో మనం ఇంద్రుడు, పూష, గరుడ, బృహస్పతి అనే దేవతలందరికీ ప్రార్థనలు సమర్పిస్తున్నాం. మనకి మంచిని చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. మన చెవులు మంచి విషయాలను వినేటట్టుగా, మన కనులు పవిత్రమైన విషయాలను చూసేటట్టుగా, మన శరీర అవయవాలు సత్కార్యాలలో పాల్గొనేటట్టుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదే సరైన ప్రార్థన. అందుకే స్వామి మనందరినీ మంచి పిల్లలుగా తయారవ్వమంటారు, కాని గొప్ప పిల్లలుగా కాదు. అనవసరమైన విషయాలు, ఇతరులపై చాడీలు, అసత్యపు మాటలు వినకూడదని, కేవలం భగవంతుని కీర్తన వినటానికి, మంచి విలువలను నేర్పే కథలను వినటానికి అని స్వామి ఒక చిన్న పద్యంలో సుస్పష్టం చేశారు. మరి మన కళ్ళు మంచి పవిత్రమైనవి చూడాలని చెప్తుంది. దానికోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ మన ప్రయత్నం మనం చేయాలి. మనసులోని ఆలోచన బాగుంటే దృష్టి కూడా బాగుంటుంది. ఎలాంటి భావంతో చూస్తే అలాగే ఈ ప్రపంచం కూడా కనిపిస్తుంది. చుట్టూ ఉండే పాజిటివ్ థింగ్స్ కి కనులు ఓపెన్ చేసి నెగిటివ్ థింగ్స్ కి కనులు మూసుకోవాలి. స్వామి అందుకే అన్నారు, కన్నులు ఇచ్చింది ఆ భగవంతుని దివ్యమైన రూపం చూడటానికి. మరి మన శరీరాన్ని మంచి కార్యాలలో ప్రవేశింప చేయాలని దేవతలకు ప్రార్థన చేస్తున్నాము. ఇతరులకి సహాయం చేయటం, సేవలో పాల్గొనడం, అందరితో ప్రేమగా మెలగడం, ఇవి మనం చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. మనం చేసే మంచి పనులే ఆ భగవంతునికి అసలైన నైవేద్యం. నైవేద్యం ఎంతో పవిత్రంగా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆ మంచి పనులు చేయటానికి మనకి శక్తినిమ్మని ఆ పరమాత్మనే ప్రార్థిస్తున్నాం. ఈ శరీరాన్ని ఇతరులకు సహాయం కోసం ఉపయోగించి తరింప చేయాలి. అప్పుడు మన జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని అంటారు స్వామి. మరి వేదం చెప్పేది కూడా ఇదే.

0: వీదస్వరూపుడు, సకల వేదాలు తమ ఆధీనంలో ఉన్న ఆ దేవదేవునికి వందనం. సకల జీవరాశులలో వసించిన ఆ పరాత్పరునికి వందనం. అనంతములైన వేదాల నుండి ఆవిర్భవించిన భగవంతునికి ప్రణామాలు. అట్టి భగవంతుడు మనకు బుద్ధిని ప్రసాదించి మన ఆలోచనలను ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించమని కోరుతున్నాం. అమృతత్వమునకు మన శరీరం సహకరించుగాక, అమృతమయమైన వాకును ప్రసాదించుగాక, మన బుద్ధి ఎల్లప్పుడూ బ్రహ్మలో చరించుగాక, మన చెవులు సమృద్ధిగా మంచినే వినుగాక, మనం నేర్చుకున్న విద్యలు మనల్ను సదా కాపాడునుగాక. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి శక్తివంతమైన మనసుతో పాటు అనువైన శరీర ధారుడ్యాన్ని ప్రసాదించమని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నాము.
1: వావ్, వేదం ఎంత బాగా వినిపించారు! వీరంతా ఎవరు శ్రద్ధ?
2: ఈ ఫ్రెండ్స్ అందరూ పుట్టపర్తి బాల్వికాస్ పిల్లలు. ఇందులో పాల్గొన్నవారు ఏ లక్ష్మి తులసి, ఎన్ జాహ్నవి సాయి, పి కావ్యశ్రీ, ఎన్ శ్యామ్శ్రీ, కె లిఖిత, పి సుప్రజ. యశోధర్, నేటి థీమ్ మీద మన ప్రియతమ స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసం ఇప్పుడు విందాం.
3: Embodiments of love. Samyak drishti annadu. Samyak drishti. Pavitramaina drishti manavuniki atyavasaram.
4: Basing on this, Buddha said, Samyak drishti, the good vision, the good outlook.
3: Manchi choopu undinappude manavuni andali మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
4: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యు కెన్ ప్యూరిఫై యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
3: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును, కర్మ మాలిన్యమును, దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
4: విత్ దీస్ గుడ్ లుక్స్ యు కెన్ గివ్ అప్ the mental pollution and also the pollution in human activity and the physical body.
3: Kanuka manavunaku mottamodata samyak drushti.
4: Therefore for man the good look, the good vision is needed.
3: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamulu undali.
4: The second, good thoughts, samyak sankalpa, are needed.
3: Samyak drishtini alavarchukunnatvanti vyaktiki maatrame ee yokka samyak sankalpam, pavitramaina sankalpamulu aavirbhavinchagalavu.
4: The one with good outlook can easily entertain good thoughts.
3: Manavunaku samyak drishti, samyak sankalpam tho paatu samyak karma, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
4: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
3: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
4: The good actions will felicitate man to know the human quality latent.
3: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
4: A human being is not a human merely by form.
3: దివ్యమైన భావములతో, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
4: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts.
3: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
4: The good actions will felicitate man.

0: every scope to transform the human into the divine. If one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
1: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
0: One has to listen to sacred things. Fourth thing.
1: అపవిత్రమైనటువంటి శ్రవణము చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
0: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
1: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
0: The fifth one, సమ్యక్ జీవన, good life.
1: జీవితం అంటే ఏమిటి?
0: What is life?
1: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
0: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
1: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్. ఐడియల్ లైఫ్
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
0: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్, ద కాండక్ట్.
1: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందు ఉండేటువంటి యొక్క దుర్భావంను దూరము చేసుకుని సద్భావంను పోషించుకోవటమే సాధన.
0: ద నెక్స్ట్ వన్ ఈ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్, ఫాస్టరింగ్ గుడ్.
1: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
0: Giving up all that is polluted is the true sadhana.
1: Sadhanaga japamu, dhyanamu, bhajana ityadi satkarmala maatrame sadhana kaadu.
0: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
1: Manasulo cherina malinyamunu nirmoolam gaavinchukotame sadhana.
0: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
1: Deeni taruvatane samyak సమాధి అన్నారు, నిర్వాణము.
0: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి, నిర్వాణం.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై సమాధి?
1: సుఖదుఖే సమే కృత్వా లాభోలా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
0: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: సమాధి, ఇదే సమాధి.
0: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్.
1: అనగా చీకటి వెలుగును, నిందాస్థుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
0: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కలుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
0: దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బికమ్స్ రియలీ సీక్రెట్ ఇఫ్ ఓన్లీ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే.
2: హాయ్ కార్తికేశ్వర్, శ్రద్ధ ఇతను కార్తికేశ్వర్, తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాడు. మంచిని చూడు అనే అంశం మీద ఇతను వినిపించే ప్రసంగం విందాం.
3: మంచిని చూడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు అనేక కోటి నమస్కారాలు సమర్పిస్తున్నాను. స్వామి సీ గుడ్, డూ గుడ్, బీ గుడ్ అని ఎన్నో మాటలు చెప్పారు. సీ గుడ్, డూ గుడ్, బీ గుడ్ అనేవి చిన్న పదాలుగా కనిపించినా ఎంతో ప్రాముఖ్యత కలవి. అందుకే స్వామి ఈ మూడింటిని ఆచరిస్తే మనలోని చెడు గుణాలు నశించి దేవుని అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా చేస్తాయని చెప్పారు. అయితే స్వామి మంచినే చూడు, సీ గుడ్ అని ఎందుకన్నారో తెలుసా? ఎందుకంటే పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తారు. ఏదైతే మనం చూస్తామో అదే మనల్ని ఎక్కువ

0: ప్రభావితం చేస్తుంది. కనుక ఇది మన ఆలోచనలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలా ఆలోచించిన దాన్నే మనం ఆచరణలో పెడతాం. ఇలా మన కర్మలకు క్రియలకు మన చూపే మూల కారణం అవుతుంది. చిన్నపిల్లలు పెద్దవారు చేసే పనులు చూసి అలాగే చేయటానికి ప్రయత్నిస్తాడని తెలుసుకుంటే చూసిన దాని ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనకు బాగా అర్థమవుతుంది. విన్నదానికన్నా చూసిన దాన్నే ఎక్కువగా గ్రహిస్తాం. కనుకనే చదువు చెప్పేటప్పుడు గురువులు కూడా తమ చేతుల ద్వారానో మరో విధంగానో చూపించడానికి ప్రయత్నిస్తారు. అయితే స్వామి చెప్పినట్లుగా మంచినే చూడు, సీ గుడ్ ని ఎలా ఆచరణలో పెట్టాలి? టీవీ గురించి మాట్లాడుతూ స్వామి, అది టెలివిజన్ కాదు టెలివిజం అని అన్నారు. ఇప్పుడు దానికి తోడుగా వచ్చిన స్మార్ట్ ఫోన్ కూడా మన దృష్టిని ఎంతో ప్రభావితం చేస్తుంది. వీటిలోని మంచిని మట్టుకే గ్రహించి ఉపయోగించుకోవాలి. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్ అని స్వామి అన్న దాన్ని ఇక్కడ పాటించాలి. ఇలా చేయడం ద్వారా సమ్యక్ దృష్టిని పెంచుకోవచ్చు. అలాగే తినేటప్పుడు ఏవైతే చూస్తామో లేదా వింటామో వాటి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. అందుకే నిపుణులు కూడా తినేటప్పుడు ఆహారాన్ని చూస్తూ తినమని సూచిస్తారు. మనం చూసేవి మన ఆలోచనలను ఎలాగైతే ప్రభావితం చేస్తాయో మన ఆలోచన విధానం కూడా మన చూపును ప్రభావితం చేస్తుంది. అన్నింటిలోనూ మంచినే చూడమని స్వామి అన్నారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఒక ఊరిలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. తండ్రి ఎంతో కష్టపడి పైకి ఎదుగుతాడు, కాని అనుకోకుండా చెడు అలవాట్లకు బానిసవుతాడు. తన ఇద్దరు కుమారులకు అతనిపై భిన్న అభిప్రాయాలు ఉండేవి. ఒక కుమారుడేమో వాళ్ళ నాన్నలాగానే చెడు అలవాట్లకు బానిసై సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. మరో కుమారుడేమో ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. అలా వృద్ధిలోకి వచ్చిన కుమారుడిని, నీవు మటుకు ఎలా ఎదగగలిగావు అని అడగగా, నేను మా నాన్నగారిలో ఉన్న మంచిని గుర్తించి దాన్నే ఆచరించాను. చెడును పట్టించుకోకుండా దాని జోలికి పోవద్దని నిర్ణయించుకున్నాను. ఇలా ఎదగగలిగానని చెప్తాడు. అందరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మంచిని మాత్రమే తీసుకుని చెడును విస్మరించుకోవాలి. మనుషులే కాకుండా జీవకోటి అంతటిలోనూ దేవుడు ఉన్నాడనే భావంతో చూడాలి. అయితే చూడటం అనగా కళ్ళతో చూడటమే కాదు, మనస్సుతో చూడటం కూడా. ఎలాగంటే, స్వామి మన భావాలు మంచివైతే మనకు అంతటా మంచే కనిపిస్తుందని చెప్పారు కదా. దీని మీద పలువురు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక గ్లాస్ లో సగం వరకు పాలు నింపి పెట్టి ఇందులో ఏం కనిపిస్తుంది అని కొంతమందిని అడిగారు. దానికి సమాధానంగా కొంతమంది అది సగం ఖాళీగా ఉన్నట్లు గుర్తిస్తే మరికొంతమందేమో సగం నిండుగా ఉన్నట్లు గుర్తించారు. సగం ఖాళీగా ఉన్నట్లు చూసే స్వభావాన్ని పెసిమిజం లేదా నిరాశావాదం అని అంటారు. వీళ్ళు అన్నింటినీ శంకిస్తూ అన్నింటిలోనూ తప్పులు వెతుతూ ఉంటారు. పరిసగం నిండుగా ఉన్నట్లు చూసే స్వభావాన్ని ఆప్టిమిజం లేదా ఆశావాదం అని అంటారు. వీళ్లకు అన్ని మంచి భావాలే ఉంటాయి. అన్నింటిలోనూ మంచినే చూడమని స్వామి అన్నారు. దిస్ ఇస్ ద వే టు గాడ్ అని అన్నారు. ఇంకొక చిన్న కథ ద్వారా మంచినే చూడటం దేవుణ్ణి చేరుకునే మార్గంలో ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజును, కౌరవులలో మొదటి వారైన దుర్యోధను ఇరువురిని పిలిపించి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. రాజ్యం మొత్తం తిరిగి అందరికంటే మంచివారెవరో చెడ్డవారెవరో చూసి రమ్మని చెప్తాడు. కాసేపటి తర్వాత వచ్చిన దుర్యోధనుడు, కృష్ణ, ఈ రాజ్యంలో మంచివారు ఎవ్వరూ లేరు, అందరూ చెడ్డవారే, వీళ్ళందరికంటే నేనే మంచివాడిని అని చెప్తాడు. కాసేపటి తర్వాత వచ్చిన ధర్మరాజు, కృష్ణ, ఈ రాజ్యంలో అందరూ మంచివారే ఉన్నారు, చెడ్డవారు ఎవ్వరూ లేరు, నాలోనే కొంచెం చెడు ఉన్నది, దాన్ని నేను సరిచేసుకోవాలి అని అంటాడు. ఈ కథ నేర్పే నీతి ఏమిటంటే, మనలో మంచి అనగా మంచి భావాలు ఉంటే మనకు అంతటా మంచే కనిపిస్తుంది. అదే చెడు ఉంటే అన్నింటిలోనూ అందరిలోనూ చెడే కనిపిస్తుంది. మనకు బయట కనిపించేది మన మనస్సు యొక్క ప్రతిబింబమే. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడే మన దృష్టి కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అటువంటి దృష్టిని సమ్యక్ దృష్టి అని అంటాము. ఈ సమ్యక్ దృష్టి మోక్షానికి మొదటి అడుగు అని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. స్వామివారు ఒక్క పద్యంలో, కన్నులనిచ్చినదెందుకో తెలుసా, అన్నీయో చూచేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకే అని పలికారు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు మనకు కళ్ళను ప్రసాదించింది అన్నీ చూడటానికి కాదు, కేవలం దైవాన్ని చూడటానికే. అలా మంచిని మాత్రమే చూడటానికి ఉపయోగించినప్పుడు దేవుణ్ణి చేరుకునే మార్గంలో ముందుకు వెళ్తాం. అంటే స్వామి చెప్పినట్లుగా, సీ గుడ్ డూ గుడ్ బీ గుడ్, దిస్ ఇస్ ద వే టు
1: మంచిని చూడు కార్తికేశ్వర్ ప్రసంగం విన్నారు. ఇప్పుడు కథ వింటే బాగుంటుంది కదా. తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లి నుంచి వచ్చిన వై సత్య ఒక కథ వినిపిస్తుంది. కథ పేరు దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.
2: దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.

0: లో ఉండేవారు. ఆయనకి చాలా మంది శిష్యులు. శిష్యులందరూ గురువుగారి జ్ఞానం వల్ల ప్రయోజనం పొందారు. వారిలో కొంతమంది శిష్యులు గురుగారు చెప్పినట్లు చేస్తూ అన్ని విషయాలు తొందరగా నేర్చుకునేవాళ్ళు. ఓహో, ఈనాడు సోమశర్మ ఎంత బాగా అప్పగించాడురా. భాస్కరుడు మాత్రం వేదాన్ని ఎంత చక్కగా ఉచ్చరించాడు అని వీళ్ళు మిగతా శిష్యుల దగ్గర నుండి ఆదరణ పొందేవాళ్ళు. కొంత మందబుద్ధి గల శిష్యులకి ఈ భక్తి గల శిష్యులని చూసి అసూయ కలిగింది. వారి అసూయకి కేవలం వాళ్లే కారణము అని మందబుద్ధి గల శిష్యులకి తెలియలేదు. గురుగారు ఈ భక్తి గల వాళ్లకి ప్రత్యేకంగా జ్ఞానం బోధిస్తున్నారా అని సందేహపడ్డారు. ఒకరోజు మందబుద్ధి గల శిష్యులు ఇలా అన్నారు, గురుగారు మీరు మాకు అన్యాయం చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ జ్ఞానము అంతా మీ పట్ల భక్తి గల శిష్యులకి ఇస్తున్నారు, అదే జ్ఞానము మాకు కూడా బోధించవచ్చు కదా అని ప్రశ్నించాడు. దానికి గురుగారు నిదానంగా సమాధానమిచ్చాడు, నేను అందరినీ సమానంగానే చూస్తాను, నాకు ఎవ్వరి మీద ప్రత్యేక అభిమానము లేదు. మీలో ఎవరైనా తొందరగా నేర్చుకున్నారు అంటే అది కేవలం నా మాట మీద నమ్మకము, మీ సొంత ప్రయత్నము అని స్పష్టంగా చెప్పారు. కాని మందబుద్ధి గల శిష్యులకి నమ్మకం కలగలేదు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను, మీరు తరచూ వెళ్లే గ్రామానికి వెళ్లి ఒక మంచి వాడిని తీసుకుని రండి. మందబుద్ధి గల శిష్యులు ఆనందంతో ఇంత సులభమైన పరీక్షకి జ్ఞానము బహుమానమా అని ఆనందించారు. వాళ్లలో ఒకడు హుషారుగా బయలుదేరాడు, కాని అతనికి మంచి వాడు ఎవ్వరూ దొరకలేదు. ఈ రోజంతా ఇందులోనే విద్దమైపోయింది. గురుగారు ఇటువంటి పని అప్పచెప్పారేంటో అనుకుంటూ ఎంతో వెతికాక నిరుత్సాహంతో గురుగారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, ఈ ఊరిలో మంచివారు ఒక్కడు లేడని చాలా బాధగా ఉంది. అందరూ ఏదో ఒక పాపం చేసిన వాళ్లే, ఈ ఊరిలో అందరూ తప్పు చేసిన వాళ్లే అని చెప్పాడు. దానికి గురుగారు నవ్వుతూ, ఓ అలాగా, ఇప్పుడు మీకు ఎవరి పట్ల అయితే అసూయ కలిగిందో వాళ్ళని పంపించి చూద్దాము అన్నారు. భక్తి శ్రద్ధలు గల శిష్యులలో ఒకడిని పిలిచాడు, ఈ గ్రామంలోకి వెళ్లి ఒక చెడ్డవారిని తీసుకొని రమ్మన్నాడు, మీ ఆశీస్సులతో ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఇంతలోనే సాయంకాలం అయింది. శిష్యుడు తిరిగి వచ్చి, గురుగారు నాకు ఎవ్వరూ చెడ్డవాడు దొరకలేడు, నన్ను క్షమించండి అన్నాడు. గురుగారి అనుమతి తీసుకొని అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు గురుగారు, శిష్యులారా, ఎప్పుడైతే మీరు అన్నిటిలోనూ మంచినే చూస్తారో అప్పుడు మీలో జ్ఞానము వికసిస్తుంది, ఎప్పుడైతే అన్నిట్లోనూ తప్పు చూస్తామో మనలో ఉన్న జ్ఞానము క్షీణించిపోతుంది. భగవంతుని సృష్టిలో లోపాలు ఎంచడానికి మనం ఎంత వారం? ఒకవేళ పరిస్థితిలో ప్రభావం మన ప్రసరాల మీద ఉన్నా కూడా మనం మాత్రం ప్రతి వ్యక్తిలోనూ ప్రతి పరిస్థితిలోనూ దాగి ఉన్న మంచిని చూడడం నేర్చుకోవాలి. సృష్టి ఎలా ఉన్నా మన దృష్టిని మార్చుకుంటే జీవితంలో కావాల్సినవన్నీ సాధించుకోగలుగుతాము అని బోధించారు. నీతి: ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఏ విషయమైనా మంచి అభిప్రాయంతో చూస్తే మనిషి బాగా ఎదుగుతాడు, తప్పు అభిప్రాయంతో చూస్తే మనిషి ఎదుగుదల తగ్గిపోతుంది అని ఈ కథ చెప్తుంది.
1: మీరింతవరకు వై సత్య వినిపించిన దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది కథ విన్నారు. శ్రద్ధ, ఒక మాట చెప్పనా? నాకు ఈ కథ వింటుంటే ఒక తమాషా ఆలోచన వచ్చింది. అదేమిటంటే, అన్నీ సరిగ్గా కనిపించడానికి కళ్ళజోడు పెట్టుకుంటాం, అలాగే చూసే చూపు బాగుండేందుకు ఏదైనా మ్యాజిక్ కళ్ళజోడు దొరికితే ఎలా ఉంటుంది?
2: వాట్ ఎ కోయిన్సిడెన్స్ యశోధర్. మనం ఇప్పుడు ప్రసారం చేయబోతున్న నాటకంలో అచ్చం అలానే జరుగుతుంది. నాటకం పేరు సులోచనాలు. మేడిపల్లి బాల్వికాస్ విద్యార్థులు సమర్పిస్తున్న ఈ నాటకాన్ని మనం కూడా విని ఆనందిద్దాం.

0: వెంకటరమణ అందర్నీ చల్లగా చూడుతండ్రి. ఎవరది వంశీ, వచ్చావా? ఇవాళ 6 గంటలు దాటిపోయిందే.
1: స్కూల్లో ఉంటే ఇక నీకెలా కనిపిస్తాను బామ్మా, నేనేమన్నా దేవున్నా?
0: అందరితో ప్రేమగా ప్రవర్తించేవారు అందరూ దేవుళ్లేరా?
1: ఊరుకో బామ్మా, నీకు చాలాస్తం ఎక్కువైపోతుంది.
0: ఎందుకురా అంత విసుగు? ఏమైందేంటి ఇవాళ్ల స్కూల్లో, మార్కులు తక్కువ వచ్చాయా?
1: నాకేం మార్కులు తక్కువ రాలేదు, నువ్వు కంగారు పడకు, ఇదంతా ఆ రఘు వల్ల.
0: సరే అసలు ఏమైందో చెప్పు.
1: ఈరోజు నా క్లాస్ లో సైన్స్ లెసన్ సరిగ్గా అర్థం కాలేదు బామ్మా. రఘుని వాడి నోట్స్ ఇవ్వమని అడిగాను, నాకు కావాలి ఇవ్వటం కుదరదు, కావాలంటే రేపు తీసుకో అన్నాడు.
0: పోనీ రేపు తీసుకోవచ్చు కదరా.
1: ఎలా బామ్మా? రేపు అదే లెసన్ లో ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. అర్థమవకుండా ప్రాజెక్ట్ ఎలా చేస్తాను?
0: మరి రఘుకి కూడా నోట్స్ కావాలి కదరా ప్రాజెక్ట్ చెయ్యాలంటే.
1: వాడు జీనియస్ బామ్మా, అంటే నువ్వు అంటూ ఉంటావు చూడు, ఏకసంతగ్రాహి, నోట్స్ లేకపోయినా వాడు చేసేయగలడు, నాకే కష్టం.
0: రఘు నువ్వు ఫ్రెండ్స్ కదరా, మరి ఎందుకంటావు నీకు నోట్స్ ఇవ్వలేదు?
1: ఇంతకు ముందు ఎప్పుడడిగినా హెల్ప్ చేసేవాడు, ఈ మధ్య వాడికి బాగా గర్వం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని పొగరు, నాకు కూడా ఫుల్ మార్క్స్ వస్తాయని వాడికి జెల్సీ.
0: వంశీ ఎప్పుడు సాయం చేసేవాడు అని నువ్వే చెప్తున్నావు, మరి ఇవాళ్ళ ఇలా అన్నాడంటే ఎందుకో ఆలోచించావా?
1: బామ్మా అసలే నాకు కోపంగా ఉంది. ఇప్పుడు చెప్పు, ఇలా చేస్తుంటే వాటితో ఎలా ప్రేమగా ఉండేది?
0: మనకి కావలసినట్టు ఉంటేనే ఎదుటి వాళ్ళని ఇష్టపడితే అది స్వార్థం అవుతుంది కానీ ప్రేమ అవ్వదురా. ఎదుటి మనిషి పరిస్థితి గురించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ప్రస్తుతం నా పరిస్థితే నాకు అర్థం కావట్లేదు, ఇంకా వాడి గురించి ఏం ఆలోచిస్తాను? అయినా వాడు ఇలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు బామ్మా.
0: ఏమో అతనికి ఏం సమస్యో, అయినా మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. నాన్న మనం మంచిని చూడటం నేర్చుకుంటే అందరితో ప్రేమగా ఉండటం అదే వచ్చేస్తుంది.
1: ఓ బామ్మా, ఇప్పుడు ఈ లెక్చర్స్ అని చెప్పకు, మొత్తం లెసన్ ఇంటర్నెట్ లో చూసి నేర్చుకొని ప్రాజెక్ట్ చేయడానికి ఇవాళ రాత్రంతా సరిపోతుంది నాకు. అది ఎలా చేయాలా అని నా టెన్షన్ లో నేనున్నాను. సరేలే, కొద్దిగా జంతికలు పెట్టు, తినేసి పని మొదలు పెడతాను.
0: దానికేం భాగ్యం, నువ్వు తినాలే కాని ఇవాళ చేసిన రవ్వ లడ్డు కూడా పెడతా. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కునిరా, నేను చెప్పింది నీకు నెమ్మదిగా అర్థమవుతుందిలే పిచ్చి నాగన్నా.

0: నాకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసాను బామ్మా. అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీగా ఉందనుకో.
1: ఎలా చేసావురా, నీకు అర్థం అవ్వలేదన్నావుగా.
0: ముందు లెసన్ 2 సార్లు చదువుకొని తర్వాత గూగుల్లో అదేలే కంప్యూటర్లో దాని గురించి ఏముందో చదివి అర్థం చేసుకుని ప్రాజెక్ట్ చేశా. భలేగా వచ్చిందనుకో. ఆ రఘు ప్రాజెక్ట్ కంటే నాదే బాగుంది బామ్మ.
1: చూసావా మరి, రఘు నోట్స్ ఇచ్చుంటే నీకింత బాగా తెలిసేది కాదు. ఏదో చదివేసి చేసేసేవాడివి. ఇది కూడా నీ మంచికేనన్నా.
0: చాలే బామ్మ, నువ్వు నీ చాదస్తమును, నేను వెళ్ళి బట్టలు అవి సర్దుకుంటాను. రేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్తున్నాను కదా.
1: సరే నాన్న, జాగ్రత్తగా అన్ని సర్దుకుని త్వరగా పడుకో, రేపు పొద్దున్నే లేవాలి.
2: వంశీ, అరే వంశీ, ఎక్కడున్నావు?
0: ఇక్కడే ఉన్నా.
2: ఇవాళ ప్రయాణం కదా, అన్ని సరిగ్గా సర్దుకున్నావా?
0: అన్ని సర్దుకున్నా, అయినా వెళ్ళేది నేనైతే నీకెందుకమ్మ అంత కంగారు?
3: అమ్మలంతా లేరా, ట్రైన్ టైం అవుతోంది, ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళిపోతే బెటర్ కదా. బయలుదేరదామా మరి?
2: రే వంశీ, అమ్మమ్మ నీ అడిగానని చెప్పరా, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి.
0: సరే అమ్మా.
3: పద వంశీ, నిన్ను స్టేషన్ లో దింపేసి నేను కూడా మార్కెట్ కు వెళ్ళాలి.

0: వంశీ, ఇది నీ కంపార్ట్మెంట్. మధ్యలో అనవసరంగా దిగకు. అదెవరు? ఓ, రఘులా ఉన్నాడే. ఉండడం కాదు, రఘునే. ఇంకేం, నీ ప్రయాణం అంతా సరదాగా అయిపోతుందిలే.
1: నాన్న, మీరు బయలుదేరండి, నేను జాగ్రత్తగానే వెళ్తానులేండి.
0: అదేంట్రా వంశీ, రఘు నీ ఫ్రెండ్ కదా. సరేలే, నీ ఫ్రెండ్స్ మధ్య నేనెందుకు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళండి. జాగ్రత్త నాన్న, బాయ్.
1: ఫ్రెండ్ అంట ఫ్రెండు, వాడు చేసిన పని తెలిస్తే నాన్న ఇలా అనరు. అయినా వాడు కూడా ఇవ్వాలే, ఇదే ట్రైన్లో రావాలా? పైగా సేమ్ కంపార్ట్మెంట్ కూడా.
2: చంటి పిల్లలకు గిలకలు, చిన్న పిల్లలకు బొమ్మలు, పెద్దాళ్ళకి పుస్తకాలు సార్. రంగురంగుల బెలూన్లు, రంగు కలజోళ్ళు, బూరాలు, పిప్పీలు అన్నీ ఉన్నాయి సార్.
1: హే, ఈ కళ్ళజోడు ఎంత బాగుందో. ఇదెంతో కనుక్కుంటా. ఇదిగో బూరాలబ్బాయి, ఈ కళ్ళజోడు ఎంత?
2: ఓహో, చాలా మంచి జోడు బాబు. ఎంత? 50 రూపాయలే.
1: ఏంటి, ఈ కళ్ళజోడు 50 రూపాయల? పేమెంట్ మీద ఇదే 10 రూపాయలకి ఇస్తారు. ఎంతకిస్తావో చెప్పు.
2: అవి వేరు బాబు, ఇది మ్యాజిక్ కళ్ళజోడు. పెట్టుకు చూడు, నీకే తెలుస్తుంది.
1: అమ్మటానికి ఏమైనా చెప్తారు. అయినా నాకు సూట్ అయిందో లేదో పెట్టుకొని చూస్తా ఉండు. బాగానే కనిపిస్తోంది, మరి చూడటానికి ఎలా ఉందో.
2: ఈ బాబు అచ్చన్న తమ్ముళ్ళ ఉన్నాడు, డబ్బు తీసుకోకుండానే ఇచ్చేయాలనుంది, కానీ కుదరదే. ఎంతిస్తే అంతే తీసుకుంటా. ఈ బాబు సంతోషంగా ఉంటే చాలు.
1: అవునా బూరాలబ్బాయి, నిజమేనా?
2: ఏంటి బాబు, ఏదో అడుగుతున్నట్టున్నారు. ఏంది నిజం?
1: ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు?
2: నేనేమన్నాను బాబు, మీరే ఏదో ఒకటి అనండి, ఎంతిస్తారో.
1: ఓ, ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పలేదా? సరే, అయితే 20 రూపాయలకి ఇస్తావా?
2: అది గిట్టుబాటు కాదు బాబు. అయినా పర్లేదు, తీసుకోండి, నీకు నచ్చింది కదా.
1: వద్దులే అన్న, ఇదిగో 40 రూపాయలు తీసుకో.
2: చూడటానికే కాదు, బాబు కూడా నా తమ్ముడులా ఎంత మంచోడో. చాలా సంతోషం బాబు, నువ్వు 10 కాలాల పాటు నవ్వుతూ ఉండాలా.
1: ఇదేంటి ఆశ్చర్యంగా, అతనేమనుకుంటున్నా నాకెలా తెలిసిపోతోంది. నిజంగానే ఇది మ్యాజిక్ కళ్ళజోడా ఏంటి? ట్రైన్ ఎక్కి ముందు సెటిల్ అయ్యి తర్వాత తీరిగ్గా ఆలోచిస్తాం. తాతగారు, ఇక్కడ నా బ్యాగ్ కూడా పెట్టుకోవాలి, కొంచెం మీ పెట్టే వెనుక జరుపుతానేం.
3: ఏ ఉండు, ఆ డబ్బాలా గొల్లున్నాయి, వాటిని తోలేసుకోవాలా. గాన్నే ఉంది.
1: సామాన్లన్నీ పరిచేసుకొని పైగా ఎలా మాట్లాడుతున్నారో ఈ పెద్ద ఆయన. ఏం చేస్తా, నేనే పక్కన పెట్టుకుంటా.
0: మీరు ఇక్కడ ఎట్టేసుకోండి మీ బ్యాగ్, నాకేం సామాన్ లేవు.
1: పర్లేదు అంకుల్, నా సీట్ లో పెట్టుకుంటా.
0: అయ్యి బాబోయ్, అంత దూరం కూర్చోవడం కట్టమండి, మీరు ఎట్టేసుకోండి చెప్తాను.
1: అంకుల్ ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు.
0: అదేం పర్లేదండి, మాకు అలవాటే, గోదావరిలం కదా. అంత బేగా ఇవ్వని నువ్వు అనలేవు. హాయ్.
3: గోదావరిలు వాళ్ళ మర్యాదలు మాటలు మర్యాద తెలిసినే కదా. నీ పేరు చెప్పు, అడిగోతున్నావు.
1: నా పేరు వంశీ అండి, వైజాగ్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సెలవులకి.
0: కొన్ని నెల రోజులు ఉంటే మీకు కూడా మా రాగాలు వంట పడతాయండి. హాయ్.
3: ఆన్ రోజుల్లో మా తింటుంటే మస్తు మజాగు ఉంటారులే, గాని ఇంతకీ ఏం జరిగినావు? ఇంగ్లీష్ వస్తుందా?
4: 9th క్లాస్ అండి, మేమిద్దరం క్లాస్మేట్స్.
1: ఛా, రఘుది నా ఎదురు సీటే. అసలు నా టైం బాగాలేదు ఇవాళ. వాడిని అడిగారు ఎవరైనా? వాడితో మాట్లాడుతున్నారా?
0: అయితే ఇద్దరు కలిసి వెళ్తున్నారన్నమాట. ఇంకేటండి, నెల రోజులు ఇట్టే అయిపోతాయి.
3: నీ పేరేంటి? దా, ఆడ నీ దోస్తు పక్కకు వచ్చి కూసో.
4: నా పేరు రఘు తాత గారు, నేను కూడా వైజాగ్ వెళ్తున్నా. నేను వంశీ ఫ్రెండ్స్.
1: చేయాల్సిందంతా చేసేసి ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు, పైగా ఫ్రెండ్స్ అంట.
0: ఇటు వచ్చేంత వారు. హాయ్, ఇక్కడే కూసోండి. మన పండులో పండిన మామిడి పళ్ళు అండి, తినండి.
3: ఇట్లా పోతుంటే మస్తు ఉంటది కదా, ఇద్దరు దోస్తులు కలిసిందంటే ముచ్చటే ముచ్చట.
4: థ్యాంక్స్ అంకుల్, నేను మా పిన్నికి ఇస్తాను ఈ పండ్లు. తాతగారు, మీదే ఊరు? మీరు ఈ ప్రాంతం వాళ్ళకి అనిపించడం లేదే.
3: మాది మేసల్ బాబు, పని మీద పోతానా.
0: ఎట్టెట్టా?
1: అబ్బో, అందరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అసలు మేమిద్దరం ఫ్రెండ్స్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఇద్దరిని ఒకటే చోట కూర్చోమనడానికి ఈ తాతగారు ఎవరు? ఇంగ్లీష్ రాకపోతే చదువు రానట్టేనా ఏంటి? నెల రోజులు కాదు, ఈ 4 గంటలు త్వరగా గడిస్తే చాలు. ఈ అంకుల్ కి ఏం తెలుసు మా గురించి? ఎవరి పన్ను వాళ్ళు చూసుకోకుండా నేను నా కళ్ళజోడు పెట్టుకుని నా విండో సీట్ లో హాయిగా కూర్చుంటా. ఈ కబుర్లు కాకరకాయలు నాకు నష్టం.
0: ఎట్టెట్టా, ఎంత చక్కగుందో మీ జోడు.
3: ఓ వంశీ, హీరో లెక్కనున్నోలే.
4: చాలా బాగుందిరా, అంకుల్ కొన్నారా?
1: థ్యాంక్స్, నాకు కొద్దిగా హెడేక్ గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటా.
4: కొద్దిగా నీళ్లు తాగుతారా తాతగారు?
3: ఉన్నీ రఘు. వంశీ చాలా బుద్ధిగలోడు, ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా ఉంటాడు. ఈ రోజుల్లో గింతేనేం ఉన్న పొరగాలుంటారా? ఈ రఘు కూడా మస్తు మంచోడు. వంశీ గురించి ఇంత మంచిగా చెప్తుంటే గా పొరది ఇంకెంత మంచోడు. గీళ్ళని చూస్తుంటే మస్తుంది నాకు. గా గోళీల మీద ఉన్న ఆచారాలు కనిపిస్తలే. ఇందాక ఇంగ్లీష్ బాగొచ్చారని అడిగినందుకు గుస్తైనదేమో, నాతో మాట్లాడతలే.
1: ఇదేంటి, నేను ఈ కళ్ళజోడు పెట్టుకుంటే అవతల మంచి ఏమనుకుంటున్నాడో నాకు ఎలా తెలిసిపోతోంది? ఎంత వింతగా ఉందో.
0: మీరిట్టే అడగడబడండి, ఒక ఆయ కోసిమ్మంటారేటి, కొద్దిగా బలం వస్తుంది.
4: అంకుల్, ఈ ట్రైన్ లో ఉన్న వారికి అందరికి మ్యాంగోస్ పంచేస్తున్నారే, ఏమంటావు వంశీ?
0: ఉన్నది పంచుకోవడానికే కదండి. వీళ్ళిద్దరిని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తోంది. ఎంత స్నేహంగా ఉండేటోళ్ళం. బాచిరాజు గారి తిమ్మరాజు, సంగవరం సూర్యరెడ్డి, పట్టిసీమ ప్రకాశం, అగ్రహార మోధాన్లు, బళ్ళోకి గుళ్ళోకి సంతకి ఈతకి అన్నిటికీ కలిసే వెళ్ళేటోళ్ళం. ఎన్నెన్ని కబుర్లు, ఎంతెంత సందడి, పండుగలు పబ్బాలు అన్నీ జరుపుకునేటోళ్ళం. పెద్దోళ్ళమైపోయి సంసారంలో సిక్కడిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి దూరమైపోయాం. ఈ బుల్లోని ఇరుగ్గా కూసోమన్నందుకు ఏమైనా అడుగున్నాడా? ఇతన్ని ముద్దు చేసినందుకు ఆ పిల్లోడు బాధపడ్డాడో ఏటో. సంతర్పణ చేయబోయి చేతులు కాల్చుకున్నట్టుంది నా భాగవతం.
1: అంటే అంకుల్ రఘుతో సరదాగా మాట్లాడింది, ఇక్కడికి పిలిచింది ఎందుకన్న మాట? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెద్దయ్యాక దూరం అయిపోయారు, కలిసి ఎంజాయ్ చేసే టైము ఇప్పుడే అని ఆయనకు తెలుసు కాబట్టే.
4: వంశీ, అమ్మ బ్రెడ్ శాండ్విచ్ చేసిచ్చింది, నువ్వు కూడా తిను.
1: వద్దు రఘు, నేను తినే వచ్చాలే.
4: వంశీకి నా మీద ఇంకా కోపం పోలేదు, నోట్స్ ఇవ్వలేదని. ఎప్పుడు నా నోట్స్ చూసి రాసుకుంటే వాడికెలా అర్థం అవుతుంది? ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అని టీచర్ చెప్పారు కూడా. వాడు తనంతట తాను చదివి తెలుసుకోవాలనే అలా అన్నాను ఆ రోజు. ఈ విషయం వాడికి తెలియదు కదా, కోపం వచ్చిందేమో.
1: ఓహో, ఇందుకన్న మాట రఘు నాకు నోట్స్ ఇవ్వలేదు. అయ్యో, వాణ్ణి ఎంత అపార్థం చేసుకున్నాను. వీళ్ళందరూ నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తుంటే నేను మాత్రం వాళ్ళ మాటలనే విని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నా. ఇదే బామ్మ చెప్పింది ఆ రోజు, మనుషుల్ని అర్థం చేసుకోవడమే ప్రేమ అని. ఇప్పుడు తెలుస్తోంది నాకు.
0: మామిడికాయ కోసి పెట్టమంటారా అండి?
1: మన పొలంలో పండినవేగా అద్భుతంగా ఉంటాయి. పెట్టండి అంకుల్, ఒక్క నిమిషం అంకుల్, ఈ కళ్ళజోడు లోపల పెట్టేసి తీసుకుంటా.
0: హాయ్, అలాగేనండి, ఈ లోపల నీటిలో కడుక్కొచ్చేతాను.
1: తాతగారు మందులు వేసుకోవాలన్నారు, ఏ మందో చెప్తే నేను తీసిస్తాను, లేట్ అవ్వకూడదు మళ్ళీ.
3: అడిగో, గా నీలం డబ్బాలున్నాయి, గీ సిట్టి మీద మా పొర్ర రాసిండు, ఏ మందులు వేసుకోవాలో జర సూచిస్తావా?
1: ఇలా ఇవ్వండి రఘు, తాతగారికి కొద్దిగా నీళ్ళు ఇవ్వు.
4: ఇదిగో నా దగ్గర గ్లాస్ కూడా ఉంది.
0: ఇదిగోనండి, ఇట్లాంటి రుచి మీకు ఎక్కడా కనిపించదండి.
3: ఆహా, అమృతం లెక్కున్నారు సీనయ్య.
4: అవునవును, సూపర్.
0: ఇదిగో మా ఊరు వచ్చేసింది. మరి మీ అందరితో ప్రయాణం తెలియలేదండి, మరి ఉంటానండి.
1: బాయ్ అంకుల్. రఘు, ఇందాక శాండ్విచ్ అన్నావు, తీస్తే ముగ్గురం టేస్ట్ చేద్దాం.
4: ఇదిగో రెడీగా ఉంది వంశీ.
3: ఇక మనం ముగ్గురమే, ఇప్పుడు ఏం చేద్దాం?
1: మీ ఊరు గురించి చెప్పండి తాతగారు.
4: మీరేం చేసేవారో కూడా చెప్పండి తాతగారు.
3: మీరు ఇంటానంటే తప్పకుండా చెప్తా.
5: వంశీ వంశీ, ఇంకా లేవలేదా? అలారం మోగి మోగి ఆగిపోయింది. ఏంట్రా ముద్దునిద్ర?
1: అమ్మా నువ్వేంటి ట్రైన్ లో? తాతగారు రఘు ఏరి.
5: తాతగారు రఘునా? వాళ్ళిక్కడ ఎందుకు ఉంటారు? ఏరా ఏమైనా కలగన్నావా?
1: ఓ ఇదంతా కళ.
6: సుమిత్ర నేను లేపి తయారు చేస్తాలే వాణ్ణి, నువ్వెళ్ళి ఆ టిఫిన్ పని చూడమ్మా.
5: అలాగే అత్తయ్య. వంశీ త్వరగా తెములు, బామ్మని ఇబ్బంది పెట్టకుండా.
1: బామ్మ నాకొక వింత కళ వచ్చింది. ఏంటో తెలుసా? అది కళ.
6: ఓహో చందమామ కథల సులోచనాల గురించి. అదే కళ్ళజోడు గురించి అంత మంచి కళొస్తే సంతోషించాలి కాని ఈ ఏడుపు మొహం ఏమిటి నాన్నా?
1: మరేంటి బామ్మ, ఆ కళ్ళజోడు నా దగ్గర లేదుగా. ఇప్పుడు నాకు ఎదుటి వాళ్ళ మనసులో మాటలు ఎలా తెలుస్తాయి? వాళ్ళ మంచితనం నాకు ఎలా అర్థమవుతుంది?
6: ఓరి పిచ్చి నాగన్నా, మనసులో మాట తెలియాలంటే మనకి అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కొద్దిగా ఆలోచిస్తే వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది.
1: ఏమో బామ్మ, వాళ్ళలో మంచితనం నాకు ఆ కళ్ళజోడు పెట్టుకున్నాకే కదా తెలిసింది.
6: వంశీ ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనకి ఏది కావాలో అదే మనం తీసుకోవాలి. నీ పెన్ను కనిపించడం లేదనుకో, నువ్వు దాని గురించి వెతుకుతున్నప్పుడు నీకు మీ అక్క కంప్యూటరో మీ నాన్న ఫైలో లేదా నా భాగవత పుస్తకమో కనిపించినా నువ్వు అవి తీసుకోవు కదా. నీ పెన్ను దొరికితే తీసుకుంటావు. అలాగే పక్క వాళ్ళల్లో కూడా మనం దేనికోసం వెతుకుతామో అదే మనకి కనిపిస్తుంది. వాళ్లలో తప్పులు చూస్తున్నప్పుడు పక్కనే ఉన్న మంచితనం నీకు కనబడదు. అందుకే మనం ఎప్పుడూ అందరిలో మంచినే చూడటానికి ప్రయత్నించాలి. అందుకు నీకు కావలసింది ఈ కళ్ళజోడు కాదు నాన్న, సులోచనం. అంటే మంచి దృష్టి. మన దృష్టిని మార్చుకుంటే సృష్టి కూడా మారిపోతుంది.
1: ఎప్పుడు అందరిలో మంచినే చూడు అంటే ఇదేనా బామ్మ?
6: నా బంగారు కొండ. ఎంత బాగా అర్థం చేసుకుంటాడో. త్వరగా రెడీ అవ్వు మరి, మీ అమ్మ అసలే కంగారు మేడం.
1: రఘు కూడా వైజాగ్ వెళ్తానని చెప్పినట్టు గుర్తు. ఒక్కసారి వాడికి కాల్ చేసి కనుక్కుంటా బామ్మ. ఇలాగే అయితే నాన్నగారితో చెప్పి వాణ్ణి కూడా పికప్ చేసుకుని వెళ్తాను. అప్పుడు హ్యాపీగా కళ్ళు నిజమాయిగా అని పాడుకుంటూ వెళ్తాను. 1 మినిట్లో కాల్ చేసి వచ్చేస్తా. నువ్వు ఈ లోపల అమ్మని మేనేజ్ చెయ్యి. మా బామ్మ బంగారు కొండ కదూ.
6: హారి భడవా, నా మాట నాకే అప్పు చెప్తున్నావా? సరే సరే వెళ్ళు, వంటింట్లో

సులోచనాలు మేడుపల్లి బాల్ వికాస్ విద్యార్థులు సమర్పించిన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జ్యోతి, ప్రత్యూష, వరుణ్, జశ్వంత్, మనోహర్, శ్రీరామ్, కార్తిక్. శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిని చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఒక చక్కని పాట శ్రీ గణేష శివుని కుమార విందాం. గానం ప్రణతి, తనిష్క, శ్రేయ, హాసిని, రూపలి, హిమజ, సమన్విత, వైనవి, యోచన, హరిప్రియ, కృష్ణశ్రీ.

0: మన యంగ్ అండ్ డైనమిక్ బాల్ వికాస్ బృందం ఆలపించిన శ్రీ గణేష బృందగానం విన్నారు. మంచిగా ఉండు.
1: అదేంటి, నేనేం చేశాను? మంచిగానే ఉన్నాను కదా.
0: నిన్నేమీ అనడం లేదు యశోధర్. కొత్తగూడెం నుంచి వచ్చిన సాయి వేదశ్రీ మంచిగా ఉండు అనే అంశంపై ఇప్పుడు ప్రసంగిస్తుంది, విందామన్నాను.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణార విందములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ అందరికీ సాయిరాం. ఈ పవిత్రమైన రోజున బీ గుడ్ అంటే మంచిగా ఉండు అనే అంశాన్ని గురించి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా చిన్న మెదడుకు తోచిన ఆలోచనలను మీ ముందు ఉంచుతాను. మంచిగా ఉండడం అనే విషయాన్ని గురించి చెప్పాలనగానే నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి. అవేమిటో చెప్పి వాటి సమాధానాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటి ప్రశ్న, మంచిగా ఉండడం అంటే ఏమిటి? రెండవ ప్రశ్న, మంచిగా ఎందుకు ఉండాలి? ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ప్రాణికి కొన్ని సహజమైన గుణాలు లక్షణాలు ఉన్నాయి. ఆ గుణాలు లక్షణాలు లేకపోతే వాటికి ఏమాత్రం విలువ లేదు. ఉదాహరణకు, ఉప్పు ఎప్పుడు ఉప్పగానే ఉంటుంది, తేనె తీయగానే ఉంటుంది, వేపాకు చేదుగా ఉంటుంది. అలాగే ప్రాణుల విషయానికి వస్తే సరిగ్గా గడ్డి పెట్టకపోయినా కొట్టినా కూడా ఆవు కమ్మని పాలనే ఇస్తుంది తప్ప కోపంతో చేదుగా ఉండే పాలన ఇవ్వదు. పులి మాంసమే తింటుంది తప్ప మనకిష్టం కదా అని పూరి కూర పెడితే తింటుందా? తినదు కదా. తనకు పనికి వచ్చినా రాకపోయినా ఎలుక తనకు కనిపించిన చిన్న చిన్న వస్తువులన్నింటినీ తన కలువులోకి తీసుకుపోతుంది. ఇది ఈ ప్రాణుల లక్షణాలు. ఈ లక్షణాలకు భిన్నంగా ఈ ప్రాణులు ప్రవర్తిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అలాగే మంచిగా ఉండడం అనేది మంచి లక్షణం. అందుకే చూడండి, ఎవరైనా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమిట్రా వాడు రాక్షసుడిలా ఉన్నాడు అని, లేదా ఏమిటి వీడు పశువులా ఉన్నాడు అని అంటారు. ఇలా అనడానికి కారణం మనిషి తన సహజ లక్షణమైన మంచితనాన్ని విడిచిపెట్టడమే. అందువల్ల శంకరాచార్యుల వారు చెప్పినట్లు ఎంతో దుర్లభమైన ఈ మంచి జన్మను ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. అంటే మనిషి తన సహజ లక్షణమైన మంచితనాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మంచిగా ఎలా ఉండాలో కొంచెం తెలుసుకుందాము. భగవాన్ బాబా వారు చెప్పినట్లు మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను కలిగి ఉండడమే మంచిగా ఉండడం అంటే. మనకు తెలుగు భాషలో ఒక నుడిగారం ఉంది, అదేమిటంటే రాముడు మంచి బాలుడు అని. మనకు తెలిసిన రామాయణ కథను బట్టి రాముడు పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, ఇచ్చిన మాట తప్పకపోవడం, స్నేహ ధర్మాన్ని పాటించడం, ఇలా అన్ని మంచి గుణాలను కలిగి ఉన్నాడని తెలుస్తుంది. అందుకే మన పెద్దలు ఏమని అన్నారంటే, చివరకు రాక్షసుడైన మారీచుడే రాముణ్ణి మెచ్చుకుంటూ రామో విగ్రహవాన్ ధర్మః అని అన్నాడట. శత్రువుడి చేత కూడా పొగడబడ్డాడంటే రాముడు ఎంతటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో కదా. మంచి వారిని గురించి చెబుతూ పెద్దలు ఇలా అన్నారు.
3: మంచి చేయకున్న మానవ జన్మంబు వ్యర్థమౌను పృద్ది భారమౌను. మంచికిలను గుత్తు మంచి గంధపు చెట్టు పరిమళమిడుతా కుఠారమునకు.
2: నా తోటి బాల వికాస్ విద్యార్థుల సదుపాయం కోసం ఈ పద్య భావం చెబుతాను. మానవునిగా పుట్టిన తరువాత మంచిని అలవాటు చేసుకోకపోతే ఆ జన్మ వ్యర్థమే కాదు, భూమికి భారము కూడా. మంచిగా ఉండడం అంటే మనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయాలనే గొప్ప గుణాన్ని కలిగి ఉండడమే. ఈ విషయాన్నే మనకు గంధపు చెట్టు బోధిస్తుంది. చూడండి, గంధపు చెట్టు తనను కొట్టే గొడ్డలికి కూడా సువాసనను అందిస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక చిన్న కథలో నదిలో మునిగిపోతున్న తేలును రక్షించడానికి పూనుకున్న సన్యాసుడు గురించి చెప్పారు. కుట్టడం తేలు గుణమైతే ప్రమాదంలో ఉన్న ప్రాణిని రక్షించడం మానవుల లక్షణమని అర్థమవుతుంది. ఇదే మంచితనం అంటే. ఇప్పుడు రెండో ప్రశ్న, మంచిగా ఎందుకు ఉండాలి? ఇన్ని మంచి విషయాలు విన్నాక ఈ ప్రశ్నకు సమాధానం మంచిగా ఎందుకు ఉండకూడదు అని. భగవాన్ బాబా వారు చెప్పిన మానవతా విలువలకు నా దృష్టిలో వరుసగా హరిశ్చంద్రుడు, రాముడు, బుద్ధుడు, ఫ్లారెన్స్ నైటింగేల్, మహాత్మా గాంధీలు నిలుస్తారు. ఈ మహనీయుల గురించి చెప్పేటప్పుడు వీరి ఎవరు కూడా వీరి కులమతాలను, విద్యాబుద్ధులను గురించి అడగరు. ఎందుకంటే ఈ మహనీయులు తమ జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా బీ గుడ్ అంటే మంచిగా ఉండు అనే అంశాన్ని ఖచ్చితంగా పాటిస్తూ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. మనం కూడా ఈ మహనీయుల అడుగుజాడలో నడిచి వారి ఆదర్శాలను పాటిస్తూ మంచి మానవులు అనిపించుకోవాలి. అప్పుడే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యను బోధించిన గురువులు, మనందరికీ ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చాలా ఆనందిస్తారు. ఇదే మనకు జన్మ సార్థకత అని నేను భావిస్తున్నాను. ఇంతవరకు నా ఈ చిన్ని ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధతో విన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్తి వినయములతో జై సాయిరాం.
1: మంచిగా ఉండు సాయి వేదశ్రీ ప్రసంగం విన్నారు. శ్రద్ధ, నేటి మన ప్రసారాల్లో మధ్య మధ్య మన శ్రోతలైన మిత్రులు ఫోన్ ద్వారా పద్యాలు వినిపించబోతున్నారు. సాయి పద్య నీతి మొదటి భాగం ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది మనస్విని.

0: సాయిరామ్, సాయి పద్యనీతి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మనస్విని. మనందరం స్కూల్ టీచర్ల దగ్గర, ఇంట్లో బామ్మల దగ్గర చిన్న పద్యాలు, బుజ్జి బుజ్జి పాటలు వింటుంటాం. వాటి ద్వారా ఎన్నో మంచి విషయాలు, నీతులు నేర్చుకుంటున్నాం. మన స్వామి కూడా ఎంతో పెద్ద విషయాలు, అంశాలు అమృత గుళికల లాంటి పద్యాల ద్వారా మనకి నేర్పిస్తున్నారు. మన దినచర్యలో చిన్న చిన్న పనులు ఎలా చేసుకోవాలి అనే విషయం దగ్గర నుండి భగవంతుణ్ణి ఎలా పొందాలి వరకు స్వామి తమ పద్యాల ద్వారా చెప్పని విషయం అంటూ లేదు. మరి ఈనాటి అంశమైన మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అనే చాలా ముఖ్యమైన టాపిక్ గురించి స్వామి ఇలాంటి పద్యాల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో కొంతమంది ఫ్రెండ్స్ మనకి తెలియజేస్తారు. అంతేకాదు, స్వామి చెప్పిన పద్యాల సారం అంటే ఎసెన్స్ మన డైలీ లైఫ్ లో ఎలా ప్రాక్టీస్ చేసుకోగలమో వీళ్ళ దగ్గర నుండి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆ ఫ్రెండ్స్ కి మన స్టూడియో నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. ఈ రోజు ప్రోగ్రామ్ లో ఈ సాయి పద్య నీతి మూడు భాగాలుగా మీకు అందిస్తున్నాం. మరి మొదటి భాగంలోని మూడు పద్యాలు, వాటి వివరాలేంటో చూద్దాం. మనం ఫస్ట్ విజయనగరంలో ఉంటున్న 11 ఏళ్ల పి సాయి ఆదిత్య రామకృష్ణకు ఫోన్ చేసి తను ఏ పద్యం చెప్తాడో చూద్దాం. సాయిరామ్ ఆదిత్య, సాయిరామ్ ఆదిత్య, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి హార్టీ వెల్కమ్.
1: థ్యాంక్ యూ సాయిరామ్.
0: ఈ రోజు రేడియో సాయి స్ట్రీమ్ 9th anniversary సందర్భంగా ప్రసారం అవుతున్న సాయి పద్యనీతి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు, దానిపైన ఎన్నో చక్కని పద్యాలు చెప్పారు కదా, ఈ రోజు నువ్వు దాంట్లో ఏ పద్యాన్ని
1: చెప్పదలుచుకుంటున్నావు?
0: పద్యం చెప్పు ఆదిత్య.
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి దోముకుని దేహ బాధ తీర్చుకుని జలకమారి దుస్తులు ధరించి చల్లి భుజించి హితమైన వస్తువు ఎంతయున మిలి మితముగా భుజించిన మేలగు నీకు బడికేగి శ్రద్ధగా పటాలు నేర్చి అనకు వగల బాలుడని అనిపించుకొనుము తేమలో నెప్పుడు తిరుగంగ బోకు మురికి గుంటల చింత పోబోకు మెప్పుడు పరుగుడు చెడుగుడు బంతులాటయును

0: ఆదిత్య, ఈ పద్యాన్ని ఎంతో బాగా పాడావు, మరి దీని తాత్పర్యం ఏమిటో మా అందరికి చెప్తావా?
1: అలాగే సైరమ్. వేకూజాము నిద్ర లేచి పలు తోముకుని కళకృత్యాలు తీర్చుకుని స్నానం చేసుకుని ఉట్టిన బట్టలు ధరించాలి. చల్లదన్నం ఆరోగ్యానికి మంచిది కాబట్టి హితముగా మితముగా బాగా నమిలి తినడం మంచిది. బడికి వెళ్లి పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవడమే కాకుండా మంచి బాలుడుగా పేరు తెచ్చుకోవాలి. ఆటలు పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి కాబట్టి పరుగు పందెం, చెడుగుడాట, బంతాట సరైన వేళలో అనగా సాయం సమయంలో ఆడుకోవాలి. తేమగా ఉన్న ప్రదేశాలలో ఆడుకోకూడదు. మురికి గుంతల దగ్గర ఎప్పుడు ఆడుకోకూడదు. పైచెప్పిన సూచనలు పాటిస్తే మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చును.
0: చాలా చక్కగా చెప్పావు ఆదిత్య. మరి స్వామి ఎంత చక్కగా చెప్పారు కదా ఈ పెద్ద పద్యం ద్వారా. నువ్వు నీ నిత్య జీవితంలో స్కూల్కి వెళ్తావు, ఇంట్లో ఉంటావు, ఆడుకుంటావు, ఈ పద్యాన్ని ఎలా నువ్వు ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నావో మాతో పంచుకోగలవా?
1: సరే సైరమ్. ఈ పద్య శక్తి క్రమశిక్షణతో కూడిన క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన దైనందిన జీవితపు లక్షణాలను తెలియజేస్తుంది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, మెక్సిమం హెల్తీ వెల్తీ రైజ్ అని చూస్తున్నాను. పూర్తిగా విశ్వసిస్తాను. ఎక్కువ జరిగిన నిద్రలేస్తాను. కాలకృత్యాలు తీర్చుకుని కొంతసేపు చదువుకుంటాను. చదువుతున్న సేపు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటం వలన మరి చురుగ్గా పనిచేసి పుస్తకాల్లో విషయాలు త్వరగా అర్థమై ఎక్కువ కాలం గుర్తుంటాయి. నాన్న చేసుకుని ఉచిన బట్టలు ధరిస్తాను. నా బట్టలు ఉచిత పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటాను. అమ్మ ఎంతో కష్టపడి తయారు చేసిన ఏ రకమైన పదార్థాన్నైనా ఇష్టంగా తింటాను. అన్న పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని వృధా చేయకుండా తింటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అందుకే నా ఆహారంలో పళ్ళు, కూరగాయలు, గింజ ధాన్యాలు, పాలు ఉండేలా చూసుకుంటాను. బడికి వెళ్లి పాఠాలు శ్రద్ధగా వింటాను. నాలో మంచిని నేర్పించిన మా ఉపాధ్యాయులన్నా బాలవికాస గురువులన్నా నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఖాళీ సమయంలో సాయంత్రం వేళ ఖాళీ సమయంలో ఆడుకుంటాను. ఈ ఆటలు ఆడటం వలన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నాను. ఈ ఆటల్లోని నేను గెలుపోటములు సమానంగా తీసుకోవాల్సిన క్రీడా స్ఫూర్తి అలవడింది. బాలవికాస్ లో నిర్వహించిన భజన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను.
0: సాయిరామ్ సాయిరామ్, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఆదిత్య. సాయిరామ్
1: సాయిరామ్.
0: ఫ్రెండ్స్, మన ఆదిత్య ఎంత బాగా చెప్పాడో కదా, చూసారా? ఆరోగ్యమే మహాభాగ్యం అని స్వామి మనకి అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత సులువుగా చెప్పారు. ఇది మనం ఎంచక్కా పాటిస్తే ఏ కోవిడ్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. మన బాడీ అంత స్ట్రాంగ్ గా తయారవుతుంది. మరి మనం తర్వాత ఫోన్ చేయబోయేది రాజమండ్రిలో కోలుమూరు గ్రామం నుండి గ్రూప్ 3 బాలకాస్ చదువుతున్న కె సత్యశ్రావణికి. తానే పద్యం వివరిస్తుందో చూద్దాం.

0: సాయిరామ్.
1: సాయిరామ్ సత్యశ్రావణి.
0: సాయిరామ్,
1: ఈ రోజు రేడియో సాయి స్టూడియోకి 9వ వార్షికోత్సవ సందర్భంగా నీకు సాదరమైన స్వాగతం.
0: థ్యాంక్ యూ.
1: స్వామి, మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో అమృత గుళికల లాంటి చిన్న చిన్న పద్యాలను చెప్పారు కదా, మరి నువ్వు అందులో మాకు చెప్పబోయే పద్యం ఏంటి?
0: ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నారు, ఈ అసూయ బుద్ధిని కేలనయ్యా. ఒకరి పదవి చూచి ఓర్వలేకున్నారు, ఈర్ష బుద్ధిని కేలనయ్యా.

0: ఇంత చక్కని పద్యం స్వామి మనందరికీ నేర్చుకోవడానికి ఇచ్చారు. మరి పద్యం బాగా పాడావు, దీని అర్థమేంటో చెప్తావా మాకు?
1: ఒకరికి కలిగిన మంచిని చూసి, ఒకరి ఉన్నతి అధికారం చూసి, ఒకరి కలిమి చూసి, ఒకరి శక్తిని చూసి నువ్వెందుకు సహించలేకపోతున్నావు? అసూయ, ఈర్ష అంతటి నీచమైన హీనమైన బుద్ధి నీకెందుకు ఉండాలి అని స్వామి అడుగుతున్నారు. ఈ అసూయ అనే దుర్గుణం మనకి చాలా చేటు చేస్తుంది, మనకి శాంతిని లేకుండా చేస్తుంది. దీని వలన ఎదుట వారిలోని మంచిని కూడా మెచ్చుకోలేం. చిన్న చిన్న తప్పుల్నే భూతద్దంలో చూస్తూ ఎదుటవారి ఎడల ద్వేషం పెంచుకుంటాం. అసూయ వలన ఎవరితోనూ ప్రేమగా మాట్లాడలేం, ఎవరితోనూ స్నేహంగా ఉండలేం. ఇది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి సంఘంలో మనకి విలువ లేకుండా చేస్తుంది. ఇన్ని అనర్థాలున్న ఈర్ష అసూయలను మనలోకి ప్రవేశించకుండా చేయాలి.
0: చాలా బాగా చెప్పావు. దీని అర్థం కూడా మా అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టు నీ చిన్ని చిన్ని మాటలతో చెప్పావు. మరి స్వామి పద్యం చెప్పారు బాగానే ఉంది. ఈ పద్యాన్ని నీ నిత్య జీవితంలో స్కూల్ కి వెళ్తావు, ఎంతో మంది ఫ్రెండ్స్ తో కలిసిమెలిసి ఉండవలసి వస్తుంది. దీన్ని నువ్వు ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నావు?
1: ఈ విషయంలో నా ఆలోచనలను, ఆచరణను బాల వికాస్ విద్యార్థిగా మీతో పంచుకుంటాను.
0: తప్పకుండా.
1: బాల వికాస్ ద్వారా స్వామి మనకి ఎన్నో సద్గుణాలను నేర్పించారు. సద్గుణాలను పెంచుకోవడం ద్వారా అసూయనే పెనుభూతాన్ని ఎదుర్కోగలం అని నా నమ్మకం. నేను నేర్చుకున్న సద్గుణాల్లో ఈ అసూయనే దుర్గుణాన్ని మన దరి చేరకుండా చేయగలిగే దివ్యమైన అస్త్రం కృతజ్ఞత. ఎవరి ఎడల ఈ కృతజ్ఞత చూపించాలి? మనకి ఈ మానవ జన్మ ఇచ్చి, పంచభూతాలతో కూడిన సృష్టినిచ్చి, సకల శక్తులను బుద్ధిని ఇచ్చిన ఆ దేవదేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. తరువాత మనకి జన్మనిచ్చి పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులకు, చీకటి నుంచి వెలుగులోకి నడిపించే గురువుకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉండాలి. ఇది ధర్మాచరణలో మొదటి మెట్టు అన్నారు స్వామి. ఇప్పుడు ఈ కృతజ్ఞతను ఏ విధంగా ప్రకటించాలో చూద్దాం. అందరిలో దేవుడున్నాడన్న సత్యాన్ని గ్రహించి ఈ సృష్టిలోని సకల ప్రాణుల ఎడల దయతో కరుణతో మెలగాలి. అందరం ఆ జగత్పిత బిడ్డలమే, మనది వసుదేక కుటుంబం అన్న భావన చేయాలి. అందరి మేలు కోరుతూ, అందర్నీ ప్రేమిస్తూ, అందర్నీ సేవించాలి. సర్వే జన సుఖినో భవంతు అన్న ఉత్తమమైన ప్రార్థన చేయాలి. స్వామి మాట ప్రకారం నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని, దీనులను, అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని నా దృష్టిలో పెట్టుకుంటాను. వారికన్నా మెరుగైన స్థితిలో ఉన్నాను కదా అని వారికి నా శక్తి మేరకు సహాయం చేస్తాను. వారికి చదువులో సహకరిస్తూ, ధైర్యం చెబుతూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇది కూడా స్వామి మెచ్చే సేవే కదా అనిపిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కృషితో సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకున్నాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని చూసి అసూయ పడకుండా ఉంటాను. ధన సంపదతో కాక గుణ సంపదతో భగవంతుని మెప్పించవచ్చు. అందుకే స్వామి అనాల కన్నా గుణాలు ప్రధానం అన్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటూ రిమార్కులు లేకుండా చూసుకుంటాను. కృషి ఉంటే కృప ఉంటుంది అన్నారు స్వామి. కృషితో కృప, కృపతో సర్వం పొందగలిగినప్పుడు ఇక ఈర్ష్యాసూయలకు తావెక్కడా? నల్లని కోకిల తెల్లని హంసను చూసి అసూయపడదు. అలాగే కోకిలలా పాడలేకపోతున్నానని హంస, హంసలా అందంగా నడవలేకపోతున్నానని కోకిల అనుకోవు. మూగ ప్రాణులే అలా ఉంటే అన్నీ ఉన్న మనం ఇంకెలా ఉండాలి? స్వామి బంగారు మాటల్లో కారు లేదని బాధపడుకు, కాళ్ళున్నాయని సంతోషించు. తేలు గుట్టిందని బాధపడుకు, పాము కరవలేదని సంతోషించు. పాము కరిచిందని దుఃఖించకు, ప్రాణం పోలేదని సంతోషించు. ఈ భావనతో మనలో ఈర్ష్యాసూయలే కాక మరే దుర్గుణం ప్రవేశించలేదు. అసూయలేనివాడు తనకి మేలు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆనందం పంచగలడు. నేను ఏ ఆలోచన చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏ పని తలపెట్టినా ఇది స్వామికి ఇష్టమా కాదా అన్న విచారణ చేస్తాను. ఇదండి నా సాధన. ఏ అన్నీ ఉన్న మనం ఇంకెలా ఉండాలి? స్వామి బంగారు మాటల్లో కారు లేదని బాధపడుకు, కాళ్ళున్నాయని సంతోషించు, తేలు కొట్టిందని బాధపడుకు, పాము కరవ

0: తలపెట్టినా ఇది స్వామికి ఇష్టమా కాదా అన్న విచారణ చేస్తాను. ఇదండి నా సాధన. మనమందరం ఇలా చక్కటి సాధన చేస్తూ స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగుతాం. జై సాయిరాం.
1: శ్రావణి, నీ పేరులాగే చక్కగా శ్రావ్యంగా మొత్తం స్వామి పద్యాన్ని చక్కగా చెప్పి దాని అర్థం మాకు తెలిపి నిత్య జీవితంలో దాన్ని ఎలా ఆచరించాలనుకుంటున్నావో మా అందరికీ చెప్పి కళ్ళు తెరిపించావు. చెప్పింది పాటించినప్పుడు ప్రపంచమంతా బాగుంటుంది. సాయిరాం.
0: సాయిరాం.
1: ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ మనం కోరుకోవాలి. ఈర్ష్య, అసూయలు మన దగ్గరకు కూడా రానివ్వకూడదని ఈ చిన్న పద్యంతో ఎంత సూపర్ గా చెప్పారో కదా స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ శ్రావణి. సాయి పద్యనీతి మొదటి భాగంలో లాస్ట్ గా మనం ఫోన్ చేయబోయేది రంగారెడ్డి జిల్లా మణికొండలో ఉంటున్న 9th క్లాస్ ఫ్రెండ్ డి వాసవికి. తానే పద్యం చెప్తుందో దాని అర్థం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం.

0: హలో సాయిరామ్ వాసవి.
1: సాయిరామ్,
0: ఈ రోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9th యానివర్సరీ సందర్భంగా ఈ సాయి పద్ధనీతి అనే ప్రోగ్రామ్ కి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్.
1: సాయిరామ్.
0: స్వామి ఈనాటి అంశమైన డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్ అంటే మంచిని చూడు, మంచిని చేయు, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో పద్యాలు చెప్పారు కదా, మరి నువ్వు ఏ పద్యం చెప్పాలనుకుంటున్నావు?
1: కన్నులందు నెప్పుడు కారుణ్య దృష్టి అన్న పద్యాన్ని చెప్పబోతున్నాను.
0: చెప్పు.

0: ముదము గూర్చు హృదయం ఎప్పుడు ముదము గూర్చు.
1: చాలా బాగుంది, చక్కగా శ్రావ్యంగా పాడావు పద్యాన్ని. మరి దీని మీనింగ్ ఏంటో అందరికీ చెప్తే మేము కూడా దీని అర్థం నేర్చుకున్న వాళ్ళం అవుతాం.
0: ఈ పద్యం చదివినప్పుడు ఇవన్నీ భగవంతుని లక్షణాలు కదా అన్న భావము, ఆ వెంటనే భగవంతుడంటే ఇలాగే ఉంటాడని ఊహించుకొని ఆరాధించుకుంటూ ఉండాలి అన్న భావము మదిలో మెదిలాయి. నిజమే కదా, కరుణాసముద్రుడైన భగవంతుడు ఆ కరుణను ప్రస్ఫుటం చేసేది తన కన్నుల ద్వారానే కదా. ఆ కరుణాద్ర దృష్టి మనపై పడితే మన జీవితాలు ధన్యం అవుతాయనే కదా మన నిత్యారాధనలన్నీ. అలాంటి కరుణామూర్తి పలుకులు మృదు మధురంగాను ప్రీతికరంగాను ఉంటాయి. అలాంటి అమృత భాషణం వినాలనే కదా భక్తుల తహతహ. భగవంతుని చిరునవ్వులొలికే సుందర వదనారవిందాన్ని తనివి తీరా తిలకించి ఆ చిద్విలాస రూపాన్ని హృదయస్థం చేసుకోవాలనే కదా సాధనలన్నీ. ఇట్టి దివ్య లక్షణాలతో విరాజిల్లే దివ్య మంగళ స్వరూపుని కనులకింపుగా తిలకించినప్పుడు మన హృదయాలు అమృత భావాలతో ఉప్పొంగిపోతూ ప్రమోదాన్ని పొందటం మన జప ధ్యానాలప్పుడు పొందుతున్న అనుభూతులే కదా.
1: చాలా బాగుంది. అయితే పద్యం నేర్చుకున్నావు, దాని అర్థం నేర్చుకున్నావు, దీన్ని డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు?
0: ఇప్పుడు ఈ పద్యం ద్వారా నేను పొందిన అనుభూతిని తెలియజేస్తాను. కన్నులందునెప్పుడు కారుణ్య దృష్టియే. ఈ పద్యం అర్థం తెలుసుకున్న తరువాత భగవంతుడు ఎప్పుడు ఏది చెప్పినా భక్తులు ఆచరించటానికేగా. ఈ సత్యం ఎరిగినప్పుడు సాధన ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఎవరన్నా కలిసినప్పుడు ముఖ్యంగా బాధలో గాని ఆవేదనలో గాని ఉన్న వారిని కలిసినప్పుడు వారి పట్ల

0: కరుణ చూపి వారి బాధలకు స్పందిస్తూ వారికి ఊరట కలిగే విధంగా మంచి మాటలు చెప్పటం మొదలు పెట్టాను. నేను చూపుతున్న కారుణ్యానికి ప్రశాంతతనిచ్చే మాటలకు వారు స్పందిస్తూ నన్ను వారి ఆప్త బంధువుగా చూడటం నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. బాధలో ఉన్న వారినే కాదు, ఎవరిని కలిసినా వారు ఎటువంటి వారైనా మనసారా పలకరిస్తూ వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకోవటం మొదలు పెట్టాను. దానితో నా మిత్రుల సంఖ్య పెరగటం మొదలయ్యింది. అసలు అన్నిటికీ మూలం మన ముఖం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మనం ఎవరినన్నా కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తే ఎదుటి వారి నుంచి అటువంటి స్పందనే వస్తుంది. అంతకన్నా మనం కోరే సంపద ఏముంటుంది? అద్భుత ఫలితాలు రావటంతో నాకు కలుగుతున్న సంతృప్తి వర్ణన కందనిది. అందువల్ల కరుణతో స్పందించటం, ప్రీతికరమైన మాటలు, అందరికీ ఆహ్లాదాన్ని పంచే చిరునవ్వు అలవాటు చేసుకుని నేను ఆనందంగా ఉండటమే కాక నా పరిధిలో ఉన్న 10 మందికి ఆనందాన్ని పంచగలుగుతున్నాను. ఇటువంటి అద్భుత పద్యరత్నాన్ని మనకు స్వామి ప్రసాదించి మన అందరి జీవితాలను, మన చుట్టుపక్కల వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉండే శక్తిని మనకు ప్రసాదించారు. అటువంటి అద్భుత మూర్తికి మనసారా శతకోటి ప్రణామాలు అర్పించుకుందాం. జై సాయిరాం.
1: సాయిరాం వాసవి, ఎంతో చక్కగా ఈ పద్యం గురించి తెలిపినందుకు నీకు ధన్యవాదాలు సాయిరాం. థ్యాంక్స్ ఎ లాట్ వాసవి. స్వామి అందించిన ఈ పద్యం మాకు ఎంచక్కా అర్థమయ్యేటట్లు చెప్పావు. మనందరం ఈ పద్యాన్ని ఫాలో చేస్తే ప్రపంచమంతా ప్రేమమయమవుతుంది. ఫ్రెండ్స్, కొంత సమయం తర్వాత మళ్లీ మనం సాయి పద్యనీతి 2వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు మనస్విని నుండి షార్ట్ బ్రేక్.
2: ఫోన్ ద్వారా మనస్విని వినిపించిన పద్యాలు విన్నాక మరొక చక్కని కథ. హైదరాబాద్ కు చెందిన లిఖిత్ సాయి రాఘవ్ వినిపించబోయే ఈ కథ పేరు పలకరింపు.
3: పలకరింపు. వికాస్ ఒక కూరగాయల కోల్డ్ స్టోరేజ్ లో పనిచేస్తున్నాడు. రోజు పొద్దున్నే 9 గంటలకు ఫ్యాక్టరీకి చేరుకుంటాడు. అందరినీ చిరునవ్వుతో పలకరించటం అతనికి అలవాటు. ఫ్యాక్టరీ వాచ్మెన్ తో, ఏం బాబాయ్, మా అందరికన్నా ముందే వచ్చేస్తారు మీరు డ్యూటీకి. గుడ్ మార్నింగ్ మోహన్, ఈవేళ త్వరగా వచ్చేశారు. హలో భాస్కర్, ఈరోజు నువ్వు లీవ్ అని అనుకున్నాను. నమస్కారం మూర్తి గారు, లంచ్లో ఎండివాలా? ఇలా అందరితో చదువుగా ఉండటం, చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ వికాస్ తన పని తాను చేసుకుంటూ ఎవ్వరి పనికి ఇబ్బంది కలగకుండా నడుచుకునేవాడు. సాయంకాలం 5 గంటలకి ఫ్యాక్టరీ సైరన్ మోగగానే అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరేవారు. ఫ్యాక్టరీ దగ్గర నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా వికాస్ వాచ్మెన్ ని పలకరించి వెళ్లేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సాయంకాలం వికాస్ కార్ఖానా లోపల కూరగాయలు స్టోర్ చేసే ఫ్రీజర్ రూమ్ లోపలికి పని మీద వెళ్లాడు. ఆ రూమ్ కి ఉన్న డోర్ చాలా మందంగా సౌండ్ ప్రూఫ్ అవడం వల్ల సాయంకాలం మోగిన సైరన్ వికాస్ కి వినిపించలేదు. అతడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. బయట అందరూ ఫ్యాక్టరీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కార్ఖానాలో అందరూ వెళ్ళిపోయారనుకొని తలుపులన్నీ మూసేశారు. లోపలున్న వికాస్ కి ఇది ఏమీ తెలియదు. తను పని అయిపోయిన తర్వాత తలుపు తీయపోతే అది లాక్ అయిపోయి ఉంది. ఈ ఫ్రీజర్ గది లోపల నుంచి ఎంత పిలిచినా ఎవరికి వినపడదు. తను ఆ ఫ్రీజర్ రూమ్ లోపల లాక్ అయిపోయానని వికాస్ కి అప్పుడు అర్థమైంది. మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేది మర్నాడు పొద్దున 9 గంటలకే. కానీ అప్పటి వరకు తాను ఈ రూమ్ లో ఉండిపోతే మనకే ప్రమాదం. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో వికాస్ భగవంతుడిపై భారం వేసి ప్రార్థిస్తూ ఉండిపోయాడు. కొంత సమయం గడిచాక వికాస్ ఆ గదిలో ప్రమాద స్థితిలో ఉండగా ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం వినిపించింది. వికాస్ ఊపిరి పీల్చుకుంటూ తన కోసం ఎవరు వచ్చారు అని చూస్తుండగా వాచ్మెన్ తలుపు తెరిచాడు. అప్పుడు వికాస్ అతనితో, బాబాయ్ నీకు ఎలా తెలిసింది నేను ఇక్కడ ఉండిపోయానని అని అడిగాడు. అప్పుడు వాచ్మెన్, నేను 35 ఏళ్లుగా ఈ కార్ఖానాలో పనిచేస్తున్నాను. ఇక్కడ 500 పైన పనిచేసే వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. ఎవ్వరూ నన్ను ఎప్పుడూ పలకరించరు. మీరు మాత్రం రోజు నన్ను బాబాయ్ అని ప్రేమగా పలకరిస్తారు. ఈరోజు కూడా మీరు వచ్చేటప్పుడు నన్ను పలకరించారు. కానీ అందరూ వెళ్ళిపోయాక నాకు ఏదో వెలితిగా అనిపించింది. ఎందుకా అని ఆలోచిస్తే ఈరోజు సాయంకాలం మీరు నాతో మాట్లాడలేదని గుర్తొచ్చింది బాబు. మీరు పొరపాటున లోపలేమన్నా ఉండిపోయారా అని అనుమానం వచ్చింది నాకు. అందుకే అన్ని చోట్ల వెతుకుతూ వస్తున్నా. ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది అని అన్నాడు. వికాస్ చాలా సంతోషించి, బాబాయ్ ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు, అందుకు నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నాడు. ఆ పెద్దాయన, నీ ప్రాణాలు కాపాడింది నేను కాదు బాబు, నీ మంచితనమే నిన్ను కాపాడింది. నీ చిరునవ్వు, నీ పలకరింపు నాకు రోజూ కావాలి కదా అంటూ నవ్వుతూ అతనికి ఆసరా ఇచ్చి బయటికి తీసుకువెళ్ళాడు. నీతి, మనమందరితో వినయంగా ప్రేమగా మంచిగా నడుచుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో మనకు తెలియని వాళ్ళకు కూడా మన మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఎవరు ఎదురైనా నవ్వుతూ పలకరించాలి. ఎంత చిన్నదైనా మంచి పనిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చిన్న సహాయమైనా మనస్ఫూర్తిగా చేస్తే అది పొందిన వారికి చేసిన వారికి కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది. ఎప్పుడూ మంచినే చేయాలి.
4: పలకరింపు కథ విన్నారు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని మొదటి భాగ పునఃప్రసారం ఇంతవరకు మీరు విన్నారు. 4 భాగాలుగా అందిస్తున్న ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు, సాయిరాం.

అవతరించుట అనుటలో అర్థమిదియే అనే బృహత్ శీర్షిక ఆధారంగా భగవాన్ దివ్య అవతార ప్రణాళిక నేపథ్యంలో ఈరోజు 1961-70 మధ్యకాలంలో జరిగిన ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే దశకంలో భగవాన్ శ్రీ సత్యసాయి వేద సంస్కృత పాఠశాల ఆరంభించారు. ప్రప్రథమంగా శివరాత్రి నాడు విభూతి అభిషేకం, గురుపూర్ణిమ నాడు తన యొక్క శివశక్తితత్వ నిరూపణం, శ్రీ సత్యసాయి అనంతపురం స్త్రీల కళాశాల ఆరంభం, శ్రీ సత్యసాయి బెంగళూరు బృందావన్ క్యాంపస్ బాలుర కళాశాల ఆరంభం మొదలైన అంకాలకి ఆలవాలమయ్యింది దశకం. వేదోఖిలం ధర్మమూలం ధర్మ సంస్థాపనకై దిగివచ్చిన ధర్మావతారమిది. ఆ ధర్మానికి వేదమే ప్రమాణం. వేదాధ్యయనం, వేదాభ్యుదయ జీవనం మానవ పరిణామం. అందుకే భగవాన్ తమ అవతార లక్ష్యాల్లో అత్యంత ప్రధానాంశాలైన వేద పోషణ, విద్వత్ పోషణ, తద్వారా ధర్మరక్షణకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వేద విద్యా బోధనకు, సత్య శోధనకు ఆలవాలమైన వేద పాఠశాలను స్థాపించారు. వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాలు, విద్వన్ మహాసభలు, ప్రతినిత్యం ఉదయాస్తములందు వేద పారాయణం, అన్ని శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో వేదాధ్యయనం వంటి ఎన్నో మకుటాయమానమైన అంశాలని పొందుపరిచారు. ఈ వేదవల్లికలు ప్రసరించే విద్యుల్లేఖి సమాన కాంతుల గురించి మరిన్ని వివరాలు భరతదేశమ్ము వేదాల పట్టుకొమ్మ అనే చర్చాగోష్ఠిలో తెలుసుకుందాం.

0: భరతదేశము వేదాల పట్టుగొమ్మ, యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారమును గన్న పెద్ద తల్లి, నీతి నియమాలు చూపెడి త్యాగభూమి అని పలుమార్లు స్వామి భరతదేశము, మన భరతఖండంలోని వేద సంస్కృతిని గురించి ఎన్నోసార్లు ఈ పద్యాన్ని ఉచ్చరించేవారు. ఇది మనందరి అనుభవంలోని విషయమే. స్వామి వేదం గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుందంటే, తన అవతారంలో కొన్ని భక్తులకు ఒక రకమైనటువంటి వరాలు ఇచ్చారన్నమాట. నేను వీటిని వాగ్దానాలు లాగా ఇవి చేస్తాను అని. ఒకటి వచ్చి వేద పోషణ,
1: విద్వత్
0: పోషణ,
1: భక్త సంరక్షణ,
0: భక్త సంరక్షణ, తరువాత ధర్మస్థాపన.
2: నాకు ఈ నాలుగు వింటుంటే మన కామావతారి గారు ఉండేవారు, అప్పట్లో మాకు ఆయనతో కలిసే అదృష్టం లభించింది. ఆయన అప్పటికే 80 ఏళ్ళు పైన ఉండేవారు. ఆ వయసులో ఆయన ప్రతిరోజు కూడా పొద్దున్నుంచి సాయంకాలం వరకు, మేము ఎప్పుడు కలిసినా ఏ టైంలో కలిసినా ఆయన ఏదో ఒక మంత్రం చెబుతూ ఉండేవారు. ఒకరోజు ఉండబట్టలేక ఆయన అడిగామన్నమాట, సార్ మీరు ఇలాగా రోజు మంత్రం చెప్తున్నారు కదా, రెస్ట్ తీసుకోవడం ఏమన్నా ఉండదా అని అడిగా. అంటే ఆయన అదేదో చాలా తప్పు పదం విన్నట్టుగా చూసి, ఇది మన యొక్క వేదాలకి మనం ఇచ్చే రుణము, ఏ వేద మంత్రం అయితే నువ్వు నేర్చుకున్నావో ఆ మంత్రాన్ని రోజుకి ఒక్కసారైనా చెప్పకపోతే దాని రుణం నువ్వు తీర్చుకోలేనట్టే. కాబట్టి వేద రుణం తీర్చుకోవాలంటే ఏ మంత్రం అయితే నువ్వు చదవగలవో అన్ని మంత్రాలు మాత్రమే నువ్వేమో అని చెప్పగలగాలి రోజుకి. అవి చెప్పగలిగిన నాడే ఆ దాని వేదం యొక్క రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి.
1: ఇంకోటి అంటే ఆయన మహానుభావుడు, కానీ స్వామి గారు చెప్తారు కదా సింపుల్ లివింగ్ హై థింకింగ్, ఆయన ఉండే జాగా కూడా మీకు బాగానే తెలుస్తుంది, ఈశ్వర ప్రశాంతి వెనక చిన్న కాటేజ్ లా ఉంటుంది. అంటే అలాంటి మహాపురుషుడు, అంత వేదం అంటే
2: 6 ఫీట్
1: అలాంటి దాంట్లోని చిన్న
2: రూమ్
1: ఆ రూమ్ లో ఉండేవారు
2: అన్నమాట.
0: మాకు ఆయన దగ్గర కూర్చొని వేదం నేర్చుకునే అదృష్టం ఉంది ఆ రోజుల్లో. రుద్రం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు, సాయంత్రం పోయి గట్టి చేసుకునేదానికి కూర్చొని ఆయన దగ్గర చెప్పి వచ్చేవాడు. వన్ ఆఫ్ దోస్ అకేషన్స్
2: అప్పుడు ఆయన అలాగేమో ఆయన చెప్పారనమాట. ఇది ఆ విద్వత్ పోషణ, తర్వాత వేద సంస్థాపన స్వామి చేస్తాను అని చెప్పి అన్నారంటే అది చిన్న విషయం గుర్తొస్తున్నది. అప్పుడు నేను 12th క్లాస్ లో ఉండేవాడిని. స్వామి హాస్టల్స్ లో మనకందరికీ తెలిసిందే, ప్రతిరోజు మన కరికులర్ యాక్టివిటీస్ లో అది ఒక భాగం అనమాట వేదం నేర్చుకోవడం అన్నది. సో ఆ విధంగా కొన్ని వేద మంత్రాలు మేమంతా నేర్చుకునేవాళ్ళం. ఒకరోజు ఏమోని చాలా పెద్దవాళ్ళు కొంతమంది వచ్చారు VIPలు. సో వాళ్ల ముందర మా పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నారు, ఎన్ని నేర్చుకుంటున్నారు వేద మంత్రాలు అని చెప్పడానికి స్వామి అమ్మని, ఏ తల్లి అయినా సరే పిల్లల్ని 10 మంది ముందర చూపించాలి అన్నట్టుగా అలాగా చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్లారు. సో అప్పుడు మేమంతా భజన హాల్లో కూర్చున్నాము. సో స్వామి అమ్మని ఫస్ట్ లో కూర్చున్న వాళ్ళు ఒకళ్ళని ఇద్దరిని అలా లేపి, నువ్వు పురుష సూక్తం చెప్పు, నువ్వు నారాయణ సూక్తం చెప్పు అని ఒక్కొక్కళ్ళని అడగడం మొదలెట్టారు. నేను వెనకాతల కూర్చున్నాను, అయ్యో నాకు ఇవన్నీ వచ్చు కదా స్వామి నన్ను కూడా అడిగితే బాగుంటుంది అన్న ఆ కోరిక మొదలైంది. ఒక్కొక్కరిని స్వామి పిలిచినప్పటిలో ఆ కోరిక ఇంకొంచెం పెరగడం మొదలెట్టింది. సో ఫైనల్ గా స్వామి మన నా దగ్గరికి వచ్చి, ఏ నువ్వు లే అనగానే ఆ ఆనందంలో టక్కుని లేచి నిలబడ్డాను. స్వామి మని రుద్రం చెప్పు అన్నారు. స్వామి అడిగింది 2 లైన్లే అందరు చెప్తున్నారు, స్వామి మన ఆపేస్తున్నారు. 2 లైన్లు అయితే నేను చెప్పగలను, కానీ రుద్రం చెప్పు అనేసరికి రుద్రం నాకు మొత్తం రాదు కదా, చాలా పెద్దది కదా, నాకు రాదు కదా అని స్వామి నాకు రాదు అన్న. అనేసరికి స్వామి మోహన్ సడన్ గా ఆశ్చర్యం అయిపోయి, ఇడ్లీ సాంబార్ తినడం వచ్చా అని అడిగారు. అంటే అందరూ నవ్వేశారు, మొత్తం అంతా టెన్షన్ అంతా తగ్గిపోయింది, కూర్చుండిపోయాను. అంటే ఇటు నేను బాధపడకుండా అటు వాళ్ళు ఏమనుకోకుండా స్వామి సమన్వయం చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత స్వామి కొడైకెనాల్కి తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ స్వామి అని, మన పిల్లలకి అన్ని వేదాలు వచ్చు, అన్ని వేద మంత్రాలు వచ్చు అని చెప్పేసి 10 మంది ముందర చెప్పారనమాట. అప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది విఐపిసి ఉన్నారు. సో అప్పుడేమని నాకు వెంటనే ఈ రుద్రం ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అయ్య బాబా, ఇప్పుడు రుద్రం అడిగితే ఇప్పుడు రుద్రం చెప్పాలా అనుకున్నాను. అంతలోపు స్వామి ఇప్పుడు ఆ రుద్రం లెవెల్ ని దాటి ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయారు. స్వామి అన్నారు, అన్ని మంత్రాలు వచ్చు, అన్ని వేదాలు వచ్చు అన్నారు. అని ఆ తర్వాత స్వామి ఏమని ఏదైనా చెప్పు అన్నారు, యజుర్వేదం నుంచి చెప్పు అన్నారు. యజుర్వేదం నుంచి చెప్పు అంటే మనం నేర్చుకోవడం, మంత్రాలు నేర్చుకున్నాం కానీ ఏ మంత్రం ఏ వేదం నుంచి వచ్చింది మనకు తెలియదు. సో
0: చూస్తున్నాం స్వామి తట్టు
2: స్వామి చెప్పు అన్నారు. అంటే స్వామి దుర్గా సూక్తం చెప్పచ్చా అని అడిగాను. ఆ అన్నారు. సో దుర్గా సూక్తం చెప్పేశాం. ఆ తర్వాత అది బాగా అందరం
0: చెప్పండి, దుర్గా సూక్తం
2: దుర్గా సూక్తం చెప్పమన్నారు.
0: తర్వాత యజుర్వేదం చెప్పండి.
2: సో అప్పుడేమని వేదం దుర్గా సూక్తం చెప్పేశాం. ఆ తర్వాత నేనేమని సెషన్ అంతా అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళి అక్కడ
0: యజుర్వేదం చెప్పండి, రుద్రం కొంచెం చాట్ చేసాం, తర్వాత ఇప్పుడు అధర్వణ వేదం చెప్పండి, అలా అంటే ఒక్కొక్కటి చాట్ చేసాం కొంచెం కొంచెం కొంచెం. మళ్ళీ పోయి వెరిఫై చేస్తే చెప్పుండే మంత్రాలు ఋగ్వేదం నుంచి వచ్చింది, అది యజుర్వేదం నుంచి రుద్రము, అలా
2: అలా
1: ఉన్నాయన్నమాట.
2: అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, మనం నిమిత్త మాత్రంలో గాని ఆయన వేదాలను ఉద్ధరించాలని ఆయన సంకల్పం మన ద్వారా నెరవేరుతున్నదే గాని మనం అంతా ఏదో నేర్చేసుకుంటున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం అన్న ఆ ఉత్కంఠత మనకి ఉంటుందే గాని అది మటుకు సత్యం కాదు. మొత్తం అంతా నడిపించేది ఆయనే అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఆ గ్రూప్ లో
1: కొడైకెనాల్ అన్నారు,
0: కొడైకెనాల్
1: రాజమాత గారు కూడా ఏదో ఒక
0: రాజమాత గారు అప్పుడు ఉన్నారు అక్కడ. అంత మేము వేదము చెప్పేటప్పటికి ఆవిడకు కళ్ళలో నీళ్లు అలా కారిపోతున్నాయి. ఆవిడ స్వామికి దండం పెట్టి మా అందరి ముందర చెప్పింది అన్నమాట, స్వామి మీరు వేద రక్షణ చేస్తాను, వేద పోషణ చేస్తానని అప్పట్లో చెప్పారు, అది ఇప్పుడు జరిగినట్టు నేను చూస్తున్నాను. ఇంకా నేను ఎంతో శాంతంగా నేను ఈ జీవితం నుంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా శాంతంగా నేను వెళ్ళగలను స్వామి అని చెప్పింది అన్నమాట. అంటే ఆవిడకు వేదంలో ఉండేటువంటి ఆ భక్తి అది, స్వామి చూడండి రా చూడండి వేద రాజమాత ఎలా చెప్తుంది, ఎంత భక్తి ఉంది ఆవిడ అని మాకు.
1: దానికన్నా ముందు కూడా అనుభవాలు ఉన్నాయా
0: అంటే ఇప్పుడు ఇది చూస్తే మనకు ఇంత అంటే 1960s 1962 ఆ టైంలోనే స్వామి వేదం బాగా వృద్ధిలోకి వచ్చేయడానికి చాలా సంకల్పించి చాలా పనులు జరిగాయి అన్నమాట. అప్పట్లో 1 or 2 ఇన్సిడెంట్స్ అప్పుడు గుర్తుకొచ్చేటివి ఏమిటంటే 1955 ఆ ప్రాంతంలో స్వామి అమృతానంద అని ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు, ఆయన ప్రశాంతి నీరు రావడం తటస్థించింది అన్నమాట. ఆయనకు ఈ వేదం యొక్క ఇది పురోగతి చాలా ఇది ఉద్ధరణ ఇది జరగాలని చాలా ఆకాంక్ష ఉండేది అనమాట. అది తన లైఫ్ మిషన్ గా తీసుకున్నాడు ఆయన. ఓకే, తన సాయశక్తులు తనకుండే ధనబలం అనుకోండి, తనకుండే సొసైటీలో తెలిసిన వాళ్లతో నుంచి తెలిసిండే వాళ్ళ జనబలంతో నుంచి ఎలాగైనా ఏదైనా చేయాలనేటువంటి తీవ్రమైన కాంక్షతో ఆయన చాలా ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడు మన బాలగంగాధర్ తిలక్ ను కలిశారట, తర్వాత ఈవెన్ మదన్ మోహన్ మాల్వీయ ఇట్లాంటి వాళ్ళని కూడా కలుస్తామనే సంకల్పం కూడా ఉండింది ఆయనకు. వచ్చి స్వామిని దగ్గరకు వచ్చారు సెప్టెంబర్ సమ్ టైమ్ 1955 వచ్చారు. ఇంటర్వ్యూ స్వామి ఇంటర్వ్యూ అనుగ్రహించారు ఆయనకు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కస్తూరి గారితో చెప్పారంట, స్వామి వారు నాతో మాట్లాడారు, ఈ వేద పోషణ అంతా తాను చేస్తాను, ఇది నా అవతారంలోని ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పి నన్ను శాంతింపజేశారు లోపలంతా. ఇప్పుడు నేను ఎంతో శాంతిగా వెళ్ళబోతున్నాను అని చెప్పారు. 2 నెలల తర్వాత ఆయన ఎంతో శాంతితో వెళ్ళిపోయారు అన్నమాట. అంటే అంటే ఈ బర్డెన్ ఇట్స్ లైక్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్, స్వామి తీసుకున్నా నీకేం భయం లేదు నేను చూసుకుంటాను అట్లా. దాట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్. ఇంకొకటి అంటే చదివిండేది అనమాట ఇది. ఇంకొకటి వచ్చి 1960 వ్యాలెస్టీన్, ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయన వ్యాలెస్టీన్, ఈజ్ అ సాంస్క్రిట్ స్కాలర్. ఆయన కూడా ఒకసారి పుట్టపర్తి రావడం తటస్థించింది. అప్పుడు స్వామితో, స్వామి ఈ ఎంతో అరుదైనటువంటిది, ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఈ వేద జ్ఞానం అనేటువంటిది నశిస్తున్నట్టు కనిపిస్తుంది నాకు, మీరే ఏమైనా చేయాలని లేచి స్వామి చేతులు పట్టుకుని ప్రార్థించాడు. బంగారు నా అవతార ఉద్దేశం అది, ఒక మహత్తరమైన ఉద్దేశం అది, నువ్వు దాని గురించి ఏమి చింతించద్దు అని. అంటే అప్పట్లో స్వామి నేను ఇది తీసుకుంటున్నాను, ఈ వేదోద్ధరణ అనేది నేను చేయబోతున్నాను అని చెప్పినట్టు అనిపిస్తుంది మనకు. అప్పుడు 1992 రాజమాత దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఇట్స్ కమ్ టు కైండ్ ఆఫ్ మెచ్యూర్ స్టేట్ కు వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట.
1: అదే కాకుండా ఒకసారి స్వామి కోనసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా, అంటే అది వేదాలకి మంచి ఇదంటారు, అక్కడ కూడా కొంతమంది స్వామికి మనవి చేశారు, స్వామి చాలా వరకు వేదాలు క్షీణించిపోతున్నాయి, మీరు ఏదో ఒక యాగం ఇక్కడ చేయండి, చేస్తే కొంచెమైనా మంచి ఇది దానికి మంచి ఇది వస్తుంది అని చెప్తే, అప్పుడు స్వామి అన్నారు ఇక్కడ చేస్తే ఈ ప్రాంతంలో చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది కొద్ది మందికి, ప్రశాంత నీళ్ళలో చేస్తే ప్రపంచం అంతా దాన్ని బాగా స్ప్రెడ్ అయిన తర్వాత బాగుంటుంది అంటే, అప్పుడు వాళ్ళే కొనసమా నుంచి అక్కడి నుంచి కొంతమంది
2: పండితులు
1: రిజ్విక్లు వచ్చారు. ఇప్పుడు స్వామి చెప్పారు నాకు కావాల్సింది ఈ సీమ ఆ సీమ కాదు వేద సీమ అని. అప్పుడు విన్నం ఏంటంటే స్వామి అప్పుడు మన భారతదేశంలో ప్రతి అన్ని ప్రాంతాల నుంచి పూజారిని పిలిచి అప్పుడు దీనికి అప్పుడు స్టార్ట్ చేశారు.
2: అదే దానికి సంకల్పం ఏం పెట్టారు అనుకుంటారా, యజ్ఞానికి
0: శాంతి కామాస్తు హోమయేత్, శాంతి కామాస్తు హోమయేత్ అని బ్రహ్మాండమైనటువంటి సంకల్పం. అంటే ప్రతి ఒక్కరూ సర్వేజనా సుఖినోభవంతో రైట్ అలాగనమాట.
1: అంటే ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే ఇది, దీని పేరు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అని పెట్టుకున్నారు
0: 1962లో స్టార్ట్ చేశారు.
1: గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మీరు ప్రతి సంవత్సరం అవుతుంది, మనం ఒకసారి జస్ట్ ఇటువైపు అటువైపు పైన కొంచెం కూడా స్టేజ్ మీద యజ్ఞం అవుతూ ఉంటే మనం ఇటు కూర్చుని దాన్ని మనం వీక్షిస్తుంటే మనకి అంటే కనిపించేది ఏంటంటే స్వామి చేసే ఏదో ఒకటి రెండు కాదు, అంటే పాల్ పరివే అంటే అన్ని సర్వ దేవత అతీత స్వరూపం అంటాం స్వామి. సో జస్ట్ రైట్ నుంచి మనం వస్తే ఫస్ట్ అక్కడ పుట్ట నుంచి తెచ్చిన మట్టి ఉంటుంది, ఆ మట్టితోటి సహస్రలింగాలు చేసి దాని అర్చన జరుగుతుంటుంది, అదొకటి జరుగుతుంది. రెండోది అక్కడ లలిత సహస్రార్చన, కుంకుమ సహస్రార్చన, సారీ సహస్రార్చన అదొకటి. దాని తర్వాత ఇటువైపు కొంచెం ముందుకు వస్తే యజ్ఞం అవుతుంటుంది, అదొకటి. నలుగురు పూజారులు యజుర్వేద నిత్య పాలన చేస్తారు. మెయిన్ హోమగుండంలోని రుద్రం తోటి ఏకాదశ రుద్రం తోటి హోమ కాకుండా కొంచెం మనం వెనక్కి వెళ్తే అక్కడ ముగ్గురు మళ్ళీ పూజారులు మహాత్ములు, వాళ్ళు మూడు పారాయణాలు, ఒకటి దేవి మహాత్మ్య పారాయణం, ఇంకోటి వాల్మీకి రామాయణం, ఇంకోటి భాగవతం, ఈ మూడు జరుగుతాయి. అంటే ఇది మెయిన్. కానీ దీనికి మళ్ళీ అంటే స్వామి ఎప్పుడు ఆయన స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఎప్పుడు కొంచెం స్పెషల్ ప్రేమ అంటే దాని అది కూడా కొంచెం ఎడిషన్స్ లేటర్ వచ్చాయి, అది మీరు చెప్తారు.
2: సో ఇప్పుడు ఇది 1962లో స్వామి మొదలెట్టారు. ఇది ఇలా జరుగుతూ వచ్చిన తర్వాత ఈ 1992లో మనం అనుకున్నట్టుగా స్వామి అమ్మని నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను అని ఎప్పుడైతే అందరికి స్థిర నమ్మకం కలిగింది అనుకుంటే, 2003 నుంచి స్వామి ఇంకొక వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. 2003కి వచ్చేసరికి స్వామి ఏం చేశారు, మన పిల్లల్ని కొంతమందిని పిలిచారు, పిలిచి మీకందరికి మంత్రాలు వచ్చా, వేద మంత్రాలు వచ్చా అన్నారు. ఇంతకు ముందర మనం అనుకున్నట్టుగా పిల్లలు ప్రతి హాస్టల్లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కి వేద మంత్రాలు నేర్చుకోవడం అలవాటు కాబట్టి నేర్చుకున్న మాకు వచ్చు స్వామి అన్నారు. స్వామి అన్నారు రుద్రం ఎంతమందికి వచ్చు అన్నారు. సో ఇప్పుడు ఫోకస్ కొంచెం షిఫ్ట్ అవుతూ వచ్చింది. రుద్రం ఎప్పుడు ఎంతమందికి వచ్చింది అంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. స్వామి అన్నారు సరే రుద్రం వచ్చిన వాళ్ళు ముందర కూర్చోండి అన్నారు. సో ఆ విధంగా వాళ్ళకేమో అని ఒక ఇన్సెంటివ్ లాగా స్వామి ఏమో అని ఇవ్వడం మొదలెట్టేసరికి రుద్రం నేర్చుకోవాలన్న అభిలాష చాలా మందిలో పెరిగిపోయింది. సో మెల్లిమెల్లిగా
0: అలా ఎవరైనా నేర్చుకుంటే అంటే తర్వాత ఎలా చేసంటే రుద్రం ఎవరెవరు నేర్చుకుంటే వాళ్లకు నేను ఇస్తాను. మేము నేను 1987 ఆ టైంలో జాయిన్ అయ్యనమాట. స్వామి అలా చెప్పినప్పుడు అంటే ఆ పట్టుపంచ దొరకడం అనేది ఒక మహాభాగ్యం అన్నమాట, అది పెద్ద వరం కదా. ఎలాగైనా రుద్రం నేర్చుకోవాలా అంటే స్వామి ఏమన్నారంటే ఇంకా బార్ అలా రైస్ చేస్తారు, అయితే మనను ప్రోత్సహించేదానికి కొంచెం బార్ కూడా అడ్జస్ట్ చేస్తారు, మొదటి పారాగ్రాఫ్ చెప్తే చాలు పట్టుదో తీస్తానని చెప్పాను. ఇంకా మేము ఇంకా 15 రోజులు టైం ఉంది, ఆ రోజు పిలుస్తాను, నేను ఎప్పుడైనా పిలుస్తాను కూర్చొని వచ్చి చెప్పాలని. కూర్చొని మా సీనియర్స్ ను పట్టుకొని మా టీచర్స్ ను పట్టుకొని పొద్దున కొంచెం సమయం దొరికితే పొద్దున సాయంత్రం సమయం దొరికితే సాయంత్రం కూర్చొని నేర్చేసుకున్నాం నాతో పాటు కొంతమంది అంతా. అట్లా ఒక బ్యాచ్ అంతా పోయి కూర్చుంది స్వామి వారు వచ్చారు చెప్పండి రుద్రం చెప్పేటప్పుడు చాలా సంతోషం ఇస్తా అని చెప్పి అందరికి అంటే ఇలా ప్రోత్సహించారన్నమాట
1: స్వామి. ఇంకో నిదర్శనం ఏంటంటే అంటే రాత్రి జాగరణ చేయడం ఎప్పుడు కష్టమే అంటే మనం కూర్చొని జాగరణ చేయడం అంటే ఎప్పుడు కష్టమే అంటే నేను చూసింది ఇరవై లాస్ట్ 20 ఇయర్స్ రాత్రి లింగోద్భవ కాలం 10 నుంచి 12 లోపల శివరాత్రి రోజు మనం రుద్రపాలన చేస్తాం 11 సార్లు అంత సులువు కాదు. నేను 2000 ఆ ప్రాంతంలో చూస్తే దానికన్నా ముందు విషయం కూడా మీకు తెలుస్తున్నాము ఒక 10-12 మంది ఉంటారు 15 పీపుల్ కూర్చొని జాయిన్ చేసి
0: ఫస్ట్
1: ఇంకా 3-5 మంది అంటే అందరికి క్షుణ్ణంగా 11 అనువాకాలు నమ్మకము 11 చమకం ఎందుకంటే ఒకటి ఫుల్ చాంటింగ్ తర్వాత ఒక
2: నమ్మకం మొత్తం చెప్పి చమకంలో ఒక
1: అంత బాగా రావాలి అంటే పుస్తకం కోసం చేస్తాం కానీ అప్పుడు కూడా నేను చూసినప్పుడు ఒక 20 మంది మాక్సిమం ఉండేవారు ఇది సామ్ ఉన్నారు అంటే భౌతికంగా ఇది 2002-2003 ఆ టైం ఆ ప్రాంతంలో. ఇప్పుడు 2019 లో మనం చూస్తే ఆశ్చర్యపోయింది నేను ఎందుకంటే
0: కార్ షెడ్ దగ్గర
1: కార్ షెడ్ ఏరియాలోని అదేంటంటే ఇదో 10 మంది 15 మంది 20 మంది కాదు దగ్గర దగ్గర 100 మంది 150 మంది కూర్చున్నారు. అప్పుడు అంటే స్టూడెంట్స్ స్టాఫ్ కూర్చొని చేసేవారు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ప్రపంచంలో ప్రతి
0: ఫారినర్స్
1: అది కూడా ఎంత బాగా చెప్తున్నారు కొంతమంది పుస్తకాలు చెప్తారు కళ్ళు మూసుకుని కూర్చుంటారు చాంట్ చేస్తారు
0: అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వి సీ దెమ్ ఇంకొక బ్యూటీ ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం వాళ్ళు శివరాత్రికి ఆ టైంలో వీళ్ళు పిల్లలు
2: చాంట్
0: చేస్తారని చెప్పి దాన్ని అటెండ్ అయ్యడానికి టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నారండి.
1: ఇంకో గమ్మత్ విషయం ఆ టైంలో అంటే ఏదో కడుమూసం కూర్చుందాం అని కాదు అలర్ట్ గా ఆ 2.5 అవర్స్ 10-12 వరకు పెర్ఫెక్ట్ గా నిద్ర పోకుండా కూర్చొని చాంట్
0: చేస్తారు
1: ఏకాదశి పాలన చేస్తారు. ఇక్కడ 20 మంది అక్కడ 150 మంది అక్కడ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ ఏదో టీచర్స్ కాకుండా ప్రతి అంటే అదేంటి కులవంతాలు ఎవరైనా రావచ్చు అక్కడ ఆ టైం వచ్చేసరికి అక్కడ ఆ ఏరియా అంతా ఫుల్ అయిపోతుంది అది చూడడానికి ఎంత ఆనందం ఇస్తుంది అంటే అది స్వామి ఆ వృక్షం
0: అవును అది ఎలా నిదర్శనం ఇది ఎలా పెరిగింది అని శాఖోపశాఖలుగా విస్తరించింది.
2: ఈ సందర్భంలోనే 2006 నుంచి స్వామి అని ఇంకొక అతిరుద్ర మహాయజ్ఞం అన్న దాన్ని ప్రోత్సహించడం మొదలెట్టారు. సో 2006 లో అతిరుద్ర మహాయజ్ఞం ఫస్ట్ టైం మన సాయి కుల్వంత్ సభా మండపంలో జరిగింది. ఆ తర్వాత ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఆ అదృష్టం లభించింది స్వామి వారి ద్వారా ఇప్పుడు స్వామి పర్మిషన్ తీసుకుని అన్ని ప్లేసుల్లోనూ వెళ్లి మేము చేస్తాం స్వామి అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా స్వామి అనుజ్ఞతో అన్ని ప్లేసులకి వాళ్ళు వెళ్లడం మొదలెట్టారు. 2007 లో అనుకుంటారు
1: జనవరిలో
2: తిరువన్మయూర్
1: చెన్నైలో చేశారు. చెన్నైలో చేసింది అంటే మన ఒక బ్రదర్ సోదరుడు ఒకడు ఇక్కడే పనిచేస్తాడు ఆయన అక్కడ సేవా భాగ్యం కలిగింది అంటే అక్కడ మండపాన్ని సెట్ చేయడానికి వాటిని అలంకరించడానికి పువ్వులు తేవడం వాటిని అలంకరించడం ఆ సేవకి భాగ్యం వచ్చింది. ఆ 11 రోజులు చేశాడు. చేసిన తర్వాత అప్పుడు రిటర్న్ పుట్టపర్తి వస్తుంటే మధ్యన కాంచీ వస్తుంది కదా మనం కాంచీలో దిగాడు. కాంచీ కామకోటి పీఠం చాలా ఫేమస్ అంటే చాలా అక్కడ వేద పోషణ బాగా వాళ్ళు చేస్తారు వేద అయితే అక్కడ వెళ్లి జస్ట్ అక్కడ ఉన్న పీఠాధిపతి రెండో పీఠాధిపతి విజేందర్ సార్ చిన్నస్వామి అక్కడ ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకు ఆడియన్స్ వచ్చింది. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఆయన అడిగారు ఎక్కడి నుంచి వచ్చావు అంటే పుట్టపర్తి నుంచి వచ్చావా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు అంటే స్వామి ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞము అని భగవాన్ సత్యసాయిబాబా వారు చేస్తున్నారు దాన్ని అటెండ్ వచ్చాను అక్కడ సేవ చేసే భాగ్యం కలిగింది అంటే ఆయన చాలా ఆనందం వేసింది. అలాంటి ఆపర్చునిటీ నీకు వచ్చింది అంటే ఇలాంటి అలాంటి కాదు అని దీని కొంచెం కుతూహలం అడిగారు మీరు ఒక విషయం చెప్తారా చాలా వింటాము అతిరుద్ర మహాయజ్ఞము సత్యసాయిబాబా వారు
2: చేస్తున్నారు
1: దాని విషయంలో మీరేమైనా చెప్పగలరా అని అంటే ఆయన నవ్వేశారు. నవ్వేసి దీని విషయంలో ఇలాంటి అలాంటి ఏం చెప్పగలను నేను మనం రియలైజ్ చేయలేని విషయం ఇప్పుడు బికాస్ స్వామివారు సత్యబాబా గారు చేసినవి అవన్నీ ఇప్పుడు మనకు అర్థమయ్యేవి కావు 20-30 సంవత్సరాలు గడిస్తే మనకే అర్థం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానని చెప్పారు ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉండంటే షాకింగ్ అదంటే రెవల్యూషన్, అది ఐ ఓపెనింగ్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ తిరువాన్ మయూర్ అన్నారు మండపం ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నారు, అక్కడికి భక్తుల్ని తీసుకెళ్ళడం తీసుకెళ్లేదానికి ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వస్తారు, వాళ్ళకి సాయిబాబా అంటే ఎవరో తెలియదు, వాళ్ళు భక్తులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, రుద్రం అంటే ఏంటో తెలియదు, ఏమి తెలియదు వాళ్ళు. కానీ వాళ్ళందరినీ అక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేసుకో ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్తున్నారు, అది చేస్తున్నారు కదా, దాని వల్ల వాళ్ళ పాప రాశులు తొలగిపోతాయి జస్ట్ దాని వల్ల అని ఆయన చెప్పారు. ఇంకో విషయం చెప్పారంటే, ఇప్పుడు అత్యుత మహాయజ్ఞము భగవాన్ సత్యభావ గారు చేస్తున్నారు అని దానివల్ల ఇప్పుడు మీడియాలోని బాగా దాని విషయంలో చర్చ వచ్చింది, ఎవరో తెలియకుండా తెలిసినా తెలియకుండా అతిరుద్ర మహాయజ్ఞము అనే విషయం విన్నారు అనుకోండి, విన్న తర్వాత దాన్ని తలుచుకున్నారు అనుకోండి, దాని వల్ల కూడా వాళ్ళు పుణ్యమే. అంటే స్మరిస్తే చాలు, ఆ విషయం స్మరిస్తే సత్యసాయిబాబా వారు అతిరుద్ర మహాయజ్ఞము అని స్మరిస్తే చాలు, దాని వల్ల పుణ్యం అని మన సోదరుడికి ఆయన పీఠాధిపతి గారు చెప్పారు. అంటే స్వామి చేసింది మన ఇలాంటి అలాంటివి అని మనం ఊహించలేము, అలాంటి రిజల్ట్ స్వామి చేసింది వాటిలో వస్తాయి మనకి.
2: ఈ రుద్రం యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంటే పీఠాధిపతి గారు చెప్పారు అని అన్నారు కదా, నాకు చిన్న ప్యారలల్ గుర్తొస్తున్నది. మనం ఎన్నో మంత్రాలు చదువుతుంటాం, సో మనకి ఇవేమోని పలాని దేవుడి మంత్రం, ఇది పలాని దేవత మంత్రం, పలాని పని కోసం ఈ మంత్రం చదవాలి అని మనం అనుకుంటాం. కానీ ఈ అన్ని మంత్రాలు కూడా ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తాయి. సో ప్రతి మంత్రము కూడా ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తుంది అన్నది నాకు చిన్న ఇది ఎలాగ అనిపించిందంటే, మనం పురుష సూక్తం చెప్తాము, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపార్ అంటాం. అంటే అన్ని జీవుల్లోనూ అందరిలోనూ భగవంతుడు ఒక్కడై ఉన్నాడు అని చెప్పేసి దాని అర్థం. కానీ మనం అదే ప్యారలల్ గా రుద్రంలో చూస్తే, రుద్రంలో 5వ అనువాకంలో మీరు
1: ఒకసారి నెక్స్ట్ అనువాకంలో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ వరజాయచ అంటే పెద్ద కూడా నువ్వు చిన్న కూడా నువ్వు,
2: అంటే ఆల్ఫా అతనే ఒమేగా అతనే, సో ఆయనే పొట్టివారు ఆయనే పొడుగువారు ఆయనే, నీలకంఠుడు ఆయనే శ్వేతకంఠుడు ఆయనే, సో సో ఎక్కడ కూడా ఎవరిని కూడా వదలకుండా అన్నిట్లోనూ పర్వేడయి ఉన్నాడు అని ఆ భగతత్వాన్ని తీసుకొస్తారు. అదే మనం సంధ్యావందన మంత్రాల్లోకి వెళ్తే,
0: శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ. ఇంకొక ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది నాకు, చెప్తుంది వెరీ నైస్ ఆస్పెక్ట్. ఒకసారి మన నరసింహన్ గారు సనాతన సారథి ఆయన తర్వాత ఇంటర్వ్యూలో ఉన్నారు ఆయన, అప్పుడు నేను కూడా అదృష్టం కొద్దీ ఉండడం తటస్థించింది. అప్పుడు ఆయన చెప్తున్నారు, స్వామి ఇట్లా శివ కేశవుల గురించి అది ప్రస్తావన ఏదో వస్తుంది, రాముడు అట్లాంటి వాడు శివుణ్ణి పూజించాడు స్వామి రామేశ్వరంలో, అందుకే అది రామేశ్వరం కదా శివుణ్ణి పూజించాడు అని. వెంటనే స్వామి చూడు, స్వామి ఎలా సూక్ష్మంగా చెప్తారు, రాముడు శివుణ్ణి పూజించాడు అంటావేంటి నరసింహన్, రాముడు శివుణ్ణి స్థాపించాడు మనందరి కోసం, ఎందుకంటే శివుడు విష్ణువు ఒకటే, రాముడు శివుణ్ణి పూజించడం కాదు స్థాపించడం, అది నువ్వు కూడా ఈ మాయలో పడితే ఎలా
2: అంటే ఎంత ఎంత విద్వాంసుడు అని చెప్పి స్వామి అనుకుంటే తప్ప అంత పెద్దవాడి నువ్వు కూడా ఇలాగ అవ్వకూడదు ఇది అని చెప్పేసి ఒక సూచన, తర్వాత తరాలకి మనకందరికి తెలిసేలాగా మనకేమని ఈ విషయాన్ని కూడా స్వామి సూచించడం ఎంత స్మూత్ గాను తర్వాత మనకి అందరికి అర్థమయ్యేలాగా కూడా చెప్పడం. అది
1: ఇంకో రుద్ర విషయంలోని ఇంకో చిన్న విషయం, అంటే ఇప్పుడు రుద్రము మన రుద్రం చెప్తున్నాం, స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రుదన అడడం. సో రుద్రన రుద్రము అంటే మనం ఛాన్ చేస్తే దాన్ని మనం దాన్ని స్మరిస్తే దాన్ని పాలన చేస్తే రుద్రన అంటే మనకి ఏడుపు వస్తుందా అని ఒక విషయం. అంటే స్వామి దానికి చాలా బ్యూటిఫుల్ గా ఒక విషయం చెప్పారు, స్వామి ఏం చేస్తారు అని ఒక విషయం ఒక దగ్గర చెప్తూ, కళనీళ్లు తెప్పిస్తాను
0: కళ్ళు తప్పిస్తాను.
1: అంటే రుద్రం అంటే స్వామి, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు, యూనివర్సల్ ప్రేయర్. ఏం చేస్తే ఎనీ మనం ఎవరినైనా స్మరిస్తే ప్రార్థన చేస్తే చేసేది రెండే, మనకి దుఃఖాలు బాధలు తొలగిస్తారు, ఆనంద బాష్పాలు కలిగిస్తారు. సో స్వామి చెప్పింది కూడా అదే, రుద్రం కూడా రుద్రన అంటే ఆరుద్ర అదే అంటే ఆ ఏడుపు. ఆనంద బాష్పాలు కలిగించేది, కష్టాలు తొలగించేది.
2: నిజంగా స్వామివారు ఏది చేసినా సరే మనకు ఒక సూచన ప్రాయంగా మనకి చెప్పేసి వదిలేస్తారు. తర్వాత తర్వాత అది కొన్ని తరాల తర్వాత కూడా మనకేమైనా అది స్ఫురించి మనకి ఉపయోగపడేలాగా చేస్తారనమాట. నాకు చిన్న విషయం గుర్తొచ్చింది, మన ఆల్మోస్ట్ 2008 తర్వాత స్వామి ఒక స్పీచ్ లో అసలు ఈ వేద మంత్రాలంటే ఏంటి, ఆ వేద మంత్రాలు ఎవరు చెప్పచ్చు, ఎంతవరకు చెప్పచ్చు, ఏ వాటికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, ఎవరైనా చెప్పకూడదు అని ఏమైనా ఉన్నాదా అన్నదాన్ని విశదీకరిస్తూ స్వామి ఒక
0: ఆ టైంలోనే ప్రశాంతి నిలయంలో స్వామివారు ఫిక్స్డ్ స్లాట్స్ పెట్టి పొద్దున సాయంత్రం అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ కూడా మన స్టూడెంట్స్ తో
2: నేర్పించారు.
0: మన స్టూడెంట్ ఒక మైక్ ముందు నిలబడి చెప్పడం, అక్కడ ఉండేవాళ్ళు పలికి
2: రిపీట్ చేయడం, కరెక్ట్. అలా చేసిన తర్వాత ఆ తర్వాత మళ్లీ ఏమని వేదం రెగ్యులర్ గా స్టార్ట్ అయ్యేది, ఆ తర్వాత స్వామి వచ్చేవారు అనమాట. సో ఇది కొంతకాలం జరిగింది. ఈ
0: నువ్వు అదే చెప్తున్నావు స్వామివారు ఏదో చెప్పారు అని.
2: స్వామివారు ఉపన్యాసం స్వామివారు ఇచ్చారు.
3: కానీ ఈనాటి వేదం పేద పడిపోయినవి.
4: అండ్ ద వేద ఈస్ నెగ్లెక్టెడ్ టుడే.
3: కారణం ఏమిటి?
4: వై?
3: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
4: బికాస్ దేర్ ఆర్ నో బడీ హూ రిపీట్ హూ చాంట్.
3: వేదమే పేద కాదు.
4: ఇన్ ఫ్యాక్ట్ వేద ఇస్ నాట్ సో పూర్ అండ్ లో.
3: అది రిచ్. దానికి మించినటువంటి మరొకటి లేవు.
4: వేద ఇస్ రిచెస్ట్ ఆఫ్ ఆల్. దేర్ ఇస్ నథింగ్ బియాండ్.
3: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడా వేదములు అందే ఏమిటి ఉన్నవి.
4: Man's position and fighting condition are very well contained in Vedic text.
3: ఇట్టి వేదమును సర్వుడు కూడా ఉచ్చరించవచ్చని భగవంతుడు అనుగ్రహించాడు.
4: God has gifted Veda such that all can chant repeatedly.
3: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
4: Veda chanting has no differences like caste, creed and community.
3: ఈ విధంగా ప్రతి దేశమునందరికీ ప్రతి జాతికి ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
4: It is Bhagavan's decision that there should be Veda chanting in every country, by everybody, by every caste, by every community, by every individual.
3: ఇది కేవలం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే కాదు, లేక ఒక ఇండియాకి మాత్రమే కానీ కాదు.
4: Veda is not limited to Brahmin community and to India alone.
3: మొన్నటి దినము పుట్టపర్తి కూడా ఇరాన్ ఇరాక్ వారు కూడా వచ్చారు.
4: The other day, here in పుట్టపర్తి, there were many people, devotees, from Iran and Iraq.
3: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
4: You have here Iranians right now.
3: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
4: They chant Veda also.
3: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
4: And Veda is the relief and the remedy for all ills of the society.
3: ఇది కేవలం ఒక పుత్రగామి యాగం కోసం కాదు.
4: It's not merely to have the gift of a son. Meant for progeny alone.
3: ఇది అశ్వమేధ యాగం కాదు.
4: ఇట్స్ నాట్ ద వన్ లైక్ అశ్వమేధ యాగం.
3: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని, ప్రతి మానవు కాదు కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
4: ఇన్ ఫ్యాక్ట్ వేద ఇస్ మెంట్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
3: కనుక అందరి కోసమే ఇది ఉద్భవించింది.
4: వేద ఇస్ మెంట్ ఫర్ ఎవ్రీవన్.
3: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
4: The fortunate ones pick up, learn, publicize, teach and share.
3: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికి బోధించడం లేదు.
4: But unfortunate people, they don't learn. Even if they learn, they don't teach and share.
3: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
4: In the first instance to begin with, they have to study Sanskrit.
3: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
4: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లెర్నింగ్ చాంటింగ్ ఆఫ్ వేద అండ్ ఆఫ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
3: కనుక మనము ఈ వేదము యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
4: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ వేదిక్ లిటరేచర్.
3: వేదములు ఎంతనో సృష్టి యొక్క రహస్యమంతా ఉంటున్నది.
4: Vedic knowledge contains the mysteries of nature.
3: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
4: In fact, all the ancient objectives have been very well elaborated and explained in Vedas.
3: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదంలో ఉన్నవి.
4: Not one or two, the whole thing, totality is present there in Veda.
3: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, నాలుగు ఆశ్రమం యొక్క సత్యం కూడాను ఈ వేదం నిరూపించింది.
4: All four stages takes ashramas are very well represented, explained. The state of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
3: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
4: Now all are understanding the Veda.
3: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాలు చెప్తున్నారు.
4: You go to any village, women also can chant Veda today.
3: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చు, కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
4: Therefore, Veda is mystical, very special and unique.
2: తాంగా చెప్పినట్టు ఈ వేదము అన్నది మన మనసులోనే ఉన్నది, కానీ అసలు మనుషుల్లో లేదు. ఎవరైనా చెప్పొచ్చు, ఏ వయస్సు ఏ ప్రాంతము అనేది లేదు అని చెప్పేసి.
0: కాస్ట్ క్రీడ్ రిలీజియన్ అనేది ఏమి లేదు. ఎందుకంటే వేదమంత్రాలు యూనివర్సల్. ఇన్ఫాక్ట్ ఒక్క దైవత్వము అనే దాన్ని ఎస్టాబ్లిష్ మన వేదాల్లోనే, వేద సంస్కృతిలోనే చూడగలము. ఇంతకు ముందే చెప్పాడు, రుద్రం ఒక తట్టు, ఒక తట్టు పురుషుల సూక్తం, ఒక తట్టు నారాయణ సూక్తం, ఏవి తీసుకున్నా కూడా, ఈ గణేష్ అధర్వశేషం అది తీసుకున్నా కూడా, ఊర్ధ్వశ్చ నారాయణ హదశ్చ నారాయణ అంతర్బహిశ్చ అది అలా చెప్తుంది. మీరు చెప్పినట్టు నమో భవాచ రుద్రాచ సర్వాచ ఐ మీన్ ప్రతిదీ ఆ విశ్వరూప తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అన్నమాట.
2: అలాగా ఈ విషయాన్ని స్వామి విశదీకరిస్తూ స్వామి ఒక మాట అన్నారు, ఈ మంత్రాలని ఎవరైనా చెప్పొచ్చు అని అంటే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఈ మంత్రం ఏమైనా అర్థం చేసుకునే చదవాలా లేకపోతే మామూలుగానే చదివేయచ్చా అని. మీకేమన్నా దాని గురించి ఒక
1: అంటే ఈ విషయంలో ఆలోచిస్తే, స్వామి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు అందుకే ఏదో జ్వరమో ఏదో దగ్గు ఏదో చెప్తావు, మంతుగా చెప్తావు, చెప్తే ఆయన నీకు మంత్రాస్ ఇస్తాడు, వెళ్ళి మందు కొనుక్కుని తింటావు. లేదు దాని కాంపిటీషన్ ఏంటి, దాంట్లో కెమికల్ ఫార్ములా ఏంటి
0: అడగలేదు,
1: అక్కర్లేదు, నువ్వు వేసుకోవాలి,
2: తెలియకపోయినా సరే నీకు
1: పనిచేస్తుంది. స్వామి ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ అది ఇది ఒకటి. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు పడుకోవడం లేదు, అమ్మ చిన్న లాలిపాట పాడుతుంది, లాలిపాట బ్యూటిఫుల్ గా ఉంటుంది వినడానికి, ఆ లాలిపాట మీనింగ్ ఏంటి, లాలిపాట ట్యూన్ ఏంటి, ఆ
2: చిన్నపిల్ల
1: ఆ ట్యూన్ వింటూ, ఎందుకంటే అమ్మ ప్రేమ, ఆ ట్యూన్ వింటూ పడుకుంటాడు. అలాగే వేదం కూడా స్వామి చెప్పారంటే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీరు దాని మీనింగ్ అది స్టార్టింగ్ లో పట్టించుకోవద్దు, స్టార్టింగ్ లోనే, అలాగని తర్వాత కూడా అని కాదు, స్టార్టింగ్ లో పట్టించుకోవద్దు, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి నేర్చుకోండి, నేర్చుకుంటే ఆటోమేటిక్లీ మీకు దాని బెనిఫిట్ వస్తుంది, కానీ క్రమక్రమేణా ముందుకెళ్తూ వెళ్తూ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆల్సో. దానికి ఒక ఎగ్జామ్, నాకు ఒక ఎక్స్పీరియన్స్, ఒకసారి ఇది 2012-13 ప్రాంతంలో ఒక కళ వచ్చింది. సాయం లేదు, నేను కూర్చున్నాను, స్వామి వచ్చి డైరెక్ట్ గా శిక్షావళి వచ్చినా అన్నారు. స్వామి రాజు స్వామి శిక్షావళి బాగా నేర్చుకో అన్నారు. ఎస్ స్వామి, స్వామి చెప్పారు నేర్చుకోవడం. సో నెక్స్ట్ రోజు పుస్తకం పట్టుకుని శిక్షావళి అంత బాగా రాదు, చూసి ఛాన్ చేయడం అవైలబుల్ అయితే చూసి చదవడం చాంచడం వచ్చింది నాకు, బాగుంది స్వామి చెప్పారు నేర్చుకున్నానని. కానీ ఛాన్ చేస్తున్నాను కానీ ఆ స్వామి ఆ మాట బాగా నేర్చుకో అది అలా మైండ్ లో
2: తిరుగుతుంది.
1: సో ఐ వాస్ ట్రైయింగ్ టు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడకుండా ప్రయత్నించదామని, చూడకుండా ప్రయత్నించడం మొదలెట్టాను. సో కొన్ని ఒక ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ లోని కాన్ఫిడెంట్ గా చూడకుండా చదవడం వచ్చింది. కానీ మళ్ళీ స్వామి బాగా నేర్చుకో ఆ వర్డ్స్ అలా రింగ్ అవుతాయి,
2: అది ఇంకా పరిపక్వత రాలేదని నీకు లోపల నుంచి మళ్ళీ ప్రేరేపిస్తున్నారు.
1: నెక్స్ట్ టైం లో వెళ్ళి ఓకే మీనింగ్ చూద్దామేమో, మీనింగ్ ఏమైనా తెలుస్తుందేమో అని ట్రై టు సీ ద మీనింగ్. అద్భుతం ఎంత అంటే మీనింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. శిక్షావళి ఆనందవళి మీరు చూస్తే తైత్రీ ఉపనిషత్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు ఫేసెస్ తెలిసి అది అయినా కూడా లైక్ ఇట్ ఇస్ సంథింగ్ నాట్ ఫుల్లీ గాట్ అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు బాగా నేర్చుకుంటే దాని ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, బాగా నేర్చుకుంటే ఏంటి, నేర్చుకుని ఛాన్ చేయడమా, ఓన్లీ మీనింగ్తో చెప్పడమా, మీరు మనం అనుకున్నట్టు ఎన్ని మీనింగ్స్ ఉంటాయి వేదాలకి, ఒకటా రెండా కూడా, సో మెనీ డిఫరెంట్ ఫ్యాసెట్స్, అవన్నీ
0: తెలుసుకోవడం
1: తెలుసుకోవడమా, ఇంకా ఉందా ఇంకా ఉందా. సో ఫైనలీ ఒక దగ్గర చదివాను స్వామి ఏం చెప్పారంటే, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, భక్తుడు ఎప్పుడు స్వామి దగ్గరికి వస్తాడో ఫస్ట్ భక్తుడు అన్ని వాళ్ళ గౌరవ బాధలు ఇది అని చెప్పుకుంటాడు, స్వామి బాగా వింటారు, చాలా పేషెన్స్ తో వింటారు. నెక్స్ట్ స్వామి చెప్తారు, స్వామి చెప్తే భక్తుడు వింటాడు. సో దెన్ ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ వస్తుంది, ర్యాపో బాగా కృష్ణుడు అర్జును లాగా ర్యాపో వస్తుంది. ర్యాపో వచ్చినప్పుడు భక్తుడు చెప్తాడు స్వామి వింటాడు, స్వామి చెప్తాడు భక్తుడు వింటాడు. సో ఆ లెవెల్ వరకు ఓకే. దాకని స్వామి స్వామి ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోతారు. ఆ లెవెల్ చేరడం అంటే నాట్ ఈజీ, బట్ ఆయన అనుగ్రహం కలిపి తప్పకుండా చేరగలం. ఫైనల్ లెవెల్ ఏంటంటే బోత్ డోంట్ టాక్, బోత్ లిసన్.
2: సో భక్తుడు అడగడు, భగవంతుడు చెప్పడు, కానీ ఇద్దరు ఆ సైలెన్స్ లోనే
1: వింటారు. అంటే దక్షిణామూర్తి,
2: దక్షిణామూర్తి,
1: దక్షిణామూర్తి, దక్షిణతత్వం అంటే ఇప్పుడు ప్రైమరీ హైయర్ సెకండరీ స్కూల్ దక్షిణామూర్తి పని విగ్రహం స్వామి పెట్టారు. సో అది ఫైనల్ డెస్టినేషన్ నాకు ఎందుకు అనిపించింది అంటే, ఈ శిక్షవలి నేర్చు, శిక్షవలి అనండి, ఆనందవలి అనండి, దృద్ధం అనండి, నారాయణ ప్రశ్నతో ఏమని అనండి, ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చూడకుండా చదవడం నేర్చుకోవాలి.
2: అదే చిన్నపిల్లలు ఫస్ట్ ఏమని తడబడుతూ నేర్చుకో, నడిచి తర్వాత మామూలుగా చేయి పట్టుకుని నడిచి ఆ తర్వాత పరిగెడ్డం వరకు వస్తారు. కానీ ఇవన్నీ కూడా స్టేజ్లే, కానీ ఫైనల్ డెస్టినేషన్ ఏమో అని తనంతట తానేమో అని
1: తను తెలుసుకోవడం,
2: తెలుసుకోవడం.
1: సో అది ఏ విధంలో మనం తెలుసుకోవచ్చు. సో ఫైనల్ ఏంటి, ఆ సైలెన్స్ రావాలి. అంటే మీనింగ్ వస్తుంది, మీనింగ్ అయిన తర్వాత అంటే స్వామి ఇంకో దగ్గర
2: నాకు అందుకే అనిపించింది, మీరు ఇందాక చెప్తుంటే మీకు ఎప్పుడైతే ఫస్ట్ స్వామి నేర్చుకో అని అన్నారో అది ఉపదేశం, ఆ తర్వాత దాని ఆదేశానుసారంగా మీరు ఎలా నడుచుకోవాలో మీకు తెలియకుండా మీ చేత నడిపించారు. ఫస్ట్ చదువుకున్నారు, తర్వాత చదువుకుంటున్నప్పుడు కూడా మీకు ఇంకా ఆ తృష్ణ మిగిలిపోయింది, ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏదో ఉన్నది అని అనిపించేలాగా చేశారు. చేసి దాని మీద ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్, ఇంకొంచెం శ్రద్ధ మీరు చూపించేలాగా చేసి మిమ్మల్ని ఇంకొంచెం ముందరకు తీసుకొచ్చారు. ఫైనల్ గా భక్తుడు ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే, నాకు ఇదంతా మమైకం, మీరు ఇందాకలు అన్నట్టుగా శివుడు రాముడు ఒకలే. సో అలాగే అందరు, ప్రతి స్వామి కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు భగవంతుడే నేను భగవంతుడే, నేను భగవంతుడే నాకు తెలుసు మీకు తెలియదు అని. ఎక్కడండి ఆ పరిపక్వత? ఆ పరిపక్వత మనకి రావాలి అంటే ఇవన్నీ స్టెప్పులు. కానీ మనకి వేదంలో ఎప్పుడైతే స్వామి ఈ మొదలెట్టాను దీన్ని సాధిస్తున్నాను అని చెప్పేసి అన్నారు, స్థాపిస్తున్నాను అని అన్నారు, అప్పటి నుంచి మనం ఒక స్టెప్పులు స్టేజెస్ మనకి కొన్ని కనిపించాయి, కనిపించకుండా మన ద్వారా ఎన్ని జరుగుతున్నాయో,
0: మనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. అది మంచి శ్రవణం స్మరణం నిధి ధ్యాస అంటే మీరు చెప్తుంటే అది గుర్తుకు వస్తుంది. ఫస్ట్ శ్రవణం మనం వింటాము పలుకుతాము, తర్వాత స్మరణం, దాని కాన్సంట్రేషన్, దాని తర్వాత నిధి ధ్యాస, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ.
1: దీనికి ఒక చాలా గమ్మత్తైన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు పోల్ వాల్ట్ అంటారు, పోల్ వాల్ట్ అంటే ఒక పెద్ద స్టిక్ పట్టుకుని దాన్ని పెట్టి పైకి గెంచుతారు, అదొక చాలా ఫేమస్ స్పోర్ట్. సో దానికి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికంతో చాలా మంచి రిలేషన్ ఉంది. సో మీ ఎవరైతే ఆటగాడు ఉంటాడో అథ్లీట్ పోల్ వాల్ట్ పట్టుకుని పరిగెడతాడు, పరిగెట్టిన తర్వాత పోల్ ఆ స్టిక్ కింద పెట్టి సపోర్ట్ తో పైకి ఎగురుతాడు. ఎగిరిన తర్వాత అటువైపు ఉన్న ఆబ్స్టికల్ క్రాస్ చేసిన తర్వాత స్టిక్ వదిలేవాలి.
2: ఇంతవరకు నాకు సపోర్ట్ ఇచ్చింది కదా, దాన్ని
1: పట్టుకుంటే పడిపోతా, స్టిక్ వదిలిస్తే అప్పుడు గమ్యాన్ని చేరిపోతాం, అంటే ఆ ఆబ్స్టికల్ క్రాస్ చేయిస్తాం.
2: కరెక్ట్. సో
0: శక్తి
1: అప్పటి వరకు ఆ వేద శక్తి మనకు రావాలి, వచ్చిన తర్వాత ఆ ఆఖర్లో మాత్రం సైలెన్స్ రావాలంటే వదిలేవాలి. కానీ దాని వరకు మాత్రం తప్పకుండా మనం పట్టుకోవాలి. దాన్ని మీనింగ్ ఏంటి, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి, అవన్నీ దాని మీద మనం డ్వెల్ చేసి మీరు చెప్పి నిధిధ్యాసన స్టేజ్ కి వస్తే అప్పుడు వదలనట్టు అవుతుంది.
0: వేదమే మనల్ని ఇట్ టేక్ అస్ అక్రాస్ ద, దట్స్ ద బ్యూటీ, వెరీ నైస్లీ
2: తారకన్,
0: చాలా బాగుంది.
2: సో
0: మనన త్రాయతే ఇతి మంత్ర,
1: కరెక్ట్,
0: అది చేస్తుంటే అది మనల్ని గట్టెక్కిస్తుంది.
2: నేను ఇన్ కంక్లూజన్ ఐ నాకు అనిపించేది ఏంటంటే, ఈ వేదోద్ధరణ అన్నది స్వామి మనకి ఒక మెషిన్ ని స్టార్ట్ చేసి దాన్ని ఏమని ఫుల్ రన్నింగ్ లోకి తీసుకొచ్చేంత వరకు మనకందరికి నేర్పించారు. ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే, ఈ రన్నింగ్ మెషిన్ అన్నది మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏ కోణంలోకి వెళ్ళినా సరే మన రేడియో స్థాయి ద్వారా గానీ లేకపోతే వాళ్ళ మిగతా సాధనాల ద్వారా గానీ వేద మంత్రాలు చదవాలి, వినాలి, నేర్చుకోవాలి అన్న తృష్ణ వాళ్ళలో
0: పెరిగింది.
2: మన శర్మగారు చెప్తున్నప్పుడు అమెరికాలో మీ స్టూడెంట్ ఎన్నో
0: ఆయన దగ్గరికి మన ఫారినర్స్ ఎవ్రీ వీక్ దే ట్రావెల్ మైల్స్ అన్నమాట, సెవెరల్ మైల్స్ టు కమ్ అండ్ సిట్ విత్ అవర్ స్టూడెంట్, ఐ మీన్ అవర్ అలమ్నై రైట్ ఈజ్ వర్కింగ్. ఆయన దగ్గర వచ్చి వేదం నేర్చుకుని పోవడం అట్లా ప్రతి తర్వాత వాళ్ళు నన్ను ప్రశాంత్ నీలంలో కలిశారు శివరాత్రికి, వచ్చి ఇక్కడికి వచ్చి రుద్రం ధ్యానం చేశారు.
1: అంటే మన
0: మీ మీ స్టూడెంటే మాకు నేర్పించారు అని చెప్తే దాని తర్వాత నాకు తెలిసింది మన స్టూడెంట్ అబ్బాయిని సచే చాలా హార్ట్నింగ్ గా ఉండింది అనమాట. అంటే అదే జపాన్ నుంచి ఒకసారి ఎంతో మంది భక్తులు వచ్చి
2: నారాయణ సూక్తం చెప్పారు,
0: నారాయణ సూక్తం చెప్పారు.
1: జపాన్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తుకొస్తుంది, మన ఒక అబ్బాయి ఇప్పుడే 4-5 ఇయర్స్ బ్యాక్ పాస్డ్ అవుట్ జపాన్ లోని పెద్ద ప్రెజెంటేషన్ ఆన్ రుద్రం అండ్ వేదం లోని నాకు హెల్ప్ కావాలి ఇక్కడ నుంచి చేయాలని నన్ను అడిగాడు. అంటే మనకు తెలిసిన
0: విత్ అవర్ స్టూడెంట్ ఐ మీన్ అవర్ అలమ్నై రైట్ ఈజ్ వర్కింగ్. ఆయన దగ్గర వచ్చి వేదం నేర్చుకుని పోవడం అట్లా ప్రతి తర్వాత వాళ్ళు నన్ను ప్రశాంత్ నీలంలో కలిశారు శివరాత్రి.

0: రుద్రం అండ్ వేదంలోని నాకు హెల్ప్ కావాలి, ఇక్కడ నేను చేయాలని నన్ను అడిగాడు. అంటే మనకు తెలిసిన కొన్ని మన ఇక్కడ మన ఇష్యూ దగ్గర ఉంది వాడికి ఇచ్చాను. వాడు ఏం చెప్పాడంటే అక్కడ లేని ఆ ప్రజెంటేషన్ చేస్తే అక్కడ ఎంతో మంది వచ్చారంటే వాడికి ఆశ్చర్యం వేసింది. ఇంకా వాడు చెప్పిన చిన్న క్విజ్ లాగా పెట్టాడు, క్విజ్ కాంటెస్ట్ పెట్టాడు. క్విజ్ లోని అంటే ప్రస్థానత్రయం అంటే ఏమిటి, ఇంకా అంటే అలాంటి క్వశ్చన్ ఇంకా డిఫరెంట్ అంటే మేము ఇప్పుడు ఘనపాఠము
1: దాని
0: మీద క్వశ్చన్స్ అడిగితే అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే అక్కడ జపాన్ లోని అంత అవేర్నెస్ ఉంది, వాడికి ఆశ్చర్యం వేసింది వాళ్ళు చూసి.
2: భగవంతుడు అంటే అదేనండి, ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ యంత్రం తిరుగుతుందో ఆయన తెలుసు. నేను ఉన్న మాట చెప్పాలంటే 2003లో మనల్ని అందరినీ ఒక గ్రూప్ గా పెట్టి స్వామి మీరు చెప్పండి మంత్రము అంటే, ఈ 10 మంది 20 మంది మనం ఏం చెప్తాంలే అనుకున్నాం. గానీ దీని ద్వారా స్వామిని ప్రేమతో ఇప్పుడు ఎవరిని బెదిరించి గాని ఎవరిని మీకు ఇది జరుగు ఇది చేయకపోతే ఈ నష్టం వస్తుంది అని అలాగా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా స్వామిని ప్రేమించాలి, స్వామికి ఇది ఇష్టం కాబట్టి మనం కూడా దాని మీద ఇష్టం పెంచుకుందాం అన్న ఆ తృష్ణ ఆ ప్రేమతో ఎన్నో మంది వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల వాళ్ళు కూడా ఆ మంత్రాలను ఇప్పుడు నేర్చుకుంటూ దాన్ని ఏమని ప్రాక్టీస్ చేస్తూ దాని ఇందకలు అన్నట్టుగా వాటి యొక్క మంత్రాలు మీనింగ్స్ అవి వాళ్ళు తెలుసుకుంటూ సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభంజనం లాగా మారిపోయింది. ఏదైతే ఒక చిన్న 1955 or 1962 మనం అనుకున్నాం కదా ఒక చిన్న యజ్ఞం లాగా మొదలైందో, ఇప్పుడు ఇదే అతిరుద్ర మహాయజ్ఞం వివిధ దేశాల్లో కూడా వాళ్ళు ఏమని నిర్వహిస్తున్నారు, ఏకాదశి రుద్రం పఠనం చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల అయితే దీన్ని ఒక రెగ్యులర్ ఈవెంట్ కింద పెట్టుకుని మరీ వాళ్ళు చేస్తున్నారు. సో
1: చిన్న చినుకులతో మొదలైంది, మళ్ళా జడివాన లాగా అట్లా చిన్న చిన్న పిల్ల కాలంలో ప్రవాహాలను కలిసి సముద్రమైనట్టు బయలుదేరి చాలా బాగా చెప్పారు.
2: చాలా సో మనం ఏదైతే అనుకున్నామో స్వామివారి సంకల్పం అది మనకు తెలిసినా తెలియకపోయినా సంకల్పం అన్నది ఒకసారి స్వామివారు చేసిన తర్వాత అది తప్పనిసరిగా అది జరుగుతుంది. మనకు ఆ 4 వాక్యాలు భగవంతుడు ఎప్పుడైతే చెప్పారో ఆ 4 వాక్యాల్లో ఆ
0: వేద పోషణ భక్త రక్షణ ధర్మ
1: సంస్థానానికి వేదమే మూలం. వేదం ఒక మూలం ప్రతి సాయి సంస్థలో ఇప్పుడు ఎక్కడ చూసినా మన సాయి సమితిలో కనుక వేదం బోధించడం అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ అయిపోయింది,
2: కరికులం లాగా
1: అయిపోయింది.
2: సో ఈ విధంగా స్వామివారి ఏమోని మనల్ని అందరినీ తప్పకుండా ఆ గమ్యానికి చేరుస్తారు. మీరు అన్నట్టుగా ఆ ఫైనల్ స్టేజ్ ఆఫ్ మన ఆయన మాట్లాడకుండా మనం మాట్లాడకుండా ఇద్దరు ఒకరిలో ఒకరు లీనం అయిపోయి ఆ ఆనందానుభూతిని మనకి అనుభవించేలాగా చేయాలి ప్రార్థిస్తూ. ఓం సాయిరామ్.

0: जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।
1: విన్నారు కదా, పరస్పరాధారభూతమైన వేదము ధర్మము ఉద్ధరింపబడితేనే మానవాళి అభ్యుదయం సాధ్యమవుతుంది, మానవ జన్మ సార్థకమవుతుంది, యావత్ మానవోద్ధరణకు మార్గం సుగమమవుతుంది. ఆ నిర్దేశ లక్ష్యంతోనే శుద్ధ తత్వం సిద్ధి సంకల్పంతో దిగివస్తుంది. అయితే వేద విద్యను విలువలను వ్యావహారిక మార్గంలో అందించగలిగే సామర్థ్యం మాత్రం కేవలం భగవంతుడికే సుసాధ్యమవుతుంది. అలా క్రమంగా అవతరించినవే శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు, అనంతపురం, బృందావనం, పుట్టపర్తి, ఇలా విలువలతో కూడిన విద్యా విధానాన్ని రూపొందించి నేటికీ చెక్కు చెదరని వ్యవస్థను ఏర్పరచడం సత్యసాయి భగవానునికే చెల్లింది. ఆ విద్యాసంస్థల పుట్టు పూర్వోత్తరాల గురించి రేపు ఉదయం ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సాయిరాం.
2: ఓం శ్రీ సాయిరాం. మధురమైన భాష మంజుల గళమతో భక్త కోటి హృదిని భర్తీ చేయు అని స్వామివారు స్వయంగా తెలియజేశారు. అటువంటి మృదు మధుర సాయి వాక్కులను స్వచ్ఛ తెలుగు భాషలో భక్తుల హృదయాలకు చేరవేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు 10 సంవత్సరాల పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం. వారికి నా హృదయపూర్వక

శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ సందర్భంగా సాయి అవతార వైభవాన్ని 7 దశాబ్దాలుగా విభజించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దశాబ్దం గురించి 7 రోజుల పాటు అవతరించుటి అనుటలో అర్థమిదియే అన్న శీర్షికన ప్రసారం చేయటం ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాలను నాటికలు, పద్యాలు, పాటలు, చర్చాగోష్ఠులు, ప్రసంగాలు, సందేహాలు, నివృత్తి ఎన్నో పలు అంశాలతో తీర్చిదిద్ది స్వామివారి పాద పద్మాల వద్ద భక్త కోటి తరపున నిలుపుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం బృందానికి తెలంగాణ భక్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రేమ ప్రవాహం నిర్విరామంగా కొనసాగి ప్రతి కుటుంబము సాయి సందేశముతో ప్రతిధ్వనించాలని, ప్రతి హృదయము సాయి సందేశ మహత్తు చేత స్పృశించబడి తరించాలని ప్రార్థిస్తూ సాయి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలను భగవానుని ప్రసాదంగా స్వీకరించి ఆనందించగలరని కోరుకుంటున్నాను. జయ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ